నయ్యా. ఇంకొంచెం దగ్గరగా పాడాలి. నా ఏసయ్యా. ఈ జోన్లో ఉన్న వాళ్ళు ఇంకొంచెం స్వరాలు పెంచగలరా?

0: మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు మహిమాన్వితమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటాం. ఇందులో సంసోను నైతికంగా ఎంత దిగజారి భ్రష్టుడైపోయాడో గమనిస్తాం. అతని పతనానికి దారితీసిన విషయాలను ఈ అధ్యాయము ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. సంసోను ఒక చెడు స్త్రీని సందర్శించాడు. అతడు ఇస్రాయేలు ప్రజల లాంటి వాడని ఇది చూపిస్తుంది. అతడు ఇస్రాయేలు ప్రజలను విడిపించినప్పుడు అతడు వారిలాగే ఉన్నాడు. అతని శరీరం చాలా బలంగా ఉంది, కానీ అతడు తన భావాలను నియంత్రించలేకపోయాడు. అతడు చాలా బలహీనంగా ఉన్నాడు. ఇది చివరకు అతని ఓటమికి కారణమైంది. సంసోను బలంగా ఉన్నాడు, కానీ అతడు కొన్ని విషయాల్లో బలహీనంగా ఉన్నాడు. దేవుని గురించి ఫిలిస్తీన్లకు ఏమీ తెలియదు. సంసోను చనిపోయే రోజు వరకు నాజీరుగా ఉంటాడని దేవుడు చెప్పాడు. దేవుడు తన సేవకుణ్ణి విడిచిపెట్టింది కొద్ది కాలమే. ప్రభువుని మరలా వేడుకున్నాడు. ఒక స్త్రీ తన అందంతో అతన్ని ఆకర్షించిన తర్వాత ఇది కూడా జరిగింది. ఆమె కూడా అతని నుండి ఒక రహస్యాన్ని సంపాదించి అతని శత్రువులకు చెప్పింది. ఇక ఇందులోని ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకోవడానికి మనము సిద్ధపడదామా?
1: ప్రియ శ్రోతలారా, ఈరోజు మనం న్యాయాధిపతులు 16వ అధ్యాయం వినబోతున్నాము. ఈ అధ్యాయంలో సంసోను నైతికంగా ఎంత భ్రష్టుడయ్యాడో, ఎంత నీచానికి దిగజారాడో చూడబోతాము. సంసోను స్థితిని సానుభూతితో అర్థం చేసుకోండి, వివరాలు వినండి. తరువాత సంసోను గాజాకు వెళ్లి వేశ్యనొకతెను చూచి ఆమె వద్ద చేరాడు. సంసోను గాజాకు వచ్చాడని అక్కడి వారికి తెలిసినప్పుడు వారు మనుష్యులను మాటుపెట్టి రేపు తెల్లవారిన తరువాత అతణ్ణి చంపుదామనుకొని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రంతా పొంచి ఉన్నారు. సంసోను ఎందుకు వేశ్య వద్దకు వెళ్లాడు? తాను బాధ్యత గల న్యాయాధిపతి, దేవుడతణ్ణి నియమించాడు. అలాంటి వ్యక్తి వేశ్య పొందు కోసం వెళ్లవచ్చునా? నైతిక ప్రమాణాలు పాటించవలసి ఉండగా ఇంత నిర్లక్ష్యం అతనికి తగునా? గాజా పట్టణపు వారు సంసోనును అదను చూచి పట్టుకోవాలని పొంచి ఉన్నారు. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి రెండు ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయాడు. చూచారా సంసోను ఏమి చేశాడో? అర్ధరాత్రి నిద్రలేచాడు. పట్టణ ద్వారం మూయబడి ఉంది. ఆ పలాన ఆ ద్వారాన్ని, ద్వారబంధాన్ని, తలుపులను, కడ్డీలను ఊడబెరికాడు. వాటిని భుజం మీద మోశాడు. హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండమీదికి వాటిని మోసుక వెళ్లాడు. ఆ కొండ ఇంచుమించు 65 కిలోమీటర్ల దూరాన ఉంది. ఎంత బలాఢ్యుడో చూడండి, ఒక్క పెట్టున ద్వారమంతటినీ ఊడబెరికాడు. ఇది పడుచుతనపు అల్లరి చేష్టగాక మరేమిటి? ఎందుకా పనిచేశాడు? ఇస్రాయేలును విమోచించటానిక కాదు, తన స్వంత పని చూసుకోవడానికి. 4వ వచనంలో దెలీలా కనపడుతోంది. పిమ్మట అతడు షోరేకు లోయలో ఉన్న దెలీలా అనే స్త్రీని మోహింపగా ఇది సంసోను కథ. సంసోను నైతికంగా దిగజారిపోయాడు. ఇది ఘోరమైన పతనం. అతడు ఆ స్త్రీని మోహించాడు. అతనిలో ఆ బలహీనత ఉన్నది. ఇది ప్రమాదవశాత్తు అకస్మాత్తుగా జరిగినది కాదు. అతనిలో ఈ బలహీనత క్రమేణా ఎక్కువవుతూ వస్తున్నది. ఇటువంటి పాపాలు పెంచిన కొద్దీ పెరుగుతాయి, తుంచివేస్తే అంతటితో ఆగిపోతాయి. సంసోనుకు స్త్రీ వ్యామోహం మొదటి నుంచి ఉన్నది. ఇప్పుడతడు దెలీలా అనే వేశ్యను మోహించాడు. పెళ్లి చేసుకోవడానికి కాదు, తన కామవాంఛ తీర్చుకోవటానికి. ఫిలిస్తీయుల సర్దారులు ఆమె వద్దకు వచ్చి ఆమెతో అన్నారు, నీవు అతణ్ణి లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము ఎలాగూ అతణ్ణి గెలువవచ్చునో తెలుసుకో. మేము అతణ్ణి బంధించి అతని గర్వం అణిచివేస్తాము. అప్పుడు మాలో ప్రతివాడు 1100 వెండి నాణ్యాలు నీకిస్తాము. దెలీలా సంసోనునడిగింది, నీ మహాబలం దేనిలో ఉన్నదో, నిన్ను దేనిచేత కట్టి బాధించవచ్చునో నాకు దయచేసి తెలుపు. సంసోనన్నాడు, 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుష్యులలో ఒకని వలే అవుతాను. దెలీలాకు సంసోను కంటే డబ్బు ముఖ్యం. ఫిలిస్తీ సర్దారులు ఏ విధంగానైనా సంసోనును తమ నిర్బంధంలోకి తీసుకోవడానికి ఉపాయాలు పన్నుతున్నారు. సంసోను ఆమెకు నిజం చెప్పటం లేదు. ఈ విధంగా ఆమెను సరదాగా ఏడిపిద్దామనుకున్నాడు. ఫిలిస్తీ సర్దారులు 7 నిరవంజు చువ్వలు తెచ్చారు. ఆమె వాటితో అతన్ని బంధించింది. మాటున ఉన్నవారు ఆమెతో అంతఃపురములో దిగి ఉన్నారు. ఆమె అన్నది, సంసోను, ఫిలిస్తీయులు నీమీద పడుతున్నారు. అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపేశాడు. అప్పుడు దెలీలా అన్నది, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడావు. దయచేసి నాకు నిజం చెప్పు, నిన్ను దేనితో బంధించవచ్చు? సంసోను అన్నాడు, పేనిన తరువాత ఎవరూ వాడని కొత్త తాళ్లతో నన్ను బాగా బంధిస్తే నేను బలహీనుణ్ణై సామాన్య మనుషుల్లో ఒకని వలే అవుతాను. రెండోసారి కూడా సంసోను నిజం చెప్పలేదు. ఈసారి తాళ్లతో కట్టమన్నాడు. ఈసారి కూడా వాటిని నూలుపోగులాగా తెంచివేశాడు. అప్పుడు దెలీలా అన్నది, ఇదివరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధాలాడావు. ఇప్పుడైనా నిజం చెప్పు, నిన్ను దేనివలన బంధించవచ్చు? సంసోను అన్నాడు, నీవు నా తల జడలు 7 అల్లిక అల్లిన ఎడలా సరి. అంతట ఆమె మేకులతో దానిని దిగగొట్టి, సంసోను, ఫిలిస్తీయులు నీమీద పడుతున్నారు అన్నది. అప్పుడతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఊడదీసుకొని పోయాడు. ప్రియ శ్రోతలు గమనించండి, సంసోను రానురాను బలహీనుడవుతున్నాడు. వేశ్యాలోలుడై ఆమెకు రహస్యం చెప్పేస్తున్నాడు. అప్పుడామె అన్నది, నాయందు నీకిష్టం లేదు, అలాంటప్పుడు నన్ను ప్రేమిస్తున్నానని ఎందుకు చెప్తావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలం దేనిలో ఉన్నదో చెప్పావు కావు. ఆమె అనుదినము మాటల చేత అతణ్ణి బాధించి తొందర పెడుతున్నందున అతడు ప్రాణము విసికి సావుగోరి తన అభిప్రాయమంతా ఆమెకు తెలియజేశాడు. నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకుని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తలమీదికి మంగలి కత్తి రాలేదు. నాకు క్షౌరం చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుష్యుల వలె అయిపోతాను. ఈసారి దెలీలా సంసోను మీదికి ఒత్తిడి తెచ్చింది. సంసోను అసలు సంగతి చెప్పేశాడు. తాను నాజీరైనట్లు బయలుపరిచాడు. పొడుగాటి వెంట్రుకలు నాజీరు వ్రతదీక్షకు గుర్తు. అతని బలం అతని వెంట్రుకలలో లేదు. దేవుని ఆత్మ అతని మీదికి వచ్చినప్పుడు అతనికి శక్తి వచ్చింది. దెలీలా సంసోనును పిచ్చివాణ్ణి చేసి విడిచింది. 18వ వచనం, అతడు తన అభిప్రాయాలను తనకు తెలిపాడని దెలీలా ఎరిగి వర్తమానము పంపి ఆమె ఫిలిస్తీ సర్దారులను పిలిపించింది. ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయమంతా నాకు తెలిపాడు అని చెప్పింది. ఫిలిస్తీయ సర్దారులు రూపాయలను చేతపట్టుకుని ఆమె వద్దకు రాగా ఆమె తన తొడమ్మీద అతణ్ణి నిద్రపుచ్చి ఒక మనుష్యుణ్ణి పిలిపించి వానిచేత అతని తలమీది 7 జడలను క్షౌరం చేయించి అతణ్ణి బంధించడానికి మొదలుపెట్టింది. అప్పుడు అతనిలో నుండి బలం తొలగిపోయింది. ఆమె అన్నది, సంసోను, ఫిలిస్తీయులు నీమీద పడుతున్నారు. అతడు నిద్ర మేలుకొని ఎప్పటిలాగా నేను బయలుదేరి విడజిమ్ముకుంటాను అనుకున్నాడు. అయితే యెహోవా తనను ఎడబాసినట్లు అతనికి తెలియలేదు. సంసోను నిద్రించాడు. అప్పుడు అతని తల వెండ్రుకలను క్షౌరం చేశారు. 4వ దెలీలా అరిచింది, సంసోను, ఫిలిస్తీయులు నీమీద పడుతున్నారు. సంసోను గాఢనిద్ర నుండి లేచాడు. మునుపటిలాగే కట్లు తెంచుకుని వెళ్లగలను అనుకున్నాడు. అయితే యెహోవా తనను ఎడబాసినట్లు అతడెరుగడు. అతని బలం వెండ్రుకల్లో లేదు, దేవుని ఆత్మలో ఉంది. ప్రియశ్రోతలారా, ఈ రోజున మన బలం ఎక్కడ ఉంది? మతాచారాలలో లేదు, ధర్మశాస్త్రంలో లేదు. విశ్వాసి యొక్క బలము దేవుని ఆత్మయందే. సంసోను తన ప్రజలకు న్యాయాధిపతిగా నియమించబడ్డాడు. వారిని ఫిలిస్తీయుల బారి నుండి విమోచించటానికి దేవుడతణ్ణి నియమించాడు. కాని అతడు శరీరానుసారి అయిన మనుష్యుడైపోయాడు. అతని జీవితం మీద ఈకాబోదు అని రాయబడి ఉన్నది, అనగా దేవుని మహిమ వెడలిపోయింది. సంసోను ఏ సైన్యమును నడిపించలేదు, ఏ యుద్ధంలోనూ జయం సాధించినవాడు కాడు. స్త్రీ వ్యామోహమే అతణ్ణి పూర్తిగా నాశనం చేసింది.

0: అతని కన్నులను ఊడదీసి గాజాకు అతణ్ణి తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్లతో అతణ్ణి బంధించారు. అతడు బందీగృహంలో తిరగలి విసిరేవాడయ్యాడు. అయితే అతనికి క్షౌరం చేయబడిన తరువాత అతని తల వెండ్రుకలు తిరిగి మొలవడానికి మొదలుపెట్టాయి. ఫిలిస్తీయుల సర్దారులు, మన దేవత మన శత్రు అయిన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించడానికి, పండగ ఆచరించడానికి కూడుకున్నారు. ప్రియశ్రోతలారా, సంసోను కథ విషాదాంతం. ఫిలిస్తీయులు సంసోనును బంధించి పట్టుకుపోయారు. అతని కన్నులు ఊడబెరికారు. అతడు గుడ్డివాడైపోయాడు. చెరసాలలో అతణ్ణి పశువులాగా చూచారు, పనిచేయించారు. కారాగృహంలో ఉండగా అతని వెండ్రుకలు పెరుగజొచ్చాయి. అతడు పశ్చాత్తప్తుడవుతున్నాడు. ఫిలిస్తీయులు తమ దేవత అయిన దాగోనును నిలువబెట్టి పండగ చేసుకుంటున్నారు. సంసోనును తమకు పట్టి ఇచ్చింది దాగోను దేవత అని వారు నమ్మారు. 25వ వచనం, జనులు సంసోనును చూచి అన్నారు, మన దేశమును పాడు చేసినవాడు, మనలో అనేకులను చంపినవాడు అయిన మన శత్రువును మన దేవత మన చేతికి అప్పగించిందని చెప్పుకుంటూ తమ దేవతను స్తుతించారు. వారి హృదయములు సంతోషంతో నిండి ఉండగా వారు, మనం పరిహాసం చేయడానికి సంసోనును పిలిపించుదాము రండని సంసోనును బందీగృహము నుండి పిలిపించారు. వారు అతణ్ణి చూచి గుడి స్తంభముల మధ్య అతణ్ణి నిలువబెట్టి పరిహాసము చేయగా సంసోను తన చేతిని పట్టుకున్న బంటుతో అన్నాడు, ఈ గుడికి ఆధారముగా ఉన్న స్తంభములను నన్ను తడుమనిచ్చి విడువు, నేను వాటి మీద ఆనుకుంటాను. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉన్నది. ఫిలిస్తీయ సర్దారులందరూ అక్కడే ఉన్నారు. వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3000 మంది చూస్తున్నారు. ఫిలిస్తీయులు తమ విజయానికి గర్విస్తూ పండగ చేసుకుంటూ సంసోనును చెరసాలలో నుండి దాగోను దేవాలయానికి రప్పించారు. సంసోనును ఎగతాళి పట్టిస్తున్నారు. సంసోను ఈ విధంగా చిత్రవధకు గురి అవుతూ ఉంటే అందరూ చూచి నవ్వుతున్నారు. 28వ వచనం, అప్పుడు సంసోను యెహోవాకు మొర్రపెట్టాడు, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకోనియ్యి. అప్పుడు సంసోను ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్యస్తంభములలో ఒకదానిని కుడిచేత ఒకదానిని ఎడమచేత పట్టుకొని అన్నాడు, నేను ఫిలిస్తీయులను చనిపోదుముగాక. సంసోను బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీద, దానిలో ఉన్న జనులందరి మీద కూలిపడింది. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమంతా అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ మంది. అప్పుడు అతని స్వదేశీ జనులు, అతని తండ్రి ఇంటి వారందరూ కూడి అతణ్ణి మోసుకొని వచ్చి జొర్యాకు ఎష్తాయోలుకు మధ్య ఉన్న అతని తండ్రి అయిన మానోహ సమాధిలో అతణ్ణి పాతిపెట్టారు. అతడు 20 సంవత్సరములు ఇస్రాయేలుకు అధిపతిగా ఉన్నాడు. ప్రియశ్రోతలారా, సంసోను జీవితం ఘోర అపజయం. ఇస్రాయేలును విమోచించడానికి పూనుకున్నాడు కాని ఓడిపోయాడు. పాపమనే దుష్టశక్తితో చెర్లాటలాడాడు. చివరికి దేవుని ఆత్మ అతణ్ణి విడిచిపోయాడు. న్యాయాధిపతుల గ్రంథంలో 3 వచనాలలో ఇతని జీవిత చరిత్ర అంతా సంగ్రహంగా చెప్పబడింది. 1, సంసోను విజయం. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 5వ వచనం, దేవదూత మానోహు భార్యతో అన్నాడు, నీవు గర్భవతివై కుమారుణ్ణి కంటావు, అతని తలమీద మంగలి కత్తి వెయ్యకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని నాజీరు చేయబడిన వాడై ఉండి ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇస్రాయేలును రక్షించ మొదలు పెడతాడు. నిజమే, రక్షించ మొదలు పెట్టాడు గాని కొనసాగించలేకపోయాడు. ఇక 2, సంసోను బలం. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 25వ వచనం, యెహోవా ఆత్మ జొర్యాకు ఎష్తాయోలుకు మధ్య ఉన్న మహనెదానులో అతణ్ణి ప్రేరేపించడానికి మొదలుపెట్టాడు. ఇదే సంసోను శక్తి రహస్యం. 3 సంసోను అపజయం. న్యాయాధిపతులు 16:20. యహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. ప్రియ శ్రోతలారా, మీకొక మర్మము తెలియచేయగోరుతాము. యేసుక్రీస్తుకు సంసోనుకు కొన్ని విషయాలలో పోలికలున్నాయి. 1, ఇద్దరి పుట్టుకలు దేవదూత ప్రకటించిన వృత్తాంతాలే. 2, ఇద్దరూ తల్లిగర్భము నుండి దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారే. 3, ఇద్దరూ నాజీరులే. 4, ఇద్దరూ పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వారే. 5, ఇద్దరూ తమ స్వకీయుల చేత తిరస్కరించబడిన వారే. 6, ఇద్దరూ శత్రువుల చేతిలో చనిపోయిన వారే. అయితే వీరిద్దరి మధ్యన గొప్ప వ్యత్యాసాలున్నాయి. 1, సంసోను పాపంలో జీవించాడు, అయితే యేసుక్రీస్తు పాపరహితుడు. 2, సంసోను మరణ సమయంలో ప్రార్థించాడు, ఓ దేవా, వీరు నా 2 కండ్లు పెరికేశారు, వీరి మీద నా పగ తీర్చుకోనియ్యి. కాని యేసు శిలువ మీద చనిపోతూ ప్రార్థించాడు, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. 3, మరణమందు సంసోను చేతులు కోపంతో చాచబడినవి, కాని యేసుక్రీస్తు శిలువ మీద నుండి ప్రేమతో చేతులు చాచాడు. 4, సంసోను చనిపోయాడు, గాని యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు. ఆయన సజీవుడు, మృత్యుంజయుడు. ముగింపులో మా శ్రోతలకు కొన్ని హెచ్చరికలు చేయగోరుతాము. సంసోను గత జీవితం ఎలా ఉన్నా దేవుడు అతని ప్రార్థన విన్నాడు. దాగోను దేవాలయం కుప్పకూలిపోయింది. ఆ దేవతను పూజించిన వారు హతమైపోయారు. ఎన్ని బలహీనతలున్నా దేవుడు సంసోనును ఎంతో ప్రేమించాడు. సంసోను పశ్చాత్తప్తుడై ప్రార్థించినప్పుడు దేవుడు విన్నాడు. దేవుడు సంసోనును వాడుకున్నాడు. మా శ్రోతలు ఒక సంగతి గ్రహించాలి. పాపమనేది ఒక దుష్టశక్తి. అది ఎవరిలో ఉంటుందో వారు ప్రార్థన చెయ్యలేరు. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తే అట్టి ప్రార్థనలను దేవుడు తప్పక వింటాడు, తిరిగి తన సహవాసంలో చేర్చుకుంటాడు. ఎవరు ఆయన వైపునకు తిరుగుతారో దేవుడూ వారి వైపునకు తిరుగుతాడు. ఫిలిస్తీయుల ప్రధాన దేవత దాగోను. ఈ దేవత ధాన్యానికి, పంటలకు సంబంధించిన దేవత. ఈ దేవతకు నరబలులు చేస్తారు. దాగోను దేవాలయ మంటపాలలో వినోద కాలక్షేప కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మంటపం పైకి ఎక్కి చూస్తారు. కింద ఖైదీలను చిత్రవధ చేస్తుంటే చూచి ఆనందిస్తారు. ఫిలిస్తీయులు ఇస్రాయేలీయుల మీద అధికారం చెలాయిస్తూ తమ దేవతే యహోవా కంటే గొప్ప అనుకున్నారు. ఒకసారి యహోవా మందసం దాగోను దేవత ముందు ఉంచబడినప్పుడు దాగోను దేవత కిందపడి పగిలి ముక్కచెక్కలైపోయింది. దేవుని శక్తి మానవ శక్తిని, పైశాచిక శక్తిని మించినదని మనం తెలుసుకోవాలి. సోదరీ సోదరులారా, సంసోను జీవితం నుండి మనం నేర్చుకున్న పాఠాలు మరచిపోకూడదు. అయితే ముగింపులో ఒక ప్రత్యేక ప్రశ్న మిమ్మల్ని అడగాలి. ప్రభువైన యేసుక్రీస్తు అందరికంటే, అన్నిటికంటే శ్రేష్ఠుడు. అహరోను కంటే శ్రేష్ఠుడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు, సంసోను కంటే శ్రేష్ఠుడు. ఆయన మన రక్షకుడు. ఈయనను నీవు వ్యక్తిగత రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించావా? క్రీస్తునందు జీవిస్తున్నావా? తీర్మానము చేసుకోవడానికి పరిశుద్ధాత్మ నీకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపామయా దేవా, నేటి పాఠము ద్వారా మా శ్రోతలు పొందిన అనుభవాలు వారికి గొప్ప ఆశీర్వాదాలై ఇతరులను నీ వైపుకు ఆకర్షించడానికి సాధనములవుతాయని మేము నిరీక్షిస్తున్నాము. ఈ పాఠములోని ప్రతి సత్యమును మా శ్రోతల హృదయాల నిమిత్తమై ఆశీర్వదించుమని, మహిమ పొందుమని, సైతానీయ దుష్టశక్తులను లయపరిచి దూరపరచుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.
1: ఫిలిస్తీయులు సంసోనును పట్టుకుని అతని కన్నులు ఊడదీసి అతన్ని ఎక్కడ సంకెళ్లతో బంధించారు. ఫిలిస్తీయులు సంసోనును పట్టుకుని అతని కన్నులు ఊడదీసి అతన్ని ఎక్కడ సంకెళ్లతో బంధించారు. 1, గాజా. 2, రామా. 3. తిమ్నాతు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలరా, ఇంతవరకు మనము సంసోను నైతికంగా ఎంత దిగజారి భ్రష్టుడైపోయాడో గమనిస్తూ వచ్చాం. అతని పతనానికి దారితీసిన విషయాలను ఎంతో స్పష్టంగా గమనించాం. సంసోను ఒక చెడు స్త్రీని సందర్శించాడు. సంసోను శరీరం చాలా బలంగా ఉంది, కానీ అతడు తన భావాలను నియంత్రించలేకపోయాడు. అతడు బలహీనంగా ఉన్నాడు. ఇది చివరకు అతని ఓటమికి కారణమైంది. సంసోను బలంగా ఉన్నాడు, కానీ అతడు కొన్ని విషయాల్లో బలహీనంగా ఉన్నట్టుగా చూశాం. దేవుడు సంసోనును ఎడబాశాడు, అది అతనికి తెలియకపోయింది. ఫిలిస్తీయులు తమ దేవుణ్ణి స్తుతించే ఒక గొప్ప భవనానికి ఎత్తైన స్తంభాలు ఆధారంగా ఉన్నాయి. సంసోను ఆ స్తంభాలను ముందుకు తోశాడు. భవనం మొత్తం కూలిపోయింది. అందులో ఉన్నవారు, పైకప్పుపై ఉన్నవారు, క్రింద ఉన్నవారు మరణించారు. వారితో పాటు సంసోను కూడా మరణించాడు. సంసోను దేవుడే వారిపై ప్రతీకారం జరిగించాడు. సంసోనుకు క్రీస్తుతో ఉన్న పోలికలను గమనించుకుందాం. క్రీస్తు పుట్టకముందే ఒక దేవదూత మరియకు ఆయన పుట్టుక గురించి చెప్పాడు. సంసోను విషయంలో కూడా ఇదే జరిగింది. సంసోను వలె క్రీస్తు తన ప్రజల శత్రువులను తన మరణం ద్వారా ఓడించాడు. సంసోను చేసిన దాని ద్వారా దేవుడు మనలను హెచ్చరించాడు. అయితే సంసోను కొన్ని తప్పులు చేసినప్పటికీ దేవుని ప్రణాళిక కొనసాగింది. సంసోను ద్వారా దేవుని ఆత్మ తన ప్రజలను విడిపించింది. విశ్వాసి బలం దేవుని ఆత్మయందే ఉన్నదని గ్రహించి పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో ఉండులాగున దేవుడు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: నిరీక్షణ మహిళ టిడబ్ల్యూఆర్ ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: తాను ఒక అంటరానిదని ఆమెకు తెలుసు, కానీ ఆటంకాలన్నిటినీ ఎదురిస్తూ తన హస్తాన్ని ముందుకు చాచింది. ఇదే ఆమెకు చివరి నిరీక్షణ. ఆమె ఒక అవకాశాన్ని అదునుగా తీసుకుంది. అప్పుడు ఏం జరిగింది? నిరీక్షణ మహిళకు స్వాగతం. నా పేరు శ్వేత, నాతో పాటు పల్లవి కూడా ఉంది. ఈ అంటరాని మహిళకు ఏం జరిగిందో ఈరోజు ఆత్మకు పాఠాలు అనే భాగంలో మీరు వినబోతున్నారు.
2: భలే దానివే, ఆమెకేమి జరిగిందో నన్న కుతూహలంతో మమ్మల్ని ఉంచుతున్నావన్నమాట. నేను కొంచెం సేపు కనిపెట్టాలి కాబోలు. నాకు మాత్రం చాలా ఆత్రంగా ఉంది. కానీ ఆత్మకు పాఠాలు వినకముందు మన స్నేహితుల నుండి కొన్ని మంచి విషయాలు నేర్చుకోవాలి కదా. ఈరోజు ఆరోగ్య సూత్రాలు చెప్పడానికి సుమలత గారు మనతో ఉన్నారు. దయచేసి అలాగే కూర్చోండి, వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.

0: పల్లవి, నువ్వు ఎప్పుడైనా వేడిగా ఉన్న వంట పాత్రను ముట్టుకున్నావా? లేక స్టవ్ మీద ఉన్న గిన్నె మూతను తీసినప్పుడు ఆవిరి తగిలి నీ చేయి ఎప్పుడైనా కాలిపోయిందా?
1: ఒక్కసారేంటి, అలా చాలాసార్లు జరిగింది.
0: నాకు కూడా. అలా ఒక వేడివేడిగా ఉన్న పాత్రను పట్టుకున్నందుకు నా చేయి కాలిపోయి బొబ్బలు కూడా వచ్చాయి. అంత భయంకరంగా మళ్ళీ ఎప్పుడు కాల్చుకోలేదు.
1: మనకు కాలితే ఓర్చుకోగలం, గాని ఒకవేళ పిల్లలు మంటల్లో పడిపోతే లేక కాలిపోతే ఏమి చేయాలి అని కొన్నిసార్లు భయం వేస్తుంది.
0: పల్లవి, నువ్వేమి భయపడనక్కర్లేదు. ఈరోజు సుమలత గారు మనకు ఆ విషయాలన్నీ చెప్పబోతున్నారు. వారిని ప్రేమతో ఆహ్వానిద్దామా? సుమలత గారు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఏం చేయాలో మన శ్రోతలకు చెప్తారా?
2: ప్రియులారా, కాలిన గాయాలకు ఏమి చేయాలో ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్నాను. చిన్న గాయాలకు పెద్ద గాయాలకు కూడా చికిత్స అవసరం. కాలిన గాయాలు మూడు రకాలుగా ఉంటాయి. మొట్టమొదట వాటిని ఎలా గుర్తించాలో చూద్దాం. మొదటి స్థాయి గాయాలు ఎక్కువ తీవ్రంగా ఉండవు. అవి చర్మం పైపొర పైననే నొప్పిని కలిగిస్తాయి. చర్మం ఎర్రగా అవుతుంది, కొంత వాపు కూడా రావచ్చు. రెండవ స్థాయి గాయాలు కొంచెం తీవ్రమైనవి. అవి పైపొర క్రింది భాగంలో ప్రభావం చూపిస్తాయి. వాటి వల్ల కూడా నొప్పి కలుగుతుంది, చర్మంపై వాత పడుతుంది, కొన్నిసార్లు బొబ్బలు కూడా వస్తాయి. ఇక మూడవ స్థాయి గాయాలు చాలా తీవ్రమైనవి. ఇవి లోపలి కణజాలాన్ని కూడా గాయపరుస్తాయి. చర్మంపై ముదురు గోధుమ రంగు లేక నల్లరంగు మచ్చల్ని మిగిలిస్తాయి. కొన్ని సందర్భాలలో గాయం కండరాలలోనికి కూడా వ్యాపిస్తుంది. ఇటువంటి గాయాలకు నిపుణులైన వైద్యుల ద్వారా చికిత్స పొందడం అవసరం. వైద్యశాలలో చేరితే మరీ మంచిది. ఇప్పుడు మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. ఒకవేళ ఎవరైనా అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారని మీరు అనుకుంటే, ఆ వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి గాని క్లినిక్కి గాని తీసుకుని వెళ్లాలి. ఈలోపుగా మీరు చేయగలిగిన చికిత్సను గూర్చి కొన్ని సలహాలు ఇస్తున్నాను. ఒకవేళ ఎవరైనా కాలిపోతూ ఉంటే దగ్గరలో అందుబాటులో నీళ్లు ఉంటే వారిపై పోయండి. లేక మంటల్ని తగ్గించడానికి మందంగా ఉన్న గుడ్డను లేక దుప్పటిని గట్టిగా చుట్టండి. లేక వారిని క్రింద నేలపై పడుకోబెట్టి దొర్లించండి. ఈలోగా ఒకవేళ మీ బట్టలకు మంటలు అంటుకుంటే వెంటనే నేలపై పడుకుని దొర్లండి. ఒకవేళ కాలిన గుడ్డలు వారి చర్మానికి అతుక్కొని పోతే మీరు వాటిని తీయడానికి ప్రయత్నించవద్దు. గాని ఆ గుడ్డలలో నుండి ఇంకా పొగ వస్తుందేమో గమనించి చూసి దాన్ని ఆర్పండి. కాలిన గాయాలకు ఎక్కువ వాపు రాకుండా ఉండాలంటే కాలిన చెయ్యిని లేక కాలును వారి గుండె కంటే పైకి ఉండేలా ఎత్తిపట్టుకొనండి. కాలిపోయిన వ్యక్తికి శ్వాస ఆడుతుందో లేదో నిశ్చయం చేసుకోనండి. ఒకవేళ గాయపడిన వ్యక్తికి శ్వాస ఆగిపోతే లేక శ్వాసనాళంలో అవాంతరాలుంటే వారికి శ్వాస అందేలా చేయాలి. అవసరమైతే వారి నోట్లో నోరు పెట్టి శ్వాసను ఊదాలి. శ్వాస సంబంధమైన సమస్య లేకుంటే కాలిన భాగాన్ని స్టెరైల్ చేసిన బ్యాండేజీతో గాని శుభ్రమైన గుడ్డతో గాని కప్పండి. ఏ ఆయింట్మెంట్ను పూయవద్దు. కాలిన బొబ్బల్ని గిల్లవద్దు లేక పగలగొట్టవద్దు. తీవ్రమైన గాయాన్ని చల్లని నీటిలో ముంచవద్దు. అలా చేస్తే వారికి షాక్ తగిలినట్లు అవుతుంది లేక వారి శరీరం చాలా త్వరగా చల్లబడిపోతుంది. వారిని ఆ షాక్ నుండి బయటికి తీసుకుని రావడానికి ప్రయత్నించండి. ఆ వ్యక్తిని వెళ్ళకిలా పడుకోబెట్టి రెండు కాళ్లను 12 అంగుళాలు పైకి ఎత్తి పట్టండి. ఆ వ్యక్తికి దుప్పటి కప్పండి. ఒకవేళ ఆ వ్యక్తి తలకు మెడకు వీపుకు లేక కాలుకు గాయాలయ్యాయని అనుమానం ఉంటే లేక వారికి అసౌకర్యంగా ఉంటే మాత్రం అలా చేయవద్దు. వారికి సరైన వైద్య సదుపాయాలు అందేంత వరకు వారి నాడిని శ్వాసను పరీక్షిస్తూనే ఉండాలి. అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారించడం ఎలాగో కాలిన గాయాల తీవ్రతను గుర్తుపట్టడం మరియు కాలిన గాయాలను చికిత్స చేయడం మొదలైన విషయాలను తెలుసుకోవడం చాలా మంచిది. మీకు ఎదురైన పరిస్థితిని మీరు అర్థం చేసుకోగలిగితే మీరు నెమ్మదిగా ఉండగలుగుతారు. మీరు సహాయం చేస్తున్న వ్యక్తులను కూడా కంగారు పడకుండా చేయగలుగుతారు. ఈ సలహాలన్నీ జ్ఞాపకం ఉంచుకొని మీకు లేక ఇతరులకు అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు వీటన్నిటినీ పాటిస్తారు కదూ.
0: మహిళలు, మీకు తెలుసా, కాలిన గాయాలు చాలా నొప్పిని కలిగిస్తాయి మరియు మచ్చల్ని మిగిలిస్తాయి. కొన్నిసార్లు చర్మం ముడతలు పడుతుంది. ఈ మచ్చలు ఎబ్బెట్టుగా కనిపిస్తాయి. మనం వాటిని దాచిపెట్టడానికి ప్రయత్నిస్తాము. ఈ మచ్చలు మీ జీవితాన్ని పాడు చేస్తాయని మీరు అనుకుంటున్నారా? ఇక తన జీవితమంతా శిథిలమైపోతుంది అనుకున్న సమయంలో ఒక మహిళ ఏం చేసిందో, నిరీక్షణ గల మహిళగా ఎలా మారిపోయిందో షారోన్ గారు మనకు చెప్తారు. వినండి మీ ఆత్మకు పాఠాలు.
3: ప్రియా స్నేహితులారా, విశ్వాసం అన్నది మన అక్కరలో ఓ నిరీక్షణలాగా ప్రారంభమవుతుంది. ఒక మహిళకు జీవితంలో ఏ అవసరం లేకుంటే ఆమెకు తనపై తనకే నమ్మకం ఉంటుంది, కాని ఆమె ఇతరులను ఎందుకు నమ్ముతుంది? మనందరం ఎప్పుడో ఒకప్పుడు కొన్ని పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. ఆ పరిస్థితుల్లో తప్పనిసరిగా మనకు విశ్వాసం అవసరమవుతుంది. అవి మనకు నిరీక్షణ లేకుండే చేసే పరిస్థితులు కావచ్చు. బహుశా మీరు ఆశించిన వాటిని పొందలేకపోయి ఉండవచ్చును, లేక ఏదో ఒక విధంగా విలువలేని వారిగా భావించుకుంటున్నారేమో. మన దేశంలో ఒకప్పుడు ప్రతిరోజు మూడు పూటలా భోజనం చేసేవారు ప్రస్తుతం రెండు రోజులకు ఒక్కసారి ఒక్క పూట మాత్రమే భోజనం చేయగలుగుతున్నారు. ఆర్థిక సంక్షోభాలు అనతి కాలంలోనే మన కలల్ని, పథకాలను అణచివేస్తాయి. తెగిపోయిన సంబంధాల విషయంలో కూడా అలాగే జరుగుతుంది. తల్లిదండ్రులు పిల్లల విషయం నిరాశపడుతున్నారు, పిల్లలు తల్లిదండ్రుల విషయం నిరాశపడుతున్నారు, భర్తలు భార్యలకు విడాకులిస్తున్నారు, స్నేహితులు స్నేహితులను మోసం చేస్తున్నారు. అలా మరెన్నో జరుగుతూ ఉన్నాయి. ఇవి మన జీవితాల్ని నాశనం చేస్తాయి, కాదంటారా? ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోగలిగిన శక్తి ఎవరికీ లేదు అన్నది వాస్తవం. ఇలాంటి పరిస్థితులు ఎవరికీ అలవాటు లేదు. ఎందుకు అని మీరు ఆశ్చర్యపోతున్నారా? దీనిని గురించి బైబిల్ ఆదాము హవ్వల ఉదాంతం నుండి మనకు ఒక కారణాన్ని చూపిస్తుంది. గమనించండి, పతనం యొక్క మూలం ఏదేను తోటలోనే ఆరంభమైంది. పరిపూర్ణం కాని ఒక నిర్ణయం చేసుకునేంత వరకు మొదటి దంపతులు, పర్యావరణం అన్ని చక్కగా ఉన్నాయి. ఆ నిర్ణయం వారి జీవితాన్ని మాత్రమే కాదు, వారి తర్వాతి తరాలలోని వారి జీవితాల్ని కూడా నాశనం చేసింది. పాపం లోకంలో ప్రవేశించింది, కాబట్టి ఇక ఈ లోకం ఏమాత్రమూ పరిపూర్ణమైనది కాదు. ఉపద్రవం వచ్చినప్పుడు ప్రజలు పతనమై తమ జీవితాల విషయం ఎలా వ్యవహరిస్తారు? నేను మీకోసం బైబిల్ నుండి ఒక సంఘటనను గురించి చదవాలనుకుంటున్నాను. ఇది ఒక స్త్రీని గూర్చిన గాథ. ఆమె జీవితం చాలా అస్తవ్యస్తంగా ఉండింది. మీ వద్ద బైబిల్ ఉంటే తెరిచి నాతో పాటు చదవండి. మార్కు సువార్త 5:25 నుండి 34 వరకు చదువుతున్నాను. 12 నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయూ వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గుర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదుననుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్లెనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా ఆయన శిష్యులు, జనసమూహము నీమీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినదెవరని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూవచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. ఇది పతనమైన ఒక జీవితాన్ని గూర్చి చెప్తుంది. ఒక్కసారి ఊహించండి, దినం వెంబడి దినం, వారం వెంబడి వారం, నెల వెంబడి నెల 12 నుండి ఆమె రక్తస్రావంతో బాధపడుతూనే ఉన్నది. రక్తము ప్రాణమునకు మూలము. రక్తం లేకపోతే బలం ఉండదు. ఎడతెరిపి లేని రక్తస్రావం ప్రజల మధ్య తిరగడానికి ఇబ్బందిని కలిగిస్తుంది, పనిచేయడానికి ఆటంకంగా ఉంటుంది. అంతమాత్రమే కాదు, ఆ స్త్రీ కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండడానికి ప్రయాసపడాలి. ఎంత కష్టం! ఆమె భౌతికంగా, మానసికంగా చిదిగిపోయింది.

వస్తువును ముట్టకూడదు, లేక ఆమె కూర్చున్న చోట కూర్చోకూడదు. 12 సుదీర్ఘ సంవత్సరాలు పతనావస్థలో నిస్సహాయరాలిగా ఆమె తన సమాజంలో నుండి వేరుగా ఒంటరిగా జీవించింది. గమనించండి, మన జీవితాలు భౌతికంగా, భావోద్వేగపరంగా, సామాజికంగా లేక ఆర్థికంగా పతనమైపోయినప్పుడు సాధారణంగా మనం దానిలో నుండి బయటికి వచ్చే మార్గము కొరకు సొంత ప్రయత్నాలు చేస్తాం. ఇతరులను నిందిస్తాము, మన తల్లిదండ్రులను, ప్రభుత్వాన్ని, దేవుణ్ణి నిందిస్తాము, ప్రతి ఒక్కరిపై నేరారోపణ చేస్తాము. అది మనకు తృప్తినిస్తుంది, కానీ అది సమస్యను పరిష్కరించదు. కొంతమంది కొన్నిసార్లు ఆధ్యాత్మిక అనుభవాల కొరకు ప్రయత్నం చేస్తారు, కొన్నిసార్లు మంత్రాలు, నక్షత్రాలు లేక సూచనలపై ఆధారపడతారు. వారి సమస్య మూలాన్ని పరిష్కరించే విధానాలపైన గాని, పతనమైన వారి జీవితాల్ని పునరుద్ధరించే విషయాలను గురించి గాని తెలుసుకోరు. ఇక మరికొంతమంది విషయానికొస్తే, మత్తుపానీయాలు, మాదక ద్రవ్యాలతో బాధను మర్చిపోవాలనుకుని వాటికే బానిసలైపోతారు. ఈ మత్తు పదార్థాలన్నీ వారు బాగున్నారు అన్న భ్రమను వారికి కలిగిస్తాయి. కొంతసేపు వారి పతన జీవితాన్ని మర్చిపోయి ఆనందలోకములో విహరించగలుగుతారు అంతే. కాని చిదిగిపోయిన పతనమైన జీవితాల్లో అత్యంత విచారకరమైన సంగతి ఏమంటే, వారి సమస్య పరిష్కారం కొరకు మనుష్యులు నైతికంగా దిగజారిన స్థితికి వస్తారు. ఉదాహరణకు, కొంతమంది తల్లిదండ్రులు ఎంత పేదవారు అంటే కనీసం తమ సొంత పిల్లల్ని కూడా పోషించుకోలేరు. కాబట్టి వారు అది తప్పు అని తెలిసినప్పటికీ వారిని వ్యభిచారం కొరకు అమ్మేస్తారు. చూశారా, పతనావస్థ అన్నది మనలోని చెడుతనాన్నంతా బయటికి తెస్తుంది. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇప్పుడు చెప్పండి, మీ జీవితంలోని శిథిలావస్థను గురించి లేక గాయం విషయం మీరు ఏం చేస్తారు? చెదిరిపోయిన కలల విషయం, నిస్సహాయ పరిస్థితులను గురించి మీరు ఎలా వ్యవహరిస్తారు? మీ నిరీక్షణ దేనిపై ఉంది? ధనంలోనా, ప్రభుత్వంపైననా, మందులపైననా? మీ నిరీక్షణ స్నేహితులపై లేక మాదక ద్రవ్యాలపై ఉందా, లేక మీ కుటుంబం మీదనా? మీ నిరీక్షణ మీ భర్తపై లేక మీ బంధువులపై ఉందా, దేనిపై ఉంది? ఇందాక మనం చూచిన ఆ స్త్రీ విషయానికొస్తే, ఏసే ఆమె అంతిమ నిరీక్షణ. ఆమె అంటరానిదని ఆమెకు తెలుసు. అయినా అన్ని ఆటంకాలను ఎదిరించి ఆమె చెయ్యి చాపి యేసు వస్త్రపు చెంగును ముట్టింది. ఆమె వ్రేళ్లు అలా ఆయన వస్త్రాన్ని తాకగానే ఆమె శరీరంలో ప్రవహించే రక్తధార ఆగిపోయింది. అది ఆమె చివరి నిరీక్షణ రేఖగా ఉండింది. కాబట్టి ఆమె ఆ అవకాశాన్ని చేజిక్కించుకున్నది. అప్పుడేమైంది? యేసు తనలో నుండి ప్రభావము బయటికి వెళ్లినట్లు గ్రహించాడు అని బైబిల్ చెప్తుంది. ఆయన ఆమెను పిలిచాడు. ఆమె భయపడింది. ఇక తనకు తిట్లు తప్పవు అనుకుని ఆయన ఎదుటికి వచ్చి తాను చేసిన దానిని ఒప్పుకొన్నది. ఆమె ఊహించని రీతిగా ఆయన చాలా మృదువుగా మాట్లాడాడు. ఆయన ఆమెను కుమారి అని పిలిచాడు. ఆ పిలుపు ఆమెకెంతో హాయిగా, వినసొంపుగా అనిపించింది. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అని ఆయన ఆమెను ప్రోత్సహించాడు. ఆమె భౌతిక జీవితం మాత్రమే కాదు, దాదాపుగా పూర్తిగా పాడైపోయిన దేవునితో ఆమెకున్న సంబంధం కూడా ఆ క్షణంలోనే పునరుద్ధరించబడింది. ప్రియ స్నేహితులారా, దేవుడు ఎల్లప్పుడూ మన విశ్వాసాన్ని చూస్తాడు అని తెలుసుకోవడం నిజంగా అద్భుతంగా లేదా? మనం ఎప్పుడు దేవుణ్ణి ఆశ్రయించినా, మనం పూర్తిగా భయం మరియు సంశయాలతో నింపబడి ఉన్నా, మనకు స్వస్థతను, శక్తిని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన సమాధానంగా వెళ్ళు అని ఆమెతో చెప్పాడు. ఆ స్త్రీకి వ్యక్తిగతంగా సమాధానం కలిగింది. తన కుటుంబముతో మరియు దేవునితో సమాధానం ఏర్పడింది. యేసు స్వయంగా బాధను, నలుగగొట్టబడడం అంటే ఏంటో అనుభవించాడు కనుక ఆమెను చూచినప్పుడు ఆమె సమస్యను అర్థం చేసుకున్నాడు. ఆయన స్నేహితులు ఆయనను వంచారు. ఆయన సిలువ వేయబడ్డాడు. ఆ సిలువలో అతి ఘోరమైన మరణాన్ని పొందడానికి ఆయన విడిచిపెట్టబడ్డాడు. ప్రియమిత్రమా, ఒకవేళ నీ జీవితం చిదిగిపోయి ఉందేమో, అది యేసుకు తెలుసు. ఈ లోకములో ఎవరూ ఎప్పుడూ అనుభవించనంత బాధను, వేదనను ఆయన అనుభవించాడు కనుక మీ గాయములో, బాధలో ఆయన మీతో కూడా ఏకీభవించగలడు. ఇప్పుడు ఈ క్షణంలో మీరు ఏమి ఆలోచిస్తున్నారో ఆయనకు తెలుసు. కాబట్టి ఇప్పుడే దేవుని దగ్గరికి వచ్చి విశ్వాసముతో ఆయనను తాకవచ్చు కదా. ఆ స్పర్శ మీ జీవితములో తిరిగి నిరీక్షణను, స్వస్థతను, సమకూర్పును తీసుకుని వస్తుంది. ఒక అపవిత్రమైన, అంటరాని స్త్రీని, ప్రేమించబడని, రక్షణ లేని స్త్రీని యేసు ప్రేమతో కుమారి అని పిలిచాడు. ఈరోజు మిమ్మల్ని కూడా అలాగే పిలవాలని అనుకుంటున్నాడు.
ఆయన మిమ్మల్ని విశ్వాస

రక్తరక్తసాక్ష్యం ద్వారా రక్షింపబడి స్వస్థతను సమకూర్పును పొందిన ఒక దేవుని బిడ్డగా పిలవాలని ఆశిస్తున్నాడు. మరి మీరు ఆయన చింతకు వస్తారా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అమ్మా, ఇప్పుడు మీరు నాతో కలిసి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారా? ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవా, మీ ప్రేమను బట్టి, శక్తిని బట్టి మీ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మా జీవితాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని మేము ఒప్పుకుంటున్నాం. చాలా కాలం క్రితం నీవు స్వస్థపరిచిన ఆ స్త్రీ జీవితంలాగే మా జీవితాలు కూడా శిథిలావస్థలో ఉన్నాయి ప్రభు. యేసుప్రభువా, నాతో కలిసి ప్రార్థిస్తున్న మా ప్రియ స్నేహితురాలి హృదయాన్ని, ఆత్మను, వారి సంబంధాలను, వారి పరిస్థితులను మరియు జీవితాన్నంతా స్వస్థపరచండి. మేము నీ శక్తిని, నీ కృపను విశ్వసిస్తున్నాము గనక ప్రార్థన చేస్తున్నాం. నీ నుండి దేనిని పొందడానికి మేము అర్హులము కాదుగాని నీ ప్రేమను బట్టి, కృపను బట్టే వేడుకొంటున్నాము. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.

0: ఎంత అద్భుతం శ్రోతలు! యేసు ప్రభువు బూడిదలాంటి జీవితాన్ని సహితం అందంగా మార్చగలడు. మనం ఇక బ్రతకలేము అనుకున్నప్పుడు, బలహీనులుగా ఉన్నప్పుడు ఆయన మనకు శక్తినివ్వగలడు. యేసు హస్త స్పర్శ మీకేమి చేయగలదో విని అనుభవంలో రుచి చూడండి.
1: మహిళలు, మీలో కొంతమందికి మీ తల్లిదండ్రుల స్పర్శ ఎలా ఉంటుందో తెలియదేమో. వారు మిమ్మల్ని ఎప్పుడూ గుండెలకు హత్తుకోలేదేమో. అందుకే బహుశా మీరు తృణీకరించబడుతున్నారన్న భావన మరియు లోతైన గాయం మీలో ఉందేమో. తృణీకారం గురించిన బాధ మిమ్మల్ని చాలా గాయపరుస్తూ ఉండవచ్చు. దాన్ని బట్టి అసలు నవ్వడమంటే ఏంటో, ఏడవడమంటే ఏంటో, లేక అనుభూతి చెందడమేంటో మీకు తెలియకపోవచ్చును. మీరు కూడా ప్రేమించబడగలరు, అందుకు మీరు అర్హులు అని నమ్మడానికి కూడా వీలు లేకుండా మీ మెదడు, శరీరం మొద్దుబారిపోయాయేమో. అలా అయితే మన ఆభరణాల పెట్టెలో నుండి మీకోసం ఒక కవితను చదవాలనుకుంటున్నాను. దీన్ని షెర్లీ పోలార్డ్ రాశారు. దీన్ని విన్న తర్వాత షెర్లీని విడిపించిన దీవెనకరమైన స్పర్శను మీరు కూడా అనుభవించి ఆనందిస్తారని విశ్వసిస్తున్నాను. ఆయన నన్ను స్పృశించాడు అనే ఈ కవిత మీకోసమే. ఆయన నన్ను తాకగానే నా బాధ అంతా మటుమాయమైపోయింది. ఆయన నన్ను స్పృశించాడు, నా విశ్వాసం పునరుద్ధరించబడింది. ఆయన నన్ను తాకాడు, పోయిన నా సంతోషమంతా తిరిగి వచ్చింది. ఆయన నన్ను ముట్టగానే నాకు ఎప్పుడు లేనంత బలం వచ్చింది. ఆయన నన్ను ప్రేమతో స్పృశించాడు, కాబట్టి ఆ ప్రేమతో నేను మరొకరిని చేరుకోగలిగాను. ఆయన స్పర్శ ద్వారా ఆశీర్వాదకరమైన విడుదల కలిగింది. నా దుఃఖాన్ని ఆపుకోలేకపోయాను. ఆయన నన్ను తాకగానే నా గిన్నె నిండి పొర్లనారంభించింది. ఆయన నన్ను తాకాడు, నేను ఆయన సన్నిధితో నింపబడ్డాను. ఆయన నన్ను తాకాడు, ఆయన ప్రేమతో ఆదరించబడ్డాను. ఆయన నన్ను తాకాడు, నా ప్రార్థనలన్నిటికీ జవాబు దొరికింది. ఆయన నన్ను స్పృశించాడు, నేను స్వస్థత పొందాను. శ్రోతలు, ఈ కవిత చాలా బాగుంది కదూ. మీ కొరకు, నా కొరకు సిల్వపై మేకులతో కుట్టబడిన ఆయన హస్తాలు మీ వైపు చాపుతున్నాడు. మీరు చేయాల్సిందల్లా మీ హస్తాలను ఆయన హస్తాల్లో ఉంచి ఈరోజే ఆయన మిమ్మల్ని స్వస్థపరిచేందుకు అనుమతించండి. మీ జీవితాలను ఆయనకు అప్పగించండి.
2: మహిళలు, యేసు మీ జీవితాన్ని తాకడానికి మీరు ఆయనను అనుమతించారా? ఆయన నా జీవితాన్ని తాకి నన్ను మార్చాడు. నాకు బాగా జ్ఞాపకముంది. ఒక గమ్యమంటూ లేకుండా ఎటు వెళ్లాలో, ఏం చేయాలో తెలియని పరిస్థితులలో యేసు నన్ను పట్టుకొని బ్రతకడానికి ఒక ఆధారమిచ్చాడు. నా దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు. భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న నా తండ్రిని గూర్చిన చింతలో సైతం ఆయన నాకు గొప్ప శాంతినిస్తున్నాడు. అతనికి పరిచర్య చేస్తున్న తల్లిని గూర్చి కూడా నేను ఆలోచిస్తూ ఉంటాను. మన జీవితంలో ప్రతి క్షణం కూడా ఆయన హస్తంలో ఉంది. వాస్తవానికి నేను నా తల్లిదండ్రులకు చాలా దూరంలో ఉన్నాను. వారికి ఏ విధమైన సహాయం చేయలేను. కానీ యేసు వారితో ఉన్నాడని నాకు తెలుసు. కాబట్టి మీరు కూడా మీ పరిస్థితులను బట్టి చింతించవద్దు.
0: శ్రోతలు, శ్వేత చెప్పిన ఈ చివరి తలంపును ఈ దినమంతా, వారమంతా మీరు మననం చేసుకుంటారని నమ్ముతున్నాను. యేసు స్పర్శ మీ జీవితాన్నంతా ప్రభావితం చేయగలదు. ఈ కార్యక్రమం విన్న మీరందరూ మాకు ఉత్తరం రాస్తారని, లేక ఫోన్ చేస్తారని నమ్ముతున్నాం. మీ సమస్యలను తెలియజేస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాము. తప్పకుండా మమ్మల్ని సంప్రదిస్తారు కదూ.
2: ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
3: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 93999952570. మరొక నంబర్ 93999952580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

0: ఎక్సోడస్ 28వ
1: వచనము, విశ్రాంతి దినమున,
0: విశ్రాంతి దినమున
1: పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొనను.
0: జ్ఞాపకం ఉంచుకో, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తానికి జ్ఞాపం ఉంచుకో. ఎక్కడ మొత్తం చదువుదామా?
1: 11వ
0: వచనం వరకు.
1: ఆరు దినములు నీవు కష్టపడి,
0: ఆరు దినములు నీవు కష్టపడి
1: నీ పని అంతయు చేయవలెను,
0: నీ పని అంతయు చేయవలెను.
1: ఏడవ దినమున,
0: ఏడో దినమున
1: నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము.
0: ఏంటంట? ఏడో దినము విశ్రాంతి దినము. గో అహెడ్.
1: దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు.
0: విశ్రాంతి దినం ఏం చేయకూడదు? అందరు గట్టి చెప్పండి. ఏ పని, ఉండి పనులు కాదు, ఏ పని చేయకూడదు. నెక్స్ట్ కంటిన్యూ.
1: ఆరు దినములు యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలో సమస్తమును సృజించి ఏడవ దినమున విశ్రమించెను.
0: ఈ మాట ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆరు రోజులు దేవుణ్ణైన నేనే పనిచేసి ఏడో రోజు ఏం తీసుకున్నాను? రెస్ట్, విశ్రాంతి తీసుకున్నా. కాబట్టి ఓ మనుషుడా, ఓ మానవా, ఓ నా సృష్టి, నువ్వు కూడా అది ఫాలో అవ్వు. ఓకే, కంటిన్యూ ప్లీజ్.
1: అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచెను.
0: ఏంటంట? యెహోవా విశ్రాంతి దినాన్ని ఏం చేశాడంట? ఆశీర్వదించాడంట. ఇట్ ఈస్ అ బ్లెస్సెడ్ డే, ఇట్ ఈస్ అ బ్లెస్సెడ్ డే, ఆశీర్వదించబడిన రోజు. ఏం చేశాడు దాన్ని? చదవండి.
1: యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచెను.
0: ఏం చేశాడు అది? ద వర్డ్ హోలీ దేర్ ఇస్ కాల్డ్ సెట్ అపార్ట్, ప్రత్యేకపరిచాడు. పరిశుద్ధపరచాడు అంటే ప్రత్యేకపరిచాడు. హీ హాస్ కాన్సక్రేటెడ్, సెట్ అపార్ట్. ఇదిగో, ఆరు రోజులు పనిచేయి, ఏడో రోజు బ్రేక్. మీకు తెలుసా అండి, ఈ మధ్య కాలంలో స్టడీ ఎక్కువ జరుగుతుంది. ఏంటి ఆ స్టడీ? యవనస్తులు చచ్చిపోతున్నారు, యవనస్తులకి హార్ట్ అటాక్స్, యవనస్తులు ఒత్తిడిలోకి వెళ్ళిపోతున్నారు, యవనస్తులు డిప్రెషన్ రేట్ ఎక్కువ పెరిగిపోతుంది, యవనస్తులు యాంగ్షియస్ పాలిప్టేషన్ హార్ట్తో అయిపోతున్నారు. ఇందుకు కొంతమంది కొన్ని ఆన్సర్లు ఇచ్చారు. దాని తర్వాత ఈ ఆన్సర్ కాదు, ఈ ఆన్సర్ అన్నారు కాదు, ఈ ఆన్సర్ కాదు, ఈ ఆన్సర్ అన్నారు కాదు, ఈ ఆన్సర్ కాదు, ఈ ఆన్సర్ అన్నారు. బట్ ఇందుకు అన్నదప్పటికీ చివరికి అందరికీ కన్క్లూజన్ వచ్చేది ఒక ఆన్సర్ ఇస్తున్నారు. ఏంటి తెలుసా? ఒత్తిడి, స్ట్రెస్ వలన మనుషుడు చచ్చిపోతున్నాడు, స్ట్రెస్ వలన యవన కాలంలోనే చనిపోతున్నాడు. అందులో ఈ పాండమిక్ తర్వాత ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. కొందరు అన్నారు కోవిడ్ వచ్చిన వారికి చచ్చిపోతున్నారు. సరే, కోవిడ్ వచ్చిన వారు చచ్చిపోతున్నారంట, తర్వాత కోవిడ్ రాని వాళ్ళు చచ్చిపోతున్నారు. అరే, ఈ మనిషికి కోవిడే రాలేదు, మరి ఈయనెందుకు చచ్చిపోయాడు? దాని తర్వాత వాళ్ళు డిగింగ్ చేసి వాళ్ళ లైఫ్ స్టడీని చూస్తే, యూసీ డైరెక్టర్స్ చనిపోతున్నారు, పెద్ద పెద్ద అఫీషియల్స్ చనిపోతున్నారు, ఏ పని పాట లేనివాడు అక్కడ కూడా చావలేదంట. స్టడీ చేసి చూడండి, ఓన్లీ పీపుల్ ఆర్ బిజీ ఆర్ డైయింగ్. సో ఒత్తిడికి మరణిస్తున్నారు అనేది తెలియజేయబడింది. మనుషుడు బర్న్అవుట్ అయిపోతున్నాడు, మనుషుడు చనిపోతున్నాడు. ఈరోజు మిమ్మల్ని ఒక క్వశ్చన్, ఒత్తిడిలో ఉన్నారా? స్ట్రెస్ అవుట్ అయిపోతున్నారా? టెన్షన్ ఉన్నారా? ఇరిటేషన్ ఉందా మైండ్? ఎవరేదన్నా తర్త పుస్తకం లేచిపోతున్నారా? పడుకుంటున్నారంటున్నారు కానీ నిద్ర రావట్లేదా? ఒకసారి పరీక్షించుకుందాం. బికాస్ దీనికి అన్నిటికీ కారణాలు ఏంట్రా అంటే, దేవుడు ముందే చెప్పాడు, రే మిమ్మల్ని చేసినప్పుడు ఇలా చేసా, ఇలాగ ఉంటావా బ్రతుకుతావు, లేకపోతే నేను చంపక్కర్లే, నువ్వే చస్తావు, నీ నాశనాన్ని నువ్వే తెచ్చుకుంటావు. ఈ మనుషుడు అంటున్నాడు, దేవా నువ్వు ఆరు రోజులు పనిచేసి ఒకరోజు రెస్ట్ తీసుకున్నావు, నీకన్నా నేను సూపర్ మ్యాన్ని, నీకన్నా నేను బెటరు, నేను ఏడు రోజులు పనిచేస్తాను, నేనేమనుకుంటున్నావు? పిచ్చోడు కదా మనుషుడు. ఈరోజు క్రైస్తవులందరూ, యూదులైతే ఈరోజు కూడా విశ్రాంతి దినాన్ని స్ట్రిక్ట్గా పాటిస్తారు. స్ట్రిక్ట్, స్ట్రిక్ట్, నో టూ వేస్ అబౌట్ ఇట్. వాళ్ళు విశ్రాంతి దినం ప్రారంభించిందా, బాబాయ్ షట్ డౌన్, ఈమెయిల్ షట్, నథింగ్, ఆల్ ఆఫ్, ఏది పనిచేయరు, ఏ మాత్రం చేయరు ఈరోజు కూడా. కానీ ఈరోజు క్రైస్తవులు అంటారు, అవునవును ఆజ్ఞలు ముఖ్యం. కొందరైతే అక్కర్లేదు అన్న ఒక బ్యాచ్, ఇంకొక బ్యాచ్ అయితే ఆజ్ఞలు ముఖ్యం, 9 ముఖ్యం, ఆ 1 అక్కర్లే, 9 పాటించాలి. అవును, నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, పొరుగువాడిని ఆశించకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, దేవుని స్థానంలో విగ్రహాలు పెట్టకూడదు, ఏది చేసుకుని ఆరాధించకూడదు, పూజించకూడదు, ఇవన్నీ కరెక్ట్గా చెప్తారు. కానీ విశ్రాంతి దినానికి వచ్చినప్పటికీ అదంటే ఎక్స్క్యూస్లే. ఈరోజు చాలామంది ఇవి అక్కర్లేదు అని తీసి పడేస్తున్నారు. దేవుడు ఒక ఆజ్ఞ 10 ఆజ్ఞలుగా ఇస్తాం ముందే సబ్బాత్ గురించి చెప్తున్నాడు. ఎక్సోడస్లో చూస్తే నిర్గమకాండంలో 20 అధ్యాయంలో మీకు ఆజ్ఞలు ఇస్తున్నాడు. కానీ ఒక్కసారి ఎక్సోడస్ 16:23 అక్కడికి వారికి 10 ఆజ్ఞలు వచ్చాయా? రాలే. 10 ఆజ్ఞలు 20 అధ్యాయంలోకి వచ్చాయి. కానీ 16 అధ్యాయంలో దేవుడు వారికి ఒక నియమాన్ని ఇస్తున్నాడు, ఏ ప్రిన్సిపల్ ఇస్తున్నాడు. ఎక్కడ 23 చదవండి.
1: అందుకు అతడు యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకునవలసినది కాల్చుకొనడి, మీరు వండుకొనవలసినది వండుకొనడి, ఉదయం వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనడని వారితో చెప్పెను.
0: దేవుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే, అయ్యా మీకు మన్నాన్ని ఇస్తున్నాను, మీకు మన్నాన్ని ఇస్తున్నాను. ముందు మీరు చదివితే దేవుడు వారికి మన్నాన్ని ఇచ్చాడు. మన్నాను కురిపించినప్పుడు మీరు గమనిస్తే దేవుడు వారికి మన్నాను కురిపించాడు. మన్నా వారికి అనుగ్రహించబడినప్పుడు కొంతమంది కక్కుర్తి పడ్డారంట. ఏంటి, రేపటి కావాల్సింది కూడా ఈరోజే చేర్చి పెట్టించుకుంటాను, రేపు రిలాక్స్ అవుతాను. దేవుడు అన్నాడు, నాట్ పాసిబుల్ బాస్, 6 డేస్ పని చేయి. ఈరోజు చాలామంది దేవుడిని అడుగుతారు, దేవా నాకు మన్నా ఇచ్చేవా నా జీవితంలో, గివ్ మీ మన్నా లార్డ్, ఇట్స్ టూ హార్డ్ ఫర్ మీ టు వర్క్. దేవా పోషించే దేవుడు నువ్వే కదా, మన్నాను కురిపించేయి. దేవుడు నియమాలను దాటలేదు. పనివాడు తిండికి పాత్రుడంట, పని చేస్తానే కానీ తిండి తినడానికి లేదంట. ఎంతమంది తల్లిదండ్రులు ఈ నియమం పిల్లలకు నేర్పిస్తున్నారు, రే ఏం పని చేశారా, నువ్వేం చేద్దామా, నేను పెడతాగా, నా పెన్షన్ వస్తుంది దాంట్లో బ్రతుకుతాంగా, పని చేస్తే కూడి లేకపోతే లేదు. దేవుడు పెట్టిన నియమం అది ఓవర్ రైట్ చేసి నా ప్రేమ ఎక్కువ అంటున్నావు, అది ప్రేమ కాదు, చెరుపుతున్నావు. ఆ చెడిపోయేది మాత్రం కాదు, దాన్ని బట్టి నీవే ఒత్తిడి గురుకుంటున్నావు, నీవే ఒత్తిడి, భారం అయిపోతుందండి, బాధ అయిపోతుందండి. వాడిని కష్టపడమని చెప్పు. వయసుకు వచ్చిన వాడు, శక్తి కలిగిన వాడు, తలాంతులు కలిగిన వాడు, పుష్యం పక్షిరాజు గూడు రేపినట్టు రేపు, రేపితే మంచిది. దేవుడు వాటిలో చూస్తానండి, కొంతమంది వారైతే కంగారు పడి రేపు ఏమి చేయక్కర్లేదులని చేర్చి పెట్టుకున్నారంట. చేర్చి పెట్టుకుంటే ఏమైందంట, నెక్స్ట్ డే మార్నింగ్కి పాపం అందరు మన్నా తీసుకున్నారంటే పిచ్చోళ్ళు. నేను చూడు, ముందే కష్టపడిపోయాను, సుఖంగా పడుకున్నాను, ఇప్పుడు కూలిగా లేచాను, నిన్న దొంది కదా తీ తెస్తే ఏం చేస్తుంది,
1: అది పురుగుపట్టి
0: కంపు
1: కొట్టెను,
0: కంపు ఏ పూటగా ఆ పూట తినాలి, ఎప్పుడుది అప్పటికి ప్రయాసపడాలి. ఈరోజు చాలామంది జీవితంలో కూడా 10 సంవత్సరాల తర్వాత పెద్ద సాధించేస్తానని ఇప్పుడు బర్న్అవుట్ అయిపోతున్నారు. రేపేదో చేసేసుకుంటాను వచ్చేస్తుందని ఈరోజు బర్న్అవుట్ అయిపోతున్నారు. ఎందరో కక్కుర్తి పడి బర్న్అవుట్ అయిపోతున్నారు. దేవుడు అంటున్నాడు, ఈరోజుది ఈరోజు, ఈరోజు ఎంత కావాలో ఎంత చేయాలో ఎంత చేయగలవో అంత, నీకున్న సమయం ప్రకారం సమయాన్ని వ్యర్థం చేయకుండా ఏం చేసుకో చేసుకో. దేవుడు అండి 6 రోజులు పెట్టాడు అన్నప్పుడు 6 రోజులు సమయాన్ని సద్వినియోగపరచుకుని పని చేయి. నీకు ఇచ్చిన తలాంతులతో పని చేయి. నీకు మన్నా ఇచ్చిన కూడా ఏరుకునే పని పెట్టాడు. ఏం పరలోకం నుండి మన్నాను కురిపించగలిగిన దేవుడు వారి గిన్నెల్లోనే మన్నా వచ్చేలాగా చేయలేడా? ఏ ఆ విధవరాలు తన నూనెని గిన్నెలు అధికపరచిన దేవుడు ఒకేసారి అన్ని గిన్నెలు తెచ్చిన తర్వాత దేవా ఇంక్రీజ్ అంటే అన్ని ఇంక్రీజ్ అయిపోవచ్చు కదా, ఎందుకు తన పొయ్యాల్సింది వచ్చింది, తన పిల్లలు పొయ్యాల్సి వచ్చింది, ఎందుకు యేసు ప్రభు కూడా కానాను పెళ్లి విందులో అక్కడ ద్రాక్షారసం కావాల్సినప్పుడు ఖాళీ పాత్రం పైన ప్రార్థన చేసి ద్రాక్షారసాన్ని తెచ్చేలేడా, నీళ్ళతో ఎందుకు నింపమన్నాడు? ఈరోజు మనం ఎదురు చూస్తున్నాం చాలామంది, మనము పని చేయకుండా దేవుడు మనకి ఆశీర్వాదాన్ని ఇచ్చేయాలి, మనము పని చేయకుండా దేవుడు మనకి డబ్బు ఇచ్చేయాలి, మనము ప్రయాసపడకుండా కష్టపడకుండా ఏది విత్తనము లేకుండా అన్ని దేవుడిచ్చేయాలి. ఈరోజు చాలామంది ఆశలు, దేవా నా కబోర్డ్లో డబ్బులు వచ్చేయాలి, నా బ్యాంకులో డబ్బులు వచ్చేయాలి, నాకు ఎవరన్నా డబ్బులు తెచ్చి ఇచ్చేయాలి, ఎవడవడం పని చేయ. సర్వీస్, వేర్ ఇస్ యువర్ సర్వీస్? వర్క్ 6 డేస్, 6 రోజులు పని చేయి. 6 రోజులు పని చేసిన తర్వాత 7వ రోజు రెస్ట్ తీసుకో. 7వ రోజు మాత్రం నువ్వు పని చేసావా, ఏమి మిగలదు. 7వ రోజు నువ్వు పని చేసావా, దేవుడు ప్రత్యేకపరిచిన దినాన నీవు పని చేస్తే నువ్వు వ్యర్థమవుతున్నావు, నాశనం అవుతున్నావు. ఎంత కఠినమైన శిక్షో ఒక్కసారి చూద్దామండి. ఇక్కడ 20:8
1: విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొనుము,
0: జ్ఞాపకం ఉంచుకొనుము.
1: 6 దినములు నీవు కష్టపడి,
0: 6 దినములు నీవు కష్టపడి
1: నీ పని అంతయు చేయవలెను,
0: నీ పని అంతయు చేయవలను, అంతయో చేయవలను. ఎంత కష్టపడతావో, ఎంత కొడతావో, నీ పని మొత్తం, నీ టార్గెట్ అంతయో 6 రోజులు చేయవలను. దాని తర్వాత
1: 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము, దానిలో నీవైనను,
0: దానిలో నీవైనను,
1: నీ కుమారుడైనను, నీ కుమార్తెయైనను.
0: ఈ మాట చదివాం, ఎవ్వరు పని చేస్తాను వీల్లేదు, ఎవ్వరు ఏ కార్యం చేస్తాను వీల్లేదు. అలాగా అంతగా దేవుడు నియమాన్ని ఇచ్చిన తర్వాత కూడా 31వ అధ్యాయం 14
1: కావున మీరు విశ్రాంతి దినమును ఆచరించవలను, నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచువాడు
0: ఏంటంట,
1: విశ్రాంతి
0: దానిని అపవిత్రపరచువాడు అంటే ఆ పరిశుద్ధమైన దినాన్న ఎవడన్నా పిచ్చి పని చేశాడు అనుకో, ఎవడన్నా నేను అతిగా తెలివిని నేను పని చేసి సంపాదించుకుంటాను, నాకు అవసరత ఉందన్నాడు అనుకో, ఆ రోజు నా చేతి పని ద్వారా నేను సంపాదించుకుంటాను అన్నాడు అనుకో, దేవుడు ఏమంటాడు చూడండి,
1: దానిని అపవిత్రపరచువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును.
0: తన ప్రజలు, ఎవరు ప్రజలు? దేవుని ప్రజల్లో నుండి కొట్టివేయబడును. అంతటితో అయిపోలే, చదవండి.
1: 6 దినములు పని చేయవచ్చును, 7వ దినమున యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతివాడును తప్పక మరణశిక్ష నొందును.
0: ఏంటంట, మరణశిక్ష అంట. పని చేస్తే మరణశిక్ష అంటే దేవుడు, ఒరేయ్ నా పరిశుద్ధమైన రోజున నువ్వు పాడు చేస్తావా, చంపేస్తాను. మనం చూస్తాం, గమనిస్తాం వాక్యంలో, దేవుడు అంత చెప్పిన తర్వాత కూడా ఇంకా ఆ మాట ముగిద్దామండి. లెట్స్ గో 16th verse కూడా ముగిద్దాం.
1: ఇజ్రాయేలీయులు తమ తరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆచరించవలెను, అది నిత్య నిబంధన.
0: ఏంటంటే అది
1: నిత్య నిబంధన,
0: నిత్య నిబంధన. ఇట్ ఇస్ ప్రపెచువల్, ఇట్ ఇస్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. అది ఎప్పుడు ఉండే నిబంధన, కొంతకాలం. దేవుడు ఎప్పుడన్నా నిత్యము అని చెప్పిన తర్వాత ఎవడన్నా దాన్ని లిమిట్ చేయగలరా? దేవుడికి తెలీదా ఆయన కుమారుడు వస్తాడని? దేవుడికి తెలీదా మనుషుడు ఎలా ఉండాలని? దేవుడు ముందే చెప్పాడు, ఇది నిత్య నిబంధన అయ్యా, ఇట్లా ఉండాలయ్యా, ఇది నీకు నాకు ఒక అగ్రిమెంట్ అయ్యా. ఏంటి అగ్రిమెంటు? దేవా 7వ రోజు నీది, 7వ రోజు నీది కాబట్టి నువ్వు అంటున్నావు నన్ను ఏ పని చేయదు, నువ్వు అంటున్నావు నాకు రెస్ట్ తీసుకో, నువ్వు రెస్ట్ తీసుకున్నావు నన్ను రెస్ట్ తీసుకోమంటున్నావు. ఒక మాట అండి, చాలామంది వాదిస్తారు మిగతా డినామినేషన్స్ వాళ్ళు, సబాత్ ఈజ్ ఆన్ 7th day విచ్ ఇస్ సాటర్డే, వై డూ యూ వర్షిప్ ఆన్ సండే? వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ ఫర్ ఇట్? ఎస్, ఐఎమ్ నాట్ సెయింగ్ సండే ఇస్ సబాత్, నో, ఐఎమ్ నాట్ సెయింగ్ సండే ఇస్ 7th day, సండే ఇస్ 1st day, మొదటి దినం. దెన్ వై ఆర్ వి వర్షిపింగ్ ఆన్ సండే 1st day, వై నాట్ 7th? ఎక్కడన్న వాక్యంలో అక్కడ 7వ రోజున మీరు నన్ను ఆరాధించాలి అని ఉందా? చెక్ యువర్ బైబుల్. నో, ఇట్ సేస్ రెస్ట్, రెస్ట్ తీసుకో, రెస్ట్. ఆ రోజు ఇంట్లోంచి ఎవరు బయటికి రాకూడదంట, ఏది ముట్టుకోకూడదంట, ఏ పని చేయకూడదంట, ఒకటే తిను. తర్వాత మీరు చూస్తే వండుకో, తిను, పడుకో, కుటుంబంగా కలిసి దేవుని మహిమపరచు. దాని తర్వాత వారు ప్రారంభించిన పద్ధతి ఏంటంటే సమూహంగా కూడి దేవుని ఆరాధించేవారు, సమూహంగా కూడి తోరా చదివేవారు. ఆ రోజుల్లో అందరి దగ్గర తోరా ఉండదు, ఆ రోజులు అందరి చేతుల్లో తోరా ఉండదు, సినగాగులోనే తోరా ఉంటుంది, అక్కడ తీసి చదవాలి. కానీ ఈరోజు నీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉందా లేదా? ఉందా లేదా? ఇక్కడికి వచ్చే చదవాలా? సో యూ సీ దే యూస్ టు గ్యాదర్ టు రీడ్ ద వర్డ్ టు మెడిటేట్ ద వర్డ్ ఈట్ స్లీప్ ఈట్ స్లీప్ ఎలా ప్రారంభమవుతారంటే యూజువల్గా సబాత్ చెప్తాను ఈరోజు కూడా సాయంత్రం 4-5 వాళ్ళు ర్యాపప్ చేసుకుంటారండి 6 ఎవరికి వాళ్ళు వెళ్ళి షట్ డౌన్ చేసుకుంటారు షట్డౌన్ చేసుకుని అందరు ఫస్ట్ ప్రార్థన చేస్తారు దే హ్యావ్ అ ప్రేయర్ టు రిసైట్ ఆ ప్రార్థన చెప్పిన తర్వాత శుభ్రంగా తింటారంట కుటుంబం అందరు కలిసి అందరు ఇంట్లో ఉండాలి ఎవరు బయటకు వెళ్తాం లేదు కదా అందరు చక్కగా తిని దేవుని సందరు స్తుతించి కొద్దిసేపు తోరా చదివి పడుకుంటారు ఈరోజు ఈరోజు అందరి దగ్గర తోరా ఉంది చదివి పడుకుంటారు మరలా పొద్దుట లెగిస్తారు అందరూ చక్కగా దేవుని స్తుతించి రిసైడ్ అప్రేయో శుభ్రంగా తిని అందరూ సినగాక్కి వెళ్తారు సినగాక్కి వెళ్ళి అందరు కలిసి ఆరాధించి లాంగ్ సర్వీస్ ఉంటుంది ఈరోజు చాలామంది షార్ట్ సర్వీస్ కోరుతున్నారు లాంగ్గా దేవుని స్తుతించి ఆరాధించి వాక్యాన్ని దానించి అందరు ముచ్చట్లు పెట్టుకుని 10 పలకరించుకుని 10 మాట్లాడుకుని దాని తర్వాత ఇంటికి వచ్చి చక్కగా తిని మరలా పడుకుంటారంట సాయంత్రం లభిస్తే మరలా కుటుంబాలు కుటుంబాలుగా ఇంటి బయట అటు ఇటు జస్ట్ ఫ్యామిలీస్గా టైం స్పెండ్ చేస్తారంట మరలా సాయంత్రం అయ్యేటప్పటికి శుభ్రంగా తిని పడుకుని పొద్దుట్లు వేసి కొడతారంట దేవుడు ఏం చేయమంటున్నాడు తినయ్యా నాతో మాట్లాడు లెట్స్ టాక్ నాతో ఫెలోషిప్ ఫ్యామిలీతో ఫెలోషిప్ తిడు పడుకో ఏమన్నా తప్పు చెప్తున్నాడు దేవుడు ఈరోజు మనుషుడికి ఈ మాట వినడానికి గిల్టీగా ఉంటుంది నేను జస్ట్ తిని పడుకోవాలా తిని పడుకుంటే ఏమవుతాడు ప్రపంచం నేను తిని పడుకుంటే కుటుంబం ఏమైపోతుంది నేను తిని పడుకుంటే డబ్బు ఎప్పటి నుంచో వస్తుంది ఈ ఒక్కరోజు వస్తే సంపాదించుతాడంట కోట్లు ఏం 6 కష్టపడ రోజు ముగించాల్సిన పడంత ముగించ నో ఈ ఒక్కరోజు దేవుని వాక్య నియమం ప్రకారం చూస్తా అంటే దేవుడు అంటాడు నువ్వు నన్ను నమ్మినట్లయితే 6 నీ కష్టాన్ని నన్ను చూపి 7 నువ్వేం కష్టపడకుండా నేను చూపిస్తాను నేను నిన్ను ఆశీర్వదిస్తాను నేను నిన్ను పోషిస్తాను నువ్వు నా నియమాన్ని గైకోను నువ్వు నా మార్గంలో నీ విశ్వాసం నా పైన ఉందని చూపి దేవుడు ఏమంటున్నాడు నీవు నా పైన విశ్వాసం పెట్టావని నువ్వు నాతో మాట్లాడు నాతో సహవాసం కలిగి ఉండు నీకు ఇచ్చిన కుటుంబంతో సహవాసం కలిగి ఉండు చక్కగా ఆరోగ్యంతో తిని పడుకు రెస్ట్ తీసుకో లేచేటప్పుడు ఎట్లా ఉంటావంటే ఫ్రెష్గా ఉంటావు మరలా పని కొడతానికి ఫ్రెష్గా ఉంటావు మిమ్మల్ని అడుగుతున్నాను ఎప్పుడు అది చివరిసారిగా యూ హ్యావ్ ట్రూలీ రిలాక్స్డ్ నాట్ స్లెప్ట్ రిలాక్స్డ్ అందరూ రాత్రి పడుకుంటున్నారు ఒత్తిడితో పడుకుంటారు లేచి ఎప్పుడన్నా ఒకరోజు ఈరోజు ఏం లేదు రెస్ట్ రెస్ట్ ఆ బిడ్డ మీద దేవానికి స్తోత్రం ప్రభా ఆ జీవితాన్ని ఎంత ఆశీర్వదించాయా అప్పుడు ఆ దేవుడు జ్ఞాపకం చేస్తాడు ఆ టెన్షన్ ఈ టెన్షన్ నువ్వు ఉన్నావు నువ్వు చూసుకుంటావు ఎప్పుడన్నా చెప్పింది ఉందా లేదా ఎగురు నువ్వు చేయకపోతే ఇంక అంతం అంతే నువ్వు చేయకపోతే ఇంక అయిపోయింది ప్రపంచం అంతం ఈరోజు చాలామంది అలా బ్రతుకుతున్నామండి ఇప్పుడు డాక్టర్లు చెప్తే అప్పుడు అంటారు అవును కరెక్టేగా మనుషుడికి రెస్ట్ కావాలి మనం ఎలాగ చేయబడ్డామో దేవునికి తెలుసు చేసినోడే ఆయన నిన్ను చేసిన దేవుడు అంటున్నాడు నువ్వు సరిగా బ్రతకాలంటే నువ్వు సరిగా పని చేయాలంటే నీ బుర్ర సరిగా పని చేయాలంటే నీకు రెస్ట్ ఉండాలి ఈరోజు మనము లేదు ఐ నీడ్ టు డూ దేవుడు ఇచ్చిన నియమము దేవుడు చేసిందండి దేవుడు 6 సృష్టిని చేసి 7 అక్కడ మాట చూస్తే హీ రిలాక్స్డ్ హీ రెస్టెడ్ అని ఉంటుంది ఆ మాట హీబ్రూలో చూస్తే ఎలాగుంటుందంటే ఆయన ఊపిరి తీసుకున్నాడంట ఆ మాట అది 7 ఆయన చేసిందంట ఊపిరి తీసాడంట దట్ ఈస్ ద హీబ్రూ వర్డ్ రిటన్ దేర్ దేవుడే రిలాక్స్ నేను రిలాక్స్ అయ్యాను కాబట్టి మీరు రిలాక్స్ అది నేను మీకు ఇచ్చే రెస్ట్ డే అని దేవుడు చెప్తే నువ్వు అంటున్నావు దేవా నువ్వు రెస్ట్ ఇచ్చావు కానీ నేను సంపాదించాల్సిన చాలా ఉంది నేను చేయాల్సింది చాలా ఉంది నేను చూడాల్సింది చాలా ఉంది నా ఆశలు ఎంతో ఉన్నాయి నాకు హద్దు లేదు లిమిట్ లేదు నేను ఎగిరిపోతాను అని మనం ప్రయాసపడుతున్నాం ఎట్లా ఉంది బ్రతుకు నువ్వు అంటున్నావు ఇంత కష్టపడినా ఆశీర్వాదం లేదేంటి ఇంత కష్టపడినా దీవెన లేదేంటి ఇంత కష్టపడినా లాభం లేదేంటి ఎలాగుంటుంది దేవుని వాక్య నియమాన్ని దాటిపోతే ఈరోజు ఈ మాట ఇంతటితో ముగిస్తున్నానండి ఇప్పటికే చాలా వాక్యాలు విన్నారు మీరు చాలా విషయాలు విన్నారు కానీ ఈరోజు నుండి ఒక నిర్ణయం తీసుకోండి మేక్ 1 నీవు దేవుడు నీకు అనుగ్రహించిన కుటుంబం నీవు దేవుడు ఫెలోషిప్, నీవు దేవుడు నీకు విశ్రాంతి. నమ్ము, నీ జీవితంలో కార్యం జరిగించే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, నీకు మన్నానిచ్చిన దేవుడు, నీవు అది ఆహారాన్ని భుజించాలనే. కానీ ఏ రోజుకి కావాల్సింది ఆ రోజు ఇస్తాడు. కానీ ఆ విషయంలో మీరు గమనిస్తే ఆరో రోజు, ఏడో రోజుకి ఆరో రోజే చేర్చి పెట్టుకోమంటున్నాడు, వండి పెట్టుకోమంటున్నాడు. ఏడో రోజు మాత్రము వండక అక్కర్ లేకునే ఆరో రోజుది సమృద్ధి దీవెన ఏడో రోజుకి అనుభవిస్తామంటున్నాడు. ఈరోజు నీవు దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యం తగినట్టు బ్రతికితే నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నీవు అన్ని విషయంలో వర్ధిల్లి సుఖంగా ఉండాలని దేవుని వాక్యం కోరుతుంది. You have to have a successful life. You need to have a peaceful life, peaceful family. ee samvatsaram nirnayinchukondi prabha neeku modati sthanam prabha nee sthanamlo evarini pettanayya neeve naya ganuduvi neeve naya na devudivi neeke lo padtanu prabha nin neeve na devudi neeve tappa naaku evvaru leru prabha rendodi devudu antadu naa sthanamlo vere edi aaradhisthaniki veelledu vere edi aaradhisthaniki ledu నా బదులుగా వేరే ఎవరిని గణపరుస్తానికి లేదు. ఇక మాటలు చెప్పాలంటే నిన్ను బట్టే నేను గొప్ప అయ్యాను, నిన్ను బట్టే నేను పొందుకున్నాను, నిన్ను బట్టే అని చెప్తానికి మనుషుడు కాదు. అనుగ్రహించిన దేవుని జ్ఞాపకం చేసుకో. నీ కుటుంబాన్ని కానీ వేరే ఎవరికి కానీ దేవుని స్థానాన్ని ఇస్తానికి లేదు. దేవుడు రోషం కలిగిన దేవుడు అన్న మాట అనేక సార్లు ఈ అధ్యాయంలో చూస్తున్నాం. దేవుడు తెలియజేస్తున్నాడంటే మన జీవితంలో మనం స్థిరపడాలని, మన గనులుగా బ్రతకాలని. ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు, మూడు ఆటలను చూసాం మనం, ఆయన నామాన్ని వ్యర్థంగా వాడకూడదు. డోంట్ మిస్యూజ్. అండ్ హియర్ ఇస్ ద ఫోర్త్ వన్, టేక్ రెస్ట్, కీప్ ఇట్ కాన్సన్ట్రేటెడ్, కీప్ ఇట్ హోలీ. ఈరోజు మీ జీవితంలో ఇప్పటికే ఈ నియమము పాటించకుండా దేవుడిచ్చిన నియమాలని వ్యర్థపరిచారేమో, విరోధంగా పోయారేమో, మేబీ యూ హ్యావ్ యాక్టెడ్ రెబెల్. ఈరోజు మీకు కృపానుగ్రహించబడుతుంది, మనకి కృపానుగ్రహించబడుతుంది, మన తప్పులను ఒప్పుకుని సరిదిద్దుకుని మన జీవితాలను సరిచేసుకుని ఆయన చిత్త ప్రకారం బ్రతుకుతానికి. ఎవరన్నా తోడు నీ ఉండయ్యా, నన్ను బ్రతికించి ప్రభా, నాకు కావాల్సిన జయము దయచేయి, నాకు కావాల్సిన సహాయం దయచేయి, నాకు కావాల్సిన దృష్టి దయచేయి. ఎక్కడ ఒక్కసారి దేవునితో సరిదిద్దుకోదామండి, మన జీవితాలను సమాధాన పరచుకోదామా. నేను ముంచబోతున్నాను, నో గుడ్ టేక్ మచ్ టైం, బట్ ఐ వాంట్ యూ టు ప్రే. మీరు ప్రార్థన చేయకపోతే మాత్రం వ్యర్థమండి. ప్రార్థన చేయండి. ప్రభా, నా బలహీనతలు, నా తప్పులు, నా ఎన్ని ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను సరిచేయి ప్రభా, నన్ను బాగు చేయ్యా. దేవ, నీ నామం ధరించిన వ్యక్తిగా, నీ ద్వారా ఆశీర్వదించబడే వ్యక్తిగా, నీ ద్వారా ఫలించబడే వ్యక్తిగా ఉండాలని ఆశపడుతున్నాను. నన్ను నాటువాడు నీవే, నన్ను కట్టువాడు నీవే, నన్ను పోషించే దేవుడు నీవే. నీవే నీ కార్యాలు జరిగించు ప్రభా నా జీవితంలో. నాకున్నదంతా నీవు ఇచ్చిందయ్యా, నాకున్నదంతా నీవు ఇచ్చిందయ్యా. నీ ద్వారా నేను పొందుకుంటున్నాను, నీ ద్వారా నేను కలిగి ఉంటాను, నిన్ను బట్టే ప్రభువా. ఇక్కడ మనస్ఫూర్తిగా ప్రభుతో చెప్తామా. ఈరోజు ఎంతోమంది భయపడుతున్నారండి, నాకు ఇది పోతుందేమో, నాకు ఇది పోతుందేమో, నాకు ఇది ఉండదేమో, నాకు ఇది కోల్పోతానేమో, ఈ ఉద్యోగం పోతుందేమో, ఈ జీవితం పాడైపోతుందేమో. లేదు లేదు లేదు, దేవుడు ఇచ్చింది దేవుడు తెస్తానే, కానీ ఎవరు తెస్తానికి వీల్లేదు. What are you scared about? Are you sure God gave you? దేవుడు ఇచ్చాడని నమ్ముతున్నారా? నీ వివాహం దేవుని చిత్తమని నమ్ముతున్నావా? నీ వ్యాపారం దేవుని చిత్తమని నమ్ముతున్నావా? దేవుని చిత్తము కాకపోతే ఫస్ట్ స్టార్ట్ చేయదు, స్టార్ట్ చేసావా తప్పు నీది. దేవుని చిత్తము తెలుసుకుని స్టార్ట్ చేసి ఇది దేవుని చిత్తము అని తెలుసుకుంటే దేవుడు చేస్తే రెండంతలు ఇచ్చే దేవుడు, ఊరక తీయుడు. యోబుని పరీక్షించినప్పుడు యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను. He has taken it. ఆయన ఇచ్చాడని జ్ఞాపకం చేసుకుంటే మనం చేసింది ఏమి లేదండి, మనం కేవలం ఆయన ఇచ్చిన దాన్ని పొందుకున్న వారిమే. ఈరోజు బీ థ్యాంక్ఫుల్. ఇఫ్ యు ఆర్ థ్యాంక్ఫుల్, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత ఉంటే నీ సంపాదన, నీ తెలివితేటలు, నీ శక్తి బలము, నీ ఆస్తిపాస్తులు నా నా నా నా నేనంతా పక్కన పెట్టి ప్రభా నీదయ్యా, నీవు ఇచ్చింది, ఇచ్చిన దాన్ని బట్టి వందనాలు, ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత. అతి ఆశ ఉందేమో, ఈ పొరుగు అందు చూసి ఆశిస్తున్నామేమో, అది కావాలి ఇది కావాలని అక్కర్లేని స్తోమత మించి, అంటే నీకు కలిగిన కెపాసిటీకి మించి నువ్వు ఆశపడితే వ్యర్థమే, అవి ఎప్పటికీ నెరవేరవు. దేవుడు నీ మేలు కొరకు అవ్వడు. వాట్ యు కెనాట్ హ్యాండిల్ గాడ్ విల్ నాట్ డిజైర్ టు గివ్ యూ. ద రీజన్ ఇట్ విల్ బికమ్ అ హార్మ్ టు యూ, ఇట్ ఇస్ డేంజరస్ టు యూ, నీ కీడుగా మారిపోతుంది అది. కానీ నీవు నీవు ఆయన వాక్య నియమము చొప్పున నిన్ను నువ్వు క్రమశిక్ష పరుచుకుని, నిన్ను నువ్వు క్రమశిక్ష పరుచుకుని దేవుడు నువ్వు ఎలా బ్రతకాలంటున్నాడో అలా ఎదుగుతూ కోరుతూ ఆయన వాక్య నియమము ప్రకారం నీవు బ్రతికితే నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నీవు అన్ని విషయంలో వర్ధిల్లో సుఖంగా ఉంటానండి. ఎక్కడ ప్రభా, నా జీవితంలో ఏది ఉన్నా పోయినా నీ చిత్తమే ప్రభా చెప్పండి. ధైర్యం ఉంది ఆ మాట చెప్తానికి. దేవా నా జీవితంలో ఏది ఉన్నా పోయినా నీ చిత్తమే ప్రభా, ఎందుకంటే నువ్వు తీసుకుంటే నువ్వు ఇంకా ఘనంగా ఇచ్చే దేవుడు. ఒకటి పోయిన తర్వాత కూడా నువ్వు పరీక్షిస్తావేమో కానీ నేను నిలబడితే నిజముగా నన్ను హెచ్చించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అవునమ్మా, అవును దేవా, మా జీవితం అంతా నీదేనే, మా బ్రతుకంతా నీదేనే, మాకు కలిగిందంతా నీదే ప్రభావ. ఈరోజు మా జీవితంలో ఏదైనా ఉందంటే అది నిన్ను బట్టే ప్రభావ. ఇంతవరకు ఇచ్చిన యావత్తు బట్టి నీకు కోట్లాది వందనములు. ఇంతవరకు నడిపించిన దేవానికి స్తోత్రములు ప్రభా. ఇంతవరకు దీవించిన దేవానికి స్తోత్రములు ప్రభా. ఇంతవరకు ఆశీర్వదించిన దేవానికి స్తోత్రములు ప్రభా. అంతము వరకు నువ్వు కార్యము జరిగించే దేవుడు అని నిన్ను నమ్ముతూ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. యెహోవా షమ్మా, మా తోడు ఈరోజు ఉండే దేవుడు. ఈరోజు నువ్వు మా తోడు లేకపోతే రేపు నిన్ను చేరలేమయ్యా, రేపు నీ చిత్తంలోకి మేము వెళ్ళలేమయ్యా. దేవా ఈరోజు మా తోడు, రేపు మా జీవితంలో ఏం జరుగుతుందో ముందుగానే ఎరిగిన దేవుడు, సమస్తము ముందుగానే చూచుకుని సిద్ధపరిచే దేవుడు అయ్యా. యెహోవా ఈరి, నీ బిడ్డల జీవితంలో ఉన్న ప్రతి ఆందోళన తీసి, కంగారు తీసి, నీ బిడ్డలు అయ్యా నీలో నాటబడిన వారు, వారి జీవితంలో అక్కర్లేని సమస్యలు, అక్కర్లేని టెన్షన్స్ ఉండనవద్దు ప్రభు. ఇల్లు ఇచ్చేవేమో, ఇల్లు ఉంటుందా, ఇల్లు ఉంటుందా, ఇల్లు ఉంటుందా, ఇల్లు ఉంటుందా, ఈ భయం ఉండనవద్దు ప్రభా. ఇచ్చింది నీవైతే ఉంచేది నీవే. మేము నీకు లోబడి బ్రతుకి నీకు మొదటి స్థానాన్ని ఇస్తే మా జీవితంలో అన్ని మేలు చేస్తావయ్యా. మా జీవితంలో ఏదైనా సరే ఇచ్చింది నీవైతే, అది నువ్వు మాకు ఇచ్చింది ఎప్పుడు నీవు అన్యాయంగా తీసివేసే దేవుడు కాదు ప్రభా. కానీ ఇచ్చిన దాంట్లో నమ్మకత్వాన్ని కోరుతున్నాం, నేర్చుకుంటామయ్యా. ఇచ్చిన దాన్ని వర్ధిలింపజేయాలని ఆశపడుతున్నాం, నేర్చుకుంటాం ప్రభా. ఇచ్చిన దాంట్లో నీ నామాన్ని మహిమపరచాలని ఆశపడుతున్నాం, నేర్చుకుంటున్నామయ్యా. దేవా ఎవరెవరైతే నీ హృదయాన్ని నేర్చుకుంటూ నీవు మాకు అనుగ్రహించిన నియమాలని నేర్చుకుంటూ ఈ సంవత్సరంలో జయకరంగా బ్రతకాలని ఆశపడుతున్నాను. అటువంటి జీవితాలని నాటి వర్ధిలింపజేసి శక్తి కలిగిన వారిగా, దృష్టి కలిగిన వారిగా, గొప్ప నీ సాక్షులుగా, నిన్ను మహిమపరిచి నీ ఆత్మ ద్వారా నడిపించబడే జీవితాలను అనుగ్రహించి పని పెడుకుంటూ విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయబడే నజరడ యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.

0: ప్రియులరా, ఉద్యానవనము సంఘానికి పోల్చబడినప్పుడు ఈరోజున నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఆ బైబిల్లో రాయబడిన మూడు రకాలైన తోటల గురించి మీతో మాట్లాడాలని నేను కోరుతున్నాను. ఐ వుడ్ లైక్ టు గివ్ యూ ఇన్సైట్స్ ఫ్రమ్ త్రీ గార్డెన్స్ రిటన్ ఇన్ ద బైబుల్. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మూడు ఉద్యానవనాల గురించి, మూడు తోటల గురించి, వాటిలో జరిగిన సంభవాల గురించి మీతో మాట్లాడిన సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. మొదటి గార్డెన్ ఈడెన్ గార్డెన్, ఏదెను తోట. రెండవ తోటను మీకు పరిచయం చేయాలని కోరుతున్నాను. యోహాను సువార్త 18వ అధ్యాయం దగ్గరికి రండి. లెట్స్ కమ్ టు ద గాస్పుల్ ఆఫ్ జాన్ చాప్టర్ 18. అందులో ఏముంది? యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కిద్రోను వాగు దాటిపోయాను, అక్కడ ఒక తోట ఉండెను. ఆ మాట అండర్లైన్ చేసుకోండి, అక్కడ ఒక తోట ఉంది. ఎ గార్డెన్ ఇస్ దేర్. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. అక్కడ ఒక తోట ఉంది. ఇక్కడ రాయబడిన తోట పేరు ఏంటంటే గెత్సెమనే. అందరూ చెప్పండి, ఏంటి ఆ తోట పేరు? గెత్సెమనే. గెత్సెమన తోటకు, ఏదేని తోటకు కొన్ని వ్యత్యాసాలు చెప్తాను, జాగ్రత్త వినండి. ఏదేని తోటలో ఉంచబడిన ఆదాము అవలు తమ ఇష్టం నెరవేర్చబడాలని కోరుకున్నారు. గెత్సెమన తోటలో మన ప్రభు అని యేసయ్య దేవుని ఇష్టం జరగాలని కోరుకున్నాడు. హల్లెలూయా. ఆ మాట చదువుదాం చూడండి. లూకాసు వార్త 22:42 చదువుతున్నా.
1: తండ్రి,
0: ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు,
1: నీ
0: చిత్తమే సిద్ధించును గాదు. ఏదేను తోటలో ఆదామవ్వులు తమ ఇష్ట ప్రకారం జీవించారు, తమ ఇష్ట ప్రకారం నిర్ణయాలు తీసుకున్నారు, తమ ఇష్ట ప్రకారం చేసిన కార్యాలు చేశారు. అపవాది శోధించాడు, సరే వాడు శోధిస్తే నీ విచక్షణ ఏమైపోయింది, నీవు అనుకున్న నిర్ణయాలు ఏమైపోయినాయి, దేవుని బాధ్యతలు విస్మరించి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారు ఆదామవ్వలు. కానీ గెత్సెమన తోటలో యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన ఎంత గొప్పగా ఉందో చూడండి. అయ్యా, నా ఇష్టం కాదు, ఏం జరగాలి, నీ చిత్తమే సిద్ధించును గాక. ఎందుకోసం? ప్రతి మనిషి జీవితం పట్ల దేవునికి చిత్తము చాలా గొప్పది, ఆయన ఉద్దేశాలు చాలా గొప్పవి. మీ తలంపులు నా తలంపులు వంటివి కాదని దేవుని వాక్యంలో రాయబడింది. ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసం ఉందో, దేవుడిని పట్ల కలిగిన ప్రణాళికలు కూడా అంత గొప్పగా ఉంటే మనం ఏమంటున్నాం తెలుసా? అయ్యా, నీ ఇష్టాన్ని పక్కన పెట్టాయా, నీ చిత్తం పక్కన పెట్టు, ముందు నా ఇష్టం జరగని. ఎంతమంది ఈ రోజున తమ ఇష్టం జరగాలనే ప్రయాస, తమ ఇష్టం జరగాలనే కోరిక. ఒకవేళ ఏ సందర్భంలోనైనా తన ఇష్టం జరగకపోతే, వారి ఇష్టం జరగకపోతే ఎన్ని పర్యవసానాలు ప్రపంచంలో ఉన్నాయి చూడండి. చిన్న చిన్న పిల్లలు కూడా వారి ఇష్టం జరగకపోతే ఏంటి పరిస్థితి? అంటే చిన్న చిన్న పిల్లలు కూడా తమ ఇష్టం జరగకపోతే ఏదో విధంగా వారిలో ఉన్న అసహనాన్ని వెల్లడి చేస్తున్నారు, ఏదో విధంగా మనల్ని భయపెట్టాలని. ప్రపంచం అంతా నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అంతా జరగాలని. కొంతమంది యవనస్తులు ఉంటారు, తమ వివాహ విషయంలో దేవుని చిత్తాన్ని తెలుసుకోరు, పెద్దల ఆ చిత్తాన్ని లేదంటే పెద్దల అంగీకారాన్ని వారు కొంతమంది తీసుకోకుండా నా ఇష్టమే జరగాలనుకుంటారు. ప్రియులారా, కొన్నిసార్లు వారు ఎదుర్కొన్న పర్యవస్థానాలను చూస్తూ ఉంటే కొంతమంది రిగ్రెట్ అవుతున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. అయ్యో, అనవసరంగా నా ఇష్ట ప్రకారం నిర్ణయం తీసుకున్నాను, ఈరోజు బాధపడుతున్నాను. ఈ మాట ఎందుకు చెబుతున్నాను? ఇంకా పెళ్ళికైన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ, మీరన్నా జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, హ్యాస్టీ డిసిషన్ తీసుకోకుండా, ఎందుకంటే వివాహం అనేది జీవితానికి ఒక్కటే, One in a lifetime. One man, one woman for the whole life. జీవితం అంతా ఒక పురుషుడు ఒక స్త్రీయే. షట్లు మార్చినట్టు మార్చడానికి లేదు. అందరు బట్టి ఆ నిర్ణయం తీసుకునేటప్పుడే జాగ్రత్తగా దేవుని చిత్తాన్ని వెతికి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన చిత్తానుసారంగా మీరు నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత రిగ్రెట్స్ అనేవి లేవు, ఆ తర్వాత బాధలు అనేవి లేవు. ఒకవేళ చిన్న చిన్న మనస్పర్ధలు భార్యాభర్తల మధ్య రావచ్చేమో, అవి తర్వాత విషయం. కానీ అయ్యో, నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నానేమో అన్న భావన నీకు ఎప్పుడు రాదో. బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుని ఇష్టము దేవుని చిత్తం నెరవేర్చడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు, ఎంతమంది ఆ కార్యాలు జరిగిస్తున్నారు. దావీదు భక్తుడు అంటాడయ్యా, నీ చిత్తము నెరవేర్చితే నాకు సంతోషం అన్నాడు. దావీదు భక్తునికి సంతోషం ఏంటేట? తన ఇష్టం జరగకపోయినా, తన అనుకున్నది జరగకపోయినా, దేవుని ఇష్టం జరిగితే చాలు, ఆయన చిత్తం నెరవేరిస్తే చాలు, అది

0: జరగలేదు కారణం అంటే సొలొమోన్ కూడా నా కొడుకే కదా, అయ్యా పర్వాలేదు నీ చిత్తమే జరగాలి. ఎస్, అలా దేవుని చిత్తం జరగడానికి మనల్ని మనం అప్పగించుకుంటున్నావా? ఆయన ఇష్టం జరగడానికి మన జీవితాలు సమర్పించుకున్నావా? చాలామంది యవనస్తులు ఈ రోజున నా ఇష్టం అని చెడు నిర్ణయాలు తీసుకుని భయంకరంగా బ్రతుకుతున్నారు. పిల్లరా, మనకు యవనస్తుని చూస్తూ ఉంటే రోడ్డు మీద సిగరెట్ దాక్కుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు క్రైస్తవులే, తల్లిదండ్రులు ఇద్దరు దేవుని బిడ్డలే, నడి రోడ్డు మీద ఎంతమంది చూస్తారని ఇలాంటి ఏమీ లేదు. తను ఏదో గొప్ప కార్యం చేస్తున్నట్టుగా నడి రోడ్డు మీద సిగరెట్ తీసుకుని వెళ్తూ ఉన్నాడు. కారులో వెళ్తున్నాను అలా చూసేసరికి ఇలా వెనకలు పెట్టేస్తున్నాడు దాన్ని తీసుకెళ్ళి. చెట్ట కాలిపోతు తమ్ముడు ముందు తీసే, జీవితం కాలిపోతుంది అక్కడ. తెలియట్లే నీకు చాలా సందర్భాలు నా ఇష్టం నా ఇష్టం. యవన కాలంలోకి వచ్చిందాడు చాలామంది యవనస్తుల యొక్క కొంతమంది చెడు స్నేహితుల యొక్క దారిని బట్టి ఎంతమంది తప్పుదోవ పడుతున్నారండి, ఎంతమంది చెడిపోతున్నారు, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, ఇక నేను ఆపే, గెచ్చిమిన తోటలో మన ప్రభు రక్షకుడు తను తాను తగ్గించుకుని, అయ్యా నా చిత్తం కాదే, జీవితంలో నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యుద్ధను తొలగించే. ఎందుకు ఆ ప్రార్థన చేశాడు దేవుడు? ఆ గిన్నె ఏం గిన్నెది? ఎస్, ఉగ్రత, దేవుని ఉగ్రత అనే గిన్నె, పాపముతో మిళితమైన గిన్నె. ఒక మాటలో చెప్పాలంటే విషపూరితమైన గిన్నె పాపాన్ని, లేదంటే ఆ పాపపు గిన్నె ఇప్పుడు యేసు ప్రభు స్వీకరించారు. సర్వ మానవాళికి దేవుడు రక్షణ ప్రసాదించాలంటే, మనిషి మీద పాపం కొట్టివేయబడాలంటే ఆ పాప భారాన్ని దేవుడు తన మీద వేసుకోవాలి. ఆ పాప భారాన్ని ఆయన భరించాలి పుట్టిన దగ్గర నుండి అప్పటి వరకు. లేదా ఆయన ప్రియుల స్వయంభవుడు కనుక ఆయన జీవిత కాలం అంతా పాపము లేనివాడిగా బ్రతికాడు. అయితే ఇప్పుడు ఆ పాపాన్ని తన మీద వేసుకోవాలంటే అది సహించట్లేదు ఆయనకి. అయ్యా ఇది చాలా కష్టమైన కార్యమే, ఆయన నీ చిత్తం ప్రకారం నీ చిత్తం కోసం ఆ కార్యం జరిగిస్తున్నాను. ప్రభునందు ప్రదేవుని బిడ్డలారా, యేసు ప్రభు తన చిత్తాన్ని కాకుండా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆ యొక్క గెత్సెమనేలో యేసు ప్రభు వారు ఒక మంచి ప్రణాళికను ఆయన సిద్ధం చేశారు. రోమీయులకు రాసిన పత్రిక 5:19 వచ్చిన మనం చదివితే బైబిల్ సెలవిస్తా ఉంది,
1: ఒక
0: మనిషిని అవిధేయత వలన
1: అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో,
0: అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, అలాగే
1: ఒకని
0: విధేయత వలన
1: అనేకులు నీతిమంతులుగా చేయబడిరో,
0: అనేకులు నీతిమంతులుగా చేయబడదురు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఒకని పాపం వల్ల అనేక మంది ఏ విధంగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడ్డారో, లేదా ఒక వ్యక్తి ద్వారా పాపం ఎలా సంక్రమించిందో, అయితే దేవుడి ద్వారా అనేకులు నీతిమంతులుగా తీర్చబడాలని ఆయన విధేయత వలన అన్నాడు. సబ్మిషన్ అనే మాట అక్కడ రాయబడింది. యేసుక్రీస్తు ప్రభులో విధేయత కనబడింది. సబ్మిటింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్, సబ్మిషన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యానికి ఆయన విధేయత కలిగి ఉన్నారు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఆత్మ దేవుడినితో మాట్లాడుతున్నప్పుడు, ఆయన తన సందేశాన్ని ఇస్తున్నప్పుడు, కొన్ని విషయాలు సరి చేసుకోవాలని దేవునితో మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ వెలుగులో విధేయత కలిగి దేవుని కృపలను వర్ధిల్లితే నీ ద్వారా అనేక మందికి ఆశీర్వాదం దీవన. యేసుక్రీస్తు ప్రభు విధేయత వలన నీతిమంతులుగా తీర్చాడని బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. సబ్మిషన్ టు ద విల్ ఆఫ్ గాడ్. ఓ ప్రాంతంలో ప్రియులరా, ఒక తండ్రి రైల్వే స్టేషన్లో అక్కడ క్యాబిన్ మాస్టర్గా పనిచేస్తున్నాడు. క్యాబిన్లో ఆయన పనిచేస్తున్నాడు. ఇప్పుడంటే అంతా కూడా కంప్యూటరైజ్డ్ అయిపోయింది కాబట్టి క్యాబిన్స్ అనేవి లేవు. పూర్వదినాల్లో ట్రైన్ వస్తూ ఉంటుందంటే స్టేషన్కి నార్త్ క్యాబిన్ సౌత్ క్యాబిన్స్ ఉండేవి. వాటిలో కొంతమంది వ్యక్తులు ఆ పట్టాల దిశను మారుస్తుండేవారు. ట్రైన్ ఒకవేళ స్టేషన్లోనికి రావాలి అంటే, ప్లాట్ఫామ్ మీదకి రావాలి అంటే వారు ఆపరేట్ చేయాలి అక్కడ, ఆ లింక్ మార్చాలి, అప్పుడు ట్రైన్ ఆ స్టేషన్లోకి వస్తుంది. అలా కాని పక్షంలో ట్రైన్ దాటుకుంటూ వెళ్ళిపోవాలంటే దాని మార్గంలో అది వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళు గ్రీన్ ఆ ఫ్లాగ్ పట్టుకుని చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ జరిగి కొంతమంది వ్యక్తులు అక్కడ ఉంటూ ఉండేవారు. ఒకసారి అలాగే ఒక వ్యక్తి అక్కడ పనిచేస్తున్నప్పుడు తనకున్న 5 సంవత్సరాల కుమారుణ్ణి ఒక రోజున తనతో పాటు తీసుకెళ్ళాడు. హాలిడే వచ్చిందని కుమారుడికి స్కూల్ లేదని చెప్పి తండ్రితో వస్తానంటే తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళి తనతో ప్రక్కన పెట్టుకున్నాడు. ఇతను వర్క్ అంతా చేసుకున్నాడు. కాసేపటికి పురిలరా వర్క్ అంతా అవుతుంది, ఇతను అలా జరుగుతుండగానే ట్రైన్ వస్తుందని సూచన వచ్చింది. అయితే ఆ ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి రాదు, చాలా వేగంతో స్టేషన్ నుండి వెళ్ళిపోద్ది, అది ఆగదు కనుక మీరు సిగ్నల్ ఇవ్వండి అని చెప్పి ఎప్పుడైతే అతనికి మెసేజ్ వచ్చిందో ఆ గ్రీన్ ఫ్లాగ్ పట్టుకొని కిటికీ దగ్గరికి వచ్చి ఇలా ఫ్లాగ్ పట్టుకుని ఉన్నాడు. ఈ లోపల ఒక దృశ్యాన్ని చూశాడు పిల్లరా. ఆ దృశ్యం అతనికి కళ్ళ నీళ్లు తెప్పించేస్తూ ఉంది. ఆ దృశ్యం ఏంటో తెలుసా? తనకున్న ఒక్కడే కుమారుడు, 5 సంవత్సరాల పిల్లవాడు. ఏ ట్రైన్ అయితే ఏ పట్టాల మీద కాసేపట్లో వెళ్ళిపోబోతుందో ఆ పట్టాల మధ్యలో ఆడుకుంటున్నాడు.

0: తల్లి. మరి ఎప్పుడు దిగిపోయాడో తెలియదు, క్యాబిన్ అంతా దిగేసి వెళ్ళిపోయి పట్టాల్లో మధ్యన పట్టాల మధ్యలో ఉన్నాడు. ఈ తండ్రి ఇక్కడ నుంచి పరిగెత్తుకుని వెళ్ళి అతను కాపాడేంత టైం కూడా లేదు, ఎందుకంటే అతి వేగంతో ట్రైన్ వచ్చేస్తూ ఉంది. చాలా స్పీడ్ వస్తూ ఉంది ట్రైన్. అంత పెద్ద ట్రైన్ అంత స్పీడ్లో వస్తుందంటే ఇంకా ఈ కుమారుడు మిగలడం అసాధ్యం అనమాట, బ్రతకడం అసాధ్యం. ఆ టైంలో తండ్రి చూశాడు పైన ఒకటే కేక, ఒకటే అరుపు, రే కుమారుడా నీవున్న స్థలంలో పట్టాల మీద పడుకో మధ్యలో అన్నాడు, అంతే ఒకటే మాట. ఆ టైంలో ఇప్పుడున్న కనుక పిల్లలు కనుక ఉంటే, ఆ టైంలో ఈ 21వ శతాబ్దం పిల్లలు లేదంటే మీ పిల్లలే కనుక ఉంటే ఏమంటారు, డాడీ ఏం డాడీ పడుకోలే ఇక్కడే నేను ఆడుకుంటున్నాను కదా, మీరంతే ఎప్పుడు పెద్దవాళ్ళు ఇంతే మా పిల్లల్ని అర్థం చేసుకోరు మీరు అని చెప్పి ఆడు ఆ పట్టాల మీద నిలబడి తండ్రితో అన్నాడు అనుకోండి, ఏమై ఉంటుంది పరిస్థితి? ఇప్పుడున్న పిల్లలకి ఎన్ని రీజనింగ్లు కావాలి, అరే అక్కడ పడుకోరంటే ఏ ఇక్కడే పడుకోలే రోజు మంచం మీద కదా పడుకుంటాను నేను అంటే, నువ్వు కనుక పడుకోలేదనుకో రేపు ఇంకొచ్చోటి పడుకోబెట్టాలి నేను తీసుకెళ్ళి. వెంటనే ఆ పిల్లవాడు తండ్రి చెప్పిన మాటకు లోబడి మా నాన్న ఏది చెప్పినా నా మంచి కోసం చెబుతాడు. ఆయన సరదాకో లేకపోతే టైంపాస్కో ఎప్పుడు నాకేం చెప్పడు, ఆయన ఏది చెప్పినా నా శ్రేయస్ కోసం చెబుతాడని ఆ చిన్న పిల్లవాడు గుర్తించి టక్మని పడుకున్నాడు ఆ పట్టాల మధ్యలో. వెంటనే రైలు వెళ్ళిపోయింది. కాసేపటికి పిల్లవాడు పైకి లేచి చూశాడు, ఎంత ఉపద్రవం తప్పింది, మా డాడీ ఇందుకోసమని చెప్పాడు. విశ్వాసం అంటే అర్థం ఏంటో తెలుసా, దేవుడు ఏదైనా ఒక మాట చెప్పాడంటే వెంటనే లోబడి దానికి. నాకు కొంచెం టైం కావాలి లేదా నాకు 6 నెలల టైం ఇయ్యి వచ్చే సంవత్సరం చూద్దాం అంటే దేవుడు ఏ విధమైన కీడు తప్పించాలని ఆ మాట చెప్పాడో భవిష్యత్ నీకు కొన్నిసార్లు తెలీదు, కానీ విశ్వాసతను లోబడితే చాలు ఆ కీడు దేవుడు తప్పిస్తాడు. గట్టిగా చెప్పలు కొట్టి వేసాడు అయిపోద్దాం. హల్లెలూయా. విశ్వాసంతో నువ్వు చేసే ప్రతి కార్యము దేవుడికి నిన్ను నువ్వు సంపూర్తిగా సబ్మిట్ చేసుకునే విధానము దేవుడు మెచ్చితే భయంకర ఉపద్రవాలు భయంకర కీడులు నీ కుటుంబంలో దేవుడు తప్పించి నేను సురక్షితంగా ఉంచుతాడని బైబిల్ మాట్లాడుతూ ఉంది. అయా నా ఇష్టం కాదు నీ చిత్తమే రాసుకోండి. మీ ఇంట్లో ఓ పెద్ద కాగితం మీద స్కెచ్ పెన్ కొనుక్కొని రాయండి, దేవా నా ఇష్టము కాదు నీ చిత్తమే జరుగును గాక అని ఒక కాగితం మీద రాసి మీ ఇంట్లో గోడ మీద పెట్టండి. ప్రతిరోజు చదవండి దాన్ని, మీ జీవితానికి ప్రేరణ స్ఫూర్తి వస్తుంది. ఏ సందర్భంలో నీ శరీరము వ్యర్థమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రోత్సహించినా అపవాని నిన్ను వెనుకొక లాగల ప్రయత్నం చేసిన ఆ మాట మిమ్మల్ని కాపాడుతుంది, మిమ్మల్ని భద్రపరుస్తుంది. అయ్యా ఏదైనా తోటలో దేవుని రూపాన్ని పోగొట్టేసుకున్నా ఆదాము అవ్వలు దేవుని చిత్తాన్ని నెరవేర్చి తమ ఇష్టాన్ని నెరవేర్చి శాపాన్ని కొని తెచ్చుకున్న ఆ ప్రజలు, అయితే గెత్సెమన తోటలో నీ చిత్తమే జరుగును గాకనే ఆ కేక వినబడుతున్నప్పుడు గెత్సెమన తోట ద్వారా దేవుని నామం అత్యధికంగా మహింపరచబడింది. మరొక గార్డెన్ గురించి నేను చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. పరమ గీతల గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం 3వ ఉద్యానవనం గురించి అక్కడ మనం చూస్తున్నాం.
1: ఉత్తర వాయువు ఏతెంచుము దక్షిణ వాయువు వేంచేయుము
0: నా ఉద్యానవనము మీద
1: విసరుడి దాని పరిమళములు
0: వ్యాపింపజేయండి.
1: నా ప్రియుడు
0: తన ఉద్యానమునకు
1: వేంచేయునుగాక
0: అతడు తనకిష్టమైన ఫలములను
1: అతడు
0: భుజించునుగాక. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సంఘము అంటే ఆ మాటకు చక్క నిర్వచనం ఈ ఒక్క వచనంలో మనం చూసాము. సంఘము యొక్క విధి నిర్వహణ, సంఘము దేనికోసం సిద్ధపడాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఉండాలి అనేది ఈ ఒక్క వచనంలోనే పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఉత్తర వాయువు వేంచేయము. ఉత్తర వాయువు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆత్మదేవుడు సంఘం మీద విసురుతున్నప్పుడు, ఆత్మదేవుడు సంఘం మీద ఆయన ఊదబడుతున్నప్పుడు లేదంటే వేంచేస్తున్నప్పుడు జరిగే విషయం ఏంటో తెలుసా, సంఘములో ఉన్న పరిమళము ఏం చేస్తుందట, వ్యాప్తి చెందుతుంది. సంఘములో ఉన్న పరిమళము నలుదిశలా వ్యాప్తి చెందుతూ ఉంది పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంఘం మీద విసిరినప్పుడు. ఎంత అద్భుతమైన అంశం ఇది. ఉత్తర వాయువు వేంచేయము, దక్షిణ వాయువు వేంచేయము, నా ఉద్యానవనం మీద అవి విసిరినప్పుడు దాని పరిమళములు వ్యాపింపచేయండి. పరిశుద్ధాత్మ దేవుడు సంఘం యొక్క పరిమళాన్ని దేశంలో అనేక చోట్ల ఆయన వ్యాపింపచేస్తున్నాడు. ఆయన యొక్క చోట్ల సంఘం యొక్క పరిమళాన్ని తీసుకెళ్తూ ఉన్నాడు. ఆయన ఉద్యానవనంకు వేంచేస్తున్నాడు. అనగా ఈ మాట మన ప్రభువుని యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడకు సాదృశ్యంగా ఉంది. నేడో రేపో ప్రభువుని యేసు రాబోతున్నాడు. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి పరిస్థితులు ఆయన రాకడకు సూచనగా కనబడుతున్నాయి. ఎన్నో కార్యాలు భూమి మీద జరుగుతున్నాయి. ప్రతి ఒక్క కార్యము ప్రియులరా మనం ఆలోచన చేస్తుంటే యేసు ప్రభు రెండో రాకడకు సుగమం చేస్తూ ఉన్నాయి. ఆయన రాకడ అత్యంత సమీపంగా ఉందని తెలియజేస్తూ ఉన్నాయి. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, నేడో రేపో మన వరుడు మన ప్రియుడైన యేసు ఉద్యానవనానికి రాబోతున్నాడు. గట్టిగా చెప్పలు కొట్టి యేసు నామమైపరచండి. తన ప్రియ సంఘాన్ని తీసుకెళ్ళడానికి, తన కోసం నమ్మిక కలిగిన సంఘాన్ని, కష్టాల్లో ఇబ్బందుల్లో సైతం అని వెంబడించిన సంఘం, కన్నీటిలో కూడా ఆయన వదిలిపెట్టక గట్టిగా పట్టుకున్న సంఘాన్ని తీసుకెళ్ళడానికి నా ప్రభు అని యేసు వరుడని యేసు రాబోతున్నాడు. ఆయన నా ఉద్యానవనముకు ఆయన వేయించబోతున్నాడు. అందును బట్టి మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆయన వచ్చినప్పుడు తనకిష్టమైన ఫలములు ఏం చేస్తారంటే ఆయన భుజిస్తాడు. సంఘం యొక్క ఆలోచన ఏంటో తెలుసా? సంఘం ఉద్దేశం ఏంటో తెలుసా? యేసయ్యకు ఇష్టమైన ఫలములను ప్రొడ్యూస్ చేయడమే, ఆయనకి ఇష్టమైన ఫలములను మనం సిద్ధపరచడమే మన మీద ఉన్న బాధ్యత. ఆయనకి ఇష్టమైన ఫలములను ఆయన భుజించే విధంగా మనము సిద్ధపడగలిగితే ఆ సంఘం మీద పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ ప్రియుల ప్రేమలము, లేదంటే ఆయన గాలి విసురుతున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహకారంతో మనము ఫలములు ఫలించాలి, ఆత్మ ఫలములు ఫలించాలి, మారుమనసగిన ఫలములు ఫలించాలి, ఆ తర్వాత వెలుగు ఫలం ఫలించాలని బైబిల్లో చాలా చోట్ల రాయబడ్డాయి. సిద్ధంగా ఉన్నావా? నేడు రేపు ఏసై వస్తే ఆత్మలో సిద్ధపడ్డావా? ఈ భక్తి, ఈ ప్రార్థన, ఈ విశ్వాసం, దేవుని పట్ల మనకున్న ఈ ప్రేమ, ఇవన్నీ దేనికోసం? మనందరం నిత్య రాజ్యంలో సదాకాలం ఆయనతో ఉండాలని, ఎత్తబడే సంఘంలో మనందరం ఉండాలనే దేవుని కోరిక. ఎంత భక్తి చేసినా, నువ్వు ఎన్నిసార్లు ఆదివారం దేవుని మందిరానికి వచ్చినా, నువ్వు మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే, దేవుని కృపలను వర్ధిలకపోతే, దేవునికి ఇష్టమైన ఫలములు నువ్వు ఫలించకపోతే, ఒకనాడు నువ్వు ఎత్తబడని గుంపులో కనుకుంటే నీ అంత దౌర్భాగ్యులు, నీ అంత దురదృష్టవంతులు మరొకరు భూమి మీద ఉండరు. అందును బట్టి అపొస్తలుడైన పౌలు అంటాడు, ఈ జీవిత కాలం మట్టికే మనం క్రైస్తవులమైన ఎడల ఈ లోకంలో ఉన్న వారందరికంటే మనం దౌర్భాగ్యులం అన్నాడు. ఈ జీవిత కాలం మట్టికే కేవలం ఈ భూమి మీద భౌతిక అవసరాలు తీర్చుకోవడానికో, ఈ భూమి మీద ఉండే చిన్న చిన్న అవసరాలు తీర్చుకోవడానికి నువ్వు దేవుని దగ్గరికి వస్తూ ఉంటే, ఓ మాట చెబుతున్నాడు పరిశుద్ధాత్మ నిర్మోహమాటంగా పోసిన పౌల ద్వారా రాయించాడు, ఈ భూమి మీద ఎంతమంది అయితే ఉన్నారో అందరికంటే నువ్వు దౌర్భాగ్యుడు, అందరికంటే నువ్వు భయంకర వ్యక్తి. కారణం ఏంటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశాన్ని, ఆయన చిత్తాన్ని, ఆయన యొక్క కోరికను నువ్వు గుర్తించలేదు కనుక. ప్రభు మనందరినీ ఎందుకు ప్రేమించాడు? ఆయన కలవరి శిలువలో మన కోసం ఎందుకు మరణించాడు? దారదారులుగా తన రక్తాన్ని ఎందుకు కార్చాడు? నీవు నేను పాపములను విడిపించబడి దేవుని బిడ్డలుగా బ్రతికి ఒకనాడు తన మహిమ గల సంఘంలో మనందరం ఉండాలని, మచ్చైనా ముడతైనా అట్టిది మరేది లేకుండా ప్రభు ఎదుట నిర్దోషులుగా మనం నిలబడాలని యేసు ప్రభు అంత గొప్ప త్యాగాన్ని మన కోసం చేస్తే, ఆ త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటున్నావా? ఆ త్యాగాన్ని ఆలోచన చేస్తున్నావా? కొంతమంది సిలువ కొనుక్కొని మెళ్ళ వేసుకుంటారు, మంచిదే, కానీ ఆ సిలువ వెనకాల ఉన్న త్యాగం తెలుసా? యేసుక్రీస్తు ప్రభు సిలువ భరించాడంటే నీవు నేను మెడలో వేసుకున్న సిలువ కాదు అది. ఆయన నీ పాపాన్ని నా పాపాన్ని భరించాడు. ఆయన మన స్థానాన్ని ఆయన కోరుకున్నాడు. మన మీద పడాల్సిన శిక్ష ఆయన భరించి నలుగు కొట్టబడ్డాడని బైబిల్లో రాయబడింది. అంత గొప్ప త్యాగం యేసు ప్రభు చేయడానికి కారణమేంటో తెలుసా? నీవు నేను శాశ్వత కాలం ఆయనతో ఉండాలనే, ఆ మహిమగల రాజ్యంలో మనందరం తిరగాలనే, ఆ మహిమగల రాజ్యంలో మనందరం విహరించాలనే యేసు ప్రభు మనస్థానాన్ని కోరుకుని కలవరిశిలో చనిపోతే చాలామంది సిలువను అర్థం చేసుకోవట్లేదు. అందును బట్టే బైబిల్ సెలవిస్తూ ఉంది, యేసు క్రీస్తు ప్రభు ఆయన సిలువ నశించిపోతున్న వారికి వెర్రితనం, కానీ రక్షించబడుతున్న మనందరికీ ఏంటది? దేవుని శక్తి. ద మెసేజ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ద పవర్. దేవుని యొక్క వార్త, సిలువను గురించిన వార్త నశించిపోతున్న వారికి ఏంటది? వెర్రితనమే. కొంతమందికి అర్థం కాకపోవచ్చు దేవుడి దగ్గరికి వెళ్ళి ఎందుకు వెళ్తున్నారు, యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు. చిన్న చిన్న కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వారు ఎందుకు ఆయన్నే పట్టుకుని వేలాడుతున్నారంటే, మేము నమ్ముకున్నది యేసు ప్రభుని కష్టాలు పోతాయని కాదు, ఆయన మా పాపాన్ని భారాన్ని తొలగించాడని, ఆయన మా పాపపు శిక్షను తీసుకుని రక్షణ ఇచ్చాడని చెప్పగలుగుతున్నావా మాట? యేసు ప్రభు నేడో రేపు రాబోతున్నాడని ఎన్నో నిదర్శనాలు జరుగుతూ ఉన్నాయి. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేస్తూ ఉన్నాయి. ఎక్కడ చూడండి శాంతి సమాధానం లేదు, పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోతున్నాయి. ఆకాశంలో చిహ్నాలు అగుపడుతున్నాయి. మన ఇస్రాయేల్ దేశంలో ఓ పెద్ద రింగ్ ఆకాశంలో ఏర్పడితే అందరూ ఆశ్చర్యపడ్డారు. సృష్టిలో జరిగిన మహత్యం మొన్న మొన్నే. ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటే యేసు ప్రభు తాను వస్తున్నాడని సూచనలు ప్రకటిస్తూ ఉంటే, ఇన్ని సూచనలు, ఇన్ని వర్తమానాలు, ఇన్ని ప్రార్థనలు విని కూడా నువ్వు రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే, దేవుని బిడగా జీవించిన నిర్ణయం తీసుకోకపోతే, నేను అంటాను ఒకవేళ ఈ రాత్రే కనుక ప్రభు వచ్చేస్తే, ఒకవేళ ఈ రాత్రే యేసు ప్రభు చాలు ఇంతవరకు అవకాశం ఇచ్చాను వెళ్తాను అనుకుంటే గుండె మీద చేసుకుని చెప్పగలవు నువ్వు ఎత్తబడతావా లేదంటే విడవబడతావో. చాలామంది ఇంకా రహస్య పాపాలు మెయింటైన్ చేస్తున్నారు హృదయాల్లో, హృదయాల్లో పాపాన్ని పెంచి పోషిస్తూ ఎవరు చూడలేదు కదా, ఎవరు నన్ను గమనించట్లేదు కదా అని ఆ పాపంలో ఉంటే వాళ్ళు ఈ రాత్రి కొట్టుకుని నీ గుండె ఆగిపోతే లేదా ప్రభు రెండోసారి వచ్చేస్తే ఎత్తబడిన గుంపులో ఉంటావా విడవబడిన గుంపులో ఉంటావా ఆలోచన చేయ. ప్రభు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మదేవుడు విసురుతూ ఉన్నాడు. ఈరోజు దేవుని ఆత్మకార్యాలు చాలా స్పష్టంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి, ఉద్యమం రగులుతూ ఉంది. ఇది కూడా ఒక నిదర్శనమే, పరిమళాలు వ్యాపిస్తున్న దేవుని సువార్త పరిమళాలు ఆ దేశం ఈ దేశం అని కాదు ప్రతి ఖండము ప్రతి దేశము వినబడుతూనే ఉంది. ఇక జరగాల్సింది ఒక్కటే, నా ప్రియుడు తన ఉద్యానవనానికి వేయించేయబోతున్నాడు. గాడ్ ఈజ్ కమింగ్ వెరీ సూన్. ఆయన రాబోతున్న ఈ తరుణంలో నీవు నేను సిద్ధపడగలుగుతున్నావా? ప్రియులర బైబిల్ సెలవిస్తూ ఉంది, 10 మంది కనికల దేవుని ఎదుర్కోవడానికి బయలుదేరారట, అయితే 5 దగ్గర పుష్కలంగా నూనె ఉంది, 5 దగ్గర ఏమి లేదు. అందరూ కన్యకలే, అందరూ కన్యకలని బైబిల్ సెలవిచ్చింది. అందరూ వరుణ్ ఎదుర్కోవాలనే వచ్చారు, అందరి దగ్గర దీపాలు ఉన్నాయి, అందరి దగ్గర నూనె ఉంది, అందరి దగ్గర ఒత్తి ఉంది, అందరూ నిద్రపోయారు, అందరికీ స్వరం వినబడింది. అక్కడ దాకా అన్ని కామన్గానే ఉన్నాయి. కానీ ఎక్కడ తేడా తెలిసిందంటే కొంతమంది దగ్గర ఎక్కువ నూనె ఉంది. గట్టిగా చెప్పలు కొట్టి వేసారని భయపరిచిన హల్లెలూయా. The more you gather in God's presence, నువ్వు ఎంత ఎక్కువగా దేవుని సన్నిధిలో గ్యాదర్ చేసుకుంటావో దేవుని యొక్క ఆత్మశక్తి బలము నువ్వు పొందుకుంటావో. ఒకవేళ వరుడు ఆలస్యం చేసినా నువ్వు నిలబడ్డానికి ఆస్కారం ఉంది అనే వాస్తవాన్ని గుర్తించా. నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చే ప్రతిసారి, దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసే ప్రతి సమయము నీ ఆధ్యాత్మిక ఆ బుడ్డిలో నూనె నింపుకుంటూనే ఉన్నావు. హల్లెలూయా. కొంతమంది దగ్గర ఆ నూనె ఎలా లేదట, సమృద్ధిగా లేదు. ఎందుకోసం తెలుసా? వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వస్తున్నారు ఎక్కడికి, దేవుని మందిరాన్ని. సంవత్సరానికి ఒకసారి వచ్చి స్పూన్ వేసుకుంటే ఆ డబ్బా నిండుతుందా? ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం అవకాశం ఉన్న ప్రతిసారి దేవుని సన్నిధిలో కనబడుతున్నప్పుడు నీ బుడ్డెలో నూనె సమృద్ధిగా ఉంది. యేసుక్రీస్తు పర్వం ఎదుర్కోవడానికి అదే నీకు నాకు కావాల్సింది. అక్కడ దాకా అన్నీ ఒకటే ఉన్నాయి, అన్నీ సమానమే వాళ్ళకి వీళ్ళకి. బట్ దే హ్యావ్ అన్ ఎక్స్ట్రా ఆయిల్, వారి దగ్గర నూనె కాస్త ఎక్కువగా ఉంది. నేను ఆ జీవితంలో ద మోర్ లవ్, ద మోర్ పవర్, మోర్ టైమ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. ఆ దినము సమీపించకొలది ఒకరినొకరు సమాజంగా కూడుకున్నట్టు మానక, ఆ దినము సమీపించకొలది ఒకరినొకరు పురుకొల్పుకోండి, ఒకరినొకరు ప్రోత్సహించుకోండి, ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి. ఏటెళ్ల కాలం నీ భౌతిక సంబంధమైన విషయాల కోసం ఆలోచన, ఏటెళ్ల కాలం వాటికే గొడవలు, ఏటెళ్ల కాలం నీ జీవితం అంతా నీ భర్తతో అదే దెబ్బలాట, అది లేదు ఇది లేదనే ఆ దెబ్బలాటే. ఏ ప్రతి సందర్భంలో నీ భార్యకు నీకు ఈ ఇది లేదు భౌతికంగా అది లేదనే ఆ దెబ్బలాట్లే తప్ప దేవుడి గురించి ఆలోచన ఒకటైనా ఉందా? దేవుని రాజ్య విస్తరణ పొందాలి, ఆయన తిరిగి రాబోతున్నాడు, మనం సిద్ధపడాలండి. రెండు మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం, రెండు ఇద్దరం కలిసి దేవుని మందిరానికి వెళ్దామని ఆ తోడ్పాటు ఆ పురుకొల్పుతనం ప్రతి కుటుంబంలో ఉంటే ప్రతి కుటుంబం పరలోకంగా మార్చబడితే గట్టిగా చెప్పలు కొట్టి వేసాను మైంపడతాం. హల్లెలూయా. నీ ఇబ్బందులు కష్టాలు దేవుడు తీరుస్తాడు, నూతన కార్యాలు ప్రభు నీ జీవితంలో జరిగించి తన మహిమ రాజ్యం కొరకు నేను సిద్ధపడతాడు. ఏ గార్డెన్ వాజ్ స్పాయిల్డ్ బై సిన్, పాపం ద్వారా మలినమైపోయిన ఏదెను తోట. ఏ గార్డెన్ శాంక్టిఫైడ్ బై ది సబ్మిషన్ ప్రేయర్ ఆఫ్ జీసస్, యేసు క్రీస్తు ప్రభు ప్రార్థన ద్వారా పరిశుద్ధపరచబడిన తోట. ఏ గార్డెన్ ఈజ్ అవైటింగ్ ఫర్ గాడ్స్ సెకండ్ కమింగ్, యేసు క్రీస్తు ప్రభు రెండో రాకడ కోసం తన్ను తాను సిద్ధపరుచుకుని ఆ పరిమళ వాసన వెదజల్లుతూ తనకిష్టమైన ఫలములన్నీ రెడీగా పెట్టుకుని చూస్తున్న సంఘము దేవుని తోట. ఈ 3 విషయాలు మనం ఆలోచన చేసి మన హృదయాలు ప్రభువు కోసం సిద్ధపరుద్దాం. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం.
2: ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీరు విన్నారు, దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడని నేను అనుకుంటున్నాను. మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని కోరుతున్నాను. మీరు ఎక్కడున్నప్పటికీ కూడా విశ్వాసంతో ఈ ప్రార్థనలు ఏకీవించండి, భక్తి శ్రద్ధలతో ఈ ప్రార్థనలో పాల్గొనండి. ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఎందుకోసమంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన గొప్పవాడు నమ్మదగిన వాడు కనుక మీ జీవితాలు అద్భుతాలు చేయని సామర్థ్యం కలిగిన వాడు. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, ఎంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచావు, అందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరి జీవితాల్లో నీకున్న ప్రణాళికలను బట్టి నీకు స్తోత్రాలు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మా పట్ల నీకున్న ప్రణాళికలు కూడా అంతే ఉన్నతమైనవన్నీ వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభు ఉన్నతమైన నీ ప్రణాళికలు ప్రతి ఒక్కరి జీవితం నెరవేర్చండి. అపవాదిక ప్రతి తంత్రాన్ని, దురాత్మిక ప్రతి కార్యాన్ని యేసు నామములో బంధిస్తున్నాను ప్రభువ. నూతన కార్యములు మా ప్రియులు చూచినట్లు నీవే గొప్ప కార్యాలు జరిగించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో స్వస్థతనివ్వండి. విడుదల లేని వారికి విడుదల ప్రసాదించండి. నిరాశ నిస్పృహలో శాంతి సమాధానం లేక ఎవరైతే ఉన్నారో ఇప్పుడే నీ సమాధానపు ఆత్మ వారి మీద కృమరించమని వేడుకుంటున్నాను. శాపగ్రస్తమైన అనుభవాల్లో నరకప్రాయంగా మారిపోయిన కుటుంబాలను ఎవరైతే కలిగి ఉన్నారో యేసు నామంలో వారిని ఆశీర్వాద పదను నడిపించమని కోరుతున్నాం ప్రభు. ఎవరైతే నీ సన్నిధి నుండి ఒక అద్భుతమైన మేలు కోసం ప్రార్థన చేస్తున్నారో, ఒక కార్యం జరగాలని పట్టుదలగా ప్రార్థన చేస్తున్నారో, యేసు నామంలో వారి గొప్ప విజయాన్ని మీరు చేకూర్చండి. అన్ని విషయాల్లో మీరు తోడుకుండండి. నీ ప్రజల పక్షాన నీకున్న ప్రతి మంచి ఆలోచన బట్టి నీకు స్తోత్రాలు. ఘనత మహిమ నీకే చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మా ప్రియులను ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి. కోట్లాది మంది నీ వాక్యాన్ని వినడానికి వారి ఇచ్చిన సహకారాన్ని మీరు గుర్తించి నూరంతల ప్రతిఫలం వరకు దయచేసి నా మన మహిమపరచుకునండి. మేము ఎక్కడున్నా నీ మహిమార్థం వాడబడినట్లు మీరే సహాయం చేయండి. కుటుంబాలను ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. యవనస్తులను మీరే మార్చి నూతనమైన విధానాల్లో వారిని మీరే స్థిరపరచమని కోరుతున్నాను. ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకునుచున్నాం తండ్రి, ఆమేన్.
3: మీ ప్రార్థన అవసరతలకు మరియు కానుకల పంపుటకు మా చిరునామా జాన్ వెస్లీ అంతర్జాతీయ పరిచర్యలు 57-2-11 మల్లికార్జున నగర్ రాజమండ్రి 533105. మా ఫోన్ నంబర్లు 900-333-555 మరియు 961-1188. మా వెబ్సైట్ www.johnwesley.com.

లోకరక్షకుడైన యేసయ్య నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దైవజనులు, ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ స్నేహ కావ్యం నానేస్తమా. ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు దైవసేవకులు రెవరెండ్ ఎన్ జాన్ వెస్లీ, ఫాస్టర్ ఎన్ సాల్మన్ మరియు దైవసేవకురాలు ఎన్ సునీత. ఈ పాటలను సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చిన వారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

ఈ లోకంలో మానవ జీవితానికి దేవుడిచ్చిన అపూర్వమైన బంధం స్నేహబంధం. సాధారణంగా తక్కువ స్థాయిలోని వారు ఉన్నత స్థానంలో ఉన్నవారిని స్నేహితులని చెప్తారు. కానీ ఇక్కడ మనం వినబోతున్న మాటలను పరిశుద్ధుడైన దేవుడే సాక్షాత్తు పాపులమైన మనలను స్నేహితులారా అని పిలుచుతున్నాడు.

మన ఆత్మలకు దీపం, ఆపదలకు ఆశ్రయం, మన ఆశలకు తీరం, మన మంచి కాపరి మన తండ్రి యేసయ్య.

మోయాబు శోధనలు మనకు కలిగినప్పుడు, బాలాకు ధనములు ఆశ చూపినప్పుడు, అతి బలవంతుడైన యేసువైపు చూస్తూ చెంగు చెంగున సాగిపోదాం.

హోసన్న ప్రార్థనా బృందం వారి ఆనంద కీర్తనలు 5వ క్యాసెట్. హోసన్న ప్రార్థనా బృందం వారి ఆనంద కీర్తనలు.

అమ్మా, అడుగో నీ కుమారుడు. యోహాను సువార్త 19:26. యేసు శిలువలో రేలాడుతూ దగ్గరగా నిలుచున్న తన తల్లికి శిష్యుడు యోహానును చూపిస్తూ, అమ్మా, అడుగో నీ కొడుకు అన్నాడు. ఇచ్చట యేసు ఘోరమైన బాధలు అనుభవిస్తూ లోక పాపాల కోసం మరణిస్తూ ఉన్న సమయంలో కూడా దీనుల అవసరాల గురించి ఆలోచిస్తున్నాడు. యేసు ప్రభువును నమ్ముకున్న వారిని ఆయన అనాథలుగా విడిచిపెట్టడు. యేసుకు ప్రియమైన వారిని ఈ లోకంలో తన విశ్వాసులకు జతచేస్తాడు.

ప్రార్థన. సర్వోన్నతుడా, నీకు వందనాలు. ఈ మూడవ క్యాసెట్ వింటున్న వారిని ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలతో నింపండి. నీ నామస్మరణలో ఉన్న శాంతిని, ఆరోగ్యాన్ని ప్రసాదించండి. నీతో జీవించే జీవితం మాకు మాధుర్యం. నిన్ను ఏమని వర్ణించను? ఆనాడు కృపామయుడవై, మహోన్నతుడవై, ఈనాడు మా జీవితాలకు సర్వోన్నతుడు అయ్యావు. నీ సన్నిధిలో నిత్యము మమ్మలను నిలిపి తేజోవాసుల స్వాస్థ్యమునకు మమ్మలను సిద్ధపరచమని కోరుచున్నాను తండ్రి. ఆమేన్.

నిజమైన యేసులో నిజ మార్గమును నిదానించి గ్రహించిన ఒక భక్తుని భావాలాపనయే ఈ పాట. విని గ్రహించండి.

ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. గనుక నేను ఆయన మహిమ కొరకే బ్రతికెదను.

యేసయ్య మనలను ప్రేమించి కుమారులను కుమార్తెలను అనుగ్రహించినప్పుడు మన ఆనందం వర్ణనాతీతం. అలాంటి చిన్నలకు సంబంధించిన శుభకార్యాలు జరిగేటప్పుడు ఈ పాట పాడుకుంటూ వారిని అనేకులకు మేలుకరంగా ఉండేలా ఆశీర్వదించాలి.

ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లు, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. ఫిలిప్పి పత్రిక 2:9-11 వచనములు. కన్న కొడుకుకే కుల వెలివేత, కన్న కడుపులో సిలువ కత్తి కోత,

చిన్న పల్లెటూరు సంతరావూరు అనే గ్రామం. ఆ గ్రామంలో నేను 10వ తరగతి దాకా చదువుకున్నాను. 10వ తరగతి తెలుగు తప్పాను. ఎవరు సహజంగా తప్పరు తెలుగు. నా భాష కూడా మీలాగా ఉండదు కాబట్టి నా భాషను కూడా కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత నా 17వ సంవత్సరంలో నల్లమల అడవికి వెళ్ళాను. మీకు ఇక్కడ నక్సలైట్ అనగానే ఒకలాంటి భావన ఏర్పడింది. మీరు జాగ్రత్తగా వినండి. నక్సలైట్లకి ఒక సిస్టమ్ ఉంటుంది. చాలామంది సాక్ష్యం చెప్పేటప్పుడు మమ్మల్ని కొట్టారు, రక్తపు మడుగులో పడేశారు, మా వస్త్రాలన్నీ రక్తంతో గడ్డగట్టుకుపోయినాయి, తడిచి ముద్దయిని, శరీరానికి అంటుకట్టుకుపోయిని అని చెప్తారు. పోలీసులు నక్సలైట్లని ఎప్పుడు కొట్టినా, చిక్కితే ఎప్పుడు కొట్టినా వస్త్రాలు లేకుండా కొడతారు. వస్త్రాలు ఇప్పదీపిచ్చి కడ్రాయిర మీదే ఉంచి పోలీసులు కొడతారు. ఎందుకు అలా కొడతారంటే, ఏ వస్త్రాలతో అయితే అతన్ని అరెస్ట్ చేశారో అదే వస్త్రాలతో అతన్ని కోర్టుకి సబ్మిట్ చేయాల. ఈరోజు పట్టుకున్న 24 గంటల్లో కోర్టు ముందు పెట్టాలి, కానీ వాళ్ళు అట్లా పెట్టలో 2-3 రోజులు ఉంచుకొని, అవసరమైతే వారం ఉంచుకొని స్టేషన్లో వారం రోజులు కొడుతూ ఆ తర్వాత కోర్టుకు తీసుకెళ్లే రోజు పెయిన్ కిల్లర్స్ అవి ఇవి వాడే మందులు, ఆ వస్త్రాలని మీద అరెస్ట్ చేసిన వస్త్రాల మీదే కోర్టులో తీసుకెళ్ళాల. వేరే వస్త్రాలు వేయటానికి లేదు. ఇప్పుడు రక్తంతో ముద్దైపోయిన వస్త్రాలు తీసుకెళ్తే జడ్జి ఊరుకోదు. అందువలన నక్సలైట్ల్ని ఎప్పుడు కూడా పోలీసులు వస్త్రాల మీద కొట్టరు. 1. 2, ఏ నక్సలైట్కైనా ఒక అడ్రస్ ఉండిద్ది, దళం ఉండిద్ది, దళం పేరుండిద్ది, దళానికి ఒక కమాండర్ ఉంటాడు, ఆ దళము కొన్ని ఏరియాల వరకే తిరిగిద్ది, ఇట్లా ఒక సిస్టమ్ ఉండిద్ది అన్నమాట. ఏదో తెలిసి తెలియని వయసులో నా 17వ సంవత్సరం ఏట నేను అలా ప్రవేశించాను. కొన్నాళ్ళంటే 90 నుంచి 94 వరకు నేను అలా జీవించాను. వాళ్ళతో పాటు చాలామందికి ఇంకొక భావం ఉండిద్ది, వాళ్ళతో వెళ్తే, వాళ్ళ దగ్గరికి వెళ్తే మరలా తిరిగి రానీరు అని రానిస్తారు. మన ఇష్టం, మన ఇష్టమై మనం వెళ్ళాము. మనం చేయలేనప్పుడు, అక్కడ చేయలేనప్పుడు నేను ఉండలేను అని చెబితే కమాండర్కి, అతడు ఒక 15 రోజులు మనల్ని ఉంచుకొని, అతని దగ్గర ఉంచుకొని 15 రోజులు మనతో మాట్లాడుతూ 15వ రోజో 20వ రోజో మనల్ని బయటికి పంపుతాడు. ఆ 15-20 రోజులు ఎందుకు ఉంచుకుంటాడంటే, మనతో మాట్లాడుతూ తను నన్ను ముందు తీసుకెళ్తూ వెనకాల దళానికి ఏం చెబుతాడంటే, నాకు ఏ స్థావరాలు తెలుసో, అంటే భూమిలోనే తుపాకులు కానీ, బాంబులు కానీ, డబ్బులు కానీ, మెడిసిన్ కానీ, అన్నీ మన నీళ్ళ డ్రమ్ములు ఉంటాయి కదా, నీళ్ళ డ్రమ్ములు కొని ఆ డ్రమ్ముల్లో పెట్టి దానికి ఒక పాలిథిన్ కవర్ గట్టిగా కట్టి భూమిలో బూడ్చి పెడతాము వాటన్నిటిని మేము. ఆ ప్లేసులు నాకు తెలుసు అనుకో, ఒకవేళ నేను బయటికెళ్ళి పోలీసులకు లొంగిపోయి అవన్నీ చెబుతానేమోనని ఆ ప్లేసులు మారుస్తూ వస్తారు. అందువలన ఓ 15-20 రోజులు ఉంచుకుంటారు వాళ్ళు, లేకపోతే ఉంచుకోరు, అడగంగానే పంపించేస్తారు. జీవన విధానం ఎట్లా ఉండిద్దంటే, ప్రజలు అన్నం పెడితేనే, లేకపోతే అన్నం ఉండదు. వాళ్ళ దగ్గర ఏముంటుందంటే, కొన్ని ఏర్చెనక, పచ్చేర్చెనక పప్పులు, బెల్లం ఉంటుంది. బాగా ఆకలైనప్పుడు, భోజనం దొరకనప్పుడు ఇవి తింటారు కొద్దిగా, ఇవి తింటారు కొద్దిగా. ఇక స్నానం అంటే చెప్పలేం, ఎప్పుడు చేస్తారో కూడా చెప్పలేం. స్నానం ఎప్పుడు చేయాలో కూడా చెప్పలేం స్నానం. అట్లా జీవన విధానం అనేది బహు దుర్భరంగా ఉంటుంది. వీళ్ళల్లో 3 టీములు ఉంటారు. 1, అడవిలో జీవించేవాళ్ళు, వాళ్ళు జీవన విధానం భయంకరంగా ఉంటుంది. 2, పట్టణాలలో జీవించేవాళ్ళు, వాళ్ళకి అద్దె నక్సలైట్లే కడతారు. వాళ్ళ జీవన విధానం నక్సలైట్లే చూస్తారు, వాళ్ళ పిల్లల చదువులు నక్సలైట్లే చేస్తారు,
ఇవన్నీ కూడా ఆ నక్సలైట్లే చూస్తారు. వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే దొంగతనం చేయరు నక్సలైట్లు. చాలామంది ఒకవేళ దోపిడీలు దొంగతనాలు చేస్తారేమో అనుకుంటారు, దొంగతనాలు చేయరు నక్సలైట్లు. నక్సలైట్లకి డబ్బులు ఎట్లా వస్తాయంటే వ్యాపారస్తుల దగ్గర తీసుకుంటారు. అడవిలో వ్యాపారస్తుల దగ్గర, టౌన్లో వ్యాపారస్తుల దగ్గర కాదు, అడవిలో ఎదురు బొంగులు, చింతపండు, ఉసిరికాయి, తేనె, బీడి ఆకు ఇవన్నీ అడవిలోనే దొరుకుతాయి. అవి గవర్నమెంటు పాట పాడిద్ది. ఆ పాట పాడినప్పుడు కాంట్రాక్టర్లు తక్కువ పాటకు తీసుకొని ఎక్కువ లాభాలు తీసుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళని పిలిచి బీడి ఆకు పాడినోడి దగ్గర ఒక 2 లక్షలని, సారాయి వ్యాపారం దగ్గర ఒక 2 లక్షలు, ఇట్లా చింతపండు, ఉసిరికాయలు, కుంకుడుకాయలు, ఎదురు బొంగులు ఇట్లా వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. అంతేగాని వాళ్ళు దోపిడీలు చేయరు, దొంగతనాలు చేయరు. అయితే డబ్బులు ఉంటే కానీ ఖర్చు పెట్టుకోవటానికి ఉపయోగం ఉండదు. అడవిలో ఏమి దొరికిద్ది? తలా మా దగ్గర ఎంత ఉంటాయంటే 500 ఉంటాయి మనిషికి, 500 ఉంటాయి. ఎప్పుడన్నా ఎన్కౌంటర్లు జరిగినప్పుడు చెదిరిపోతాం కాబట్టి టౌన్కి వెళ్ళటానికి మళ్ళీ మేమందరం ఒక చాట కూడటానికి తలా 500 జేబులో ఉంటాయి. ఈరోజు అది జేబులో పెట్టుకున్నామంటే, కవర్లో పెట్టి జేబులో పెట్టుకున్నామంటే మరలా టౌన్కి వెళ్ళేదాకా ఇంకా 500 ఖర్చే ఉండదు. చూసుకుంటూ ఉంటామే జేబులో. అన్నము ఆ నైట్ పూట, పగలంతా అడవిలోనే ఉంటాం, నైట్ పూట బయటకు వస్తాం. ఆ అడవి పక్కనుండ గ్రామాల దగ్గరికి చివర అడవిలో గ్రామంలో చివరింటికి వెళ్తాము. వెళ్ళంగానే మేము వచ్చామన్న సంతోషంతో వాళ్ళు ఎప్పటిదాకా సంతోషంగా ఉంటారంటే, పోలీసులు వాళ్ళ జోలికి వెళ్ళనంతకాలం సంతోషంగానే ఉంటారు. వీళ్ళు మాకు అన్నం పెడుతున్నారని తెలిస్తే వాళ్ళని తీసుకెళ్ళి పోలీసులు కొడతారు. ఇక ఆ తర్వాత ఆ గ్రామంలో మాకెవరు అన్నం పెట్టరు. అంటే పరిస్థితి దారుణంగానే ఉంటుంది. అట్లా బ్రతుకుతూ నాకు అనారోగ్యం పాలైపోయి నేను బయటికి రావాల్సి వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత నేను ఒక తప్పు చేశాను. ఆ తప్పు చేయకుండుంటే నా జీవితం, అంటే నేను ఊహించింది కానీ ప్రభు చిత్తం అలాదిగా ఉంది నా పట్ల. నేను పోలీసులకి లొంగిపోయినట్టుగైతే బాగుండేది, పోలీసులకి లొంగిపోలేదు. నేను పోలీసులకి లొంగిపోకుండా విశాలమైన భారతదేశంలో ఎక్కడైనా బ్రతకవచ్చు. అప్పుడు పెళ్లి కూడా కాలేదు, అప్పటికి ఇక 23 సంవత్సరాలు అట్లా ఉంటుంది. పెళ్లి కూడా కాలేదు, నా ఇష్టానుసారంగా ఎక్కడైనా బ్రతకవచ్చు అన్న ఉద్దేశంతో ఇంకా నా ప్రయాణాన్ని కొనసాగించాను. ఇప్పుడు మొదలైన దోపిడీలు, దొంగతనాలు, హత్యలు ఇప్పుడు మొదలైపోయినాయి. అంత రవిడీ మూకలతో జాయిన్ అయిపోయాను, ఇల్లు వదిలిపెట్టాను, మా జిల్లాని వదిలిపెట్టాను. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాని బేసి చేసుకుంటూ బ్రతకటం ప్రారంభించాను. ఇలా కొనసాగుతూ కొనసాగుతూ ఉంది. చిన్న గ్రామం, ఒక 150 ఇళ్ళు ఉంటాయి. ఆ గ్రామంలో తలదాచుకుంటున్నాను. చాలా కేసులు అయిపోయినాయి అప్పటికే. ఇక ఆ గ్రామం నుంచి నేను రావాల్సి వచ్చింది బయటికి 1998 ఏప్రిల్ 30వ తారీఖున ఆ గ్రామంలో నుంచి బయటకు వచ్చాను. వస్తూ వస్తూ ఇప్పుడు నా భార్య, అప్పుడు మేము లోకంలోనే ఉన్నామండి, మాకు దేవుడు అంటే తెలియదు కదా, లోకంలోనే ఉండం. ఇప్పుడు నా భార్య అలాంటి పరిస్థితుల్లో ఉన్న నన్ను ఇష్టపడి నాతో పాటు వచ్చేసింది. ఆమె నాతో పాటు వచ్చేసింది. నాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, చాలా కేసులుండే, ఏమైందో తెలీదు. ఇవన్నీ చెప్పాను ఆమెకు, అయినా ఆమె నన్ను నమ్మి ఇష్టపడి వచ్చింది. ఆమె రావటము నా జీవితంలో మార్పు మొదలైంది. హల్లెలూయా, గట్టిగా చెప్దాం అందరం హల్లెలూయా. చాలామంది ఆడపిల్లలు, అంటే కోడళ్ళు, ఇప్పుడు ఒక అత్తగారు అనిద్ది కోడల్ని, నువ్వు వచ్చిన తర్వాత మా ఇంటికి దరిద్రం పట్టిద్దని, అట్లా అనకూడదండి ఆడపిల్లల్ని, అట్లా అనకూడదు ఆడపిల్లల్ని. దేవుడు లేకపోవటం వల్ల ఆ కుటుంబం శాపగ్రస్తంగా ఉంటుంది. కానీ ఒక ఆడపిల్ల వస్తే అదృష్టం, ఒక ఆడపిల్ల వెళ్తే దరిద్రం ఉండదండి. మనకు తెలియక మన ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాం. ఈమె నాతో పాటు వచ్చింది. మాకు ఇల్లు లేదు, ఒక 70 రూపాయల గుడిసెలో అద్దెకుంటున్నాము. ఈమెకి నెలలు నిండినాయి. 1998 నవంబర్ 15వ తారీఖున మా అబ్బాయి పుట్టాడు, మా పెద్ద అబ్బాయి పుట్టాడు 1998 నవంబర్ 15న.
ఆ తర్వాత రెండో అబ్బాయి పుట్టాడు, వాడు చనిపోయాడు. మేము ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అప్పటికి నా అలవాట్లన్నీ ఉండే, నేను మందు తాగాలి, నేను పాను పరాకులు నవ్వాలి, నేను పేకాట ఆడాలి, నేను అల్లరి చిల్లరగా బ్రతకాలి, ఈమెను చూడాలి, ఈమె ఒంటి మీద బట్టలతోనే వచ్చేసింది, ఈమెను పోషించాలి, ఇంటద్ది కట్టాలి, ఈమెకి మందులు ఇప్పించాలి, సామాను కొనుక్కుంటా ఉండాలి. చాలా కఠినమైన అంటే ఎంత దుర్భరమైన పరిస్థితో నా బ్రతుకు. అయినా ఆమె ఇష్టపడి వచ్చింది. ఆమె ఇష్టపడి వచ్చింది ఒక 3 సంవత్సరాలండి, 98 నుంచి 2002 వరకు, 2001 జూలై 24వ తేదీ వరకు నా ఇష్టానుసారంగా బతికాను. జూన్ 24న ఓ పాష్ గారు నాతో మాట్లాడుతున్నాడు. అబ్బాయి, మా బంధువే, అబ్బాయి నీకు ఈ బాధలు పోవాలంటే, ఈ కేసులు పోవాలంటే, ఈ ఇరుకులు ఇబ్బందులు పోవాలి అంటే నువ్వు యేసు ప్రభువును నమ్ముకుంటే సరిపోయిద్ది. ఒక సంస్థ ఉంది ఒంగోలులో, ICM అనే సంస్థ, ఆ సంస్థలో నిన్ను చేర్పిస్తాను, ఆ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తాను, ఆఫీసు లేదన్నా రాస్తా కూసుందువు అంటే నేను ఆలోచించాను బాగా. ఈ బాధలు ఈ కష్టాలు పడే కన్నా తనేమి చెప్పాడంటే నాకు, వాళ్ళు భోజనం పెట్టి రూమ్ ఇచ్చి నీకు ఒక నెలకు 1500 ఇస్తాడు అన్నాడు. ఎప్పుడు? 2001లో. నెలకు 1500 అంటే ఎక్కువే నా బ్రతుక్కి. భోజనం పెడుతున్నారు, రూమ్ ఇస్తున్నారు అన్న ఆశతో నేను సరేనని ఒప్పుకున్నాను. తను వెళ్ళాడు, జూన్ 24న ఆ మాట చెప్పి వెళ్ళాడు. ఆ తర్వాత నేను ఫోన్ చేస్తే ఆయన ఇష్టం వచ్చినప్పుడు చేరటానికి లేదు, దానికి టైం ఉంటుంది, టైం ఉంది అన్నాడు. నాకు ఒక పక్క భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది అంటే మా అబ్బాయి నా గుండెల మీద పొనుకొని ఆడుకుంటున్నాడు. మా పెద్ద అబ్బాయి, నా చిన్న అబ్బాయి చనిపోయాడు అప్పటికే. ఆడుకుంటుంటే నాకు ఇప్పుడు నా కేసులన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. అయ్యో ఇన్ని కేసులుండే, ఈమె నన్ను నమ్మొచ్చింది, ఇప్పుడు నేను అరెస్ట్ అయితే వీళ్ళ పరిస్థితి ఏందని నాకు అప్పుడు భయం ఏర్పడిపోయింది. భయం ఏర్పడిపోయి అప్పుడు అడగటం మొదలుపెట్టాను వాడిని, పాష్ గారిని, పాష్ గారు అక్కడేదో ఉందన్నావు కదా, నేను చేరతానంటే నా మాట ఇంటలేదు. మా మేనమామ కొడుకే, తన భార్య మా పెద్దమ్మ కుమార్తె, ఇంకా నాకు హక్కు ఉంది కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోగానే వాడు నన్ను చూసి భయపడ్డాడు. భయపడి మా చెల్లెలతో చెబుతున్నాడు, వాడు 4 రోజుల మించి ఫోన్ చేస్తున్నాడు, నేను సరిగా రెస్పాండ్ అవ్వలేదు, అందుకని వచ్చాడేమో అడుగు అంటే భయం. నేనంటే వెళ్ళి అడిగితే సరే జూలై 24న చేరుదు రా అని చెప్పేసి నన్ను జూలై 24న తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఆ సంస్థలో చేర్పించడానికి తీసుకెళ్ళాడు. జూలై 24న అక్కడ చేరాను. 8 అందరినీ, దాదాపు 500 ఉంటారు, అందరిని లైన్లో నుంచోబెట్టారు. ఆ డైరెక్టర్ గారు ఇప్పుడు అడుగుతున్నాడు, మీలో బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది అని. చాలామంది చేతులు ఎత్తారు యవనస్తులు. మేము చేతులు ఎత్తలేదు, దించమన్నాడు. బాప్తీసం తీసుకున్న వాళ్ళు వెళ్ళి కూసోండి అన్నాడు. మీరు చెప్పండి మీలో బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది? ఏమన్నా కొరవలు ఉండయండి, ఇంకా తీసుకోకుండా ఉండటానికి తీసుకోవాలి. హల్లెలూయా. గట్టిగా చెబుదాం అందరం హల్లెలూయా. సరే ఇప్పుడు తీసుకునే వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తమన్నారు. చాలామంది చేతులు ఎత్తారు, నేను ఎత్తలేదు. నాకు తెలియదు దాని గురించి. నా పక్కన ఒక అబ్బాయి ఉండి తీసుకోపోతే నిన్నింటికి పంపిస్తారు అన్నాడు. తీసుకోపోతే నిన్నింటికి పంపిస్తా. ఇల్లేది? ఇంటికి పోతానికి ఇల్లేది? ఉండా 70 రూపాయలు పుడిసే ఇచ్చేసి వచ్చేసాము. ఇల్లు లేదు, ఎక్కడికి వెళ్ళాలి? అందుకని నేను చెయ్యెత్తాను. నేను చెయ్యెత్తానని నా భార్య కూడా చెయ్యెత్తింది. తీసుకెళ్ళారు. మీకు ఎక్కడిస్తారో తెలీదు, మాకు సముద్రంలో ఇస్తారు. మమ్మల్ని తీసుకెళ్ళి సముద్రంలో ముంచారు, తీసుకొచ్చి వదిలిపెట్టారు. ఇలాంటి గ్రౌండ్ అవ్వటం వల్ల నాకేమి దొరకలేదు ఆడ. అంటే పాన్ పరాకులు కానీ, పేకాట ఆడేవాళ్ళు కానీ, ముందు తాగేవాళ్ళు కానీ ఎవరు లేరు కాబట్టి నేను మానుకున్నా. ఉంటే వాడేవాడినే. ఈ బాప్తీసం గీప్తీసం గురించి మనకేం తెలియదు కదా. అసలు అయిపోయింది, అట్నే కొనసాగుతుంది. అందరు ప్రార్థన చేయమంటుంటే నా దగ్గరికి రౌండ్ కూర్చోబెట్టి ఆ డైరెక్టర్ గారు ప్రార్థన చేయమంటుంటే నా ప్రార్థన సమయం వచ్చేసరికి లేచి వెళ్ళిపోతున్నాను. నేను ఆయన ఆఫీసు రూమ్కి బిసి తిడుతున్నాడు. ఆయన తిడటం బాగా నాకు అలవాటయి అలవాటైపోయింది.
చేయకపోతే ఏమంటాడు, పిలిచి తిడతాడు అంతే కదా అని నేర్చుకోవట్లేదు. అట్లే బ్రతుకుతున్నా. 2002 జనవరి 7వ తారీఖు మొదట ఆదివారం, అది 2002 జనవరి 7వ తారీఖు మొదట ఆదివారం. మేము ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలి. ఆదివారం చర్చికి తీసుకెళ్లకుండా వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్న సౌండ్ సిస్టర్ని అదంతా ఇంకో ప్రాంతానికి మారుస్తూ మమ్మల్ని ఆ పని మీద పంపారు. టెంపోలో కొంత సౌండ్ సిస్టమ్ వేసుకున్నాం, నేను వాళ్ళల్లో ఒక అతను పెద్ద ఆయన, ఇంకా ఇద్దరు ట్రైనింగ్ అవుతున్న వాళ్ళు, మబ్బాయి ఆ టెంపోలో ఉన్నాం. అదంతా నల్లమల్ల అడవి, నేను తిరిగిన ప్రాంతమే. కొండెక్కేటప్పుడు టెంపో బాగానే ఉంది, కొండ దిగేటప్పుడు బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయి. ఈయన నడిపే ఆయన పెద్దగా నేను కింద కూర్చొని ఉండను టెంపోలో, అడుగును వెనకాల కూర్చొని ఉండ, పెద్దగా కేకేస్తుంటే లెగిసి చూశా, ఏంటని అడిగితే బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయి అన్నాడు. నాకు ఇప్పుడు మా అబ్బాయి సెంటర్ సీట్లో ఆడుకుంటున్నాడు, తననెళ్ళి వాటేసుకోవాలి అనిపించింది, వాటేసుకోలేకపోయాను, వెనకాలే నిలబడిపోయాను. నాకు తెలుసు నేను ఎక్కిన కొండలే, నేను దిగిన కొండలే. నాకు వాళ్ళకి తెలియదు, మిగిలిన ముగ్గురు తెలియదు, నేను ఎక్కిన కొండలే దిగిన కొండలే. జనమందరు చూస్తున్నారు, బస్సులు ఆగిపోయినాయి, లారీలు ఆగిపోయినాయి, అదొక పెద్ద హైవే రూటు, అందరు చూస్తున్నారు, కేకలేస్తున్నారు, వీళ్ళు ముగ్గురు కూడా కేకలేస్తున్నారు. ఇప్పుడు ఈ 8 నెలలు అక్కడే ఉంటున్నాను కదా, నేను జూలై నుంచి జనవరి దాకా ఆ సంస్థలోనే ఉంటున్నాను కదా. నీ బోటోళ్ళు వాక్యం చెప్పేటప్పుడు వింటున్నాను కదా, ఒక ఆయన చెప్పిన వాక్యం టెంపోలో గుర్తుకొచ్చింది, నాగటి మీద చేయేసిన వాడు వెనక తొట్టు తిరిగి చూడకూడదన్న వాక్యం గుర్తుకొచ్చి, నాకు ప్రార్థన చేత కదగా, నేర్చుకోలేదుగా, దొంగన కదా, లెగిసి అయ్యా ఈ ఒక్కసారికి కాపాడు, నేను మరలా వెనక్కి తిరిగి చూడను అన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. నా బిడ్డనే దేవుడు ఆశీర్వదించాడు, నా ప్రార్థన విన్నాడు, వాళ్ళ ముగ్గురిని కనికరించాడు. మా టెంపో లోయలో పడబోతున్న టెంపో ఒక రాయి అడ్డం వచ్చి లెగిసి ఇటు పడిపోయింది. నేను వీళ్ళు కళ్ళు మూసుకొని ఉండరు, ఇక చచ్చిపోతున్నానని డ్రైవర్ కళ్ళు మూసుకున్నాడు. నేను పెద్దగా కేకేశాను, ఆయన కళ్ళు తెరిచాడు. టెంపో రోడ్డు మీదకి వచ్చింది, లోయ వైపు నడపకుండా ఈ కొండ వైపు, కొండకు ఆనిస్తూ నడుపు, టెంపో ఆగిపోయిద్దని చెప్పాను. ఆయన కొండకు మోటిస్తూ టెంపోని కిందకు తెచ్చేతలికి ఈ పక్క రేకులన్నీ లెగిసిపోయినాయి టెంపోకి. జనమందరూ మా దగ్గరికి వచ్చారు, దేవుడు మిమ్మల్ని కాపాడాడయ్యా, యేసు ప్రభు మిమ్మల్ని కాపాడాడయ్యా అన్నాడు. హల్లెలూయా. సంతోషం, దేవుడు కాపాడాడు, హ్యాపీ. ఇప్పుడు మా డైరెక్టర్ ఒక రాత్రి బెంగళూరు బైబిల్ కాలేజీకి వెళ్ళేవాళ్ళు ఎవరన్నుంటే నేను చేర్పించి చదివిస్తాను అన్నాడు. నేను తెలుగు కాలేజీ అనుకున్నాను, వాస్తవంగా తెలుగు కాలేజీ అనుకొని నేను వెళ్తాను అన్నాను. నీ భార్య పిల్లలంటే మీరుండరుగా సార్, మీరు చూడకపోతే మా చెల్లెల దగ్గర ఉంటారు సార్ అని చెప్పా. సరే అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడు, అది ఇంగ్లీషు బైబిల్ కాలేజీ కదా, ఈడు 10వ తరగతి తెలుగు తప్పేనని చెప్పాడు సాక్ష్యంలో, ఈడికి సీట్ ఇవ్వరులేని ఆయన అనుకుంటున్నాడు. నేనేమనుకుంటున్నాను, తెలుగు బైబిల్ కాలేజే కదా, చేరి చదువుకుంటానని నేను అనుకుంటున్నా. తీరా అది ఇంగ్లీషు బైబిల్ కాలేజీ, ఇప్పుడు పాష్ గారి కొడుకు అక్కడే చదువుతున్నాడు ఇంగ్లీష్ బైబిల్ కాలేజీ. నాకుందేంది 10th క్లాసు జిరాక్స్ మార్కుల లిస్టు, 10వ తరగతి పాస్ అయ్యేనట్ట కట్ట కష్టపడి ఆ మార్కుల లిస్టే ఉంది, జిరాక్స్. మిగిలిన సర్టిఫికేట్లన్నీ పోలీసులు పట్టుకెళ్ళిపోయారు మా ఇంటికి వెళ్ళిపోయి. అది కూడా ఒంగోలు ఏబిఎం కాలేజీలో చేరి కాలేజీ ఎగ్గొడితే అక్కడ ఉంది అది. నేను అక్కడికి వెళ్ళాను మే నెలలో. ఆ క్లర్క్ నన్ను గుర్తుపట్టి, ఏందన్నా ఇట్టొచ్చావు, ఇంకా కేసులు ఉండేవి కదన్నా అన్నాడు. నేను పలానా క్యాంపస్లో ఉంటున్నాను, నాకు నా 10th క్లాసు జిరాక్స్ మార్కుల లిస్ట్ ఇస్తావంటే సాయంత్రం ఇస్తానన్నా అన్నాడు. మరలా సాయంత్రం వెళ్తే సాయంత్రం ఇచ్చాడు. దాంతో అప్లికేషన్ యాడ్ చేసి నా పేరు అవన్నీ ఎవరో పూర్తి చేశారు, నాకు కూడా పూర్తి చేయటం చేత కాదు. పూర్తి చేసి ఆ సంస్థ నుంచి 5 గురిని పంపారు. 5 అప్లికేషన్లు పోయినాయి. సంతోషం. వీళ్ళందరూ మిగిలిన వాళ్ళు నవ్వుతున్నారు నన్ను చూసి. ఎందుకు నవ్వుతున్నారంటే
వాళ్ళకి డిగ్రీలు ఉండేవి, ఇంటర్మీడియట్లు ఉండే డిగ్రీలు ఉండేవి. ఒక అబ్బాయికి గాస్పెల్ ఫర్ ఆసియా ఆ డిగ్రీ బీటీహెచ్ సర్టిఫికేట్ కూడా ఉంది. వీళ్ళు ఐదుగురు, మిగిలిన నలుగురు నన్ను చూసి నవ్వుతున్నారు. మా డైరెక్టర్ వాళ్ళతో ఏం చెప్పాడంటే, మనం ఇక్కడ వద్దంటే అతడు బాధపడతాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళే రిజెక్ట్ చేస్తారు కదా సీటు, అందువలన వాళ్ళే తిప్పంపితే బాధపడకుండా ఉంటారులే అని చెప్పేసి నన్ను కూడా తీసుకెళ్ళారు. నేను వెళ్ళేటప్పుడు నా బట్టలన్నీ తీసుకెళ్తుంటే వీళ్ళు నవ్వుతున్నారు, ఎందుకు ఇన్ని బట్టలు అంటున్నారు. అక్కడ వాడుకోవద్దా, ఇక్కడ ఏం నేను మా చెల్లెల్ని పిలిచి నా భార్యని నా పిల్లోడిని మా చెల్లెలు చేతిలో పెట్టి నేను ఇంకా బెంగళూరు వెళ్ళిపోయా. వెళ్ళిపోతే మమ్మల్ని తీసుకెళ్తానికి సంస్థలో నుంచి ఒక ఆయన వచ్చి, ఫస్ట్ ఏం పేరేని అడుగుతాడు నిన్ను, పేరు చెప్పు అన్నాడు. తర్వాత ఎక్కడి నుంచి వచ్చావంటాడు, ఆంధ్ర నుంచి వచ్చానని చెప్పు అన్నాడు. నాకు అర్థమైందన్నా, ఆయన ఏమడిగినా నేను చెప్తానంటున్నా. ఏమనుకుంటున్నా నేను ఇప్పటిదాకా, తెలుగు అనుకుంటున్నాం. కాదు నాయన, ఇది ఇంగ్లీష్ బైబుల్ కాలేజ్, ఇంటర్నేషనల్ బైబుల్ కాలేజ్ అన్నాడు. చెమటలు పోసిని ఎప్పుడో 87-88లో 10వ తరగతి చదువుకున్న వాడిని, 2002లో ఇంగ్లీష్ బైబుల్ కాలేజీకి వెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడమంటే ఏమన్నా ఉందా? సరే, వాళ్ళు పిలవటం నన్నే పిలిచారు ఫస్ట్. ఇక వెళ్ళి ఎదురుగా కూర్చున్న ఆయన నాలాగా చక్కగా నల్లగా ఉన్నాడు. ఆయన తమిళ అతను, ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఫస్ట్ పేరు అడిగాడు, చెప్పాను. ఈయన చెప్పాడుగా నాకు ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాడని, రెండో క్వశ్చన్ అడిగాడు. ఆయన ఏమడిగినా కానీ నేను ఇదే చెప్పాను. మూడో క్వశ్చన్ అడిగాడు, ఇక నాకు తెలియలా. నాకల్లి చూస్తా, ఆయన కిటికీకల్లి చూస్తున్నాడు, నేను ఆయన కల్లి చూస్తా కిటికీకల్లి చూస్తున్నా. అంటే దేవుడు మనం ఎన్ని చేసినా ఆయన కృప ద్వారా మనల్ని ఆశీర్వదించాలి అంటే ఆయన ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఆ బైబిల్ కాలేజీలో మాస్టర్ ఆఫ్ డివినిటీ చేసిన తెలుగు అబ్బాయి సర్టిఫికేట్ కోసం వచ్చాడు ఆ రోజు. ఆ కిటికీలో గుండె చూడగానే ఆ అబ్బాయి కనపడ్డాడు తనకి. తన్ను పిలిచాడు, తన్ను పిలిచి ఇంటర్నేషనల్ బైబిల్ కాలేజీలో తెలుగు ఇంటర్వ్యూ నాతో. ఆయన ఇంగ్లీష్లో అతను అడగటం, అతడు తెలుగులో నన్ను అడగటం, నేను తెలుగులో అతనికి సమాధానం చెప్పటం, అతడు ఇంగ్లీష్లో అతనికి సమాధానం చెప్పటం. ఎవడన్నా సీటు ఇస్తాడా, ఇది అయ్యే పనేనా? ఇంకా ఆఖరికి ఆయన అన్నాడు, అసలేం రావట్లేదు కదా, సీటు ఎత్తేస్తాను అన్నాడు ఆయన. ఈయన నాతో అదే మాట చెప్పాడు. అప్పుడు నేను అన్నాను, అంటే మొదటి నుంచి మొండిగా బ్రతికిన ఉండి కదా, అక్కడ కూడా మొండిగానే మాట్లాడాను. ఇదిగో, ఆయన నాకు బైబిల్ నేర్పాల్సిన అవసరం లేదు, తెలుగులో నేను బైబిల్ నేర్చుకుంటాను, ఇంగ్లీష్ నేర్చుకోవటానికి వచ్చాను, కుటుంబాన్ని వదిలిపెట్టుకొని ఆయనకు ఆ విషయం చెప్పు, ఇస్తే ఇంగ్లీష్ నేర్చుకుంటాను లేకపోతే ఇంటికి వెళ్తానని చెప్పు అని సీరియస్గా చెప్పా. ఈ అబ్బాయి కూడా నేనెంత సీరియస్గా చెప్పాను అతనికి అంత సీరియస్గా చెప్పాడు. రెడ్ పెన్ను గ్రీన్ పెన్ను రెండు పెన్నులు చేతిలో ఎట్లా తిరుగుతున్నాయి. ఈ మాట చెప్పిన తర్వాత ఒక నిమిషం తీక్షణంగా నా వైపు చూసి రెడ్ పెన్ అక్కడ పడేసేసాడు, గ్రీన్ పెన్తో సంతకము చేశాడు. బయటకు వచ్చా, దిగులు మెదలకుండా వచ్చా బయటికి. ఇంకా మిగిలిన నలుగురు నవ్వుకుంటున్నారు, ఏమని ఈయన తిప్పంపేరు. ఈయన మనకంతేగా, ఒకటి చెడిపోతున్నాడంటే బలి సంతోషపడతాం మనం. అసలు ఈ వీళ్ళు నలుగురు నవ్వుకుంటున్నారు, ఇంకో వాళ్ళ నలుగురిని పిలిచారు. వాళ్ళలో గాస్పెల్ ఫర్ ఆసియా ఏషియా సర్టిఫికేట్ ఉండ అబ్బాయిని సెలెక్ట్ చేశారు, మిగిలిన ముగ్గురిని ఇంటికి పంపాడు. నేను బైబిల్ కాలేజ్ అనుకుంటే ఈ సంస్థలాగే అన్నం గిన్నం అన్నీ పెట్టి బాగా చూస్తారేమో అనుకుంటున్నా. సంవత్సరానికి 17,000 ఫీజు కట్టాలంట. ఎంత కట్టాలి? ఇప్పుడు 100,000 రూపాయలు, ఇప్పుడు 100,000, అప్పుడు సంవత్సరానికి 17,000 కట్టాలి. నా భార్య నా చెల్లెలింట్లో కాపురం చేస్తుంది, నువ్వు అత్తగారి దగ్గరే కాపురం చెయ్యవు. నా చెల్లెలింట్లో ఆడబిడ్డ దగ్గర నా భార్య 3 సంవత్సరాలు కాపురం చేయాలా? నేను ఇక్కడ సంవత్సరానికి 17,000 ఫీజు కట్టి నేను ఇక్కడ చదవాలా? సబ్బులు కొనుక్కోవాలా? పేస్ట్ కొనుక్కోవాలా? పేపర్లు కొనుక్కోవాలా? పెన్నులు కొనుక్కోవాలా? విపరీతమైన చలి రగ్గులు కొనుక్కోవాలా? ఇవేమీ లేవు నాకు. ఒక వారం రోజులుండి బ్యాగ్ సర్దుకొని దిగి వస్తున్నా. తెలుగు స్టూడెంట్స్ చాలామంది ఉండరు అక్కడ,
ఇక్కడ రాజమండ్రి ధవళేశ్వరం ఎలీషా గారి అబ్బాయి జాషువా కాలేపల్లి అనే ఆ అబ్బాయి అప్పుడు అక్కడ చదువుతున్నాడు. మన్నా మినిస్ట్రీస్ డైరెక్టర్ గారి కొడుకు స్పజ్జిన్ రాజు గారి కొడుకు ఆ సమయంలో అక్కడ చదువుతున్నాడు. లివింగ్ ఫెలోషిప్ డైరెక్టర్ గారి కొడుకు ఆయన కూడా అదే సంవత్సరం అక్కడ చదువుతున్నాడు. నేను దిగు వస్తుంటే ఏందన్నారు, అప్పుడు వాళ్ళకి చెప్పా నా సాక్ష్యం, నా పరిస్థితి అబ్బాయి, నేను సంవత్సరానికి 17,000 ఫీజు అడగట్టాను, ఈ పెన్నులు పేపర్లు ఇవన్నీ నేనే అడగొనుక్కున్నాను, నా వల్ల కాని పని. అంటే వాళ్ళు ఏమన్నారంటే నువ్వు చదువుకోవాలని ఇష్టపడుతున్నావా అన్నారు. అన్న సరే బ్యాగు లోపల పెట్టు అన్నారు. బ్యాగు నమ్ముతా నేను, బ్యాగు లోపల పెట్టా. వాళ్ళే సబ్బు కొనుక్కున్నారు, నేనే వాడేవాడిని, సంతూరు ఆడేవాడిని. వాళ్ళు మైసూర్ శాండ్లు చింతాళ్ళు అవి వాడేవాళ్ళు. వాళ్ళే సబ్బు కొనుక్కున్నారు, ఆ సబ్బు నాకు కొనిచ్చారు. వాళ్ళే పేపర్లు వాడారు, ఆ పేపర్లు నాకు తెచ్చిచ్చారు. వాళ్ళు ఆడిన పెన్నులు నా బట్టలు ఇస్తారు చేయించారు, నా ఛార్జీలు పెట్టుకున్నారు, అన్నీ చూశారు. 3 సంవత్సరాలు నేను బైబిల్ కాలేజీలో ఉండగలిగాను. దేవుడికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు ఫీజు కట్టాలిగా, ఆఫీస్కి పిలిచారు ఫీజు కట్టమన్నారు. నేను ఇక ట్రాన్స్లేషన్ని తీసుకెళ్ళి, నాకు ఇప్పుడు కూడా సరిగ్గా ఇంగ్లీష్ రాదు, ముద్దోడిని అన్నమాట నత్తోడిని కూడా, ట్రాన్స్లేషన్ తీసుకెళ్ళి నేను తెలుగులో చెబుతాను ఆఫీసులో, ఇదిగో నేను ఫీజు కట్టను, నా దగ్గర డబ్బులు లేవు కడటానికి, నా పరిస్థితి ఇది, ఏదన్నా పని ఇవ్వండి చేస్తానంటే, వాళ్ళు డ్రైనేజీ పని ఇచ్చారు నాకు. ఏం పని ఇచ్చారు? డ్రైనేజీ పని ఇచ్చారు. 3 సంవత్సరాలు నేను డ్రైనేజీ బాగు చేసి బైబుల్ కాలేజీ చదువుకున్నాను. నిన్న ఏదన్నా పాస్టర్ గారు ఇక్కడ చిన్న పని చెబితే, ఏదన్నా ఒక మురికి పని ఏదన్నా చెబితే ఇదే అని ముఖం చిట్లిచ్చుకుంటావు. నేను 3 సంవత్సరాలు డ్రైనేజీ పని చేశా. 2వ సంవత్సరంలో తెలుగు వాళ్ళకి తగాదలు వచ్చి, స్టూడెంట్స్కి తగాదలు ఆడుకుంటారు, తగాదలు వచ్చి నన్ను పక్కన పెట్టేశారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇంకా నేనేం చేయాలా? చదువుకోవాలిగా, 1 సంవత్సరం అయిపోయిందిగా, 2వ సంవత్సరం చదువుకోవాలిగా. వీళ్ళు తగాదలు ఆడేది ఎవరు పెన్నులు కొని పెడతలేదు, ఎవరు పేపర్లు కొని పెడతలేదు. ఇక ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా ఉంటున్నా. ఆ కాలేజీ డైరెక్టర్ పిలిచి ఆదివారం, ఇంకో అయ్యగారులు ఉండరు ఇక్కడ, మీరందరూ అయ్యగారులేనా, పాస్టర్ గారులేగా, దేవుడికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. నేను చేసిన పనులు చెబుతాను, నన్ను క్షమించాడు దేవుడు, మీరెవరూ చెయ్యొద్దు. ఆయన పిలిచి నన్ను ఆదివారం కానుకలు లెక్కేసి వైట్ పేపర్ మీద రాసి ఎంత వచ్చినాయో రాయమన్నాడు. నేను ఆదివారం కానుకలు తీసుకెళ్తాం ఆఫీసు రూమ్లోకి, కానుకలు లెక్కేయటం, దాంట్లో 200 తీసుకోవటం, మిగిలిన కానుకలు అక్కడ పెట్టి రావటం. దేనికి 200? వాళ్ళు కొని పెడతలేదుగా నాకు, అని డైలీ చేసేవాడిని కాదు, అవసరమైనప్పుడే అని చేసి మళ్ళా నేను నా అంతటికి నేనే వాక్యాన్ని అడ్డం పెట్టుకుని, మనం కూడా చాలాసార్లు వాక్యాన్ని అడ్డం పెట్టుకుంటాం తెలియక. దావీదు సముఖపు రొట్టెలు తినలేదా? వెళ్ళి ప్రధాన యాజకుడు తినాల్సిన రొట్టెల్ని దావీదు వెళ్ళి తెచ్చుకొని తినలేదా? దావీదుని క్షమించలేదా దేవుడు? నేనేమన్నా నా ఇంటి కోసం దొంగతనం చేస్తున్నానా, చదువుకోవటానికి కోసమే కదా అని అట్లా అవసరం వచ్చినప్పుడల్లా ఆ సంవత్సరం అంతా అట్నే చేశాం. మళ్ళీ 3వ సంవత్సరం నేను రాలా, ఆగిపోయాను. ఇంకా దొంగతనం చేయాలనిపించలేదు, బాధ అనిపిస్తుంది, ఆగిపోయా. అప్పుడు తెలుగు వాళ్ళు అందరూ మళ్ళీ ఫోన్ చేశారు, ఏంది రావట్లేదని. ఊరా మీరేమో కొట్టుకొని చస్తే, నా దగ్గరేమో డబ్బులు లేకపోయా, ఈ సంవత్సరం అంతా నేను కానుకలు దొంగతనం చేసి చదువుకున్నాను, నేను ఇక చేయలేను అలా, అందువలన దయతో నన్ను క్షమించండి రానంటే, లేదులే అందరం కలిసిపోయాం రా అంటే, అప్పుడు వెళ్ళా. 3వ సంవత్సరం అయిపోయింది. 3వ అయిపోయేటప్పుడు అందరు చెప్పుకుంటున్నారు, నేను వెళ్ళి మా నాన్నగారు సేవ చేస్తాను, నేను వెళ్ళి అక్కడ మాకు బ్రాంచీలు ఉండే అక్కడ చేస్తాను అంటున్నారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలా? మా చెల్లెలోది చిన్న పూరిళ్ళు, ఇప్పుడు నా భార్య పిల్లోడు ఆడుంటున్నారు, నేను ఎక్కడికి వెళ్ళాలా అని జనవరిలో మొదలుపెట్టా. ఫిబ్రవరిలో గ్రాడ్యుయేషన్ అయితే జనవరి 2వ తారీఖున మొదలుపెట్టా. ఉపవాసం ఉంటాం 40 రోజులుండ. 39వ రోజు దేవుడు మాట్లాడాడు, వారిలో ఒంటరైన వాడు 1,000 మంది అగును, ఎన్నికలైన వాడు బలమైన జనమగును, యెహోవా నగు నేను తగిన కాలమున నీ కార్యములను త్వరపెడతాను, నీ సూర్యుడి కష్టమించడు, నీ చంద్రుడు క్షీణించడు అన్న వాక్యముతో దేవుడు నన్ను మాట్లాడి బలపరిచాడు. లెగిసాను, గ్రాడ్యుయేషన్ అయిపోయింది, నాకు కూడా గ్రాడ్యుయేషన్ ఇచ్చారు, సర్టిఫికేట్ ఇవ్వలేదు. నాకేం చేసుకోను సర్టిఫికేటు, సర్టిఫికేటు ఇవ్వలేదు. గ్రాడ్యుయేషన్ అయిపోయింది, సంతోషంగా వచ్చాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇంత మేము
మా చెల్లెలు వాళ్ళ ఇంట్లో సరిపోం, వాళ్ళది చిన్న పూరిళ్ళు, వాళ్ళకు ముగ్గురు పిల్లలు. మేము మళ్ళా అద్దెకి వెళ్ళిపోయాం. చిన్నగా అద్దెకి వెళ్ళిపోతే ఇప్పుడు నా భార్య కూలి పనులకి వెళ్తుంది. మళ్ళక కూలి పనికి వెళ్ళి రోజు నాట్లకి కలుపులకి కోతలకి కూలి పనికి వెళ్ళి నన్ను నా పిల్లవాడిని పోషిస్తుంది. నేను కూడా పనికి వెళ్తాను అంటే సేవ లేదు. నేను కూడా పనికి వెళ్తానమ్మంటే నువ్వు వద్దులే పనికి, దేవుడు సేవ ఇచ్చిందాక నువ్వు ఇంటి దగ్గరే ఉండు అని చెబుతుంది. ఇట్లాంటి దూర ప్రాంతంలో బాపట్లకి చివర ఒక గవర్నమెంట్ భూమి ఉంటే అందరు ఇల్లు వేసుకుంటున్నారు. మేము కూడా అక్కడికి వెళ్ళి చిన్న ఇల్లు వేసుకున్నాం. మా ఇల్లు దాటిన తర్వాత ఇక అన్నీ ఒరిచేయలేనన్నమాట. నేను 2005లో అక్కడ ఇల్లు వేసుకొని 2010 దాకా కోతలు కోసిన తర్వాత మాకు బాత్రూమ్ కూడా ఉండేది కాదు. చెమ్మ ఒకటి తీసుకొని చాలల్లోకి వెళ్ళిపోయేవాడిని. ఒరి చాలల్లోకి వెళ్ళి కోతలన్నీ అయిపోయిన తర్వాత కుప్పలు వేసిన తర్వాత ఒరి చాలల్లోకి వెళ్ళి ఆ చాలల్లో తిరుగుతూ ఏడుస్తూ ప్రార్థన చేసేవాడిని. అడవిలో ఎన్కౌంటర్లో పోయినా పోయేవాడిని. బయటకు వచ్చిన తర్వాత చాలా కేసులు అయినాయి. అక్కడ పోయినా పోయేవాడిని. ఇవన్నీ తీసుకొచ్చావు, ఇప్పుడు ట్రైనింగ్ అని చేయించావు, అక్కడేమో బైబిల్ కాలేజీలో వాగ్దానం ఇచ్చావు, ఇక్కడికి వస్తే మందిరం లేదు అని ఆ చాలల్లో తిరుగుతా ఏడుస్తూ ఒక్క మందిరమే అనేవాడిని, ఒక మందిరమే ప్రభు చాలు అనేవాడిని. 5 సంవత్సరాలు ఏడ్చిన తర్వాత నేను ఏ వరిశాలల్లో అయితే తిరిగి మందిరం అడిగానో అదే వరిశాలల్లో దేవుడు నాకు 1.5 సెంటు ఇచ్చాడు మందిరానికి. దేవుడు మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్తాం అందరం, అందరం చెప్తాం. అది ఎట్లా వచ్చిందంటే మందిరము రోడ్ ఎక్స్టెన్షన్లో కొంతమందికి ఇల్లు పోయింది, వాళ్ళకి స్థలాలు ఇస్తూ నేను ఆ గట్టు మీద కూర్చొని ఉండ స్థలాలు ఇచ్చే రోజు. ఏంది ఇదంతా జరుగుతుందంటే స్థలాలు ఇస్తున్నారు గవర్నమెంట్ అంటే, నేను ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి సార్ నా బ్యాక్గ్రౌండ్ చెప్పి నేను ఇట్లా రక్షించబడ్డానండి, 1.5 సెంటు ఇస్తే వాళ్ళతో పాటు మందిరం కట్టుకుంటానంటే ఆ 1.5 సెంటు స్థలం ఇస్తే ఆ 1.5సెంటులో మందిరం కట్టాను. నాకు గురువు లేరండి, నేను ఏ చర్చికి వెళ్ళలేదు, ఏ చర్చికి వెళ్ళలేదు, గురువు లేడు. అందువలన జాగ్రత్తగా ఆ మందిరాన్ని, నాకు ఇప్పుడు కూడా సంఘం అయిన తర్వాత మందిరం కట్టలేదు నేను. మందిరం కట్టుకున్న తర్వాతే విశ్వాసులు మందిరానికి రావటం మొదలుపెట్టారు. దేవుడు నన్ను అట్లా ఆశీర్వాదించుకుంటూ వచ్చాడు. ఈ మందిరం కట్టానుగా, వాళ్ళెవరో తెలియదుగా, అక్కడ ఉంటున్న వాళ్ళు ఆ స్థలాలు ఇచ్చిన వాళ్ళు ఎవరో తెలియదుగా, నేను అప్పులు చేసి మందిరం కట్టాను. ఈ మందిరము 2010 ఫిబ్రవరి 11 ఇస్తే 9 జూలై వరకు ఆ చిన్న రేకుల షెడ్డుని కడతానే ఉండ, డబ్బులు లేక కడతానే ఉండ. చివరిలో ఈ విశ్వాసులు అలవాటైపోయి ఒక ఆమెను అడిగాను, అమ్మా డబ్బులుంటే ఓ 15,000 ఇవ్వు, ఈ రేకులు వేసేస్తాను అంటే ఆమె వస్తువులు ఇచ్చింది, బంగారపు వస్తువులు ఇచ్చింది. 15,000 తాకట్టు పెట్టి రేకులేసి 9 జూలై మందిరం ఓపెన్ చేశాను 2010 జూలై 29. ఆమె ఇచ్చినప్పుడు సంతోషంగానే ఇచ్చింది. 4-5 నెలల తర్వాత ఇక డిసెంబర్లో జనవరిలో మొదలుపెట్టింది అడగటం. 15,000 అసలు సమకూరట్లేదు నాకు. 15,000 ప్లస్ పెట్టిన కానించి వడ్డీ కట్టాలి 18,000 దాకాని నాకు సమకూరట్లేదు. ఆమె రోజు అడుగుతుంది, మన చర్చి విశ్వాస ఆమె రోజు అడుగుతుంది, కొద్దిగా టైం ఇవ్వమంటే ఏడుస్తుంది, విశ్వాసులందరికీ చెబుతుంది నువ్వెందుకు ఇచ్చేది, నువ్వెందుకు ఇచ్చావనేవాళ్ళు కొంతమంది, ఇస్తాళ్ళు అనేవాళ్ళు కొంతమంది. ఏ ఒక్కోసారి ఆమె బాధ భరాయించలేక నేను ఏదో ఒక పాస్టర్ని మందిరానికి పంపి వాక్యం చెప్పిరాయ్యా నాకు బాగలేదని అబద్ధం ఆడి ఇంట్లో పొనుక్కునేవాడిని ఆమె బాధ భరాయించలేక. మే నెల వచ్చింది, ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది, మాల్ ఉందా అన్నాడు ఫోన్ చేసి ఒక అబ్బాయి. మాల్ అంటే బంగారం, దొంగ బంగారం. ఉంది అన్నాను నేను. ఏమన్నానమ్మా? ఉంది అన్నాను. రేపు రావచ్చా అన్నాడు. రా అన్న. ఎక్కడికి రావాలి అన్నాడు. సెంటర్ పేరు చెప్పా, పార్టీని కూడా తీసుకొస్తాను అన్నాడు. మేము ఇదంతా కోడు భాష అన్నమాట, పార్టీ అంటే కొనుక్కునేవాడు. పార్టీని కూడా తీసుకొస్తాను అన్నాడు. ఆ పార్టీ గట్టివాడేనా అన్నా నేను. గట్టివాడేనా అన్నాడు. వచ్చారు, ఐస్ క్రీమ్ పార్లర్లో కూర్చున్నాం. ఎంత తెచ్చావన్నా? 65,000 తెచ్చానన్నాడు. ఇసిరేసా 65,000. అప్పటికేం చేస్తానన్నమ్మా నేను? సేవ చేస్తున్నా. ఏం చేస్తున్నాను? సేవ చేస్తున్నా. 65,000 ఇసిరేసా. ఇదేమన్నా పొగాకు కూరగాయలు బేరం అనుకుంటున్నావా? సగం సగం కడతానికి పిచ్చ కేసులు, పిచ్చ పరిస్థితులు బాగలేవు.
అవసరం లేదు వెళ్ళిపో, ఏం తిట్టటువంటి తెచ్చావని ఈడి మీద అరిచాం. సార్ సార్ సార్ రేపు తీసుకొస్తాం సార్, మిగిలిన డబ్బులు ఇవి ఉంచుకోండి సార్ అంటున్నాడు. సరే అవి తీసుకొని జేబులో పెట్టుకున్నా, అవి తీసుకొని జేబులో పెట్టుకొని రేపు రండి అన్నా. రేపు రండి అంటే ఈ మాల్ ఉందా అని అడిగినోడు నాకు తెలిసినోడు. రేపు రండి అంటే రేపు వచ్చారు. నేను ఈ సిమ్ మార్చేసాను, వేరే సిమ్ తీసుకున్నాను. ఆ దొంగతనానికి ఆ డబ్బులు తెచ్చుకోవటానికి వెళ్ళాను కదా, ఆ వస్త్రాలు మా ఇంటి మొత్తం మా ఇల్లు దిగంగానే చేయలేక ఒరిసేలేక మే నెల రాత్రిపూట ఆ వస్త్రాలన్నీ కాల్చేసాను. అంటే పాపం చేసి వస్త్రాలు కాల్చుకుంటే సరిపోయిద్దా, హృదయం మారాలి కదా. అబ్బాయికి ఫోన్ చేశా, అబ్బాయి నాకు 18,000 అవసరం, అవి తీసుకొని మిగిలిన డబ్బులు నీకు ఇచ్చేస్తాను, నాకు అవసరం లేదు, నా దగ్గర మాల్ లేదని కూడా అతనికి తెలిసి అడిగినోడికి. అంటే అతను సరే అని అన్నాడు. వాళ్ళు భార్య అకౌంట్ ఇచ్చాడు. తెల్లారి పొద్దున 18,000 తీసుకొని మిగిలిన వాళ్ళ అకౌంట్లో వేసా. వేసేసి ఈమెకి బాకీ కట్టి బంగారం తెచ్చిచ్చి ఇంకా మందిరంలోకి వెళ్ళి కూర్చున్నా. ఇక 7 రోజులు మందిరంలో నుంచి బయటికి రాలా. దావీదు గుర్తుకొస్తున్నాడు. ఏమని, 7 రోజులు దావీదు ప్రార్థన చేసినా కానీ దేవుడు దావీదుని ఊరుకోలేదు. అబ్బే కుదరదు దావీదు అన్నాడు. ఇప్పుడు నన్ను కూడా కుదరదు అంటాడేమో, దొంగ పాస్కారు దొంగ బంగారం పాస్కారు అంటాడేమో, నా బ్యాక్గ్రౌండ్ అంతా బయటపడిపోయిద్దామో, లేనిపోయిన కేసులన్నీ వచ్చి నెత్తిన పడతాయేమో, ఇది జరిగితే చచ్చిపోదాం, ముందుదాకా చచ్చిపోదాం, ఈ అంత అవమానం పడే కన్నా అని 7 రోజులు మందిరంలో కూర్చుంటే కృపగలిగిన దేవుడు కదా, ఆయన కనికరించాడు. హల్లెలూయా, గట్టిగా చెప్దాం అందరం హల్లెలూయా. కనికరించిన తర్వాత ఇప్పుడు మళ్ళా అక్కడ నుంచి 10 నుంచి మళ్ళీ 20 వరకు ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ఏమైనా ప్రార్థన చేయటం, ప్రభువా నేను బెంగుళూరులో ఉన్నప్పుడు నేను మెట్లెక్కి చర్చిలోకి వెళ్ళి

హల్లెలూయా. ఎప్పటికే 1 కోటి రూపాయలు అయిపోయింది, 1 కోటి రూపాయలు అయింది మందిరానికి. ఇంకొక 25 లక్షల రూపాయలు పని ఉంటుంది మందిరానికి. ఇప్పుడు చేయను దొంగతనం, అప్పుడు క్షమించడని ఇప్పుడు క్షమిస్తాడా? మరలా చేసుకుంటూ వెళ్తుంటే ఊరుకుంటాడా? అయిన రోజే అయ్యిద్ది, అయిన రోజే అయ్యిద్ది, ఏమవుదు, దేవుడు కనికరిస్తాడు. అందువలన నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, దేవుడు మనకి ఓ మంచి జీవితం ఇచ్చినప్పుడు తిరిగి ఆయనకి ఇవ్వగలిగితే ఆ జీవితాన్ని, తిరిగి ఆయనకి ఇవ్వగలిగితే ఆ జీవితాన్ని. ఇప్పుడు చాలా కేసులు ఉండేగా, బెంగళూరు నుంచి వస్తున్నాను బైబిల్ కాలేజ్ నుంచి, 2003 డిసెంబర్ 22వ తారీఖున పోలీసులు పట్టుకున్నారు నన్ను. పోలీసులు పట్టుకున్నారు, తీసుకెళ్ళిపోయారు. వెళ్ళగానే ఎస్ఐకి నన్ను చూడగానే కోపం వచ్చింది. ఒక దెబ్బేసాడు, ఎన్నాళ్ళు ఆడుండవరా అన్నాడు. సార్ అన్నీ మానుకున్నాను సార్, పెళ్ళయింది సార్. అప్పుడు ఫోన్లు కూడా లేవు నాకు. పెళ్ళయింది సార్, ఒక పిల్లోడు సార్, బైబిలు ట్రైనింగ్కి వెళ్ళాను సార్ అంటే, ఒరే ఈ వేషాలు ఎప్పుడు నుంచి రా అన్నాడు. సార్ మారాను సార్ అన్న. నాతో పాటు ఇంకొక అబ్బాయి ఉండడు, ఇప్పుడు అనకాపల్లిలో సేవ చేస్తున్నాడు. ఆ అబ్బాయి గుంటుంది, ఆ అబ్బాయిని కూడా పట్టుకున్నారు. పోలీసులు పట్టుకునేటప్పుడు వాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారో నాకు తెలుసు, అతనికి తెలియదు ఎందుకు పట్టుకుంటున్నారు. అతడు అటు ఇటు ఊగాడు, అతన్ని 2 దెబ్బలు కొట్టారు, తీసుకెళ్ళి జీబులు వేసారు. చెరొక రూమ్లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆ అబ్బాయిని ఇంటర్వ్యూ చేసి నా దగ్గరికి వచ్చి ఏమని అంటున్నారంటే, పోలీసులు ఆడన్నీ చెప్పేశారు రా నీ గురించి, ఇక నువ్వు చెబితే నిన్ను కొట్టకుండా స్టేషన్కి కోర్టుకు అప్పచెప్తామన్నారు. నేను అప్పుడు నవ్వాను, సార్ వాడికి నా సొంత పేరే తెలియదండి, వాడికి నా సొంత పేరే తెలియదు, నా గురించి ఏం చెప్తాడు? 3 సంవత్సరాలు నేను నీతో స్నేహం చేస్తూ నీకు నేను సొంత పేరు చెప్పలా అంటే అంత కఠినంగా ఉంటా. ఒక గ్రామంలో నాకు తెలిసిన అమ్మాయి ఉందని 4 రోజులు మోగోడుగా బ్రతికా నేను, మాట్లాడకుండా. ఒక్కరోజు ఆగిద్దా నీ నోరు, 2 నిమిషాలు ఆగిద్దా నీ నోరు, గైగైగైగైన మాట్లాడతాం మనం. నేను 4 రోజులు మోగోడుగా ఉండాను, నాకు తెలిసిన అమ్మాయి ఉందని. ఆ ఊర్లో నేను ఎట్టయినా బ్రతకాలి, నేను చచ్చిపోకూడదు, ఆత్మహత్య చేసి. చాలామంది పిరుకోళ్ళు ఊరకనే ఆత్మహత్య చేసుకుంటారు చిన్న చిన్న విషయాలకి. ఆత్మహత్య చేసుకునే పని అయితే ఇప్పటికి నాకు 54 సంవత్సరాలు, 54 సంవత్సరాలకి చేసుకున్నా కానీ నాకు ఇంకా తీరదు అనే సమస్యలు నాయి, అన్ని సమస్యలు నాయి. సార్ ఆడికి నా పేరే తెలియదు సార్, నా గురించి ఏం చెప్తాడంటే, అప్పుడు ఎస్ఐ ఇంకో దెబ్బేసి 3 సంవత్సరాలు వాడు రూమ్లో ఉండవరా నువ్వు, కలిసి కనీసం పేరు ఎట్ట చెప్పలేదురా వాడికి నువ్వు అంటే. నేను చెప్పను, అసలు నేను చెప్పను, అవసరమైతే మాట్లాడతాను లేకపోతే సైలెంట్గా ఉంటాను. మనకెందుకు మిగిలిన విషయాలన్నీ? వాళ్ళు వదిలిపెట్టారు. దేవుడు ఆ రాత్రి మాట్లాడి ఏడ్చాను, ఆ రాత్రి ఉంచుకున్నాడు, ఏడ్చాను. ఏంటి ప్రభు అంటే, రే చిన్నదానికి కూడా ఏడుస్తావేంటి, అన్నీ జ్ఞాపకం చేశాడు. రీలు గదిలినట్టు ఎన్కౌంటర్లు జరిగేటప్పుడు పోలీసు గుండ్లు ఇటుపక్కగా వెళ్తున్నప్పుడు, అయితే హత్యా రాజకీయాల్లో తిరిగినప్పుడు, ప్రత్యర్థులు దాడులు చేసినప్పుడు, అవన్నీ జ్ఞాపకం చేసి దేవుడు అన్నిట్లో నుంచి తీసుకొచ్చాను, ఈ కొద్దిగిలో నుంచి నిన్ను తీసుకురాలేనా అని చెప్పేసి దేవుడు ఆ రాత్రి నాతో మాట్లాడి 11:00 ఏ ఆధారం లేకుండా అతన్ని నన్ను ఇద్దరినే వదిలిపెట్టారు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, గట్టిగా చెప్దాం అందరం హల్లెలూయా. ఒక్క మాట చెప్పి నా సాక్ష్యాన్ని ముగించి కొద్దిసేపు వాక్యం చెప్తాను. ఆమె నాతో వచ్చిందని చెప్పాను కదా, నా భార్య 1998లో. ఎప్పటికీ ఆమె వాళ్ళు పుట్టింటికి వెళ్ళలేదు, వాళ్ళు తీసుకెళ్ళలేదు. నాతో పాటు వచ్చిందని వాళ్ళు తీసుకెళ్ళలేదు. ఇప్పటికే 98 నుంచి ఇప్పటికే ఎన్ని సంవత్సరాలు, ఇప్పటికే నేను ఆమెకు తండ్రిని అయ్యాను, ఆమెకు తల్లిని అయ్యాను. ఆమెకు అక్క చెల్లెళ్ళని అయ్యాను, అన్నదమ్ముళ్ళని అయ్యాను. అన్ని పాత్రలు పోషించి ఆమెకు పుట్టింటి దిగులు లేకుండా చేశాను నేను. చాలామంది మగపిల్లలు ఏదో నమ్మి, మనల్ని నమ్మి మన దగ్గరికి వస్తేనో, లేకపోతే మనల్ని నమ్మి తల్లిదండ్రులు మన చేతుల్లో పెడతానో పిల్లల్ని కొట్టి చిన్నదానికి పెద్దదానికి హింసిస్తారు. కానీ ఆడపిల్లల్ని అట్లా చేయకూడదు. నీ తల్లిలాగా, నీ చెల్లిలాగా ఎప్పుడైతే నీ భార్య వైపు చూస్తావో, ఎప్పుడైతే నీ కోడల వైపు చూస్తావో నువ్వు, ఆ కుటుంబం వర్ధిల్లిద్ది.

కోప్పడతాను నేను కూడా, కానీ ఎప్పుడు కొట్టను. ఇప్పటికే ఆమె పుట్టింటికి వెళ్ళలేదు. ఆమె పడ్డ కష్టాలన్నీ, ఆమె పడ్డ అవమానాలన్నీ, ఆమె మా అబ్బాయి, మా పెద్ద అబ్బాయి, మా పబ్బ మా పెద్ద అబ్బాయి పుట్టే రోజుల్లో 98లో మాకు ఇల్లు లేదు. వర్షాకాలం వస్తే సూర్య కింద మంచం లేపుకొని సూర్య కింద కూర్చునేవాళ్ళు. నా కాళ్ళ మీద పనుకునేది ఉండలేక, కూర్చోలేక ఎక్కువసేపు, వర్షం తగ్గిన దాకా నా కాళ్ళ మీద పనుకునేది. అట్లా 15 రోజుల తర్వాత మా అబ్బాయికి జన్మనిచ్చింది. ఆమెకి పండగ చేసుకొచ్చిన వాళ్ళు ఎవరు లేరు. సాయంత్రం పనుకున్న తర్వాత నేను అడిగేవాడిని, ఏం తినాలనిపిస్తుందమ్మా అని. అప్పుడు చెప్పేది ఏదో ఒకటే, పలాందని వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి కొనుక్కొచ్చి ఇచ్చేవాడిని. ఆడపిల్లలు కూడా చిన్నదానికి పెద్దదానికి కుటుంబంలో హింసించకూడదు, ఓర్చుకోవాలా. మా చెల్లెల దగ్గర, ఆడబిడ్డ దగ్గర ఎవరన్నా కాపురం చేస్తారా? 3 సంవత్సరాలు నా భార్య చేసింది ఆడబిడ్డ దగ్గర 3 సంవత్సరాలు కాపురం. అంటే మా చెల్లెలు ఎంత మంచిది, ఏమి ఎంత మంచిది. నువ్వు ఎంత ఓర్చుకుంటే దేవుడు మనల్ని అంతగా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మా అబ్బాయి సివిల్స్ చదువుతున్నాడు, అయిపోయింది. ఒక ఎగ్జామ్ రాశాడు, ఫిలిమ్స్ ఏదో ఉంటుంది కదా అది రాశాడు. నా మందిరం మొదటి స్లాప్ అయిపోయింది, 2వ స్లాప్ అవ్వట్లేదు, బాల్కనీ అవ్వట్లేదు. ప్రార్థన చేస్తున్నాను రోజు రాత్రులు, ఏడుస్తున్నాను. ఒకరోజు దేవుడు, ఏంట్రా నీ గొడవ అన్నాడు. అయ్యా దర్శనం ఉంది కదా, ఆ మందిరం కదా, ఇంతవరకు ఆపేవి ఏందయ్య అంటే, ఆ ఎవరు చేస్తారు సేవ అన్నాడు. మా అబ్బాయి అయ్యా, అబ్బాయి నీ కలెక్టర్ చేస్తున్నావు కదా, చదివిస్తున్నావు కదా, ఫీజులు కట్టావు కదా, ఒక ఎగ్జామ్ కూడా రాశాడు కదా, ఆ రేపు మెయిన్స్ రాస్తాడు, బాగా తెలివిగలవాడు, పాస్ అవుతాడు, జాబ్కి వెళ్ళిపోతాడు, మరి సేవ ఎవరు చేస్తారు? మా అబ్బాయి ఆదివారం వస్తాడు కదయ్యా, ఆదివారం ఒకరోజు వచ్చి వాక్యం చెప్పి వెళ్తే సేవ అన్నాడు. మరి ఏందయ్యా, మీ అబ్బాయిని పిలువు, మందిరం ఇస్తానన్నాడు. ఇప్పుడు వింటాడా, తను వింటాడా? పొద్దున్నే లేచా, ఫోన్ చేశా, ఏం చేస్తున్నావన్నా, చదువుతున్నాను అన్నాడు. ఆపేయకూడదా అన్న, 1 నిమిషం మాట్లాడలేదు, సైలెంట్ అయిపోయాడు. నేను కూడా సైలెంట్ అయిపోయాను. ఫోన్ సేవ దగ్గరే ఉంది, నా కళ్ళం నీళ్ళు వస్తున్నాయి. ఏ ఎందుకు అన్నాడు. దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడు అన్నాను. మళ్ళీ 1 నిమిషం ఏం మాట్లాడలేదాడు. ఎప్పుడు రమ్మంటావు అన్నాడు. సర్దుకొని వచ్చేసేయన్నా, రేపు వస్తానులే అన్నాడు. ఫ్రెండ్స్ అందరికీ చెప్పాడు, రేపు వచ్చేసాడు. మా అబ్బాయిని ఇంటికి వచ్చిన తర్వాత వాటేసుకొని ఏడ్చాను, క్షమించరా అని. పర్లేదు, ఏమవదులే నాన్న అన్నాడు. 100 మంది సేవకుల్ని పిలిచి నా సంఘం ముందు 2020 జనవరి 16వ తారీఖున సేవకుడిగా అభిషేకించిన వాణ్ణి, దేవుడికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు సేవకుడు అయ్యాడు. రేపు డిసెంబర్ 1వ తారీఖున వేసా ఇంటర్వ్యూ ఉంది. అది అయిపోతే మాస్టర్ ఆఫ్ డివినిటీ చదువుతానికి అమెరికా వెళ్తున్నాడు. అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, ఏసా ఒక్కటే మిగిలింది. అబ్బాయి కొరకు ప్రార్థన చేయండి. అంటే మా అబ్బాయి ఒకటి వదిలిపెట్టుకున్నాడు, వాడి గోలు లోకంలో వాడి ఆశ, వాడి గోల్ని వదిలిపెట్టుకున్నాడు. దేవుడు అంతకు మించి, అంతకు మించి మనకు ఉంటుంది ఆశ, మన బిడ్డల పట్ల, మన పట్ల మనకు ఆశ ఉంటుంది. కానీ ఏదన్నా వదులుకోగలిగితే దేవుడు కొరకు, ఏదన్నా వదులుకోగలిగితే దేవుడు కొరకు, దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తూ ఉంటాడు.

ది గలిలే మిషన్ వారు ఇండియన్ గాస్పెల్ సింగర్స్ తో కలిసి సమర్పిస్తున్న క్రిస్మస్ కానుక అభయం. ది గలిలే వ్యవస్థాపకులు అధ్యక్షులు రెవరెండ్ భానుమూర్తి గారి రచన, గానం మరియు నిర్వహణ సారథ్యంలో ఈ మధుర సంగీత రూపకం మీరు వింటున్నారు.

ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామము స్మరిస్తారో అక్కడ నేనుంటానన్న ప్రభువు కోకల్లలుగా చేరి ఉన్న మన మధ్య తప్పకుండా ఉన్నాడు. కాబట్టి అందరం కలిసి

లోకరక్షకుడైన యేసయ్య నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ స్నేహ కావ్యం నానేస్తమా. ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు దైవసేవకులు రెవరెండ్ ఎన్ జాన్ వెస్లీ, ఫాస్టర్ ఎన్ సాల్మన్ మరియు దైవసేవకురాలు ఎన్ సునీత. ఈ పాటలను సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చిన వారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

ఈ లోకంలో మానవ జీవితానికి దేవుడిచ్చిన అపూర్వమైన బంధం స్నేహబంధం. సాధారణంగా తక్కువ స్థాయిలోని వారు ఉన్నత స్థానంలో ఉన్నవారిని స్నేహితులని చెప్తారు. కానీ ఇక్కడ మనం వినబోతున్న మాటలను పరిశుద్ధుడైన దేవుడే సాక్షాత్తు పాపులమైన మనలను స్నేహితులారా అని పిలుచుతున్నాడు.

0: నిరీక్షణ మహిళ టీడబ్ల్యూఆర్ ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: నేను ఎలాంటి దుస్తులు వేసుకోవాలి? అతిథులకు విందులో ఏమేమి వంటకాలుండాలి? ఎలాంటి సంగీతాన్ని ఎన్నుకోవాలి? ఈ ప్రశ్నలన్నీ కాబోయే పెళ్లి కూతుర్లకు వస్తాయి. పెళ్లి కొరకు సిద్ధపడుతున్నప్పుడు తప్పకుండా ఈ ప్రశ్నలొస్తాయి. అయితే వివాహమన్నది ఒక ఉత్సవం కంటే మించినది. అవునా? ఉత్సవమంతా అయిపోయాక, అతిథులందరూ వెళ్ళిపోయాక అప్పుడు వివాహం ప్రారంభమవుతుంది. తర్వాత పరిస్థితి ఏంటి? వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.

0: నా పేరు శ్వేత.
1: నా పేరు పల్లవి. మరోసారి మీతో కలవగలిగినందుకు సంతోషిస్తున్నాను.
0: ఈరోజు మనం కొంత తమాషాగా గడపబోతున్నాం. మనం పెళ్లి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇవి సంతోషకరమైన సంబరాలు, అవునా? మనం ఈ అంశం గురించి మాట్లాడడానికి ఒక కారణముంది. చాలామంది అమ్మాయిలు త్వరలో వివాహం చేసుకోబోతున్నారు. వారికి కొంత భయంగా ఉంటుంది కదూ. పల్లవి, ఇంతకు నీ పెళ్లి జరిగినప్పుడు నీకు కూడా భయం వేసిందా?
1: ఏం చెప్పమంటావు, నాకు భయంగా ఉండింది. అదే సమయంలో సంతోషం, ఉత్సాహం కూడా ఉండింది. అది నాకు క్రొత్తగా అనిపించింది. నేను 30 సంవత్సరాలు పైగా అవివాహితగానే ఉన్నాను. కొన్ని సంస్కృతుల వాళ్ళు నేను ముసలిదాన్ని అయిపోయాను అనుకునేవాళ్ళు. అయితే అవివాహితగా నాకు గొప్ప అనుభవాలుండినవి. తరువాత వివాహం కొరకు సిద్ధపడ్డాను.
0: దేవుడు నీకు మంచి భర్తనిచ్చినందుకు మా అందరికీ సంతోషంగా ఉంది. అయితే నీవు ఇంకా కొన్ని విషయాలను నేర్చుకోవాల్సి ఉంది. ఎందుచేతనంటే నీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదూ.
1: అవును, మన శ్రోతలు కూడా ఈ విషయాలు నేర్చుకోవాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి నా స్నేహితురాలు ప్రసన్న గారిని మన కార్యక్రమానికి ఆహ్వానించాను. వారు నూతన వధువులకు కొన్ని సలహాలిస్తారు.
0: అలాగే షారోన్ గారు కొన్ని ప్రత్యేకమైన ప్రోత్సాహకరమైన విషయాలను మనతో చెప్తారు. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ. వివాహం లేక దాంపత్యం అన్నది ఒక చిన్న తలంపుతో ప్రవేశించేది కాదు. అది చాలా ఆలోచించి చేసుకునే ఒక తీర్మానం. ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ జీవితాంతం కలిసి ఉంటామని చేసుకునే ఒప్పందం లేక ప్రతిజ్ఞ. అయినప్పటికీ దేవుడు వివాహ వ్యవస్థను రూపొందించినప్పుడు ఆయన దానిలో చాలా సంతోషించాడు. తన పిల్లలకు కూడా ఇలాంటి ఆనందమే ఉండాలని ఆయన కోరుతున్నాడు. అయితే ఎవరు పరిపూర్ణులు కారు, కాబట్టి ఏ దాంపత్యం కూడా పరిపూర్ణంగా ఉండదు. భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంది. ఈరోజు ప్రసన్న గారు మనతో ఉండడం చాలా సంతోషం. వారు నూతన వధువులకు కొన్ని సలహాలిస్తారు.
2: నేను నూతన వధువుగా ఉన్నప్పుడు మా కుటుంబస్తులెవ్వరికీ దగ్గరలో లేను. మా అమ్మ నా పెళ్లికి ముందు చాలా సంవత్సరాల క్రితం చనిపోయింది. మా అక్క మరో రాష్ట్రంలో ఉన్నది. ఇక మా మారుతల్లికి నేనంత సన్నిహితం కాలేదు. నేను ఒక యవనస్తురాలిని కాబట్టి అందరూ యవనస్తులలాగే పెళ్ళైతే చాలు అనుకునేదాన్ని. నా తల్లిదండ్రులను, నా స్నేహితుల తల్లిదండ్రులను అనేక సంవత్సరాల నుండి చూస్తున్నాను కదా అనుకున్నాను. అయితే నా అంచనా తప్పు. స్వల్పకాలంలోనే నేను నా భర్తను సరిగా అర్థం చేసుకోలేదని గ్రహించగలిగాను. ఒక విషయాన్ని మీరు గమనించలేదేమో, పురుషులు స్త్రీల కంటే భిన్నమైనవారు. భౌతికంగానే కాదు సుమా, సూర్యునికి చంద్రునికి ఎంత తేడా ఉందో పురుషుని భావోద్వేగ అవసరాలకు మరియు స్త్రీల భావోద్వేగ అవసరాలకు అంత తేడా ఉంటుంది. దేవుడు నా పట్ల కృప చూపించాడు. దేవుడు నాకు సహాయం చేయడానికి ఒక వృద్ధురాలిని ఏర్పాటు చేశాడు. ఆమె నాకు చాలా విషయాలు నేర్పించింది. క్రమేణా నా భర్తకు నాకు గల వ్యత్యాసాలను అర్థం చేసుకోగలిగాను. అయితే నేర్చుకునే అనుభవం జీవితాంతం వరకు ఉంటుంది. కాబట్టి నూతన వధువులకు నేనిచ్చే మొదటి సలహా ఏమంటే, మొదట వయసులో పెద్దవారు మరియు అనుభవజ్ఞురాలైన ఒక మహిళను ఎన్నుకోనండి. ముఖ్యంగా ఎవరి దాంపత్య జీవితం బాగుందో లేక మీరు ఆశించిన విధంగా ఉందో అలాంటి మహిళను మీకు సలహాలివ్వమని అడగండి. నేను చెప్పాలనుకున్న 2వ విషయం ఏమంటే, ప్రతిరోజు ప్రార్థనలో మీ భర్తను మరియు దాంపత్య జీవితాన్ని ప్రభువుకు అప్పగించండి. మీ భర్తను మార్చమని దేవుణ్ణి అడగండి. మిమ్మల్ని మార్చమని మరియు మీ భర్తను అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని అడగండి. సాధారణంగా వైవాహిక జీవితంలో ఎదురయ్యే ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ఈ 2 సలహాలు మీకు సహాయపడతాయి. ఇక నేను ఇంతకుముందు చెప్పిన వ్యత్యాసాలేమిటో ఇప్పుడు చూద్దాం. పురుషునికి ఉండే ప్రధానమైన భావోద్వేగపరమైన అవసరాలు మరియు వారు ముఖ్యమైనవని అనుకునేవి ఏమంటే, లైంగిక తృప్తి, కాలక్షేపం కలిగించే తోడు, ఆకర్షణీయమైన భాగస్వామి, కుటుంబంలో సహకారం మరియు ప్రశంస. ఇవి పురుషుల అవసరాలు. ఇక స్త్రీల భావోద్వేగపరమైన అవసరాలేమంటే ప్రేమానురాగాలు, సంభాషణ, నిజాయితీ మరియు దాపరికం లేనితనం, ఆర్థిక సహకారం మరియు కుటుంబం పట్ల సమర్పణ. మీరు గమనించారో లేదో కానీ ఈ రెండు జాబితాలలో ఏది కూడా ఒకదానితో ఒకటి కలవవు. అలా అయితే ఇద్దరు భిన్నమైన వ్యక్తులు దాంపత్య జీవితాన్ని ఎలా కొనసాగించగలుగుతారు? అందుకు చాలా కృషి చేయాలి మరియు ప్రార్థించాలి. ఇప్పుడు ఈ వ్యత్యాసాలను గురించి వివరంగా చూద్దాం. పురుషుని జాబితాలో అన్నిటికంటే పైన ఉన్న అవసరత లైంగిక తృప్తి. స్త్రీ జాబితాలో ప్రధానమైనది ప్రేమానురాగాలు. ఇవి రెండూ భిన్నమైనవేనా? ఖచ్చితంగా భిన్నమైనవే. దేవుడు పురుషులను బలమైన లైంగిక ప్రేరణ గలవానిగా చేశాడు. అది మంచిదే. మహిళలుగా మనం దాన్ని గుర్తించి అందుకు సిద్ధంగా ఉండాలి. మహిళలుగా మనం ప్రేమ కోసం ప్రాకులాడుతాం. భర్త చూపుల్లో, మాటల్లో, స్పర్శలో ప్రేమ ఉండాలని కోరుతాం. ఇద్దరి అవసరాలను గూర్చి మనసు విప్పి మాట్లాడుకుంటే సమస్య ఉండదు. ఇక పురుషుల జాబితాలో రెండవ అవసరం కాలక్షేపం కలిగించే తోడు. అలాగే స్త్రీలకు సంభాషణ ముఖ్య అవసరంగా అనిపిస్తుంది. పురుషుడేమో తన భార్య తనతో కలిసి పనిచేయాలంటాడు, స్త్రీ ఏమో కూర్చొని మాట్లాడుకుందాం అంటుంది. ఈ విషయంలో సమస్యలొస్తాయి. మీ వివాహమై ఎంతకాలమైందో నాకు తెలియదు, కానీ మీ ఇద్దరికీ ఇష్టమైన పని లేక ఇద్దరూ కలిసి చేయగల పని ఏమైనా ఉందా? ఉదాహరణకు నా భర్త ఎక్కువగా మాట్లాడరు, దీనిమంతా నేనే మాట్లాడుతూ ఉండాలి. ఇప్పుడైతే అతడు కనీసం ఒక చెవితోనైనా వినడం అలవాటు చేసుకున్నారు. అతని మౌనం చెడ్డది కాదని, తాను ఏమైనా చెప్పాలనుకున్నప్పుడే నాకు జవాబిస్తారని నేను అర్థం చేసుకున్నాను. ఇక మూడవ అవసరం విషయానికొస్తే పురుషులకు ఆకర్షణీయమైన భాగస్వామి కావాలి. స్త్రీకేమో నిజాయితీ గల దాపరికము లేని భర్త కావాలి. ఈ రెండింటికి సంబంధం లేదు, కానీ అవి చాలా ముఖ్యమైనవి. సామాన్య పురుషుడు ఏ ఫ్యాషన్ మోడల్నో లేక సినిమా తారనో తనకు భార్య కావాలని కోరుకోడు, కానీ అతని భార్యను గూర్చి గర్వించాలనుకుంటాడు. స్త్రీలమైన మనకు ఇది ఏమి నేర్పిస్తున్నది? దానర్థం ఏమంటే మన గురించి మనం శ్రద్ధ తీసుకోవాలి. శుభ్రంగా ఉండడం, మీ సంస్కృతికి తగిన దుస్తులను వేసుకోవడం, ఉన్నవాటితోనే ఆకర్షణీయంగా కనిపించడానికి ప్రయత్నించవచ్చు. జుట్టును కూడా శుభ్రంగా ఉంచుకొని చక్కగా ముడుచుకొనండి. గోర్లను కూడా శుభ్రం చేసుకుని చక్కగా కత్తిరించుకోవాలి. మృదువైన చర్మం కొరకు అవసరమైతే క్రీమ్ కూడా వాడవచ్చు. మీ పక్షంగా కొంత కృషి చేస్తే మీ భర్తను సంతోషపరచవచ్చు, మీరు కూడా సంతోషంగా ఉండవచ్చు. స్త్రీల అవసరత అయిన నిజాయితీ మరియు దాపరికం లేని తనమును గూర్చి మిగిలిన విషయాలను గూర్చి మరో కార్యక్రమంలో చెప్తాను. అంతవరకు మనం చెప్పుకున్న విషయాలను గూర్చి ఆలోచిస్తూ ఉండండి. అలాగే ఈ అంశాలను గూర్చి ప్రార్థించండి మరియు మీరు ఏ విషయంలో అభివృద్ధి చేసుకోగలరో ఆలోచించి ప్రయత్నించండి. మీ భర్త కొరకు, మీ దాంపత్య జీవితం కొరకు ప్రతిరోజు ప్రార్థించడం మర్చిపోవద్దు. వివాహం అన్నది దేవునిచే నియమించబడింది గనుక అది మంచిది. దేవుడు పురుషుడు ఎలా ఉన్నాడో అలాగే సృష్టించాడు మరియు స్త్రీ ఎలా ఉన్నదో అలాగే సృష్టించాడు. కాబట్టి ఇద్దరూ మంచివాళ్లే. ఒకవేళ మీరు నూతన వధువు అయితే జీవితకాలమంతటి కొరకు వివాహం చేసుకున్న పురుషుని గూర్చి తెలుసుకోవడం మీకు ఉత్సాహంగా ఉండవచ్చు లేక ఇబ్బందిగా కూడా ఉండవచ్చు. ఏది ఏమైనా దేవుడు మీతో ఉన్నాడు, మీకు సహాయం చేస్తాడు. ఆయనను అడగండి, అంతే చాలు.

0: చిన్న పుస్తకం ఉన్నది. రెండవ అధ్యాయంలో చాలా మంచి సలహా ఉన్నది. ఒక విధంగా చెప్పాలి అంటే యవన స్త్రీలు వృద్ధ స్త్రీల నుండి నేర్చుకోవాలని ఆజ్ఞ ఇవ్వబడింది. వృద్ధులైన స్త్రీలకు చాలా జ్ఞానం ఉంటుంది. ఎందుకు? యవనస్తుల కంటే వీళ్ళు ఎక్కువ కాలం బ్రతికారు. వారికంటే వీళ్ళు ఎక్కువ అనుభవజ్ఞులు గనుక వారి జీవితంలో నేర్చుకున్న వాటిని యవనస్తులకు నేర్పిస్తారు. అందుకే షారోన్ గారు వచ్చారంటే నాకు చాలా ఉత్సాహంగా ఉంది. వారి వయసు మా అమ్మ వయసుతో సమానం. నా వివాహానికి ముందు రోజు కూడా నాకు చాలా మంచి సలహాలు ఇచ్చారు. మీరు కూడా వింటారు కదా
1: శ్రోతలు. పల్లవి తన పెళ్లి కొరకు ఎలా సిద్ధపడిందో మీరు విన్నారు కదూ. అది ఆమె జీవితంలో చాలా గొప్ప రోజు. తన జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చబడాలని ఎన్ని సంవత్సరాలు కనిపెట్టిందో విన్నాము. ఆమె పెళ్లికి ముందు ఆమెతో నేను చెప్పిన విషయాలను మీరు కూడా వినాలని కోరుతుంది కాబట్టి ఈ ప్రత్యేక సందేశం మీకోసమే. నేను చెప్పబోయే ప్రాముఖ్య సూత్రాలు కేవలం వివాహ సంబంధానికే కాదు, ఏ సంబంధంలోనైనా అవసరమే అని నేను గ్రహించాను. ఈరోజు నేను అందమైన పాదాలను గురించి చెప్పాలనుకుంటున్నాను. సాధారణంగా పాదాలు అంతగా అందంగా ఉండవు. మీరే చెప్పండి, అందంగా ఉంటాయా? ఎవరైనా పెద్దగా చప్పుడు చేసుకుంటూ కాళ్ళీడుస్తూ నడవడం మీకు ఇష్టముండదు కదా. చాలామంది పాదాలు వికారంగా, సాధారణంగా వాసన కొడుతూ మురికిగా ఉంటాయని అనుకుంటారు. సరే, మీరు ఎప్పుడైనా ఈ విధంగా ఆలోచించారా? దేవుడు మనకు పాదాలను ఎందుకు ఇచ్చాడు? ఆయన మనకు రెక్కలనో లేక మరేమైనో ఇవ్వవచ్చు కదా. బహుశా మనం ఒక స్థలము నుండి మరో స్థలానికి నడిచి వెళ్లడానికి వీలుగా ఉంటుందని ఆయన తలంచి ఉండవచ్చు. అందుకే మనకు కాళ్లనిచ్చాడు. నేను ఆలోచిస్తూ ఉండగా ఒక విషయం నాకు చాలా నచ్చింది. అదేమంటే, మన కాళ్లు మన ఇష్టం వచ్చిన స్థలానికి మనల్ని తీసుకుని వెళ్తాయి. మనం ప్రేమించే వారి వద్దకు, మనం ఎవరితో ఉండాలని కోరుతామో వారి వద్దకు కూడా మనల్ని తీసుకుని వెళ్తాయి. ఒకసారి చాలా రోజులు ప్రయాణం చేశాక నేను తిరిగి ఇంటికి చేరుకున్నాను. ఆ రోజు 2.5 సంవత్సరాల వయస్సున్న నా మనవరాలు కత్రినా నన్ను ఆహ్వానించిన విధానం నాకు చాలా బాగా జ్ఞాపకం ఉంది. ఆ పాప పరిగెత్తి వచ్చి నా కాళ్లపై పడి పదే పదే నా కాళ్లను ముద్దు పెట్టుకోసాగింది. నిజంగా అది వర్ణింపసఖ్యము గాని గొప్ప ప్రేమ. ఆమె నా మురికి కాళ్లను ముద్దు పెట్టుకునే అంతగా నన్ను ఎందుకు ప్రేమించిందో తలంచుకున్నప్పుడెల్లా నా హృదయం కరిగిపోతుంది. ఆమె తన మనసులోని భావాలను చెప్పలేకపోయినా ఆమె సందేశం నాకు స్పష్టంగా అర్థమైంది. నువ్వు తిరిగి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది, ఇన్ని రోజులు నిన్ను చూడలేకపోయాను అని చెప్పిందన్నమాట. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాము. ఉజ్వలమైన వధువుగా ఉండడానికి నేను పాదాలను గురించి ఎందుకు చెప్తున్నాను? పాదాలకు వివాహానికి సంబంధం ఏంటి అని మీరు అనుకోవచ్చు. మీకోసం బైబిల్ నుండి ఒక వచనాన్ని చదువుతున్నాను. అందరూ మీ బైబిల్ తెరచి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి. మరోసారి చదువుతున్నాను, వినండి. ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి. పల్లవి, నేను నీ పాదాలను చూడకుండానే అవి ఉత్తమమైనవని చెప్పగలను. ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించేవారి పాదాలు సుందరమైనవి కదా. అవి నీ పాదాలే. వారం వెంబడి వారం నీవు యేసుక్రీస్తు సువార్తను మరియు ఆయన ప్రేమను మాకు ఈ కార్యక్రమాల ద్వారా తెలియజేస్తున్నావు కదా. సమాధాన సువార్తను ప్రకటించేవారిలో నీవు ఒకదానివి కాబట్టి నీకు అందమైన పాదాలున్నాయి. సమాధాన సువార్తను మరియు దేవుని ప్రేమను ఇతరులకు అందించేవారందరికీ ఇది వర్తిస్తుంది. మన పాదాలు అందమైనవి. రోమా 10వ అధ్యాయం 15వ వచనంలో ఈ విషయమే వ్రాయబడింది. అయితే నీ పాదాలను మరో విధంగా కూడా చూడగలుగుతున్నాను. నీవు వివాహము అనే సాహసంలోనికి ప్రవేశించాక దానిని విజయవంతం చేయడంలో లేక విఫలం చేయడంలో నీ పాదాలు ప్రత్యేక పాత్రను వహిస్తున్నాయని గుర్తుంచుకో. నీవు గమనించే ఉంటావు, వివాహములో ఇద్దరు మనుషులు జీవితములో కలిసి నడవడానికి తీర్మానం చేసుకుంటారు. జీవితములో కలిసి నడవడం అన్నది అందమైన విషయం. స్త్రీ పురుషుల మధ్య వివాహం అన్నది దేవుని మొట్టమొదటి ఆలోచన. ఆయన నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, అతనికి సాటి అయిన సహాయమును చేస్తాను అని అన్నాడు. దేవుడు అలాగే చేశాడు. ఆనాటి నుండి కూడా మానవ జాతి పట్ల దేవుని ప్రణాళికలో వివాహము విశిష్టమైన భాగంగా ఉన్నది. వివాహం అన్నది మానవ చరిత్ర కొనసాగింపు కొరకైన రూపకల్పన. ఒక అమ్మాయి

0: పెళ్లికూతురుగా సిద్ధపడి మందిరములోనికి ప్రవేశించి దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు ఆమె ఆమె భర్త పరిశుద్ధ వివాహం అనే అద్భుతమైన పరిశుద్ధ వేదికపైకి అడుగెడుతున్నారు. దానిని దేవుడే పరిశుద్ధపరిచాడు. పెళ్లికూతురుగా అందమైన దుస్తులలో ముఖంపై చిరునవ్వుతో అద్భుతంగా కనిపిస్తారు. అందరి కళ్ళు పెళ్లికూతురుపైనే ఉంటాయి. అయితే మీరు చాలా సంవత్సరాల నుండి ఒక అందమైన పెళ్లికుమార్తెగా ఉన్నారని మీకు తెలుసా? అది ఎలా? నేను ఇప్పుడే కదా పెళ్లి చేసుకోబోతున్నాను అని మీరు అనుకోవచ్చు. మీ పెళ్లి దుస్తులలోనే మీరు పెళ్లికుమార్తె కాలేదు. కానీ మీరు యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి మీ జీవితాన్ని ఆయనకు సమర్పించిన రోజు నుండే మీరు సంఘములో ఒక భాగముగా, అనగా క్రీస్తు వధువుగా ఉన్నారు. మీరు అలా ఆయనలో సంపూర్ణులుగా చేయబడుతున్నారు. ఈ విషయమే బైబిలులో కొలసీలకు రాసిన పత్రిక 2:10 వ్రాయబడింది. యేసులో మనం సంపూర్ణులుగా చేయబడ్డాము. ఈ సత్యాన్ని మీరు ఎప్పుడూ మర్చిపోవద్దు. జీవిత మార్గంలో మీ భర్త మీతో పాటు నడుస్తాడు. అయితే మీ భర్త కంటే ఎక్కువగా మీరు ప్రతిరోజు దినమంతా యేసుతోనే నడవాలి. మీ భర్త మిమ్మల్ని సంపూర్ణులుగా చేయగల పరిపూర్ణుడు కాడు, కాని యేసు మిమ్మల్ని పరిపూర్ణులుగా చేస్తాడు. యేసు మీ జీవితంలో ప్రతిరోజు ప్రతి విషయంలోనూ అవసరం. ఆయన మీతో ఉంటే ఏ పరిస్థితిలోనైనా, అనారోగ్యమైనా, నిరుత్సాహమైనా, ధనం లేక స్వేచ్ఛ కరువైనా, ఆయన మిమ్మల్ని సంపూర్ణులుగా చేస్తాడు మరియు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. సరే, మళ్లీ పాదాలను గూర్చిన విషయానికి వద్దాము. రోమా 10:15 సమాధాన సువార్త ప్రకటించువారి పాదాలు సుందరమైనవి అని చెప్తున్నది. సమాధాన సువార్త ప్రకటించు పాదాలు. శ్రోతలు, మీ పాదాలు సమాధాన సువార్త ప్రకటించే పాదాలుగా ఉండాలన్నదే నా ఆశ. దేవుని కోరిక కూడా అదే. ముఖ్యంగా మీ కుటుంబంలో భర్తతో కుటుంబస్తులతో సమాధాన సువార్తను ప్రకటించాలి. గమనించండి, ప్రేమ సమాధానాలు ఒకదాని వెంట ఒకటి ఉంటాయి. కుటుంబంలో ఈ రెండూ ముఖ్యమే. ప్రేమ అన్నది ఒక ప్రశస్తమైన వరము. అది శ్రద్ధ, సహవాసము, మృదుత్వము మరియు అవగాహన లేక జ్ఞానమునకు సంబంధించింది. అంటే ప్రతి ఒక్కటి, అనగా మీ దుఃఖాలన్నీ, అలాగే మీ సంతోషాలు, మీ కలలు, మీ బాధలు మరియు ఆందోళనలన్నిటినీ, ఇంకా చెప్పాలంటే మీ జీవితాన్నంతా ఒకరితో మరొకరు పంచుకోవడం. ఇట్టి సమాధానంలో నుండి మీ పాదాలను బయటికి వెళ్లనివ్వకండి. బైబిలులో మరొక వచనం, అంటే ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 4:7 సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయానికి కావలి కాస్తుంది అని చెప్తుంది. మీరు దేవుని సమాధానాన్ని హత్తుకొని ఉంటే మీ హృదయం, మీ భావోద్వేగాలు కావలిలో ఉంచబడతాయి మరియు సురక్షితంగా ఉంటాయి. మీరు దేవునిలో నమ్మకముంచి ఆయన శాంతిని, ముఖ్యంగా మీ కుటుంబంలో దేవుని సమాధానాన్ని సొంతం చేసుకుంటే దేవుడు మిమ్మల్ని నిరుత్సాహపరచడని మీరు గమనించగలుగుతారు. కాబట్టి ఆయన సమాధానంలో నుండి మీ పాదాలను బయటికి వెళ్లనివ్వకండి. ఇక నా సమయం అయిపోతున్నది కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను. మరో కార్యక్రమంలో వివాహమనే పరిశుద్ధ నేలపై అడుగుపెట్టిన మీ పాదాలను సుందరంగా ఎలా ఉంచుకోవాలో మరికొన్ని ఆచరణాత్మకమైన అంశాలను చెప్తాను. అంతవరకు ఇప్పుడు విన్న సత్యాలను జ్ఞాపకముంచుకొనండి, మీ కుటుంబ జీవితంలో అనుసరించండి. మీరు అందమైన పాదాలు గల మహిళలు అని అందరి మన్నన పొందండి. ప్రభువు మిమ్మును దీవించునుగాక.
1: శ్రోతలు, నూతన వధువులను గూర్చిన ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని విని మీరందరూ సంతోషించారని నమ్ముతున్నాను. నేను వివాహం చేసుకొనక ముందు నాలో కలిగిన కొన్ని తలంపులను, భావాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నాకు పెళ్లి అన్న మాట వినగానే నా కళ్ళ వెంట నీళ్లు కారసాగాయి. సంతోషంతో కాదుగాని నాకు చాలా దుఃఖం వచ్చింది. కాని అలా కాలం గడుస్తున్న కొలది నా స్నేహితులు ఒక్కొక్కరు పెళ్లి చేసుకోసాగారు. చివరికి నేను ఒక్కదాన్నే ఒంటరిగా మిగిలిపోయాను. ఒకవేళ నాలోనే ఏదైనా తప్పుందేమో, నన్ను పెళ్లి చేసుకోవడానికి రావడం లేదేంటి అని బాధపడేదాన్ని. తరువాత దేవునిపై కోపం వచ్చింది. నన్ను ఇలా సృష్టించాడు కాబట్టి అది ఆయన తప్పు అనుకునేదాన్ని. అలా చాలా కృంగిపోయాను. ఆ సంవత్సరాలన్నీ నేను సంతోషంగా లేను. కానీ ఆ సమయంలో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. వాటిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. వివాహం చేసుకోవడం స్త్రీకి సామాన్య విషయమైతే ఆమెకు వివాహం కాలేదు అంటే అందులో ఆమె తప్పేమీ లేదు. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, దేవుడు ప్రతి మనిషిని స్త్రీ అయినా పురుషుడైనా ఒక ప్రత్యేక వ్యక్తిగా సృష్టించాడు. ప్రతి ఒక్కరూ ఆయన చేత ప్రేమించబడ్డారు. కాబట్టి ఒకవేళ మీలో ఎవరైనా అవివాహితగా ఉన్నారు అంటే దేవుడు మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నాడని తెలుసుకోనండి. మీకు ఏది ఉత్తమమో ఆయనకు తెలుసు. ఆయనను నమ్మండి. దేవుడు సరైన సమయంలో సమస్తము చక్కగా చేస్తాడని బైబిల్ చెప్తుంది. ఈ విషయంలో మీరు ఆయనను నమ్ముతున్నారా? మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థించాలనుకుంటున్నాను. ఇంకా వివాహం కానివారు, అవివాహితులుగానే ఉండిపోయిన వారు దయచేసి నాతో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీరు మాలో ప్రతి ఒక్కరి పట్ల శ్రద్ధ కలిగి ఉన్నందుకు వందనాలు. మీ కనుదృష్టి ఎల్లప్పుడూ మాపై ఉంది గనుక నీ రెక్కల నీడలో మేము క్షేమంగా ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని వింటున్న వారందరి కోసం, ముఖ్యంగా నాతో కలిసి ప్రార్థిస్తున్న అవివాహితులను, ఇంకా వివాహం కొరకు కనిపెడుతున్న బిడ్డలందరినీ ఒక్కసారి దృష్టించండి ప్రభు. వారిని మీరు చూస్తున్నారు. వారి పట్ల మీకు ఒక గొప్ప ఉద్దేశం ఉందని వారు గ్రహించడానికి సహాయం చేయండి. వారిలో కొంతమంది తాము తృణీకరించబడిన వారమని తలుస్తూ ఉండవచ్చు. ఇందులో మా తప్పు ఏముంది అని రాత్రులు ఒంటరిగా ఏడుస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి. ఈ అందమైన ప్రతి స్త్రీని మీరు ప్రేమిస్తున్నారు. దయచేసి వారికి అట్టి నిరీక్షణనివ్వండి. వారి అవసరాలన్నీ తీర్చండి. గొప్ప నిరీక్షణను దయచేయండి. ఒంటరితనంలోనూ దాగి ఉన్న ఆశీర్వాదాలను వారు పొంది ఆనందించేలా కృపచూపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. శ్వేత, మన కార్యక్రమం సమయం అయిపోవచ్చింది కదూ.
2: పల్లవి, మనం వెళ్ళిపోకముందు మన ఆభరణాల పెట్టెలో నుండి ఒక చిన్న రత్నాన్ని మన శ్రోతలకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మనకు అవసరత ఉన్నప్పుడెల్లా దాన్ని తీర్చడానికి దేవుడు మనతో ఉన్నాడని ఈ చిన్న పద్యం చెప్తుంది. మనం పీల్చుకునే గాలి మన చుట్టూ ఆవరించినట్లే దేవుని ప్రేమ మనల్ని ఆవరించి ఉంది. మన గుండె చప్పుడు వినబడినంత దగ్గరగా, మన ప్రార్థన ఉన్నంత సమీపంగా, మరియు మనకు అవసరమైనప్పుడెల్లా ఆయన మనకు సమీపంగా ఉన్నాడు.
1: శ్రోతలు, మీరు అవివాహితగా ఒంటరిగా ఉన్నారా? మీకు దేవుడు అవసరం. ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు.
2: మీరు వివాహితనా? మీకు కూడా దేవుడు అవసరం. ఆయన ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటాడు.
1: త్వరలో పెళ్లి చేసుకోబోతున్న వాళ్లకు కూడా దేవుడు అవసరం. వారి జీవితంలో జరగబోతున్న గొప్ప మార్పులో దేవుని సహాయం తప్పకుండా కావాలి.
2: పల్లవి, వచ్చే వారం మనం మన శ్రోతలందరూ ఇదే అంశం గురించి మరి ఎక్కువ నేర్చుకోబోతున్నాం. మళ్లీ నూతన వధువుకు సలహాలివ్వబోతున్నాం.
1: వివాహమయ్యాక మహిళలకు కలిగే మార్పులేవో, వారు ఎలా జీవించాలో షారోన్ గారు కూడా నేర్పిస్తారు.
2: శ్రోతలు, ఈలోగా ఇప్పుడు మీరు నేర్చుకున్న సత్యాలను మీ స్నేహితులకు చెప్పండి. వాళ్ళు కూడా వచ్చేవారం ఈ కార్యక్రమం వినేలా ప్రోత్సహించండి. ముఖ్యంగా పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలను, నూతన వధువులను ఆహ్వానించండి. ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
3: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

0: విశ్రాంతి దినమున
1: పరిశుద్ధముగా
0: ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొనను.
1: జ్ఞాపకం ఉంచుకో, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తానికి జ్ఞాపం ఉంచుకో. ఎక్కడ మొత్తం
0: చదువుదామా? ఆరు దినములు
1: నీవు కష్టపడి
0: నీ పని అంతయు చేయవలెను.
1: ఏడవ దినమున
0: నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము.
1: ఏంటంట? ఏడవ దినము విశ్రాంతి దినము. గో అహెడ్. యా.
0: దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు.
1: విశ్రాంతి దినం ఏం చేయకూడదు? అందరు గట్టిగా చెప్పండి. ఏ పని, ఉండి పనులు కాదు, ఏ పని చేయకూడదు. నెక్స్ట్ కంటిన్యూ.
0: ఆరు దినములు యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలో సమస్తమును సృజించి ఏడవ దినమున విశ్రమించెను.
1: ఈ మాట ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. దేవుడే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆరు రోజులు దేవుణ్ణైన నేనే పనిచేసి ఏడో రోజు ఏం తీసుకున్నాను? రెస్ట్, విశ్రాంతి తీసుకున్నా. కాబట్టి ఓ మనుషుడా, ఓ మానవా, ఓ నా సృష్టి, నువ్వు కూడా అది ఫాలో అవ్వు. ఓకే, కంటిన్యూ ప్లీజ్.
0: అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచను.
1: ఏంటంట? యెహోవా విశ్రాంతి దినాన్ని ఏం చేశాడంట? ఆశీర్వదించాడంట. ఇట్ ఈస్ అ బ్లెస్సెడ్ డే. ఇట్ ఈస్ అ బ్లెస్సెడ్ డే, ఆశీర్వదించబడిన రోజు. ఏం చేశాడు దాన్ని? చదవండి.
0: యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచను.
1: ఏం చేశాడు అది? ద వర్డ్ హోలీ దేర్ ఇస్ కాల్డ్ సెట్ అపార్ట్, ప్రత్యేకపరిచాడు. పరిశుద్ధపరిచాడు అంటే ప్రత్యేకపరిచాడు. హీ హాస్ కాన్సక్రేటెడ్, సెట్ అపార్ట్. ఇదిగో, ఆరు రోజులు పనిచేయి, ఏడో రోజు బ్రేక్. మీకు తెలుసా అండి, ఈ మధ్యకాలంలో స్టడీ ఎక్కువ జరుగుతుంది. ఏంటి ఆ స్టడీ? యవనస్తులు చచ్చిపోతున్నారు, యవనస్తులకి హార్ట్అటాక్స్, యవనస్తులు ఒత్తిడిలోకి వెళ్ళిపోతున్నారు, యవనస్తులు డిప్రెషన్ రేట్ ఎక్కువ పెరిగిపోతుంది, యవనస్తులు యాంగ్షియస్ పాలిప్టేషన్ హార్ట్ అయిపోతున్నారు. ఇందుకు కొంతమంది కొన్ని ఆన్సర్లు ఇచ్చారు. దాని తర్వాత ఈ ఆన్సర్ కాదు, ఈ ఆన్సర్ అన్నారు కాదు, ఈ ఆన్సర్ కాదు, ఈ ఆన్సర్ అన్నారు కాదు, ఈ ఆన్సర్ కాదు, ఈ ఆన్సర్ అన్నారు. బట్ ఇందుకు అన్నదప్పటికీ చివరికి అందరికి కన్క్లూషన్ వచ్చేది ఒక ఆన్సర్ ఇస్తున్నారు. ఏంటి తెలుసా? ఒత్తిడి. స్ట్రెస్ వలన మనుషుడు చచ్చిపోతున్నాడు, స్ట్రెస్ వలన యవన కాలంలోనే చనిపోతున్నాడు. అందులో ఈ పాండమిక్ తర్వాత ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. కొందరు అన్నారు కోవిడ్ వచ్చిన వారికి చచ్చిపోతున్నారు. సరే, కోవిడ్ వచ్చిన వారు చచ్చిపోతున్నారంట, తర్వాత కోవిడ్ రాని వాళ్ళు చచ్చిపోతున్నారు. అరే, ఈ మనిషికి కోవిడే రాలేదు, మరి ఈయన ఎందుకు చచ్చిపోయాడు? దాని తర్వాత వాళ్ళు డిగింగ్ చేసి వాళ్ళ లైఫ్ స్టడీని చూస్తే, యు సీ, డైరెక్టర్స్ చనిపోతున్నారు, పెద్ద పెద్ద అఫీషియల్స్ చనిపోతున్నారు, ఏ పని పాట లేని వాడు అక్కడ కూడా చావలేదంట. స్టడీ చేసి చూడండి, ఓన్లీ పీపుల్ హు ఆర్ బిజీ ఆర్ డైయింగ్. సో ఒత్తిడికి మరణిస్తున్నారు అనేది తెలియజేయబడింది. మనుషుడు బర్న్అవుట్ అయిపోతున్నాడు, మనుషుడు చనిపోతున్నాడు. ఈరోజు మిమ్మల్ని ఒక క్వశ్చన్, ఒత్తిడిలో ఉన్నారా? స్ట్రెస్ అవుట్ అయిపోతున్నారా? టెన్షన్ ఉన్నారా? ఇరిటేషన్ ఉందా మైండ్? ఎవరు ఏదైనా తర్త పుస్తకం లేచిపోతున్నారా? పడుకుంటున్నారంటున్నారు కానీ నిద్ర రావట్లేదా? ఒకసారి పరీక్షించుకోదాం. బికాస్ దీనికి అన్నిటికి కారణాలు ఏంట్రా అంటే, దేవుడు ముందే చెప్పాడు, రే మిమ్మల్ని చేసినప్పుడు ఇలా చేసా, ఇలాగ ఉంటావా, బ్రతుకుతావు, లేకపోతే నేను చంపక్కర్లే, నువ్వే చస్తావు, నీ నాశనాన్ని నువ్వే తెచ్చుకుంటావు. ఈ మనుషుడు అంటున్నాడు, దేవా నువ్వు ఆరు రోజులు పనిచేసి ఒకరోజు రెస్ట్ తీసుకున్నావు, నీకన్నా నేను సూపర్ మ్యాన్ని, నీకన్నా నేను బెటరు, నేను 7 రోజులు పనిచేస్తాను, నేనేమనుకుంటున్నావు? పిచ్చోడు కదా మనుషుడు. ఈరోజు క్రైస్తవులందరూ, యూదులైతే ఈరోజు కూడా విశ్రాంతి దినాన్ని స్ట్రిక్ట్గా పాటిస్తారు. స్ట్రిక్ట్, నో టూ వేస్ అబౌట్ ఇట్. వాళ్ళు విశ్రాంతి దినం ప్రారంభించిందా, బాబాయ్, షట్ డౌన్, ఈమెయిల్ షట్, నథింగ్, ఆల్ ఆఫ్, ఏది పనిచేయరు, ఏ మాత్రం చేయరు ఈరోజు కూడా. కానీ ఈరోజు క్రైస్తవులు అంటారు, అవునవును ఆజ్ఞలు ముఖ్యం. కొందరైతే అక్కర్లేదు అన్న ఒక బ్యాచ్, ఇంకొక బ్యాచ్ అయితే ఆజ్ఞలు ముఖ్యం, 9 ముఖ్యం, ఆ 1 అక్కర్లే, 9 పాటించాలి. అవును, నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, పొరుగువాడిని ఆశించకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, దేవుని స్థానంలో విగ్రహాలు పెట్టకూడదు, ఏది చేసుకుని ఆరాధించకూడదు, పూజించకూడదు, ఇవన్నీ కరెక్ట్గా చెప్తారు. కానీ విశ్రాంతి దినానికి వచ్చినప్పటికీ అదంటే ఎక్స్క్యూస్లే. ఈరోజు చాలామంది ఇవి అక్కర్లేదు అని తీసి పడేస్తున్నారు. దేవుడు ఒక ఆజ్ఞ 10 ఆజ్ఞలుగా ఇస్తాం ముందే సబ్బాత్ గురించి చెప్తున్నాడు. ఎక్సోడస్లో చూస్తే నిర్గమకాండంలో 20 అధ్యాయంలో మీకు ఆజ్ఞలు ఇస్తున్నాడు. కానీ ఒక్కసారి ఎక్సోడస్ 16:23 అక్కడికి వారికి 10 ఆజ్ఞలు వచ్చాయా రాలే? 10 ఆజ్ఞలు 20 అధ్యాయంలోకి వచ్చాయి. కానీ 16 అధ్యాయంలో దేవుడు వారికి ఒక నియమాన్ని ఇస్తున్నాడు, ఏ ప్రిన్సిపల్ ఇస్తున్నాడు. ఎక్కడ 23 చదవండి.
0: అందుకు అతడు యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనడి, మీరు వండుకొనవలసినది వండుకొనడి, ఉదయం వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనడని వారితో చెప్పెను.
1: దేవుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే, అయ్యా మీకు మన్నాన్ని ఇస్తున్నాను, మీకు మన్నాన్ని ఇస్తున్నాను. ముందు మీరు చదివితే దేవుడు వారికి మన్నాన్ని ఇచ్చాడు. మన్నాను కురిపించినప్పుడు మీరు గమనిస్తే దేవుడు వారికి మన్నాను కురిపించాడు. మన్నా వారికి అనుగ్రహించబడినప్పుడు కొంతమంది కక్కుర్తి పడ్డారంట. ఏంటి, రేపటి కావాల్సింది కూడా ఈరోజే చేర్చి పెట్టించుకుంటాను, రేపు రిలాక్స్ అవుతాను. దేవుడు అన్నాడు, నాట్ పాసిబుల్ బాస్, 6 డేస్ పని చేయి. ఈరోజు చాలామంది దేవుడిని అడుగుతారు, దేవా నాకు మన్నా ఇచ్చేవా నా జీవితంలో, గివ్ మీ మన్నా లార్డ్, ఇట్స్ టూ హార్డ్ ఫర్ మీ టు వర్క్. దేవా పోషించే దేవుడు నువ్వే కదా, మన్నాను కురిపించేయి. దేవుడు నియమాలను దాటలేదు. పనివాడు తిండికి పాత్రుడు అంట, పని చేస్తానే కానీ తిండి తినడానికి లేదంట. ఎంతమంది తల్లిదండ్రులు ఈ నియమం పిల్లలకు నేర్పిస్తున్నారు, రే ఏం పని చేశారా, నువ్వేం చేద్దామా, నేను పెడతాగా, నా పెన్షన్ వస్తుంది దాంట్లో బ్రతుకుతాంగా, పని చేస్తే కూడి లేకపోతే లేదు. దేవుడు పెట్టిన నియమం అది ఓవర్ రైట్ చేసి నా ప్రేమ ఎక్కువ అంటున్నావు, అది ప్రేమ కాదు, చెరుపుతున్నావు. ఆ చెడిపేత మాత్రం కాదు, దాన్ని బట్టి నీవే ఒత్తిడి గురుకుంటున్నావు, నీవే ఒత్తిడి, భారం అయిపోతుందండి, బాధ అయిపోతుందండి. వాడిని కష్టపడమని చెప్పు. వయసుకొచ్చిన వాడు, శక్తి కలిగిన వాడు, తలాంతులు కలిగిన వాడు, పుష్యం, పక్షిరాజు గూడు రేపినట్టు రేపు, రేపితే మంచిది. దేవుడు వాటిలో చూస్తానండి, కొంతమంది వారైతే కంగారు పడి రేపు ఏమి చేయక్కర్లేదు అని చేర్చి పెట్టుకున్నారంట. చేర్చి పెట్టుకుంటే ఏమైందంట, నెక్స్ట్ డే మార్నింగ్కి పాపం అందరు మన్నా తీసుకున్నారంట. పిచ్చోళ్ళు, నేను చూడు ముందే కష్టపడిపోయాను, సఫంగా పడుకున్నాను, ఇప్పుడు కూలిగా లేచాను, నిన్న దొంది కదా తీ తెస్తే ఏం చేస్తుంది,
0: అది పురుగు పట్టి కంపు కొట్టెను.
1: కంపు ఏ పూటగా ఆ పూట తినాలి, ఎప్పుడుదిగా అప్పుడు ప్రయాసపడాలి. ఈరోజు చాలామంది జీవితంలో కూడా 10 సంవత్సరాల తర్వాత పెద్ద సాధించేస్తానని ఇప్పుడు బర్న్అవుట్ అయిపోతున్నారు. రేపేదో చేసేసుకుంటాను వచ్చేస్తుందని ఈరోజు బర్న్అవుట్ అయిపోతున్నారు. ఎందరో కక్కుర్తి పడి బర్న్అవుట్ అయిపోతున్నారు. దేవుడు అంటున్నాడు, ఈరోజుది ఈరోజు, ఈరోజు ఎంత కావాలో ఎంత చేయాలో ఎంత చేయగలవో అంత, నీకున్న సమయం ప్రకారం సమయాన్ని వ్యర్థం చేయకుండా ఏం చేసుకో చేసుకో. దేవుడు అండి 6 రోజులు పెట్టాడు అన్నప్పుడు 6 రోజులు సమయాన్ని సద్వినియోగపరచుకుని పని చేయి. నీకు ఇచ్చిన తలాంతులతో పని చేయి. నీకు మన్నా ఇచ్చిన కూడా ఏరుకునే పని పెట్టాడు. ఏ పరలోకం నుండి మన్నాను కురిపించగలిగిన దేవుడు వారి గిన్నెల్లోనే మన్నా వచ్చేలాగా చేయలేడా? ఏ ఆ విధవరాలు తన నూనెని గిన్నెలు అధికపరచిన దేవుడు ఒకేసారి అన్ని గిన్నెలు తెచ్చిన తర్వాత దేవా ఇంక్రీజ్ అంటే అన్ని ఇంక్రీజ్ అయిపోవచ్చు కదా, ఎందుకు తన పొయ్యాల్సింది వచ్చింది, తన పిల్లలు పొయ్యాల్సి వచ్చింది, ఎందుకు యేసు ప్రభు కూడా కానాను పెళ్లి విందులో అక్కడ ద్రాక్షారసం కావాల్సినప్పుడు ఖాళీ పాత్రం పైన ప్రార్థన చేసి ద్రాక్షారసాన్ని తెచ్చేలేడా, నీళ్ళతో ఎందుకు నింపమన్నాడు? ఈరోజు మనం ఎదురు చూస్తున్నాం చాలామంది, మనము పని చేయకుండా దేవుడు మనకి ఆశీర్వాదాన్ని ఇచ్చేయాలి, మనము పని చేయకుండా దేవుడు మనకి డబ్బు ఇచ్చేయాలి, మనము ప్రయాసపడకుండా కష్టపడకుండా ఏది విత్తనము లేకుండా అన్ని దేవుడిచ్చేయాలి. ఈరోజు చాలామంది ఆశలు, దేవా నా కబోర్డ్లో డబ్బులు వచ్చేయాలి, నా బ్యాంకులో డబ్బులు వచ్చేయాలి, నాకు ఎవరన్నా డబ్బులు తెచ్చి ఇచ్చేయాలి. ఎవడవడం పని చేయ సర్వీస్. వేర్ ఇస్ యువర్ సర్వీస్? వర్క్ 6 డేస్, 6 రోజులు పని చేయి. 6 రోజులు పని చేసిన తర్వాత 7వ రోజు రెస్ట్ తీసుకో. 7వ రోజు మాత్రం నువ్వు పని చేసావా, ఏమి మిగలదు. 7వ రోజు నువ్వు పని చేసావా, దేవుడు ప్రత్యేకపరిచిన దినాన నీవు పని చేస్తే నువ్వు వ్యర్థం అవుతున్నావు, నాశనం అవుతున్నావు. ఎంత కఠినమైన శిక్షో ఒక్కసారి చూద్దామండి. ఇక్కడ 20:8
0: విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొనుము.
1: ఆరు దినములు నీవు కష్టపడి
0: నీ పని అంతయు చేయవలెను.
1: ఎంత కష్టపడతావో, ఎంత కొడతావో, నీ పని మొత్తం, నీ టార్గెట్ అంతయు 6 రోజులు చేయవలెను. దాని తర్వాత
0: 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను.
1: ఈ మాట చదివాం, ఎవ్వరు పని చేస్తాను వీల్లేదు, ఎవ్వరు ఏ కార్యం చేస్తాను వీల్లేదు. అలాగా అంతగా దేవుడు నియమాన్ని ఇచ్చిన తర్వాత కూడా 31:14
0: కావున మీరు విశ్రాంతి దినమును ఆచరించవలెను, నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచువాడు
1: ఏంటంట, దానిని అపవిత్రపరచువాడు అంటే ఆ పరిశుద్ధమైన దినాన్న ఎవడన్నా పిచ్చి పని చేశాడు అనుకో, ఎవడన్నా నేను అతిక తెలివిని నేను పని చేసి సంపాదించుకుంటాను, నాకు అవసరత ఉందన్నాడు అనుకో, ఆ రోజు నా చేతి పని ద్వారా నేను సంపాదించుకుంటాను అన్నాడు అనుకో, దేవుడు ఏమంటాడు చూడండి,
0: దానిని అపవిత్రపరచువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును.
1: తన ప్రజలు, ఎవరి ప్రజలు? దేవుని ప్రజల్లో నుండి కొట్టివేయబడును. అంతటితో అయిపోలే, చదవండి.
0: 6 దినములు పని చేయవచ్చును, 7వ దినమున యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతివాడును తప్పక మరణశిక్ష నందును.
1: ఏంటంట, మరణశిక్ష అంట. పని చేస్తే మరణశిక్ష అంటే దేవుడు, ఒరే నా పరిశుద్ధమైన రోజున నువ్వు పాడు చేస్తావా, చంపేస్తాను. మనం చూస్తాం, గమనిస్తాం వాక్యంలో, దేవుడు అంతా చెప్పిన తర్వాత కూడా ఇంకా ఆ మాట ముగిద్దామండి. లెట్స్ గో 16వ వర్స్ కూడా ముగిద్దాం.
0: ఇజ్రాయేలీయులు తమ తరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆచరించవలెను, అది నిత్య నిబంధన.
1: ఏంటంట, అది
0: నిత్య నిబంధన.
1: ఇట్ ఇస్ ప్రెపెచువల్, ఇట్ ఇస్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. అది ఎప్పుడు ఉండే నిబంధన. కొంతకాలం దేవుడు ఎప్పుడన్నా నిత్యము అని చెప్పిన తర్వాత ఎవడన్నా దాన్ని లిమిట్ చేయగలరా? దేవునికి తెలీదా ఆయన కుమారుడు వస్తాడని? దేవునికి తెలీదా మనుషుడు ఎలా ఉండాలని? దేవుడు ముందే చెప్పాడు, ఇది నిత్య నిబంధన అయ్యా, ఇట్లా ఉండాలయ్యా, ఇది నీకు నాకు ఒక అగ్రిమెంట్ అయ్యా. ఏంటి అగ్రిమెంటు? దేవా 7వ రోజు నీది, 7వ రోజు నీది కాబట్టి నువ్వు అంటున్నావు నన్ను ఏ పని చేయదు, నువ్వు అంటున్నావు నాకు రెస్ట్ తీసుకో, నువ్వు రెస్ట్ తీసుకున్నావు నన్ను రెస్ట్ తీసుకోమంటున్నావు. ఒక మాట అండి, చాలామంది వాదిస్తారు మిగతా డినామినేషన్స్ వాళ్ళు, సబాత్ ఈజ్ ఆన్ 7th డే, విచ్ ఇస్ సాటర్డే, వై డూ యూ వర్షిప్ ఆన్ సండే? వాట్ ఈస్ యువర్ ఆన్సర్ ఫర్ ఇట్? ఎస్, ఐఎమ్ నాట్ సెయింగ్ సండే ఇస్ సబాత్. నో, ఐఎమ్ నాట్ సెయింగ్ సండే ఇస్ 7th డే. సండే ఇస్ 1st డే, మొదటి దినం. దెన్ వై ఆర్ వీ వర్షిపింగ్ ఆన్ సండే 1st డే, వై నాట్ 7th? ఎక్కడన్న వాక్యంలో అక్కడ 7వ రోజున మీరు నన్ను ఆరాధించాలి అని ఉందా? చెక్ యువర్ బైబిల్. నో, ఇట్ సేస్ రెస్ట్. రెస్ట్ తీసుకో, రెస్ట్. ఆ రోజు ఇంట్లోంచి ఎవరు బయటికి రాకూడదంట, ఏది ముట్టుకోకూడదంట, ఏ పని చేయకూడదంట. ఒకటే, తిను. తర్వాత మీరు చూస్తే వండుకో, తిను, పడుకో, కుటుంబంగా కలిసి దేవుని మహిమపరచు. దాని తర్వాత వారు ప్రారంభించిన పద్ధతి ఏంటంటే సమూహంగా కూడి దేవుని ఆరాధించేవారు, సమూహంగా కూడి తోరా చదివేవారు. ఆ రోజుల్లో అందరి దగ్గర తోరా ఉండదు, ఆ రోజులు అందరి చేతుల్లో తోరా ఉండదు, సినగాగులోనే తోరా ఉంటుంది, అక్కడ తీసి చదవాలి. కానీ ఈరోజు నీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉందా లేదా? ఉందా లేదా? ఇక్కడికి వచ్చే చదవాలా? సో యు సీ దే యూస్ టు గ్యాదర్ టు రీడ్ ద వర్డ్ టు మెడిటేట్ ద వర్డ్ ఈట్ స్లీప్ ఈట్ స్లీప్ ఎలా ప్రారంభమవుతారంటే యూజువల్గా సబాత్ చెప్తాను ఈరోజు కూడా సాయంత్రం 4-5 వాళ్ళు ర్యాపప్ చేసుకుంటారండి 6 ఎవరికి వాళ్ళు వెళ్ళి షట్ డౌన్ చేసుకుంటారు షట్ డౌన్ చేసుకుని అందరు ఫస్ట్ ప్రార్థన చేస్తారు దే హ్యావ్ అ ప్రేయర్ టు రిసైట్ ఆ ప్రార్థన చెప్పిన తర్వాత శుభ్రంగా తింటారంట కుటుంబం అందరు కలిసి అందరు ఇంట్లో ఉండాలి ఎవరు బయటకు వెళ్తాం లేదు కదా అందరు చక్కగా తిని దేవుని సన్నిధి స్తుతించి కొద్దిసేపు తోరా చదివి పడుకుంటారు ఈరోజు అందరి దగ్గర తోరా ఉంది చదివి పడుకుంటారు మరలా పొద్దుట లెగిస్తారు అందరూ చక్కగా దేవుని స్తుతించి రిసైడ్ ప్రేయర్ శుభ్రంగా తిని అందరూ సినగాక్కి వెళ్తారు సినగాక్కి వెళ్ళి అందరు కలిసి ఆరాధించి లాంగ్ సర్వీస్ ఉంటుంది ఈరోజు చాలామంది షార్ట్ సర్వీస్ కోరుతున్నారు లాంగ్గా దేవుని స్తుతించి ఆరాధించి వాక్యాన్ని దానించి అందరు ముచ్చట్లు పెట్టుకుని 10 పలకరించుకుని 10 మాట్లాడుకుని దాని తర్వాత ఇంటికి వచ్చి చక్కగా తిని మరలా పడుకుంటారంట సాయంత్రం లెగిస్తే మరలా కుటుంబాలుగా ఇంటి బయట అటు ఇటు జస్ట్ ఫ్యామిలీస్గా టైం స్పెండ్ చేస్తారంట మరలా సాయంత్రం అయ్యేటప్పటికీ శుభ్రంగా తిని పడుకుని పొద్దుట్లు వేసి కొడతారంట దేవుడు ఏం చేయమంటున్నాడు తినయ్యా నాతో మాట్లాడు లెట్స్ టాక్ నాతో ఫెలోషిప్ ఫ్యామిలీతో ఫెలోషిప్ తిడు పడుకో ఏమన్నా తప్పు చెప్తున్నాడు దేవుడు ఈరోజు మనుషుడికి ఈ మాట వినడానికి గిల్టీగా ఉంటుంది నేను జస్ట్ తిని పడుకోవాలా నేను తిని పడుకుంటే ఏమవుతాడు ప్రపంచం నేను తిని పడుకుంటే కుటుంబం ఏమైపోతుంది నేను తిని పడుకుంటే డబ్బు ఎక్కడి నుంచో వస్తుంది ఒక్క రోజు అంతా సంపాదిస్తాడంట కోట్లు ఏం 6 కష్టపడే 6 ముగించాల్సిన పడినంత ముగించాడు నో ఈ ఒక్క రోజు దేవుని వాక్య నియమం ప్రకారం చూస్తా అంటే దేవుడు అంటాడు నువ్వు నన్ను నమ్మినట్లయితే 6 నీ కష్టాన్ని నన్ను చూపి 7 నువ్వు ఏం కష్టపడకుండా నేను చూపిస్తాను నేను నిన్ను ఆశీర్వదిస్తాను నేను నిన్ను పోషిస్తాను నువ్వు నా నియమాన్ని గైకోను నువ్వు నా మార్గంలో నీ విశ్వాసం నా పైన ఉందని చూపి దేవుడు ఏమంటున్నాడు నీవు నా పైన విశ్వాసం పెట్టావని నువ్వు నాతో మాట్లాడు నాతో సహవాసం కలిగి ఉండు నీకు ఇచ్చిన కుటుంబంతో సహవాసం కలిగి ఉండు చక్కగా ఆరోగ్యంతో తిని పడుకో రెస్ట్ తీసుకో లేచేటప్పుడు ఎట్లా ఉంటావంటే ఫ్రెష్గా ఉంటావు మరలా పని కొడతానికి ఫ్రెష్గా ఉంటావు మిమ్మల్ని అడుగుతున్నాను ఎప్పుడు అది చివరిసారిగా యు హ్యావ్ ట్రూలీ రిలాక్స్డ్ నాట్ స్లెప్ట్ రిలాక్స్డ్ అందరూ రాత్రి పడుకుంటున్నారు ఒత్తిడితో పడుకుంటారు లేచి ఎప్పుడన్నా ఒకరోజు ఈరోజు ఏం లేదు రెస్ట్ రెస్ట్ ఆ బిడ్డ మీద దేవానికి స్తోత్రం ప్రభా ఆ జీవితాన్ని ఎంత ఆశీర్వదించాయా అప్పు ఆ దేవుడు జ్ఞాపకం చేస్తాడు ఆ టెన్షన్ ఈ టెన్షన్ నువ్వు ఉన్నావు నువ్వు చూసుకుంటావు ఎప్పుడన్నా చెప్పింది ఉందా లేదా ఎగురు నువ్వు చేయకపోతే ఇంక అంతం అంతే నువ్వు చేయకపోతే ఇంక అయిపోయింది ప్రపంచం అంతం ఈరోజు చాలామంది అలా బ్రతుకుతున్నామండి ఇప్పుడు డాక్టర్లు చెప్తే అప్పుడు అంటారు అవును కరెక్టేగా మనుషుడికి రెస్ట్ కావాలి మనం ఎలాగ చేయబడ్డామో దేవునికి తెలుసు చేసినోడే ఆయన నిన్ను చేసిన దేవుడు అంటున్నాడు నువ్వు సరిగా బ్రతకాలంటే నువ్వు సరిగా పనిచేయాలంటే నీ బుర్ర సరిగా పనిచేయాలంటే నీకు రెస్ట్ ఉండాలి ఈరోజు మనము లేదు ఐ నీడ్ టు డూ దేవుడిచ్చిన నియమము దేవుడు చేసిందండి దేవుడు 6 సృష్టిని చేసి 7 అక్కడ మాట చూస్తే హీ రిలాక్స్డ్ హీ రెస్టెడ్ అని ఉంటుంది ఆ మాట హీబ్రూలో చూస్తే ఎలాగుంటుందంటే ఆయన ఊపిరి తీసుకున్నాడంట ఆ మాట అది 7 ఆయన చేసిందంట ఊపిరి తీసాడంట దట్ ఈస్ ద హీబ్రూ వర్డ్ రిటన్ దేర్ దేవుడే రిలాక్స్ నేను రిలాక్స్ అయ్యాను కాబట్టి మీరు రిలాక్స్ అది నేను మీకు ఇచ్చే రెస్ట్ డే అని దేవుడు చెప్తే నువ్వు అంటున్నావు దేవా నువ్వు రెస్ట్ ఇచ్చావు కానీ నేను సంపాదించాల్సిన చాలా ఉంది నేను చేయాల్సింది చాలా ఉంది నేను చూడాల్సింది చాలా ఉంది నా ఆశలు ఎంతో ఉన్నాయి నాకు హద్దు లేదు లిమిట్ లేదు నేను ఎగిరిపోతాను అని మనం ప్రయాసపడుతున్నాం ఎట్లా ఉంది బ్రతుకు నువ్వు అంటున్నావు ఇంత కష్టపడినా ఆశీర్వాదం లేదేంటి ఇంత కష్టపడినా దీవెన లేదేంటి ఇంత కష్టపడినా లాభం లేదేంటి ఎలాగుంటుంది దేవుని వాక్య నియమాన్ని దాటిపోతే ఈరోజు ఈ మాట ఇంతటితో ముగిస్తున్నానండి ఇప్పటికే చాలా వాక్యాలు విన్నారు మీరు చాలా విషయాలు విన్నారు కానీ ఈరోజు నుండి ఒక నిర్ణయం తీసుకోండి మేక్ 1 నీవు దేవుడు నీకు అనుగ్రహించిన కుటుంబం నీవు దేవుడు, ఫెలోషిప్ నీవు, దేవుడు నీకు విశ్రాంతి. నమ్ము, నీ జీవితంలో కార్యం జరిగించే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, నీకు మన్నానిచ్చిన దేవుడు, నీవు అది ఆహారాన్ని భుజించాలని. కానీ ఏ రోజుకి కావాల్సింది ఆ రోజు ఇస్తున్నాడు. కానీ ఆ విషయంలో మీరు గమనిస్తే ఆరో రోజు, ఏడో రోజుకి ఆరో రోజే చేర్చి పెట్టుకోమంటున్నాడు, వండి పెట్టుకోమంటున్నాడు. ఏడో రోజు మాత్రము వండక అక్కర్ లేకునే ఆరో రోజుది సమృద్ధి దీవన ఏడో రోజుకి అనుభవిస్తాం అంటున్నాడు. ఈరోజు నీవు దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యం తగినట్టు బ్రతికితే నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నీవు అన్ని విషయంలో వర్ధిల్లి సుఖంగా ఉండాలని దేవుని వాక్యం కోరుతుంది. You have to have a successful life. You need to have a peaceful life. Peaceful family. ఈ సంవత్సరం నిర్ణయించుకోండి, ప్రభా నీకు మొదటి స్థానం. ప్రభా నీ స్థానంలో ఎవరిని పెట్టనయ్యా? నీవేనయ్యా ఘనుడివి, నీవేనయ్యా నా దేవుడివి, నీకే లోబడతాను ప్రభా. నిన్ను నీవే నా దేవుడి, నీవు తప్ప నాకు ఎవ్వరు లేరు ప్రభా. రెండోది దేవుడు అంటాడు, నా స్థానంలో వేరే ఏది ఆరాధిస్తానికి వీల్లేదు, వేరే ఏది ఆరాధిస్తానికి లేదు, నా బదులుగా వేరే ఎవరిని గణపరుస్తానికి లేదు. ఇక మాటలు చెప్పాలంటే నిన్ను బట్టే నేను గొప్ప అయ్యాను, నిన్ను బట్టే నేను పొందుకున్నాను, నిన్ను బట్టే అని చెప్తానికి మనుషుడు కాదు. అనుగ్రహించిన దేవుని జ్ఞాపకం చేసుకో. నీ కుటుంబాన్ని కానీ వేరే ఎవరికి కానీ దేవుని స్థానాన్ని ఇస్తానికి లేదు. దేవుడు రోషం కలిగిన దేవుడు అన్న మాట అనేక సార్లు ఈ అధ్యాయంలో చూస్తున్నాం. దేవుడు తెలియజేస్తున్నాడంటే మన జీవితంలో మనం స్థిరపడాలని, మన గనులుగా బ్రతకాలని. ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు, మూడో అడుగు నేను చూసాం, మన ఆయన నామాన్ని వ్యర్థంగా వాడకూడదు. డోంట్ మిస్యూజ్. అండ్ హియర్ ఇస్ ద ఫోర్త్ వన్, టేక్ రెస్ట్, కీప్ ఇట్ కాన్సన్ట్రేటెడ్, కీప్ ఇట్ హోలీ. ఈరోజు మీ జీవితంలో ఇప్పటికే ఈ నియమము పాటించకుండా దేవుడు ఇచ్చిన నియమాలని వ్యర్థపరిచారేమో, విరోధంగా పోయారేమో, మేబీ యూ హ్యావ్ యాక్టెడ్ రెబెల్. ఈరోజు మీకు కృపానుగ్రహించబడుతుంది, మనకి కృపానుగ్రహించబడుతుంది, మన తప్పులను ఒప్పుకుని సరిదిద్దుకుని మన జీవితాన్ని సరిచేసుకుని ఆయన చిత్త ప్రకారం బ్రతుకుతానికి. ఎవరన్నా తోడు నీ ఉండయ్యా, నన్ను బ్రతికించి ప్రభా, నాకు కావాల్సిన జయము దయచే, నాకు కావాల్సిన సహాయం దయచే, నాకు కావాల్సిన దృష్టి దయచే. ఎక్కడ ఒక్కసారి దేవునితో సరిదిద్దుకోదామండి, మన జీవితాన్ని సమాధాన పరచుకోదామా. నేను ముగించబోతున్నాను, నన్ను కూడా టేక్ మచ్ టైం, బట్ ఐ వాంట్ యూ టు ప్రే. మీరు ప్రార్థన చేయకపోతే మాత్రం వ్యర్థమండి. ప్రార్థన చేయండి. ప్రభా నా బలహీనతలు, నా తప్పులు, నా ఎన్ని ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను సరిచేయి ప్రభా, నన్ను బాగు చేయ్యా. దేవా నీ నామం ధరించిన వ్యక్తిగా, నీ ద్వారా ఆశీర్వదించబడే వ్యక్తిగా, నీ ద్వారంగా ఫలించబడే వ్యక్తిగా ఉండాలని ఆశపడుతున్నాను. నన్ను నాటువాడు నీవే, నన్ను కట్టువాడు నీవే, నన్ను పోషించే దేవుడు నీవే. నీవే నీ కార్యాలు జరిగించు ప్రభా నా జీవితంలో. నాకున్నదంతా నీవు ఇచ్చిందనయ్యా, నాకున్నదంతా నీవు ఇచ్చిందయ్యా. నీ ద్వారంగా నిన్ను పొందుకుంటున్నాను, నీ ద్వారంగా నేను కలిగి ఉంటాను, నిన్ను బట్టే ప్రభువా. ఇక్కడ మనస్ఫూర్తిగా ప్రభుతో చెప్తామా. ఈరోజు ఎంతో మంది భయపడుతున్నారండి, నాకు ఇది పోతుందేమో, నాకు ఇది పోతుందేమో, నాకు ఇది ఉండదేమో, నాకు ఇది కోల్పోతానేమో, ఈ ఉద్యోగం పోతుందేమో, ఈ జీవితం పాడైపోతుందేమో. లేదు లేదు లేదు, దేవుడు ఇచ్చింది దేవుడు తెస్తానే కానీ ఎవరు తెస్తానికి వీల్లేదు. వాట్ ఆర్ యూ స్కేర్డ్ అబౌట్? ఆర్ యూ ష్యూర్ గాడ్ గేవ్ యూ? దేవుడు ఇచ్చాడని నమ్ముతున్నారా? నీ వివాహం దేవుని చిత్తమని నమ్ముతున్నావా? నీ వ్యాపారం దేవుని చిత్తమని నమ్ముతున్నావా? దేవుని చిత్తము కాకపోతే ఫస్ట్ స్టార్ట్ చేయదు, స్టార్ట్ చేసావా తప్పు నీది. దేవుని చిత్తము తెలుసుకుని స్టార్ట్ చేసి ఇది దేవుని చిత్తము అని తెలుసుకుంటే దేవుడు చేస్తే రెండంతలు ఇచ్చే దేవుడు, ఊరక తీయుడు. యోబుని పరీక్షించినప్పుడు యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను. తీయాస్టేకన్ ఆయన ఇచ్చాడని జ్ఞాపకం చేసుకుంటే మనం చేసింది ఏమి లేదండి, మనం కేవలం ఆయన ఇచ్చిన దాన్ని పొందుకున్న వారమే. ఈరోజు బీ థ్యాంక్ఫుల్. ఇఫ్ యు ఆర్ థ్యాంక్ఫుల్, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత ఉంటే నీ సంపాదన, నీ తెలివితేటలు, నీ శక్తి బలము, నీ ఆస్తిపాస్తులు నా నంతా పక్కన పెట్టి ప్రభా నీదయ్యా, నీవు ఇచ్చింది, ఇచ్చిన దాన్ని బట్టి వందనాలు, ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత. అతి ఆశ ఉందేమో, పొరుగు అందు చూసి ఆశిస్తున్నామేమో, అది కావాలి ఇది కావాలని అక్కర్లేని స్తోమత మించి, అంటే నీకు కలిగిన కెపాసిటీకి మించి నువ్వు ఆశపడితే వ్యర్థమే, అవి ఎప్పటికీ నెరవేరవు. దేవుడు నీ మేలు కొరకు అవ్వడు. వాట్ యు కెనాట్ హ్యాండిల్ గాడ్ విల్ నాట్ డిజైర్ టు గివ్ యూ. ద రీజన్ ఇట్ విల్ బికమ్ ఎ హార్మ్ టు యూ, ఇట్ ఇస్ డేంజరస్ టు యూ. నీ కీడుగా మారిపోతుంది అది. కానీ నీవు ఆయన వాక్యం నియమము చొప్పున నిన్ను నువ్వు క్రమశిక్ష పరుచుకుని దేవుడు నువ్వు ఎలా బ్రతకాలంటున్నాడో అలా ఎదుగుతూ కోరుతూ ఆయన వాక్య నియమము ప్రకారం నీవు బ్రతికితే నీ ఆత్మ వర్ధిల్సిన రీతిగా నీవు అన్ని విషయంలో వర్ధిల్లో సుఖంగా ఉంటారండి. ఎక్కడ ప్రభా, నా జీవితంలో ఏది ఉన్నా పోయినా నీ చిత్తమే ప్రభా చెప్పండి. ధైర్యం ఉంది ఆ మాట చెప్తానికి. దేవా, నా జీవితంలో ఏది ఉన్నా పోయినా నీ చిత్తమే ప్రభా, ఎందుకంటే నువ్వు తీసుకుంటే నువ్వు ఇంకా ఘనంగా ఇచ్చే దేవుడు. ఒకటి పోయిన తర్వాత కూడా నువ్వు పరీక్షిస్తావేమో కానీ నేను నిలబడితే నిజముగా నన్ను హెచ్చించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అవునమ్మా, అవునుదేవా, మా జీవితం అంతా నీదేనే, మా బ్రతుకంతా నీదేనే, మాకు కలిగిందంతా నీదే ప్రభావ. ఈరోజు మా జీవితంలో ఏదైనా ఉందంటే అది నిన్ను బట్టే ప్రభావ. ఇంతవరకు ఇచ్చిన యావత్తు బట్టి నీకు కోట్లాది వందనములు. ఇంతవరకు నడిపించిన దేవానికి స్తోత్రములు ప్రభా. ఇంతవరకు దీవించిన దేవానికి స్తోత్రములు ప్రభా. ఇంతవరకు ఆశీర్వదించిన దేవానికి స్తోత్రములు ప్రభా. అంతము వరకు నువ్వు కార్యము జరిగించే దేవుడు అని నిన్ను నమ్ముతూ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. యెహోవా షమ్మా, మా తోడు ఈరోజు ఉండే దేవుడు. ఈరోజు నువ్వు మా తోడు లేకపోతే రేపు నిన్ను చేరలేమయ్యా, రేపు నీ చిత్తంలోకి మేము వెళ్ళలేమయ్యా. దేవా, ఈరోజు మా తోడు, రేపు మా జీవితంలో ఏం జరుగుతుందో ముందుగానే ఎరిగిన దేవుడు, సమస్తము ముందుగానే చూచుకుని సిద్ధపరిచే దేవుడు అయ్యా. యెహోవా, ఈరి నీ బిడ్డల జీవితంలో ఉన్న ప్రతి ఆందోళన తీసి, కంగారు తీసి, నీ బిడ్డలు అయ్యా నీలో నాటబడిన వారు, వారి జీవితంలో అక్కర్లేని సమస్యలు, అక్కర్లేని టెన్షన్స్ ఉండనవుతుంది ప్రభువా. ఇల్లు ఇచ్చేవేమో, ఇల్లు ఉంటుందా, ఇల్లు ఉంటుందా, ఇల్లు ఉంటుందా, ఇల్లు ఉంటుందా, ఈ భయం ఉండనవద్దు ప్రభా. ఇచ్చింది నీవైతే, ఉంచేది నీవే. మేము నీకు లోబడి బ్రతుకి నీకు మొదటి స్థానాన్ని ఇస్తే మా జీవితంలో అన్ని మేలు చేస్తావయ్యా. మా జీవితంలో ఏదైనా సరే ఇచ్చింది నీవైతే, అది నువ్వు మాకు ఇచ్చింది ఎప్పుడు నీవు అన్యాయంగా తీసివేసే దేవుడు కాదు ప్రభా. కానీ ఇచ్చిన దాంట్లో నమ్మకత్వాన్ని కోరుతున్నాం, నేర్చుకుంటామయ్యా. ఇచ్చిన దాన్ని వర్ధిలింపజేయాలని ఆశపడుతున్నాం, నేర్చుకుంటాం ప్రభా. ఇచ్చిన దాంట్లో నీ నామాన్ని మహిమపరచాలని ఆశపడుతున్నాం, నేర్చుకుంటున్నామయ్యా. దేవా, ఎవరెవరైతే నీ హృదయాన్ని నేర్చుకుంటూ నీవు మాకు అనుగ్రహించిన నియమాలని నేర్చుకుంటూ ఈ సంవత్సరంలో జయకరంగా బ్రతకాలని ఆశపడుతున్నాను. అటువంటి జీవితాలని నాటి వర్ధిలింపజేసి శక్తి కలిగిన వారిగా, దృష్టి కలిగిన వారిగా, గొప్ప నీ సాక్షులుగా, నిన్ను మహిమపరిచి నీ ఆత్మ ద్వారా నడిపించబడే జీవితాలను అనుగ్రహించి పని పెడుకుంటూ విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.

0: ఈరోజు మరొక పారాబిల్ని చూడబోతున్నాం, అందులో సీక్రెట్స్ని కనుగొనబోతున్నాం. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్ జగన్, కార్యక్రమానికి స్వాగతం. రీసెంట్గా ఒక తెలిసిన స్నేహితుడు వచ్చి సెల్ ఫోన్ను పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న వెంటనే అతని గందరగోళం ఏంటంటే, ఏదో అతని శరీరంలో ఏదో పార్ట్ మిస్ అయినట్టు ఫీలింగ్. వెతుకుతున్నాడు, ఒకరోజు దొరకలేదు, రెండో రోజులైంది దొరకలేదు, మూడో రోజు, నాలుగో రోజు తరువాత దొరికింది. అతనికి ఆ మూడు రోజులు చూడండి, ఒకలా నిశ్శబ్దం అయిపోయాడు. ఒక సెల్ఫోన్కే అలా ఉంటే ఈరోజు మనం చూడబోయే పారబుల్ వెనుక చాలా విషయాలున్నాయి. ఈరోజు మనం చూడబోయే పారబుల్ వెనుక కొంచెం అవుట్లైన్గా చెప్తే ప్రేక్షకులకు అర్థమవుతుందనుకుంటున్నా.
1: లూకా రాసిన సువార్త 15వ అధ్యాయంలో దేవుడు ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. అప్పుడు ఆయన ఎవరితో ఈ ఉపమానాన్ని చెప్తున్నాడో అక్కడ తేటగా తెలియజేయబడుతుంది. 2వ వచనములో పరిసయులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలు సనుగుకొనిరి, అందుకైన వారితో ఉపమానము చెప్పాను. సో పరిసయులు మిగతా వారి మధ్య కూర్చున్నప్పుడు యేసే మాట్లాడుతున్న మాటలు.
0: కామన్ పీపుల్
1: పరిసయులు ఇంకా ఒక మెట్టు ఎక్కువ, ఎందుకంటే వీరొచ్చి కామన్ పీపుల్ కంటే కొంత వెల్ స్పిరిచువల్ పీపుల్ అని చెప్పచ్చు. ఈ యొక్క పరిసయులు సద్దుకైలు అనేవారు వచ్చి రెండు విధాలైన ఉపదేశాలు కలిగిన వారు. అంటే యూదా మత ఉపదేశాల్లోనే పునరుద్ధానాన్ని నమ్మేవారు, నమ్మనివారని రెండు భాగాలు చేసుకోవచ్చు. ఆ పునరుద్ధానాన్ని నమ్మనివారు సద్దూకైలు, నమ్మినవారు పరిసయులు. పౌలు కూడా చెప్తాడు, నేను పరిసయుడిని అంటాడు. అంటే పునరుద్ధానాన్ని నమ్మేవాడని అర్థం. అప్పుడు వీరిని సూచిస్తూ ఈ మాటను చెప్తాడు. అప్పుడు అటువంటి పరిసయులను చూచి మాట్లాడే ముఖ్యమైన మాట, ఒక కార్యం ఏంటంటే, మూడు విధాలైన ఉపమానాలు ఒకదాని వెనుక దేవుడు మాట్లాడుతున్నాడు. మూడును చూసినట్లయితే వెవ్వేరు కాన్సెప్టు, వెవ్వేరు కాలము, వెవ్వేరు విషయం. అయితే ఈ మూడిటిని ఎలా తీసుకొచ్చి దేవుడు ఒక దగ్గర సమకూరుస్తున్నాడో పరిశుద్ధాత్ముని మర్మము, అదే ఈరోజు అతి ముఖ్యంగా మాట్లాడబోతున్నాం. మొదటిగా ఇప్పుడు మీరు కనబడిన సెల్ఫోన్ గురించి చెప్తున్నట్టుగా,
0: ఎందుకు ఆ ఉదాహరణ చెప్పానంటే ఈరోజు కామన్ అయిపోయింది. ఉదయాన్నే లేచిన వెంటనే మనం బైబిల్ని వెతుకుతామో లేదో గానీ సెల్ఫోన్ వెతుకుతున్నాం.
1: ఖచ్చితంగా. అంటే ఈ వెతకడం అనేదే తరచుగా జరిగే ఒక విషయంగా మారిపోయింది. ఇలాంటివి మీరు ఎన్నో చూస్తారు. ఉదయాన్నే టవలు వెతుకుతుంటారు, ఆడ తర్వాత వచ్చి వెళ్లేటప్పుడు బండి తాళాలు వెతుకుతుంటారు, తర్వాత మీరు చెప్పినట్టు సెల్ఫోన్ వెతుకుతారు, బండి పార్కింగ్లో ఉంచి తిరిగి వచ్చి షాపింగ్ మాల్లో బండిని వెతుకుతారు, ఎక్కడో వదిలిపెట్టాను నేను అని వెతుకుతూ ఉంటారు. చివరిగా కొంతమంది అయితే ఆ ఎగ్జిబిషన్లో పిల్లోడిని పోగొట్టుకుని వెతికేవారుంటారు. సో ఈ విధంగా వెతకడం అనేది ఈరోజు ఏమైందంటే కామన్ విషయంగా మారిపోయింది. కానీ ఈ కనిపెట్టాలి అనే ఉద్దేశం ఉంటుంది. ఒక దగ్గర ఫెడ్డపై మనం వద్దనుకుంటాము. ఒక ఉదాహరణకు నేను చెప్పాను, టవల్ కనపడకుండా వెతుకుతున్నాము, ఇది వదిలి వేరే తీసుకున్నాం అనే నిర్ణయానికి వస్తాం. కొన్నిసార్లు కొన్ని విషయాలను మనం ఏం చేస్తామంటే వదలలేం. ఇప్పుడు పార్కింగ్లో కారు కనపడలేదంటే సరే వదులు,
0: అలాగే నిలబడిపోతాం,
1: అక్కడే ఉండి అక్కడ మనలో ఒక ఆతురత ఏర్పడుతుంది. అవునా? ఆ విధంగానే ఏది వెతుకుతున్నాం అనేటువంటిది ఎంతో ఇంపార్టెంట్. ఆ వెతకే వస్తువు ఎంత అవసరం అన్నది ఇంపార్టెంట్.
0: అది మాత్రమే కాదు, మీరు వెతకడం గురించి చెప్తుంటే కొంతమంది నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను, నేను ఎందుకు జీవిస్తున్నాను అని దీన్ని వెంటనే వెతికే వారి గురించి చూసారంటే అదొక వెతకడం అంట.
1: అది అందరూ వెతకవలసిన ఒక కార్యం. అది
0: అవును.
1: నేను వై ఐఎమ్ హియర్ అనేటువంటి
0: మై పర్పస్,
1: ఈ క్వశ్చన్ మాత్రం అందరూ వెతికినట్లయితే ఇది ఒక 20 సంవత్సరాల క్రితం సేవకుడు చెప్పింది సేమ్ క్వశ్చన్. మీరు చెప్పింది నేనెందుకు ఇక్కడ ఉన్నాను, ఈ భూమిలో ఉన్నాను, వై ఐఎమ్ హియర్ అనేటువంటి ఆ క్వశ్చన్ని ఆ ఆన్సర్ వెతికేవాడైతే తన ముగింపు క్రీస్తు వద్దకొచ్చి నిలబడుతుందంట. ఆ విధంగా ఈ వెతకడం అనేది ఇంపార్టెంట్. ఈ 15వ అధ్యాయాన్ని మనం జనరల్గా చూస్తే మూడు వెతికే కార్యాలుంటాయి కదండి. సామాన్యంగా మూడు వెతికే కార్యాలతో ముగిస్తాం, యాక్చువల్గా నాలుగు ఇందులో ఉన్నాయి.
0: ఇంకా చెప్పాలంటే లూకా వైద్యుడు అతడు వెతుకుతున్నాడు,
1: రాస్తున్నాడు. ఆయన డీటెయిల్డ్గా నేను చెప్తాం కదండి, ఆయన ఎంతో డీటెయిల్డ్గా రాస్తాడు. అందులోనూ దీన్ని కొంచెం డీటెయిల్డ్గా రాస్తున్నాడు. అంటే అది ఎలాగంటే, మొదటిగా వెతికేది తప్పిపోయిన గొర్రెను గుచ్చుంది. తర్వాత 8వ వచనం నుండి పోగొట్టుకున్న నాణెము,
0: కాయిన్
1: అదుంది. అది చెప్పి ముగించిన తర్వాత 11వ వచనం నుండి మనం ప్రాడిగల్ సన్ గురించి చెప్పుకుంటాం కదా, తప్పిపోయిన చిన్న కుమారుడు. ఇందులో చూసినట్టయితే మనం చిన్న కుమారుని గురించే కాన్సన్ట్రేట్ చేస్తుంటాం.
0: అవును, మనం కథను మార్చాం, తప్పిపోయిన కుమారుడు
1: అంటున్నాం. ఎప్పుడునూ నేను ఇది చెప్తూ ఉంటాను, ఈ పేర్లు పెట్టడంలో మన వంటి వారు
0: లేదు. పట్టా పేరు మాత్రమే కాదు, ఇలా తప్పిపోయిన కుమారుడు అని చెప్పి బైబిల్లో నుండి వచ్చినట్లే చేశాం.
1: ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇందులో దేవుడు అతన్ని తప్పిపోయిన కుమారుడని చెప్పడం, చిన్న కుమారుడనే చెప్తాడు.
0: మనమే క్రియేట్ చేశాం.
1: అదేవిధంగా చిన్న సమూయేల్ అంటారు. అయితే బైబిల్లో సమూయేల్ పెరిగి పెద్దవాడయ్యాడని ఉంటుంది. సో ఆ విధంగానే అనుకోండి, సరే ఉండనివ్వండి. అప్పుడు ఈ మొదటి దాంట్లో గొర్రె కనపడకుండా పోతుంది, రెండవ దానిలో నానెమ కనబడకుండా పోతుంది. మూడవ దాంట్లో మీరు చూసినట్లయితే ఇద్దరు కుమారులు, పెద్దవాడు చిన్నవాడు అని ఉంటుంది. సాధారణంగా మనం చిన్నవాని గురించే చూస్తున్నాం. తప్పిపోయినవాడు తప్పిపోయినవాడని చెప్పి, వెళ్ళిపోయాడు తిరిగి వచ్చాడని చెప్పి మనం ఈ పెద్దవాని గురించే కాన్సన్ట్రేట్ చేయడమే లేదు. ఒక రీతిలో అతనికి తండ్రికి ఒక డిస్ప్యూట్ ఉంది. మీరు చూసినట్లయితే ఇద్దరికీ సమస్య ఉంటుంది. ఇందులో ఏంటి ప్రాబ్లం అంటే, చిన్నవాడు తిరిగి వచ్చాడు, పెద్దవాడు తిరిగి ఇంటిలోనికి వచ్చాడని ఉండదు. మనం తర్వాత అది చూస్తామనుకోండి. అప్పుడు ఈ మూడు లేక నాలుగు కనబడని కార్యములు, ఒకటి గొర్రె, రెండవది నాణ్యము, మూడవది ఇద్దరు కుమారులు.
0: ఇందులో ముఖ్యమైన హిడెన్ ట్రెషర్ ఉంది. హిడెన్ ట్రెషర్ ఒక మూడు పాయింట్స్ లేదా నాలుగు పాయింట్స్ చెప్తున్నాడంటే ఏదో ఒక విషయం.
1: అన్ని తప్పిపోయినవి గురించి ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఫస్ట్ తప్పిపోయిన గొర్రెను గురించి చూడబోతున్నాం. మొదటి కాన్సెప్ట్ని మనం చూడబోతున్నాం అనుకోండి. కనబడని గొర్రె దేని గురించి చెప్పబడింది? ఇక్కడ వంద గొర్రెలను గురించి చెప్తూ ఉన్నాడు. అందులో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఆ మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే. అంటే మారు మనస్సు అక్కరలేదా అంటే వారు ముందుగానే మారినవారు. సో వీరు మనస్సు మారి వెలుపల ఇందులో నుండి, అంటే మారు మనస్సు పొంది, ఇప్పుడు ఈనాటి భాషలో చెప్పాలంటే రక్షింపబడి బాగా ఉండేటువంటి ఈ కాన్సెప్ట్లో నుండి ఒకడు బయటికి వెళ్ళిపోయాడు. ఇలా బయటికి వెళ్ళిన వాణిని తిరిగి మరలా ఇందులో చేర్చడం అనేటువంటిదే దీని అతి ముఖ్యమైన విషయం. ఈ మొదటిగా చెప్పబడింది ప్రత్యేక రీతిలో ఈ ఉపమానాన్ని చూడొచ్చు. ఇది దేని గుర్చి చెప్పబడింది అని మనం చూసినట్లయితే ఇది పూర్తిగాను ఇస్రాయేల్ గుర్చి చెప్పబడుతున్నటువంటి ఒక ఉపమానం. ఎందువల్ల అని మనం చూసినట్లయితే, ఇస్రాయేలీయులను గుర్చే తప్పిపోయిన గొర్రెలను వెదకడానికే వచ్చాను అని ఆయన నేరుగానే చెప్పాడు. సో వీరిని గుర్చి చెప్పబడుతుంది. ఇందులో ఆయన దేన్ని వెదకడానికి ఇష్టపడుతున్నాడంటే, తప్పిపోయిన ఇస్రాయేలీల కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈ గొర్రె ఏమైందని అడిగితే కనపడకుండా బయటికి వెళ్ళిపోయింది. ఆ కాపరి మంద నుండి బయటికి వెళ్ళిపోయింది. ఒక 100 గొర్రెలు పెట్టుకున్నాడు. అంటే ఏంటర్థమంటే, ఈ చుట్టూ ఉన్న అంతటిలోనూ ఒక 100 మాత్రం ఆయన మందలో ఉన్నాయి, ఆయన ఆధ్వర్యంలో ఉన్నాయి. అదేవిధంగా ఈ భూమిలో తనకంటూ దేవుడు ఒక గ్రూప్నే సెలెక్ట్ చేశాడు, ఇస్రాయేల్ని. ఆయన సెలెక్ట్ చేశాడన్న దానికంటే అనేక మందికి ఈరోజు ఉన్నటువంటి కాన్సెప్ట్కి కొంత వివరణిస్తే మంచిది. ఏంటంటే, ఇస్రాయేలీలను దేవుడొచ్చి పక్షపాతంగా నడుచుకుంటున్నాడు, వారికి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, మిగతా వారి పట్ల లేదంటున్నారు. దేవునికి పక్షపాతం అన్నది లేదు. దేవుడు అందరినీ కూడా
0: ఈక్వల్గా
1: భావిస్తున్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు. ఇస్రాయేల్కు ఏంటి ఒక ఇంపార్టెన్స్ అయిన విషయం జరుగుతుంది అని అడిగినట్లయితే, వీరందరూ అబ్రహాము నుండి వచ్చిన వారిని చూస్తున్నాం. అబ్రహాం ఇస్రాయేలీయుడు కాదు, అదే ఎంతో ముఖ్యం. అబ్రహాము
0: ఔట్సైడర్,
1: మెసపొతామియా నుండి వచ్చాడని చెప్పి అపోస్తలుల కార్యంలో ఉంటుంది. అలా వస్తున్నాడు. అతని కుమారుడు ఐసక్, ఇస్సాకు. ఇస్సాకును యూదుడు కాడు, ఇస్రాయేలీయుడు కాడు. అతను హీబ్రూ, హెబ్రియుడు. అతడా దేశంలోకొచ్చాడు, కనానులోకొచ్చాడు. సో అక్కడికొచ్చిన తర్వాత అతని యొక్క రెండవ కుమారుడే యాకోబు, యాకోబే ఇస్రాయేల్. ఈ యాకోబు ఇస్రాయేల్ అనేటువంటి వ్యక్తి, ఇతన్ని దేవుడు సెలెక్ట్ చేయడానికి ముందుగా భూమి అయినది దాదాపుగా 2000 సంవత్సరాలు దాటింది. అప్పుడు మొదటి 2000 సంవత్సరాలు దేవుడు ఎవరిని ఇష్టపడి ఉంటాడు? ఈరోజు ఇస్రాయేల్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడని చెప్తే, అప్పుడు మొదటి 2000-2500 సంవత్సరాల వరకు దేవుడు ఎవరికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఉంటాడు?
0: సహజంగానే ఉంటుంది.
1: అప్పుడు అది సరే యాకోబుకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇస్రాయేల్కి ఇచ్చాడా అని చూస్తే, దాని తర్వాత ఇస్రాయేల్కి కాదు సకల జనులకే ఆయన ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చాడు. ఆయన ఇస్రాయేల్కు నిబంధన ఇస్తున్నాడు. ఎందుకు ఇస్రాయేల్కు నిబంధనను ఇస్తున్నాడు అంటే, ఆ రోజు అది పొందుకునే రీతిలో వారే ఉన్నారు. మీరొక దగ్గరికి వెళ్తున్నారు, మీకెవరునూ కూడా తెలీదు. ఆ స్థలంలో క్రౌడ్ కంట్రోల్ చేయడానికి ఇప్పుడు మీరు ట్రాఫిక్లో చూసుంటారు. అక్కడ మీరు ఆ భయంకరమైన ట్రాఫిక్లో అక్కడున్న ట్రాఫిక్ పోలీసు వల్ల ఒకటిగా కంట్రోల్ చేయలేడు. అప్పుడు ఒక వ్యక్తిని ఆయన ఏం చేస్తాడు, అయా కొంచెం హెల్ప్ చేయమంటే అక్కడుండే ఆటో డ్రైవర్ ఎవరో హెల్ప్ చేస్తారు.
0: అనుకూలంగా పక్కన
1: ఎవరు మనకు అక్కడ హెల్ప్ చేయడానికి వస్తారో వారిని మనం తీసుకుంటాం. మనమేం చేయడం లేదు. ఆ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఆయన పిలిచేప్పుడు, అయ్యా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇంతకుముందు మీరు ట్రాఫిక్ కంట్రోల్ చేశారా, ఇంతకుముందు ఇలా, అవన్నీ విచారించడం లేదు ఆ అర్జెన్సీ. అదేవిధంగా నిబంధన ఇచ్చే కాలఘట్టములో ఇస్రాయేలు ప్రజలు, అబ్రహాం సంతతి వారు అది పొందుకునే స్థాయిలో ఉండారు. టోటల్ వరల్డ్ను ఆయన వెతికి చూస్తున్నాడట, ఇస్రాయేల్ను కనిపెట్టాడని ఉంటుంది. మీరు దానికి ముందు చూడండి, లోకమంతటిలోనూ నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడని ఉంటది. నోవహు ఇస్రాయేలీయుడు కాదు, నోవహు వచ్చి యూదుడు కాదు. నోవహు ఒక సాధారణ వ్యక్తి, అతడు ఏ గోత్రానికి చెందినవాడు కాదు. అప్పుడు గోత్రాలే లేవు. అప్పుడెందుకు నోవహును సెలెక్ట్ చేస్తున్నాడు? అప్పుడున్న వారిలో నోవహు నీతిమంతుడై ఉండాడు. వాక్యం అలా ఉంటుంది.
0: అదే విధంగా యోబును గురించి,
1: యోబును గుర్చుంటది ఇంతకీ అతని ఎక్కడ వాడని చూస్తే మనవైపు ఉన్న వ్యక్తి, ఈస్టర్న్ సైడ్ ఉన్న వ్యక్తి. వాక్యంలో తూర్పు దిక్కు జనులందరిలో అని ఉంటుంది అతడు నీతిమంతుడుగా. అప్పుడు దేవుడేం వెతుకుతున్నాడంటే పర్టికులర్ గోత్రములో పర్టికులర్ మనిషినే ఏర్పరుస్తానని చూసి చేయలేదు. ఆయన హృదయానికి తగిన రీతిగా ఎవరు ఉంటారో వారిని లేపుతున్నాడు.
0: అదేంటంటే మనం ఇక్కడ వెతకడానికి గురించి చెప్తున్నాం, దేవుడు
1: వెతుకుతున్నాడు. అంటే రోమీలకు రాసేప్పుడు 8వ అధ్యాయంలో అనుకుంటాను తేటగా చెప్తున్నాడు, నేను దినమంతా కూడా నిన్ను నా చేతిని చాపి ఉన్నానంటాడు. వెదికేవారికి నేను కనబడతానంటున్నాడు. సో గాడ్ వెతుకుతున్నాడు. సో వెదికేపుడు ఆ రోజు ఇస్రాయేలీలు, ఆ యూదులు, ఆ యొక్క గోత్రం ఆయనకి ప్రీతికరంగా ఉండింది. అందువల్ల వారికి నిబంధననిచ్చి, ఇచ్చేప్పుడు ఆయన ఏం చెప్పాడంటే స్పష్టంగా, ఇది నీకు మాత్రమే, వేరెవరికి లేదని చెప్పలేదు. ఇచ్చేప్పుడు చెప్తున్నాడు, నీతో కూడా చేరేటువంటి అన్యజనునికి నీకును ఒకే నిబంధన అయ్యి ఉన్నదని అంటున్నాడు.
0: ఈక్వల్గా
1: ఈక్వల్ రైట్స్ ఇస్తున్నాడు. నేను నీకు ఇచ్చేశానని చెప్పి నువ్వేం చేద్దు,
0: నీవే గొప్ప,
1: నీవే పైన, మిగతావారు క్రిందవారు అనుకోవద్దు. ఒకవేళ యూదులు అలా అనుకుంటే తప్పు. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు నీతో. ఇప్పుడు మీరు చూడండి, అదే ఇస్రాయేల్ గోత్రికులలో రహాబును తెస్తున్నాడు. ఆమె ఎరికో పట్టణానికి చెందిన ఆవిడ. అదే ఇస్రాయేల్ గోత్రంలోనికి రూతును తెస్తున్నాడు. వారు మోయాబు వంశమునకు చెందినవారు. అదే ఇస్రాయేల్ గోత్రము లోపల ఎంతో మందిని దేవుడు లోనికి తెస్తున్నాడు.
0: అవును,
1: వీరందరూ కూడా అన్యదేశమునకు చెందినవారే. కోరహుతో ఆలయం కడుతున్నాడు. సో దేవుని దగ్గర పక్షపాతం అన్నది లేదు.
0: నెబుకద్నెజరే ఒక చాప్టర్ రాస్తున్నాడే,
1: నెబుకద్నెజర్కి ఒక అధ్యాయం, ఒక చాప్టర్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, మీరు చెప్పినట్టుగా ఎంతో మంది యూదులకు దొరకని ఒక ఛాన్స్ ఆయనకు దొరికింది.
0: సో అది కాన్సెప్ట్ లోనే ఉంది.
1: ఉంది. సో గాడ్ వచ్చి అందరినీ ఈక్వల్ గానే చూస్తూ ఉన్నాడు. ఆ రోజు నిబంధనను ఇస్రాయేలీల చేతిలో ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఆ రోజు దానికి వారు సిద్ధపడి ఉండేరు. ఆ గోత్రము సిద్ధంగా ఉండింది. సో వారి చేతిలోకి ఇచ్చాడు. వారికిచ్చి అందరికీ ఒకే నిబంధనని చెప్పడం జరిగింది. ఇప్పుడు వారే ఆ దైవ గోత్రముగా దేవుడు చూస్ చేసిన గోత్రంగా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజున అలా ఉండేరు. సో ఇప్పుడు వీరే ఆ యొక్క 100 గొర్రెల లెక్క వీరి దగ్గరే ఉండారు. సో వీరి దగ్గర నిబంధన ఉంది, ప్రత్యక్షపు గుడారముంది, యాజకత్వముంది, రాజ్య భారముంది. అన్నిటినీ కూడా దేవుడు వీరికిచ్చి ప్రపంచమంతా తీసుకెళ్లమన్నాడు. వీరి యొక్క పని ఆ రోజు రాజులైన యాజక సమూహము. వీరి యొక్క పని ఓల్డ్ ఫుల్గా ఎస్టాబ్లిష్ చేయడం. ఏది? గాడ్ యొక్క కింగ్డమ్.
0: 100 గొర్రెల్లోనే ఇంత చరిత్ర దాగి
1: ఉంది.
0: ఇది చెప్పాల్సిన అవసరం, ఎందుకంటే అప్పుడే మనకు అర్థమవుతుంది.
1: ఆ 100 మంది నీతిమంతులని చెప్తే, వీరు సామాన్యంగా తీసుకున్న వారైతే ఏమవుతుందంటే, ఆ రక్షింపబడిన 100 మందిలో అవసరం లేని 100 మందిని చెప్పి ఎంతో క్యాషువల్గా అంటారు. అదే నేను చెప్తాను. యేసు యొక్క ప్రతి మాట వెనుకను మిక్కిలి ముఖ్యమైన డెప్త్ అయిన విషయాలు ఉంటాయి. అలా ఉండడం వల్ల ఇది బైబిల్, ఇది పరిశుద్ధ వేదముగా ఉండడానికి కారణం అదే. సో అప్పుడు ఆ నీతిమంతులు అనబడేటువంటి ఆ గోత్రము, ఇప్పుడు పాత నిబంధనలో నీతిమంతులైన వారిని చూస్తున్నాం, క్రొత్త నిబంధనలో యేసు రక్తము చేత కడగబడితేనే నీతిమంతులని ఉంటుంది. అయితే పాత నిబంధనలో లోతును నీతిమంతుడని బైబిల్ చెప్తుంది. నీతిమంతుడైన లోతు దినములలో అని ఉంటుంది. నోవహు నీతిమంతుడని ఉంటుంది. తను విశ్వసించాడు, అది అతనికి నీతిగా ఎంచబడిందని ఎవరికి? అబ్రహామునకు చెప్పబడుతుంది. సో అలా అనేక నీతిమంతులు పాత నిబంధనలో ఉన్నారు. సో ఆ నీతిమంతుల కూటము ఒకటి ఉంది. అందులో కనబడకుండా పోయిన ఒక గొర్రె. అంటే నేనొక నిబంధన ఇచ్చి ఇది లోకానికి తీసుకెళ్లమన్నా. వీరు క్రమంగా చేశారు ఒక కాలఘట్టంలో. ఎవరు? ఇస్రాయేలీయులు. చూడండి, 400 సంవత్సరాలు ఐగుప్తులు బానిసగుండారు. వారు ఎవరివైపు మొరపెట్టారని వాక్యం చెప్తుందంటే దేవుని వైపు మొరపెట్టారు. వీరు ఐగుప్తులు తిరుగుబాటు చేయలేదు, పోరాడలేదు, ఏం చేయలేదు. వీరు ఒకే తలంపు, దేవా మాకు విడుదలివ్వు. దేవుడు చెప్తున్నాడు, వారి అంగలార్పును నేను విన్నాను, విని విడుదల చేస్తాను. అప్పుడు తన వైపుకు తిరిగి చూచే కూటానికి ఆయన ఏం చేస్తున్నాడు? విడుదలనిస్తున్నాడు. సో ఆ తర్వాత ఈ కూటము బయలుదేరి వస్తుంది. బయలుదేరొచ్చి వారు అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు ఉండేరు. అది వారు చేసిన తప్పై ఉండొచ్చు. అయితే 40 సంవత్సరాలు చుట్టి స్వీయ దేశానికి వస్తున్నారు. అక్కడ దేవునికి ప్రత్యక్షపు గుడారం, అక్కడొచ్చి 7 విధాలైన పండుగలు, అక్కడ దేవుని ఆజ్ఞాపనలు అన్ని కూడా పర్ఫెక్ట్గా చేస్తూ ఉండేరు ఒక కాలఘట్టం వరకు. అలాగున్నటువంటి వారు ఒక కాలఘట్టంలో దేవుని వదిలి ఏం చేస్తున్నారు? దూరంగా వెళ్తున్నారు. ఈ దూరంగా వెళ్లిన కూటాన్ని కనిపెట్టడానికే ఒక కాపరొస్తున్నాడు. అదే ఇక్కడ చెప్పబడుతూ ఉంది.
0: ఇక్కడ ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. ఈ విధంగా మీరు చెప్తున్నప్పుడు కరెక్ట్గా వెళ్తుంది, ఒక గ్రూప్ దూరం అయిపోతుందని ఉంచండి, ఆ దూరం అయిపోయిన వారిని సరే వదిలేయండి. ఈరోజు కూడా ఒక స్నేహితుని విషయం పోయిన వారు మాట్లాడాను. అతను చెప్పిన విషయం నాకు కాస్త వ్యత్యాసంగా అనిపించింది. అతను ఏమన్నాడంటే, అశ్విన్, గతంలో మేము చర్చిలో నుండి ఒకరు వెళ్ళిపోతే మనం చాలా వేదన పడతాం, అతను ఎందుకు రాలేదని అడుగుతాం, తర్వాత ఇంటికెళ్తాం, ఇలా ఎన్నో విషయాలు చెప్పాడు. సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకరు వెళ్ళిపోయారంటే సరే వదిలిపెట్టండి, అలా చెప్పే రోజులు వచ్చాయి. చాలా దుఃఖపడి మాట్లాడాడు. అప్పుడు ఈ విషయాన్ని దేవుడు మరి 15th chapter లూక్లో నుండి ఈ గత చరిత్రలో లూక్లో రాయడానికి ఆ ఒక్క సోల్ను గురించిన ఫోకస్ అంటే గొర్రెను ఫోకస్ చేసుకుని చెప్తే అప్పుడు మనం ఆ తండ్రి యొక్క దృష్టి మనం ఎలా అర్థం చేసుకోగలం, సరే ఆ వ్యక్తి యొక్క విలువను మనం ఎలా తెలుసుకుంటాం. అలాగనే ప్రశ్న వస్తుంది, ఇప్పుడు మనం చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. బ్రేక్ తీసుకుని వెంటనే ఇందులోకి వచ్చేద్దాం.

0: ఆ ఒక్క గొర్రె కోసం ఎంత ఫోకస్ అని ఒక ప్రశ్న వస్తుంది.
1: లేదిప్పుడు ఈ ఒక్క గొర్రె పిల్ల కొరకు ఇంత ఫోకస్ అనేదానికంటే కూడా మీరు ఇలా చూడండి, ఆ ఇప్పుడు తన మీద ఒక గొప్ప బాధ్యత తన మీద వేయబడుతుంది. ఇప్పుడు తర్వాత ఇప్పుడు మీరు చెప్పింది ఒక కాన్సెప్ట్గా చెప్తున్నా. ఒక తండ్రికి తర్వాత అతని జనరేషనో ఆయన బిజినెస్సో ఇలా కూడా మీరు తీసుకోవచ్చు, జరిగించవలసిన బాధ్యత తన పైన ఉంది. తర్వాత అతన్ని నమ్ముకుని ఒక గొప్ప బాధ్యత నేను ఫిక్స్ చేసి ఉంచా. తను పుట్టినప్పటి నుండి వారిని ఏం చేయాలనుకుంటున్నాను, ఇలా ఒక బాధ్యతనిచ్చి 20 సంవత్సరాలు నడిపించా. ఇప్పుడు ఒకే రోజున తను వెళ్ళిపోయినప్పుడు తన యొక్క వ్యక్తిగత లైఫ్ మాత్రం దెబ్బతినలేదు, అతని మూలముగా నేనుంచుకున్న ప్రణాళికలన్నీ కూడా కొలాప్స్ అవుతున్నాయి. ఇప్పుడు తనను వెదకి తీసుకురావడం వల్ల నా వల్ల చేయగలిగింది ఇది, రీషెడ్యూల్ చేసి ఈ ప్రణాళికలన్నీ కూడా మరలా నేను చేయగలను. నేను గొప్పగా నమ్ముతున్నాను, కాని వాక్యానుసారంగా కూడా అది నిజం. ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీబడి, ఈ లోకములో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీబడి ఒక్కరు కూడా తనుగా పుట్టలేదు. ఊరికినే ఉండిపోనివ్వు అనేది. ఇప్పుడు మనిద్దరం ఉన్నాము, మాట్లాడుతున్నాం, ఈ బైబిల్ ఇక్కడుంది, ఈ టేబుల్ ఉంది, ఈ నీళ్లు ఉన్నాయి, ఇందులో ఏదైనా ఊరికినే ఉందా ఈ స్థలంలో?
0: అన్నిటికీ
1: ఒక పర్పస్ ఉంది కదండి. ఇప్పుడు ఈ టంబ్లర్ వచ్చి ఒక అందము కొరకు పెడుతున్నామంటే నీళ్లు పోసి పెట్టం. ఆ నీళ్లు పోసి పెడుతున్నామంటే అవసరానికి తాగడానికి నీళ్లు పెడుతున్నాం. ఆ టంబ్లర్ కంటూ ఒక పర్పస్ ఉంది. అదేవిధంగానే దేవుడు ఈ భూమిలోనికి తీసుకొచ్చిన అందరికీ ఒక పర్పస్ ఉంది. ఈ పర్పస్ని వచ్చి ఈ గొర్రె ఎందుకు కనబడకుండా పోతుంది అన్నందులకు కారణం చెప్తాను. ఈ పర్పస్ని ఈ గొర్రె అర్థం చేసుకోవాల.
0: అయితే కూడానే ఉంది,
1: ఆయన కూడా ఉంటుంది, దానికి ఏం తెలియలేదు. ఇప్పుడు ఈ టంబ్లర్కి జీవం ఉంటే చెప్తున్నాను, జీవం లేదు. జీవం ఉన్నట్లయితే నేను చెప్తున్నాను. ఈ టంబ్లర్కి ఏం తెలియాలి, ఇక్కడ నేను ప్లేస్ చేయబడ్డాను ఎందుకన్నట్టయితే. ఇప్పుడు అశ్విన్కో జగన్కో నీళ్లు అవసరమైనప్పుడు ఇవ్వడానికే నేను ప్లేస్ చేయబడ్డాను. ఉదాహరణకు నెహేమియా తీసుకోండి, పానదాయకుడు. అతని యొక్క పని ప్లేస్మెంట్ అక్కడ ఏంటంటే, నేనిక్కడ రాజుగారికి పానీయం అందించడానికే ఇక్కడ నేను ప్లేస్ చేయబడ్డా. అయితే నెహేమియా యొక్క హెవెన్లీ పర్పస్ అనేది ఒకటి ఉంది కదండి. ఆ పర్పస్ ట్రాక్ ఒక పీరియడ్ వరకు నెహేమియాకు తెలియదు. ఒక స్థలానికి వచ్చేప్పుడు ప్రాకారం కట్టించడం నా యొక్క పని,
0: క్లియర్గా ఉన్నాడు.
1: అయితే రాజుగారికి పానదాయకునిగా నేనెందుకు ఉంచబడ్డానంటే రియలైజ్ను, నేను ఆ ప్రాకారం కట్టడానికి ఈ స్థలంలో ఉంటేనే రాజు దగ్గర పర్మిషన్ తీసుకోగలను, దానికి హెవెన్ నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది.
0: సో అలైన్మెంట్ అర్థం చేసుకున్నా.
1: ఈ అలైన్మెంట్ మీరు పుట్టేప్పుడు మీతో హెవెన్ చెప్పాలనే అవసరం లేదు.
0: అవును, చెప్పినా మనకు అర్థం కాదు.
1: అర్థం కానిది ఒకటి, నేను ఇంకొకటి కూడా ఒక మెట్టు పైకెళ్ళి చెప్తాను చూడండి. ఒక రాజు తను ఆజ్ఞ ఇచ్చి ఆ ఆర్డర్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. కింగ్డమ్ యొక్క పర్స్పెక్టివ్ లో దాన్ని మీరు చూసినట్లయితే కింగ్ రూల్నే చెప్తాడు, ఇది చేయండి అని చెప్పి. కింగ్ యొక్క మైండ్లో ఉండేటువంటిది అంతా కూడా సిటిజన్స్కి ఎక్స్ప్లెయిన్ చేసే తెలపాల్సిన అవసరం లేదు.
0: అర్థమైంది,
1: కింగ్డమ్ రూల్లో లేదు. అప్పుడు రాజు వచ్చి మనల్ని ఇక్కడ ప్లేస్మెంట్ చేస్తున్నాడు. అప్పుడు కనబడకపోతున్న ఈ గొర్రె అది ఆ పర్పస్ని తెలుసుకోకుండానే కనబడకుండా పోతుంది. అయితే కింగ్ తండ్రి అది వదిలిపెట్టలేడు.
0: కరెక్ట్,
1: నేను ఆ పర్పస్ కొరకే నిన్ను ఇక్కడ తీసుకొచ్చా, కావాలంటే బయటికి వెళ్ళు రా ఏమైనా చెయ్యి, అయితే తిరిగి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చేస్తా, ఎందుకంటే నేను తీసుకొచ్చిన ఉద్దేశమే ఇంపార్టెంట్.
0: కరెక్ట్.
1: ఎందుకు నాకు ఇప్పుడు ఉన్న ఉద్దేశం, నేను చెప్పేది ఒక ఉదాహరణ. నాకొచ్చి ప్రపంచాన్ని తిరిగి చూసి అన్ని కల్చర్లో ఉండే డ్యాన్స్ నేర్చుకోవాలి, మ్యూజిక్ నేర్చుకోవాలి, తర్వాత ఊరు తిరిగి చూడాలి. నేను నా యొక్క 60 సంవత్సరాలు 70 సంవత్సరాలలోగా నేను చనిపోయేలోగా ఈ వరల్డ్ లో ఉన్న బెస్ట్ అంతటిని కూడా నేను చూడాలనేది నా యొక్క ఆశ. సో ట్రావెలర్గా మారుతున్నాను, కెమెరా తీసుకుంటున్నా, చూడుతున్నా. ఇది లోకానుసారంగా కూడా ఇది కరెక్ట్గానే ఉంటుంది. అందరూ చెప్పొచ్చు ఒక మంచి టాస్క్ అండి, ఆయన ముగించేప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ నా తండ్రికి నా మీద మరొకటి ఉంది. ఏముందంటే, నిన్ను ఉంచుకొని నేను మరొకటి చేసి దాని మూలముగా హెవెన్కి నేనొచ్చి ఒక ప్రాఫిట్ని తీసుకురావాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇది తెలియకుండా తిరుగుతూ ఉన్నాను. నా తండ్రి చూస్తూ ఉంటాడు నన్ను. ఆయన ఏం చేయడానికి ఇష్టపడలేదు, వెళ్ళేటప్పుడు ఆపడానికి ఇష్టపడలా. ఎందుకు ఆపడం లేదంటే, నేను ఆపితే నన్ను మీరు వెళ్ళిపోతారు, ఒక చోట మీరే తిరిగి ఏం చేస్తారు, మీరు వస్తారు. అదే ఈ స్థలంలో జరిగింది.
0: ఇలా అర్థం చేసుకోవచ్చేమో చూడండి, మోషే జీవితంలో తన సొంత తల్లి కూడానే నర్సుగా వచ్చారు. అయితే ఈమె యొక్క ఫీడింగ్ నాకు ఒక ఆలోచన, ఇది కరెక్ట్ కాదా చెప్పండి. ఆమె వచ్చి చెప్తుంది, బాబూ నీవైతే మరి వేరు చెయ్యబడిన వాడవు అలా అని చెప్పి, వీరొక్క ఫీడింగ్ నీవు అబ్రహము ఐసాక్ జేకబ్ అనే వారి సంతతి అనే ఈమె చెబుతూనే వస్తుంది. ఈమెతో కూడా నర్సుగానే ఉన్నారు. ఆ ప్యాలెస్లో ఒక తల్లి ఉంది, ఆమె చెబుతుంది, బాబు నువ్వు రాజువు కాబోతున్నావు, నువ్వొక గొప్ప వాడవి, మరి నువ్వు చదువుకో, ఈ దేశాన్ని పరిపాలించబోతున్నావని ఇటువైపు

0: ఇటువైపు సొంత తల్లి, ఈమె ఒక ఫీడింగ్, ఈవైపు అయితే నేను ఒక గొర్రె విషయం తప్పిపోయిన విషయం. అయితే తండ్రి మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఇదొక ఫీడింగ్ని వినడం ద్వారా మిస్ అవుతుంది అనేది ఒకవైపు ఉన్నా, ఇందులో మోసెస్ ఒకవైపు ఆగిపోతున్నాడు. ఒకటి ఇదా అదా అని చెప్పి ఒక స్టాండ్ తీసుకుంటున్నాడు. ఆ స్టాండే ఇంకా చెప్పాలంటే బైబిల్లో వస్తున్న ఒక టర్నింగ్ పాయింట్గా ఉంది. అప్పుడు ఈ మిస్ అయిన దానికి స్టాండ్ తీసుకోవడం అవసరమా అని ప్రశ్నించాలనిపిస్తుంది.
1: మీరు చెప్పేది రెండు ఫీడింగ్ ఒకటిగా జరుగుతున్నాయి. వరల్డ్లీ ఫీడింగ్ జరుగుతుంది, స్పిరిచువల్ ఫీడింగ్ జరుగుతుంది. ఈ వరల్డ్లీ ఫీడింగ్ అనేది ఒక పీరియడ్ వరకును మోసస్ ఉన్నాడు. హీబ్రూ బుక్లో మీరు చెప్పింది అలాగే ఉంటుంది వాక్యం. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుట కంటే నాకిది వద్దు, ఈ వరల్డ్లీ ఫీడింగ్ వద్దు, నాకొక పర్పస్ ఉంది, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించేది తెలుసుకున్నాడు. ఎందుకంటే ఇక రానున్న ఫలితానిపై గురి కలిగి నాకొక హెవెన్లీ పర్పస్ ఉంది. స్టాండ్ అది నేను చేపట్టాలంటే ఇప్పుడు కొంత సమస్య అనుభవించాల్సి ఉంది, పర్వాలేదు, ఐల్ టేక్, అది నేను సహించుకుంటాను. ఎందుకంటే నన్ను బట్టి దేవుడు చేయబోతున్నాడు ఇక నెక్స్ట్ 40 ఇయర్స్ లో తనకు జరగాల్సిన విషయం. ద సేమ్ థింగ్, ఈ గొర్రెలు, ఈ ఇస్రాయేల్ జనులు దేవుడుంచిన ఉద్దేశాన్ని తెలుసుకోకపోవడం వల్ల వారు ఓల్డ్లీగా వారు మరో కార్యాన్ని చేస్తూ ఉన్నారు. వారికి గొప్ప రాజులున్నారు, మనమలా కలిగి ఉందాం. దావీదు దగ్గర ఒక గొప్ప అందరూ చెప్తారు చూడండి, ఆ ఊరియా భార్య దగ్గర ఒక కార్యాన్ని తప్పుగా చేశాడని చెప్పి ఆయనెందుకు తప్పు చేశాడన్నందులకు వీరందరూ వచ్చి బయట కనబడే విషయాలను వెతుకుతూ ఉన్నారు. అలా ఆ మీద మీద నుండి అతడు నడుస్తూ ఉండాడు, ఆమెను అక్కడి నుండి చూశాడు, ఇవన్నీ కూడా రీజనే కాదు. డేవిడ్కి ఉన్నటువంటి స్పిరిచువల్ ప్రాబ్లమే ఆ పతనానికి కారణం. ఏంటని అడిగినట్లయితే, ఎందుకు ఉరియాని యోబుతో పంపి తన కూర్చుని ఉండాడు అని అడిగినట్లయితే, దావీదు ఎప్పుడు వారు చేసినా స్పిరిచువల్ వారే చేస్తాడు. బైబిల్ చెప్తుంది, నీవు దేవుని యొక్క యుద్ధమును జరిగించేవాడవు గదా, ఎప్పుడు చూసినా తిరిగి తిరిగి ఆ మాటను చెప్తూ ఉంటారు, నువ్వు జరిగిస్తున్న యుద్ధము నీ యుద్ధము కాదు, హెవెన్లీ వార్, దేవుని యొక్క యుద్ధం. సో ఇతనొచ్చి యేసు జరిగించబోయే స్పిరిచువల్ వార్ని లోకపరంగా చేసేవాడు. ఒక దగ్గర ఏ స్థాయికి తను వచ్చాడంటే, రాజులు యుద్ధమునకు వెళ్లేటువంటి ఒక కాలమనే ఉంటుంది. ఓల్డ్ పీపుల్స్ అంతా ఒక వార్ జరిగిస్తారు, వారి ప్రాక్టీస్ కొరకు అది చేస్తారు. ఎందుకంటే సైన్యం ఊరికనే ఉండకూడదని ప్రాక్టీస్ కొరకు చేస్తారు. ఇతను ఏం చేశాడు, వారిలో ఒకని వలె సైన్యాన్ని యుద్ధానికి పంపిస్తాడు. ఇతనేం చేయకూడదు, పంపించకూడదు, ఎందుకంటే తను యుద్ధం చేసేప్పుడు దేవుని దగ్గర అడగాలి, ఇక్కడికి నేను వెళ్ళొచ్చా.
0: చాలా చోట్ల అడుగుతున్నాడు,
1: అన్ని చోట్ల అడుగుతాడు.
0: అవును,
1: ఇతను అడగకపోయింది ఈ ఒక దగ్గర
0: స్థలం,
1: ఇతను అడగకుండా పోయాడు కదా, ఇదే ఇక్కడ మిస్టేక్. రాజులు యుద్ధానికి వెళ్లే కాలములో ఇతను వెళ్లాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తను వారి వల్ల యుద్ధం చేసేటువంటి వాడు కాదు, దేవునికే యుద్ధం చేసేవాడు.
0: వేరే లెవెల్లో ఉన్నాడు.
1: ఇతను అట్లే యోవాబును ఉరియాని పంపించడం వల్ల ఇతనెలా తను క్యాషువల్గా తన గృహంలో ఉండాడు. అన్ని యుద్ధాలకు యోవాబు వెళ్లి పిలుస్తాడు, ఈ యుద్ధానికి యోబు వెళ్లి పిలవలేదు, ఎందుకంటే ఇది క్యాషువల్ వార్. ఈ మాదిరిగానే నాకు ఓల్డ్లీగా ఒక పర్పస్ ఉంటుంది, ఆ నెరవేర్పులో నేను అందరితో కూడా చేరి నేను కాంప్రమైజ్ అయితే నా హెవెన్లీ పర్పస్ పోతుంది,
0: నా కాలింగ్
1: మిస్ అవుతుంది. ఇదియే డేవిడ్కి సరి, ఇస్రాయేలీలకు సరి. ఈ తప్పిపోయిన ఒక నీతిమంతుడు, ఇప్పుడు తప్పిపోయిన గొర్రె ఉంది కదా, అది నీతిమంతురాలే, 100 గొర్రెలలో ఒకటి కనపడలేదు.
0: కరెక్ట్,
1: 99 మంది నీతిమంతులు, అప్పుడు ఇది నీతిమంతునిగానే ఉండింది, ఇప్పుడు బయటికి వెళ్ళిపోయింది, ఇది మరలా తీసుకుని రావాలి, ఇదే దేవుని ప్రణాళిక. సో ఇస్రాయేల్ జనులను తిరిగి తీసుకురావడం అనేది దేవుని యొక్క ప్రణాళిక. వారిని లోకమంతటా చెదరగొట్టాడు, వారు కనబడకుండా పోయారు. సో ఈ గొర్రెను మీరు ఎలా వెతుకుతారు? ఒక గొర్రె కనబడకుండా పోయింది,
0: ఎక్కడికి వెళ్ళి వెతకాలి,
1: ఏ ప్రక్కకు వెళ్లి దాన్ని వెతకాలో మనకు తెలియదు. ఈ గొర్రెను తిరిగి కనిపెట్టడానికి మీరేం చేస్తారు? చీకటవుతూ ఉంటే ఏం చేస్తారు? మీరు గొర్రెలు మేపేవారిని చూశారా?
0: చూశాను, అంతగా
1: వారితో అలవాటు పడ్డారా?
0: అలవాటు లేదు.
1: నేను గొర్రెనే మేపడం జరిగింది చూడండి. నా ఆరంభ దశలో మేము మేకలను మేపేవారం. ఈ మేకను మీరు సాయంకాలం 6 గంటల లోపలే కనిపెట్టగలరు. 6 గంటలకు పైగా సమయం దాటినట్లయితే మీరు కనిపెట్టలేరు. ఇక చీకటి అయిపోయింది అనుకోండి, కనిపెట్టలేరు. ఇక నల్ల మేక అనేది ఉంటుంది, నల్లగా ఉంటుంది, దాన్ని అస్సలు మీరు కనిపెట్టలేరు. ఇక చీకటి అయిపోతే అస్సలు కనిపెట్టలేం మనం, అది కనిపెట్టలేం, అది ఇక ఎటు వెళ్ళినా కనిపెట్టలేం. ఇక ఈ మేకను కనిపెట్టడానికి ఏం దారి ఉంది?
0: చాలా
1: ఒకే ఒక దారి ఉంది. కాపరిప్పుడు ఏం చేస్తాడంటే మేకలు అరుస్తాడు,
0: సౌండ్,
1: ఆ చీకటిలో అలా కేకలు వేస్తాడు.
0: ఫ్రీక్వెన్సీ.
1: ఇతని సౌండ్ ఎవరికి తెలుస్తుంది? ఆ గొర్రెకు తెలుసు. అందువల్ల యేసు చెప్తాడు, నా శబ్దము నా గొర్రెలకు తెలియను. దేవుని యొక్క సౌండ్ ఒకరోజు ఇస్రాయేల్కి ఇచ్చాడు చూడండి దేవుడు. తిరిగొచ్చి యేసుక్రీస్తుగా ప్రత్యక్షమవుతున్నాడు చూడండి. అరణ్యములు యోహాను మాట్లాడుతున్నాడు చూడండి. ఇదే గాడ్ సౌండ్, తప్పిపోయిన గొర్రెలను కనిపెట్టడం. చీకటిలో ఈ మేకను కనిపెట్టలేం. ఒకే ఒక దారి ఉంది. దీపం వెలిగించిన ఎలా కనిపెట్టగలరు? అది ఒక పొదలో ఇరుక్కుంది.
0: సౌండ్ మాత్రమే,
1: సౌండ్ ఒకటే దారి. అందువల్ల ఆది అందు వాక్యముండెను. ఆ వాక్యాన్నే దేవుడు అలా పంపిస్తూ ఉండాడు. ఒకరోజు ఈ సౌండ్ మాంసమును రక్తమయ్యి ఇశ్రాయేలుకు మధ్య యేసుక్రీస్తుగా నిలబడుతున్నాడు. ఆ సౌండ్కి తను చెవి ఎగుతున్నాడు. తప్పిపోయిన గొర్రెను నేను వెతకవచ్చి తిని, ఇదే ఆ ఉపమానానికి అర్థం.
0: డీపర్, అంత డీప్గా ఉంది.
1: ఆయన సౌండ్కే మీరు చూడండి, దేవుడు తాను మోషేతో కొండ మీద మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడేటప్పుడు ఇశ్రాయేల్ జనులు భయపడ్డారని ఉంటది, ఎందుకంటే ఆ సౌండు జైజాంటిక్ సౌండు. వారు దాన్ని అక్సెప్ట్ చేయలేకపోయారు. వారు భయపడితే మోషే చెప్తున్నాడు, భయపడద్దు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అంటాడు. వెంటనే దేవుడు మాట్లాడవద్దు అంటున్నారు. ఇదే గాడ్ తిరిగి వస్తున్నాడు, వచ్చి మాట్లాడుతున్నాడు. మాట్లాడేప్పుడు వాక్యం చెప్తుంది ఆయన ఇంకా మాట్లాడవలనని జనులు పరిగెత్తుకుని వచ్చారు. ఇదే గాడే అక్కడ మాట్లాడాడు. అయితే అక్కడ టోన్ వేరే, ఇక్కడ టోన్ వేరే. ఆయన అక్కడొచ్చి లా జడ్జిగా కూర్చుని మాట్లాడుతున్నాడు. వీరది తాళలేకపోయారు. ఇక్కడ కృపా కనికరం నిండినవానిగా అడ్వొకేట్గా మీ భాషలోనైతే
0: గొర్రె పిల్ల స్ట్రగుల్ అవుతుందని అర్థం చేసుకుని, అదేమంటే ఇతడు వదిలేసి వెళ్ళిపోయాడని మాత్రమే కాదు, ఒక న్యాచురల్ ని దాటి సూపర్ న్యాచురల్ గా ఆకేయర్
1: తప్పిపోయిందే,
0: అలా
1: కనిపెట్టి తీరాలే,
0: తప్పిస్తున్నాడు.
1: కనిపెట్టడానికి ఒకే మార్గముంది, సౌండ్. అరణ్యము నుండి కేక వేసిన వారి శబ్దము వింటిని. తప్పిపోయిన గొర్రెను కనిపెట్టి తిరిగొచ్చి ఏం చేస్తున్నాడు, తన స్నేహితులను అదేలాగున తన పొరుగువారిని పిలిచి వారితో సంతోషపడుతున్నాడట. మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికింది. ఇదే ఇశ్రాయేల్ జనులు మరలా కనిపెట్టాడు.
0: లూక్ యొక్క ప్రాస్పెక్టు ఇతరులకు ఎలా చెప్పాలని ఈ ఒక్క గొర్రె కోసం రాయబడిందా అనే ఒక ప్రశ్న నాలో వస్తోంది.
1: లూకా యొక్క హృదయంలో ఒక విషయం మాత్రం, అదే ఆయన పిలుపు. చూడండి,
0: అదే చెప్తున్నాను,
1: నేనెవరికి రాస్తున్నాను అది అర్థం కావాలి,
0: అందరికీ అర్థం అవ్వాలి.
1: రీసెంట్ గా నేను చెప్పేది ఒక టూ డేస్ లో జరిగిన విషయం చూడండి. ఒక పెద్ద ఒక కంపెనీ యొక్క డైరెక్టర్ వచ్చి ఆయన యొక్క వాట్సాప్ లో వచ్చి ఉద్యోగం ఉందని తను మెసేజ్ పెట్టాడు. ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి, వర్క్ ఉందని చెప్పి. సరే, మన వాళ్ళకి ఎవరికైనా తెలియజేయచ్చని ఆయన యూజ్ చేసిన ఒక వర్డ్ ఉంది కదండి, అది సామాన్యులకు అర్థం కాదు. నేను దాన్ని చదివేప్పుడు తలుచుకున్నాను, ఇంతటి హార్డ్ వర్డ్స్ని అతను యూజ్ చేశాడు, ఇది ఎవరికి తెలుస్తుంది అని అనుకున్నప్పుడు నాలో కలిగినటువంటి మరొక ఆలోచన నాకు కలిగినటువంటిది, ఈ పని ఎవరికి అవసరమో వాళ్ళకి అర్థమవుతుంది.
0: అలైన్మెంట్లో ఉంది,
1: అలైన్మెంట్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది,
0: వెతికే వారికి,
1: అందరికీ ఇది అర్థం కాదు. అదేవిధంగానే మనం ఎవరికి రాస్తున్నామో వాళ్ళకి అర్థమైతే చాలు
0: చాలు.
1: లూకా యొక్క తాటు అందరికీ అర్థం కావాలి.
0: ఆ గొర్రె పిల్ల మిస్ కాకూడదనే ఉద్దేశం తెలియజేయాలి.
1: ఉద్దేశం అందరికీ తెలియాలి, అది ఎలాగైనా తెలియాలి. రాసేదేదో తేయోపిలకే, తేయోపిలానే చెప్పి రాస్తున్నాడు, కాని అతని వలె ఉండేటువంటి కోట్లాది తేయోపిలాలకు రాస్తున్నాడు. దేవుని యొక్క ప్రణాళిక అది, గాడ్స్ ప్లాన్. సో ఈ గొర్రెలను తిరిగి తీసుకురావడం అనేది తప్పిపోయిన ఇశ్రాయేలీలను తిరిగి తీసుకురావడం, అదే అక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. ఇది వచ్చి అన్యజనులకు కూడా వర్తిస్తుంది, ఎందుకంటే మొదటి 2000 సంవత్సరాలు ఉన్న అన్యజనులే దేవుని ప్రజలై ఉండారు, కనబడకపోయారు, ఇప్పుడు వారిని తిరిగి తీసుకొచ్చాడు. సో రెండు చేర్చి ఇక్కడ చెప్పబడి ఉన్నాయి.
0: ఈ కార్యక్రమం చాలా ఇంట్రెస్టింగ్ గా మాత్రమే కాదు, ఎంతవరకు తండ్రి యొక్క ప్రేమ మాత్రమే కాదు, ఆయన ఎంతవరకు లాంగ్ చేస్తున్నాడు ఎవరు మిస్ కాకూడదని, ఆ కాలింగ్ మిస్ కాకూడదని చెప్పి ఆయన లాంగ్ గా ఆలోచించి ఆయన వెతుకుతున్నాడని చాలా ఒక యూనిక్ గా ఉంది. మనం మిస్ అయిపోవడం లేదు, ఆయనే వెతుకుతున్నాడు. సో ఇది ఒక యూనిక్ గా ఉంది. మరో నమోదులో మనం పారబుల్ ఆఫ్ ది లాస్ట్ కాయిన్ ని చూడబోతున్నాం. దాని తర్వాత మరో పారబుల్ ఉంది,
1: మూడో పారబుల్.
0: ఇందులో చాలా విషయాలు ప్రత్యక్ష పరచబడుతున్నాయి. తర్వాత పారబుల్లో ది లాస్ట్ కాయిన్ గురించి చూడబోతున్నాం. నేను వెయిట్ చేస్తున్నాను, మిస్ కాకుండా తప్పకుండా చూడండి. కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం, వందనాలు.
2: ఉపమానములు రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

ఈ సృష్టి యావత్తును కలుగజేసినది వాక్యమే. ఆ వాక్యమే మన కొరకు దిగివచ్చిన జీవాహారం. ఆ వాక్యమైన యేస్సుని నేడే కనుగొనుము.

యేసు దేవుడు పశుల పాకలో వెలిశాడు. వెలుగు అవతరించింది. కాపరులను, జ్ఞానులను, పండితులను, పామరులను యేసు పుట్టుక ఆకర్షించింది. క్రిస్మస్ దీవెన సార్వత్రికం. క్రిస్మస్ ఆనందాన్ని దేవదూతలు పంచుకున్నారు. స్తుతి సంగీతం వెల్లువగా ప్రవహించింది. మహోన్నతునికి సర్వోన్నతునికి మహిమా.

పుట్టినరోజు మనకెంతో ఆనందకరమైన రోజు. కేవలం ఏదో వేడుకలా దీన్ని ఆచరించడంగాక దేవుడు మనల్ని పుట్టించిన సంకల్పాన్ని తెలుసుకుని ఆయనను స్తుతిస్తూ ఆయన మహిమ కొరకు జీవించాలి.

ఈ పాప పంకిల పొడిమిలో కలకాలం నేను జీవించలేను. ఈ కలుషాల భారం నన్ను వేధించి శోధిస్తుంది. కాలమంతా కలలాగా కరిగిపోతుంది. కన్నీరు కష్టాలే నా నేస్తాలు. రోధించిన సమాధానం సాధించలేను. ఈ శోధన వేదన మాని నా హృదయాన్ని నీకు అర్పించుకుంటాను ప్రభు. ప్రతి యువకుడు ప్రతి యువతి ఈరోజు నీకు పాదాక్రాంతం కావాలి. పరలోక మార్గమైన నీతో నడిచి పరితృప్తి నొందాలి. నువ్వొచ్చావుగా పవిత్రమైన మరియమ్మ ఒడిలో చిన్నారివై చిరునవ్వులొలికిస్తుండగా ఆ నవ్వుల వెనుక ఈ లోక భారం ఉంది. ఆ చిరుమందహాస్యం వెనుక మమత అనురాగాలున్నాయి. నీ ఆలంబనలో నీ ప్రేమలో కలకాలం నీ సాన్నిధ్యంలోనే బ్రతకాలనే నా ఆశ. అందుకే మార్గం సత్యం జీవమైన నిన్ను వెంబడిస్తాను ప్రభు.

వాటితో సంతృప్తి పడడం, లేమిలో కూడా దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోగలిగితే ఈ లోకంలోనే పరలోకానందం అనుభవించగలం.

0: ఆ డాన్స్ ప్రోగ్రాంలు చేస్తానే, మరొక పక్కన ఈ దొంగతనాలు డకాయిట్లు. ఆ సిగరెట్ తాగుతూ వెళ్తా వెళ్తా బయట పడుకొని ఉన్న వారి మీద ఆర్పేవాన్ని ఆ సిగరెట్ని, వారి ముఖాల మీద, వారి చేతుల మీద ఆ సిగరెట్ని ఆర్పితే వాళ్ళు కేకలు బీడుతూ లేచేవాళ్ళు. ఏందని అడిగితే తిరిగి వాళ్ళని నేను కొట్టేవాడిని. అవి మమ్మల్ని దుర్భాషలాడారని ఆమెను చుట్టుపట్టుకొని బయటికి ఈడ్చుకొని వచ్చి ఆమెను కాళ్ళతో కొట్టాము. తీరా చూస్తే ఆమె గర్భవతి. అట్లా కొట్టొద్దు, ఆమె చచ్చిపోద్ది, గర్భంలో ఉన్న పిండం చచ్చిపోద్ది, కొట్టొద్దన్న కనికరం లేకుండా తాగిన మత్తులో కషాయ వాళ్ళగా ప్రవర్తించి గర్భంతో అహంకారంతో కడుపుతో ఉన్న స్త్రీని కొట్టిన దుర్మార్గుని నేను. మాటకు ముందు ఎదుటి వ్యక్తిని చేయి చేసుకోవటము, ఇట్లాగ గొడవలు, కొట్లాట్లు, సెటిల్మెంట్లు, నా జీవితం ఇంకా తెలియకుండా నేను ఏ రౌడీజానికి ఆకర్షించబడ్డానో ఆ రౌడీజంలో ఒక రౌడీలాగా నేను మారిపోయానండి. నాకు ఈసారి నేరుగా ఎమ్మెల్యే దృష్టిలోనే పడ్డా నేను. అప్పుడు ఎమ్మెల్యే గారు నన్ను కౌగిలించుకొని అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా దగ్గర ఉండు.
1: ఏపీ క్రిస్టియన్ ఈవెంట్స్ టెస్టిమనీస్ కార్యక్రమాలకు స్వాగతం, సుస్వాగతం. దేవుని బిడ్డలారా, మీ అందరికీ దేవుని పేరున ఈ యొక్క కార్యక్రమానికి స్వాగతం చెప్తూ ఉన్నాము. మరొక టెస్టిమనీలో భాగంగా ఈరోజు మన ముందు పాస్టర్ గారు అయినటువంటి బాజీ గారు వారి యొక్క సాక్ష్యం పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రండి, వారి యొక్క సాక్ష్యమును మనం విందాం. వందనాలు పాస్టర్ గారు. పాస్టర్ గారు, చాలా క్లుప్తంగా మీ యొక్క పేరు, మీ యొక్క విద్య, మీ యొక్క కుటుంబ నేపథ్యం గురించి మా యొక్క వీక్షకులతో పంచుకుంటారా?
0: వందనాలండి. నా పేరు షేక్ బాజీ. రక్షించబడిన తర్వాత జాంతిమూతి అని నాకు పేరు పెట్టడం జరిగింది. మా నాన్నగారి పేరు హుసేన్, మా అమ్మగారి పేరు మస్సాంది. మా ఇంట్లో నేనే పెద్ద కుమారుణ్ణి. నా తర్వాత ఇద్దరు మగపిల్లలే. నా తర్వాత ఆయన పేరు మీరావళి, మూడో ఆయన పేరు కరిముల్లా. మేము గుంటూరు పట్టణంలోని సంజీవయ్య నగర్ అనే ప్రాంతంలో వాసం ఉంటూ ఉన్నాము. నేను 7వ తరగతి వరకు గుంటూరు వసంతరాయపురంలో ఉన్నటువంటి లూర్డ్ హై స్కూల్ నందు విద్యాభ్యాసము చేయడానికి ప్రభు కృప చూపి ఉన్నారు.
1: పాస్ గారు, మీ యొక్క కుటుంబ నేపథ్యం విన్నప్పుడు, షేక్ బాజీ అని తెలిసినప్పుడు, షేక్ బాజీ అనేటువంటి మీరు జాంతిమూర్తిగా మారటం ఎలా సంభవించింది?
0: మంచి ప్రశ్న అండి. తప్పకుండా నా సాక్ష్యాన్ని నేను పంచుకుంటాను. మరి రీతిగా ఈ అవకాశాన్ని కల్పించినటువంటి దేవాతి దేవుణ్ణి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అదేవిధముగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఏపీ క్రిస్టియన్ ఈవెంట్ ఛానల్ వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నా బాల్యము మొదట నేను తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. మా నాన్నగారి పేరు హుసేన్, మా అమ్మగారి పేరు మస్తాన్బి అండి. మా అమ్మ నాన్నగారికి వివాహం జరిగిన చాలా కాలము సంతానం కలగలేదు. ఆ సమయంలో మరి మేము ముస్లిమ్స్ అయినందున గుంటూరుకి దగ్గరలో ఉన్నటువంటి కాకాని బాజీబాబా దర్గాకు వెళ్తూ ఉండేవారు మా అమ్మ నాన్నగారు. మరి అట్లా వెళ్తున్నప్పుడు వాళ్ళు మొక్కుబడి చేసుకున్నారు. అక్కడ మాకు ఒక బాబునిస్తే మరి ఆ బాబుకి మీ పేరే పెట్టుకుంటామని వాళ్ళు మొక్కుబడి చేసుకోవడం జరిగింది. మరి దేవుని కృప, వాళ్ళు మొక్కుబడి చేసుకున్న చాలా సంవత్సరాలకి మా అమ్మ నాన్నగారికి మరి నేను దేవుని కృపలో అనుగ్రహించబడ్డాను. మరి ఆ సమయంలో నన్ను ఆ కాకాని బాజీబాబా దర్గా ఆ ప్రాంతానికి నన్ను తీసుకొని వెళ్ళి వాళ్ళు మొక్కుకున్న మృక్కుబళ్ళన్నీ చెల్లించుకొని నాకు ఆయన పేరే పెట్టారు, బాజీ అని. మరి లేక లేక నేను పుట్టడం వలన నా తర్వాత ఇద్దరు మగపిల్లలు ఉన్నప్పటికీ కూడా మా నాన్నగారికి నేనంటే ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉండేది. నా మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఆశలు, ఆశయాలు కలిగి నన్ను పెంచాలి, గొప్పవాణ్ణి చేయాలి, మా నాన్నగారు వెళ్ళని స్థానానికి, శిఖరాలకు నన్ను నడిపించాలని ఎంతో ఆశపడ్డారు. అలా నేను స్కూల్లో జాయిన్ చేయటం జరిగింది. దేవుడి మహాకృపను బట్టి నేను 7వ తరగతి వరకు లోకమంటే ఏంటో తెలియకుండా ఇల్లు, చదువు, అది తప్ప నాకు వేరే ప్రపంచం లేకుండా నేను పెరిగాను. మాది హోటల్ వ్యాపారము. మా నాన్నగారిది పెద్ద హోటల్ ఉండేది. మరి 7వ తరగతిలో నాకు మా నాన్న కొద్దిగా ధనాన్ని అలవాటు చేశారు. హోటల్ అయి ఉండటం వలన నేను క్యాష్ కౌంటర్లో కూర్చునేవాడిని. మరి ఆ క్యాష్ కౌంటర్లో కళ్ళ ముందు డబ్బు కనపడతా ఉంటే మొదట ఒక 10 రూపాయలు 20 రూపాయలు అట్లా దొంగిలించడం ప్రారంభించిన నేను చాలా పెద్ద మొత్తంలో డబ్బులు దొంగిలించటము, ఆ డబ్బును ఆ వయసులోనే దుబారా చేయటము, చేతిలో డబ్బులు ఉండటం వలన కొంతమంది సహవాసము, కొంతమందితో స్నేహాలు, ఆ కొత్త స్నేహాలు కొత్త పరిచయాలు కొత్త అలవాట్లకు దారితీసి మరి అప్పటి వరకు లేని అలవాట్లు ఒక్కొక్కటిగా నా జీవితంలో ప్రారంభమైనవి. 7వ తరగతిలోనే నేను సిగరెట్ తాగటం అలవాటు చేసుకున్నాను. 7వ తరగతిలోనే నేను మందు తాగటం అలవాటు చేసుకున్నాను. ఆ 7వ తరగతిలోనే నాకు గుట్కా ప్యాకెట్లు కూడా అలవాటైనవి. మరి అట్లా చెడు వ్యసనాలకు నేను అలవాటు అవుతూ కొద్ది కొద్దిగా మా అమ్మ నాన్న ప్రేమకు దూరం అవుతూ ఉన్నాను, చదువుకు దూరం అవుతూ ఉన్నాను. స్కూల్ మానేసి సినిమాలకు వెళ్ళటము, స్కూల్కి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయట విచ్చలవిడిగా తిరగటము, ఇలాగా నా బాల్యము గడుస్తూ వచ్చింది. నేను పూర్తిగా పాడవుతున్నానని మా నాన్న గ్రహించిన తర్వాత మా నాన్నగారు నన్ను మందలించారు. మందలించడం కాదు, కొట్టారు. మా నాన్నగారు కొట్టారనే కోపంతో నేనేం చేశానంటే ఇంట్లో ధనం తీసుకొని ఇల్లు విడిచిపెట్టి పారిపోయాను. ఇంచుమించు ఒక 10 రోజులు విజయవాడ పట్టణంలో ఆ ధనంతో నేను బ్రతకటానికి మరి ముందుకు వెళ్ళాను. కానీ 10 రోజుల తర్వాత డబ్బు అయిపోయింది. డబ్బు అయిపోయిన తర్వాత మరి తినడానికి తిండి లేదు, ఉండటానికి నిలువ నీడ లేదు. 2 జతల బట్టలే తీసుకొని వెళ్ళాను. ఆ బట్టలు కూడా పూర్తిగా పాడైపోయినవి. 10 రోజులు తర్వాత నేను ఇంకా ఉండలేక ఆకలికి తట్టుకోలేక ఇంటికి వెళ్ళిపోదాము, మా నాన్న కొడితే కొట్టాడని చెప్పి నేను గుంటూరు రావటం జరిగింది. మా నాన్నగారి స్నేహితులు కొంతమంది గుంటూరు పట్టణం వచ్చిన తర్వాత నన్ను చూసి మరి మా నాన్నగారికి కబురు పెట్టి నన్ను తీసుకుని వెళ్ళి మా నాన్నగారికి అప్పగించారు. సరే, మా నాన్నగారు నన్ను చూసి చాలా బాధపడి ఇంట చేర్చుకున్నారు. మరి నేను ఒకటే చెప్పాను, నాన్న నేను స్కూల్కి వెళ్ళను, అట్లాగని ఏ పని నేను చేయను, నాకు నచ్చినట్లుగా నేను ఉంటాను, నన్ను ఇట్లాగ వదిలేయండి, ఇంకొకసారి స్కూల్కి వెళ్ళమని కానీ లేకపోతే వేరే ఏదైనా చేయమని కానీ నన్ను ఇబ్బంది పెట్టి కొట్టినా నేను ఏదైనా చేసుకొని చనిపోతానా అని మా నాన్నగారిని నేను బెదిరించడం జరిగింది. మా నాన్నగారికి నా మీద ఉన్న ఆ ప్రేమను బట్టి ఇంకా మా నాన్నగారు సరేనాయనా, బాగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకో, నువ్వు నీకోసం మేము చాలా కష్టపడుతున్నాము, నేను చదువుకోలేకపోయాను, నా బిడ్డలైన మీరు చదువుకొని ప్రయోజకులు అవ్వాలని మీకోసం మేము చాలా కష్టపడుతున్నాము అని మా నాన్న చెప్పారు. సరే అన్నాను, కానీ నాకు చదువుకోవాలనే ధ్యాస లేదు. నా ఆలోచనలు నా తలంపులన్నీ ఎట్లాగుండేవంటే, బాల్యంలో 97-98 సంవత్సరాల్లో మా సంజీవ్ నగర్ ప్రాంతం అంతా కూడా బహు చీకటితో నింపబడి ఉన్న ప్రాంతము. ఆ ప్రాంతంలో రౌడీలు, ఆ ప్రాంతంలో హత్యలు జరిగేవి, ఆ ప్రాంతము వ్యభిచారముతో నింపబడి ఉండేది, ఆ ప్రాంతము త్రాగుడు సారా ప్యాకెట్లతో నింపబడి ఉండేది, ఆ ప్రాంతం అంతా కూడా బహు భయంకరమైన పరిస్థితుల మధ్య నడిపించబడుతూ ఉండేది. గుంటూరు బస్టాండ్కి వచ్చి రిక్షా వాళ్ళను కానీ ఆటో వాళ్ళను కానివ్వండి, సాయంత్రం 7 దాటిన తర్వాత సంజీవ్ నగర్ రామ్మంటే ఆటో వాళ్ళు రిక్షా వాళ్ళు వచ్చేవారు కాదు. అంత భయంకరంగా మా ప్రాంతము ఉండేది. అక్కడ కొట్లాట్లు, గొడవలు, దొమ్మీలు, రౌడీజము ఎక్కువగా ఉండటం వలన నా మనసు ఆ రౌడీజం వైపు ఆకర్షించబడింది, పాపం వైపు ఆకర్షించబడింది. ఆది కాండములు అనుకుంటా పరిశుద్ధ గ్రంథంలో ప్రభు ఒక మాట రాయించారు, బాలుడి మనిషి స్వభావము బాల్యము నుంచే చెడ్డది అని రాయించారు. మనిషి మంచి కన్నా ఎక్కువగా చెడ్డదానికి ఆకర్షించబడతాడు. అలానే నేను కూడా చదువుకోవాలి, గొప్ప ప్రయోజకుడు అవ్వాలని చెప్పి మా నాన్న ఎంతో ఆశ కలిగి నా మీద ఎన్నో కోరికలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ నేను చెడుకే ఎక్కువ ఆకర్షించబడ్డాను. ఇంకోటి చెప్పాలంటే మా నాన్నగారికి నన్ను పెద్ద ఇమామం చేయాలని ఆశ. అయితే ఇలాగా నా బాల్యం కొనసాగించబడతా ఉన్నప్పుడు ఈ వ్యసనాలకు నేను బానిసనయ్యానన్న విషయాన్ని తెలుసుకున్న మా నాన్న ఏం చేశారంటే డబ్బులు కొద్దిగా దూరం పెట్టారు. డబ్బులు ఉండటం వల్లే వీడు పాడైపోతున్నాడు, స్కూల్ మాని తిరుగుతున్నాడు. కొద్దిగా డబ్బు దూరంగా ఉంటే ఏదైనా బిడ్డ చేతికి వస్తాడేమో అన్నట్టుగా డబ్బు దూరం పెట్టారు. ఆ డబ్బులు దూరం పెట్టిన తర్వాత నాకు ఇంకా డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బుల కోసం ఏదన్నా చేయాలి. మా నాన్నేమో డబ్బులు ఇవ్వట్లేదు. అప్పటికే నేను పూర్తిగా సిగరెట్కి బానిసనైపోయాను, మందుకు బానిసనైపోయాను. మందంటే అడపా దడపా తాగేవాడిని, కానీ సిగరెట్ మాత్రం రెగ్యులర్గా
1: బాగా తాగే,
0: బాగా
1: చైన్ స్మోకర్.
0: గంటకి కనీసం ఒక 3 సిగరెట్లు, గంటలో 3 సిగరెట్లు అన్నా తాగాలి తాగాలి. ఎప్పుడు గుట్కా నోట్లో ఉండాలి నాకు. మరి వాటికి నాకు డబ్బు అవసరము. ఇంచుమించప్పుడు నాకు 2000 సంవత్సరం అనుకుంటా, ఇప్పుడు నేను చెప్పింది, ఇప్పుడు నేను చెప్పింది, ఇప్పుడు నేను చెప్పేది ఈ 2000 సంవత్సరము. ఆ సమయంలో 2000 లో ఏం జరిగిందంటే కొంతమంది యవనస్తులతో నాకు పరిచయం ఏర్పడింది. ఆ యవనస్తులు మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం, రే మనకందరికి డబ్బు కావాలి, మనందరికి అలవాట్లు ఉన్నాయి, ఇంట్లో వాళ్ళు చూస్తేనేమో డబ్బుకు దూరం పెట్టారు, మరి డబ్బు సంపాదించడానికి కష్టపడి పనిచేయాలా, చేయలేము కాబట్టి ఈజీ మనీ ఎలా సంపాదించాలి అని మేము ఆలోచన చేసుకొని మేము ఒక ఇంచుమించు 9 మంది యవనస్తులను కలిసి రాత్రులు దొంగతనాలకు వెళ్ళటం ప్రారంభించాము. పగలమో ఆ ప్రాంతాలు చూసుకునే వాళ్ళము, రాత్రులు ఏం చేసేవాళ్ళం అంటే ఏ ప్రాంతాలను అయితే మేము చూసుకున్నామో ఆ ప్రాంతాల్లో దొంగతనాలకు వెళ్ళటం ప్రారంభించాము. అట్లా ఇంచుమించు ఒక 4-5 నెలలు దొంగతనాలు చేస్తే కొంత డబ్బు వచ్చేది. కొన్ని చోట్ల దొంగతనాలకు వెళ్ళి విఫలమై వచ్చే వాళ్ళము. అట్లా వచ్చే డబ్బు మాకు చాలకపోవటం వలన మాకు ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడి ఆ వ్యక్తి కొత్త మార్గాన్ని చూపించారు. ఏంటి ఆ మార్గం అంటే డకాయిట్లు. లారీ డ్రైవర్లు ఏం చేస్తారంటే అప్పట్లో లారీలో ఉన్న లోడు వేరే ప్రాంతాల్లో దింపి అమౌంట్ లారీలో పెట్టుకొని తిరిగి మన ఆంధ్రాకు వస్తా ఉండేవారు. ఇప్పుడంటే పేటిఎం అని, ఇప్పుడంటే గూగుల్ పే అని, ఫోన్ పే అని, ఇప్పుడు అన్ని వసతులు ఉన్నాయి. అప్పుడు అట్లా కాదు, లోడ్ దించిన తర్వాత నేరుగా అమౌంట్ ఈ డ్రైవర్ చేతికి ఇస్తారు. ఈ డ్రైవర్ క్లీనర్ ఆ డబ్బు తీసుకుని వచ్చి యజమాని చేతికి ఇవ్వాలి. మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే రాత్రులు బైపాస్ల మీద నుంచుంటే వచ్చే వాహనాన్ని పోయే వాహనాన్ని ఆపి లిఫ్ట్ అని ఎక్కి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళను కొట్టి బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు లాక్కుంటే చాలా పెద్ద మొత్తం వస్తుందని మేము ప్లాన్ చేసి ఈ లారీలు ఆటో డ్రైవర్లని ఇట్లాగా టార్గెట్ చేసుకొని ఏం చేసామంటే మిడ్ నైట్ బైపాస్ల మీదకి వెళ్ళి వచ్చే పోయే లారీలు ఎక్కి వాళ్ళను కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును దోచుకోవటము. ఆటో డ్రైవర్లను కూడా పాపము, వాళ్ళు ఉదయం అంతా కష్టపడి సాయంత్రానికి కొంత డబ్బు సంపాదించుకొని తిరిగి ఇంటికి వెళ్తా ఉంటే వాళ్ళని ఆపి వాళ్ళను కొట్టి మా దగ్గర ఉన్న కత్తులు తీసుకొని వాళ్ళను బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును దోచుకునే వాళ్ళము.
1: ఇది ఏ వయసులో జరిగింది సుమారు?
0: ఇది 2000 సంవత్సరం అండి. అప్పుడు నాకు ఇంచుమించు టీనేజ్ అన్నమాట, 16 సంవత్సరాలు నాకు అప్పుడు ఉంటాయి. 16-17 సంవత్సరాలు నాకు అప్పుడు ఉండొచ్చు.
1: బాగా చిన్న వయసు,
0: చాలా లేత వయసు, ప్రారంభం అన్నమాట నా జీవిత ప్రారంభం. అయితే అలాగా దొంగతనాలు చేసిన డబ్బు, ఈ డకాయిట్లు చేసిన డబ్బుతో ఇంకా విచ్చలవిడిగా తిరగటము, విచ్చలవిడిగా తాగటము నా ఇష్టానుసారంగా. బాగా డబ్బులు వచ్చేవి, బాగా డబ్బులు వచ్చేవి. అయితే పోలీసులకు మేము దొరకలేదు, ప్రారంభం దొరకలేదు. అట్లాగే వచ్చిన డబ్బుతో బాగా విలాసాలు చేస్తా ఉన్నాను. సరే, నేను మంచి డాన్సర్నండి. ఆ దొంగతనాలు చేసే టైంలో డాన్స్ అంటే నాకు బాగా ఇష్టము. నేను ఒక డాన్స్ స్కూల్లో కూడా జాయిన్ అవ్వటం జరిగింది. 2001 ఆ టైంలో జెమినీ టీవీలో డాన్స్ బేబీ డాన్స్ అనే ప్రోగ్రామ్ వచ్చేది, ఇంకా ఈటీవీలో ప్రోగ్రాలు వచ్చేవి. మరి ఆ ప్రోగ్రాలకు వెళ్ళడానికి కూడా మరి నాకు అప్పుడు అవకాశాలు వచ్చి నేను ఆ ప్రోగ్రాంలకు కూడా వెళ్ళొచ్చాను, టీవీ ప్రోగ్రాంలకు కూడా వెళ్ళొచ్చాను. ఒక పక్క డాన్స్ క్లాసులకు వెళ్తానే ఆ డాన్స్ ప్రోగ్రాంలు చేస్తానే, మరొక పక్కన ఈ దొంగతనాలు డకాయిట్లు, ఆ డబ్బుతో మంచి బట్టలు కొనుక్కోవటము, మంచి షూ కొనుక్కోవటము, మంచిగా అలంకరించుకోవటము, ఆ టీవీ ప్రోగ్రాంలకి ఆ ప్రోగ్రాంలకు అవసరమైన వాటికి కావాల్సిన వస్తువులు ఆ డబ్బుతో నేను కొనుక్కోవటము, ఇంకా ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడకుండా నేను ఇట్లాగా అక్రమమైన మార్గాన్ని ఎంచుకొని వచ్చి నా డబ్బుతో విలాసాలు చేయటం నేను ప్రారంభించాను. అలా కొనసాగుతూ ఉన్న సమయంలో ఒకరోజు నా స్నేహితులు చేసిన చిన్న పొరపాటు వల్ల పోలీసులకు మేము దొరికిపోయాము. మా తల్లిదండ్రులు అందరూ వచ్చి మా వల్ల నష్టపోయిన వాళ్ళ కాళ్ళాయాళ్ళ పడి చూసేనేమో, చిన్న వయసు అందరిది 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు, మా బిడ్డల వల్ల మీరు ఎంత నష్టపోయారో అంత మేము తిరిగి మీకు చెల్లిస్తామండి, బిడ్డల భవిష్యత్తు పాడైపోద్ది పోలీస్ కేసు ఎఫ్ఐఆర్ అయితే, దయతో మా బిడ్డలను క్షమించి వదిలిపెట్టండి అని మా తల్లిదండ్రులు బరితిల్లాడటం వలన మాట్లాడి మా వల్ల నష్టపోయిన వాళ్ళకి తిరిగి కొంత డబ్బును చెల్లించి మమ్మల్ని విడిచిపెట్టడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత మాలో మార్పు వచ్చిద్దని మా తల్లిదండ్రులు పోలీస్ వారు అనుకున్నారు. అని బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, వాస్తవానికి బయటకు వచ్చిన తర్వాత మారాలి అని చెప్పేసి మేము అనుకున్నా, బయట సమాజం మాకిచ్చే రెస్పెక్టు, మమ్మల్ని చూసి వాళ్ళు భయపడటము, రే బాజన్ వచ్చాడు, రే బాజన్ వచ్చాడని చెప్పి చుట్టుపక్కల పిల్లలందరూ మా దగ్గరకు వచ్చి చేరటము, రే బాజన్ వచ్చాడు ఒక టీ తీసుకొచ్చివ్వండి, రే సిగరెట్ తీసుకొచ్చివ్వండి, ఇంకా ఇట్లాగా పిల్లలందరూ నా చుట్టూ పోగొట్టము, ఇట్లాగా ఒక గ్యాంగ్, ఒక బ్యాచ్ మేనెస్ ప్రారంభమైపోయింది నాకు. ఇంచుమించు ఒక 40-50 మంది పిల్లలు
1: చేరారు.
0: ఒక మాట నేను అట్లా చెబితే వచ్చేసే స్థాయికి వచ్చేసాను నేను. సరే ఆ టైంలో ఒక పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే గారి తమ్ముడి దృష్టిలో నేను పడ్డాను. చిన్న ర్యాలీ ఉంది, ర్యాలీ పెట్టాలి అని నన్ను పిలిచి కోరి కొంత డబ్బు చేతికి ఇచ్చినప్పుడు వాళ్ళు 150 మందిని తీసుకొని వస్తే చాలన్నారు. 600 మందిని నేను తీసుకొని వెళ్ళాను. ఈసారి నేరుగా ఎమ్మెల్యే దృష్టిలోనే పడ్డాను నేను. అప్పుడు ఎమ్మెల్యే గారు నన్ను కౌగిలించుకొని అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా దగ్గర ఉండు, నీకు మంచి చెడ్డ ఏదైనా నేను చూసుకుంటాను అన్నారు. మరి ఒక ఎమ్మెల్యే ఆ ధైర్యాన్ని ఆ సపోర్ట్ని ఇచ్చినప్పుడు మరి నేను ఎట్లాగుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. సరే ఇంక నాకే, మా నాన్న ఉన్నాడు డబ్బు సంపాదిస్తాడు, ఒక పక్కన ఎమ్మెల్యే గారు నాకు సపోర్ట్గా ఉన్నారు, మరొక పక్కన నేను పిలిస్తే అప్పటికప్పుడు 50 మంది యవనస్తులు పోగవుతారు, ఇంకొక పక్కన నాకు గుండె బలం ఉన్నది, ధైర్యం ఉన్నది, నేను ఏదైనా చేయగలనని ఒకలాంటి గర్వము అహంకారంతో ఆ దినం నుంచి ఎవరిని లెక్క చేసేవాళ్ళని కాదు, పెద్ద చిన్న చూసేవాడిని కాదు, మంచి మర్యాద ఉండేది కాదు, ఎట్లా పడితే అట్లా మాట్లాడటము, మర్యాద లేకుండా నడుచుకోవటము, మర్యాద లేకుండా ప్రవర్తించటము, ఎదుటి వాళ్ళు ఎంత వాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళని అఘోరపరిచి మాట్లాడటము, మాటకు ముందు ఎదుటి వ్యక్తిని చేయి చేసుకోవటము, ఇట్లాగ గొడవలు, కొట్లాట్లు, సెటిల్మెంట్లు, నా జీవితం ఇంకా తెలియకుండా నేను ఏ రౌడీయిజానికి ఆకర్షించబడ్డానో ఆ రౌడీయిజంలో ఒక రౌడీలాగా నేను మారిపోయానండి. నాకు తెలియకుండా ఇవన్నీ స్టెప్ బై స్టెప్ జరుగుతూ వెళ్ళిపోతా ఉన్నాయి. ఇంకా ఏదైనా అవనసులకి సినిమా టికెట్లు కావాలంటే ఒక మాట నాకు చెప్తే చాలు, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళానంటే నాకు సినిమా టికెట్లు కావాల్సినని ఇచ్చేవాళ్ళు. ఏదైనా గొడవ జరిగింది పోలీస్ స్టేషన్లో పడ్డామంటే ఎమ్మెల్యే గారు ఒక మనిషిని పంపించి మా పిల్లల్ని బయటికి తీసుకుని వచ్చేవాళ్ళు. ఏదన్నా మంచి మర్యాద ఏదైనా చేయాలంటే ఒక మాట, ఇట్లాగా నేను ఆయనకు ఉపయోగపడుతున్నాను, ఆయన నాకు కావాల్సిన చిన్న చిన్న వాటికి ఉపయోగపడటము, ఆయన ర్యాలీలు పెట్టమంటే ర్యాలీలు పెట్టడము, ఆయన ధర్నాలు చేయమంటే ధర్నాలు చేయటము, ఆయన ఏది చెబితే అది చేయటము, అట్లా చేసినప్పుడు ఆయన కొంత డబ్బు ఇచ్చేవారు, మందు ఇచ్చేవారు, కావాల్సినటువంటి బిర్యానీ ఇట్లాగా నాకు జరుగుతూ ఉంది. నన్ను బట్టి మా నాన్న చాలా దుఃఖపడుతున్నారు. మా ప్రాంతంలో మా నాన్నగారికి మంచి పేరు ఉంది, మంచి సాక్ష్యం ఉంది. ముస్లిం అయినప్పటికీ కూడా కులమత భేదాలు లేకుండా మా ప్రాంతంలో అందరితో మా నాన్నగారు కలిసి ఒక అన్నదమ్ములు అక్క చెల్లెల్లాగా ఉండేవారు. మా చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకున్నారంటే హుసేన్ అన్నకి ఇట్లాంటోడు పుట్టాడు ఏంటి, హుసేన్ అన్న చూస్తేనేమో ఇంత మంచోడు, వీడేమో ఇట్లా పుట్టి ఆయన పేరుని పాడు చేస్తూ ఉన్నాడని మా ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా మా నాన్నగారి దగ్గరికి వచ్చి నా మీద కంప్లైంట్ చేసేవాళ్ళు. నా నేను వెళ్తా ఉంటే మీ వాడు నన్ను పట్టుకుని ఇట్లా పుట్టాడు, నేను వెళ్తా ఉంటే మీ వాడు నన్ను ఇట్లా పట్టుకొని మాట్లాడాడు అని నా మీద కంప్లైంట్ చేస్తూ ఉంటే మా నాన్నగారు చాలా బాధపడేవాళ్ళు. వాస్తవానికి వాళ్ళు తిరిగి నన్ను కొట్టొచ్చు, కానీ ఎక్కడ మా నాన్నగారు బాధపడతారు అని మా నాన్నగారి మీద గౌరవాన్ని బట్టి వాళ్ళు నన్ను క్షమిస్తూ వచ్చేవాళ్ళు. క్షమిస్తూ వచ్చేవారు. అదే నేను ఎట్లాంటి పనులు చేసేవాళ్ళంటే మిడ్ నైట్ సెకండ్ షో సినిమాలకి వెళ్ళి వస్తా ఫుల్గా తాగి సిగరెట్ కాల్చుకుంటూ వెళ్తా. సమ్మర్లో ఎండాకాలం బయట పడుకొని ఉంటారు కదండి, మా ప్రాంతంలో ఎండాకాలం బయట పడుకుంటారు మంచాలు వేసుకొని. ఇప్పుడు కంటే లేదులేండి, అందరికీ ఏసీలు వచ్చినాయి అప్పుడు. ఆ టైంలో 2001 2002 ఆ టైంలో బయట మంచాలు వేసుకొని పడుకుంటూ ఉండేవాళ్ళు. ఆ సిగరెట్ తాగుతూ వెళ్తా వెళ్తా బయట పడుకొని ఉన్న వారి మీద ఆరిపోయేవాడిని ఆ సిగరెట్ని, వారి ముఖాల మీద వారి చేతుల మీద ఆ సిగరెట్ని ఆర్పితే వాళ్ళు కేకలు బీడుతూ లేచేవాళ్ళు. ఏందని అడిగితే తిరిగి వాళ్ళని నేను కొట్టేవాడిని, అసభ్యకరంగా స్త్రీల దగ్గర ప్రవర్తించేవాడిని. ఒకరోజు జరిగిన సన్నివేశం నా జీవితాన్ని మర్చిపోలేని సంఘటన ఏంటంటే, ఒక ఇంట్లో జామ చెట్టుకి జామకాయ కాస్తే అది జామకాయ కోసా, ఫస్ట్ టైం అయ్యా కొయ్యబాకి, ఇప్పుడు కోసా ఇంకోసారి కొయ్యొద్దు అన్నారు. మా ప్రాంతం కాదు, అది వేరే ప్రాంతము. సరే ఆమె కొయ్యొద్దు అన్నారని చెప్పేసి రెండోసారి నేను నా స్నేహితులు మరలా అదే మార్గం గుండా వస్తాం, మరలా కోసాం. అప్పటికే ఫుల్గా తాగి ఉన్నాము. ఆమె రెండోసారి మమ్మల్ని దుర్భాషలాడారు. ఆమె మమ్మల్ని దుర్భాషలాడారని ఆమె జుట్టు పట్టుకొని బయటికి ఈడ్చుకొని వచ్చి ఆమెను కాళ్ళతో కొట్టాము. తీరా చూస్తే ఆమె గర్భవతి. ఆమె గర్భవతి అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చెబుతా ఉన్నారు, అయ్యా ఆమె ప్రెగ్నెంట్ లేడీ, అయ్యా ఆమె గర్భవతి, అట్లా కొట్టొద్దు, ఆమె చచ్చిపోద్ది, గర్భంలో ఉన్న పిండం చచ్చిపోద్ది, కొట్టొద్దన్న కనికరం లేకుండా తాగిన మత్తులో కషాయ వాళ్ళగా ప్రవర్తించి గర్భంతో అహంకారంతో కడుపుతో ఉన్న స్త్రీని కొట్టిన దుర్మార్గుని నేను. మరి అట్లాగా నా జీవితం కొనసాగించబడుతున్న సమయంలో నా గురించి ఆలోచన చేసి మా నాన్నగారికి కొద్దిగా వ్యాపారంలో నష్టాలు వచ్చి ఆర్థికంగా వెనకబడి మా నాన్నగారు మంచాన పడి మరణపడకపోయిన ఉన్నారు. మా నాన్నగారంటే నాకు చాలా ఇష్టం అండి. సరే మా నాన్నగారు హాస్పిటల్లో ఉండటం వలన చివరి దినాల్లో దేవుని మహాకృపను బట్టి తాగుతూనే మా నాన్నగారికి సేవ చేసుకోవడానికి ప్రభు కృపను ఇచ్చారు. ఆఖరి దినాల్లో మా నాన్నగారికి నేను మా అమ్మగారు ఇద్దరం చాలా సేవ చేసుకోవడానికి ప్రభు కృపను ఇచ్చారు. ఇంకా మా నాన్నగారు ఏమన్నారంటే, నేను చనిపోయిన తర్వాత మన ప్రాంతంలో నువ్వు ఎంతమందిని బాధ పెట్టావో వాళ్ళందరూ కూడా నీ మీద తిరగబడతారు, వాళ్ళ వల్ల నీకు అపాయం ప్రమాదం ఉంటుంది, నేనుండగానే నువ్వు మార్పు చెందు, నా తర్వాత ఇంటికి పెద్ద దిక్కు నువ్వే, మీ అమ్మ ఇల్లు దాటి ఈరోజు వరకు బయటికి వెళ్ళలేదు, మీ తమ్ముళ్ళు ఈరోజు వరకు ఇల్లు దాటి బయటికి వెళ్ళలేదు, నేను చనిపోయిన తర్వాత కుటుంబ పోషణ తమ్ముల బాధ్యత తల్లి బాధ్యత అంతా నీ మీదే ఉంటుంది నాన్న, నేనుండగానే నువ్వు మార్పు చెంది అమ్మని తమ్ముళ్ళని నేను చూసుకుంటాను, ఒక ధైర్యాన్ని నువ్వు ఇస్తే నేను మనశ్శాంతిగా కళ్ళు మూస్తాను, నిన్ను బట్టే నాకు దిగులు, నిన్ను బట్టే నాకు బాధ. మరణ పడకపోయిన ఉన్నాడు మా నాన్న, ఇంకొద్ది నాళ్ళు చనిపోతావని డాక్టర్లు చెప్పారు. ఆయన చనిపోతాననే బాధ కన్నా ఎక్కువగా ఆయన చనిపోయిన తర్వాత నేనేమవుతానోనని నా గురించే ఎక్కువగా ఆలోచించాడండి. దానినే అంటారు తండ్రి ప్రేమ అని. మా నాన్న అట్లా చెబుతా ఉన్నప్పుడు బాధ కలిగేది, మారాలని ఆశ ఉండేది, కానీ మారలేని స్థాయికి నేను వెళ్ళిపోయాను. ఎట్లాంటి స్థితికి వెళ్ళిపోయానంటే తాగకపోతే నా చేతులు వణికిపోయాయి, నా చేతులు షివరింగ్ వచ్చేసేది, మందు కనుక తాకపోతే నేను కుప్పకూలిపోయేవాడిని, ఒళ్ళంతా చెమట్లు పట్టేవి. అందుకని నాకు ఖచ్చితంగా మందు ఉండాల్సిందే, ప్రతిరోజు మందు ఉండాల్సిందే. అవసరమైతే అప్పు చేసి తాగేవాడిని, అవసరమైతే బెదిరించి తాగేవాడిని, అవసరం వాళ్ళను కొట్టి వీళ్ళను కొట్టి డబ్బులు లాక్కొని తాగేవాడిని. ఒక క్వార్టర్ మందు కోసము ఎంత నీచానికైనా దిగజారినటువంటి భయంకరమైనటువంటి స్థితి నా స్థితి అండి. మా నాన్న అట్లా చెబుతా ఉన్నప్పుడు మారాలి, నేను మనిషిగా బ్రతకాలి, దేనికి నా తండ్రిని బాధ పెట్టి నేను ఏం సంపాదించాను అని బాధ ఉండేది, మారాలని ఉండేది. కానీ మారలేకపోయేవాడిని, నేను మారలేకపోయేవాడిని. ఆ టైంలో మా నాన్నగారు చనిపోయారు. నాన్నగారు చనిపోయిన తర్వాత నేను చాలా బాధపడ్డాను, చాలా దిగులేసుకొని ఆ షాక్లో నుంచి నేను బయటికి రావటానికి బాగా విపరీతంగా తాగటం మొదలుపెట్టాను. ఒక మందు తాగితే సరిపోవట్లేదండి, ఇంకా అంటే మందు నా నరాలకు పనిచేయనంత బానిసైపోయాను నేను మందుకి. ఆ మందు తాగితే సరిపోవట్లేదని చెప్పి గంజాయికి నేను అలవాటు పడి గంజాయి బానిసనైపోయాను. ఆ గంజాయి కూడా నేను ఎలా తాగేవాన్నంటే, గంజాయి సిగరెట్ తాగి ఆ బూడిద పొట్లం కట్టుకొని మందు కొట్టుకెళ్ళి మందులో ఆ బూడిదను కలుపుకొని తాగేవాడిని. మందులో ఆ బూడిద కలుపుకొని తాగితే నాకు అప్పుడు తలకెక్కినట్టుండేది. ఆ టైంలో నా కళ్ళ ముందు ఎవరన్నా ఉంటే వాళ్ళతో గొడవపడి వాళ్ళని గాయపరిచేవాడిని. ఒకవేళ నా కళ్ళ ముందు ఎవరు గనక లేకపోతే, ఇదిగోండి నా చేతులకి గాయాలు, ఇవంతా బ్లేడ్ కోతలే, ఇంకా షర్టు పైకి రావట్లేదు ఇలాగా. ఇదిగో ఈ లోపలంతా ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పదునైన బ్లేడ్ తీసుకొని కోసేసుకుంటా కూర్చునేవాడిని. కోసుకొని ఆ బ్లడ్ అలా కారుతా ఉంటే చొక్కా మొత్తం ఇప్పేసి ఆ బ్లడ్ నాలుకతో నాకి ఒంటికి పూసుకొని ఇంతలా ఒక కర్ర ఒకటి తీసుకొని మా ప్రాంతంలో కేకలు పెట్టుకుంటూ పిచ్చివాళ్ళలాగా తిరిగేవాడిని. సేన అనే దయాలు పట్టిన యవనస్తుడి జీవితం ఎలాగుండేదో మా ప్రాంతంలో నా జీవితం అలాగే ఉండేది. మా సంజీవ్ నగర్ ప్రాంతానికి రైల్వే ట్రాక్ దగ్గర రైలు వస్తా ఉంటే రైల్వే ట్రాక్ మీద రైలుకి ఎదురుకు పరిగెత్తేవాడిని నేను. ఆ తాగిన తిక్కులో, ఆ తాగిన ఆ మత్తులో ట్రైన్కి ఎదురుగా పరిగెత్తి ట్రైన్ కింద పడి చనిపోవాలి, ఈ బ్రతుకు వ్యర్థము అని ట్రైన్కి ఎదురుగా పరిగెత్తితే ఆ ప్రాంతంలో ఆ దగ్గర ఉన్న వాళ్ళు చాలా మంది చూసి నన్ను పట్టుకొని పక్కకు లాక్కొచ్చి వదిలిపెట్టేవాళ్ళు. అట్లాగా నేను మత్తు పదార్థానికి పూర్తిగా బానిసనైపోయాను. రోజు గంజాయి తాగాలి, రోజు మందు తాగాలి, అది తప్ప వేరొక ప్రపంచం నాకు లేదు. తండ్రి విడిచిన గృహాన్ని మర్చిపోయాను, నా తల్లిని మర్చిపోయాను, నా తమ్ముళ్ళని మర్చిపోయాను. ఇంట్లో పోషణ లేక, ఇంట్లో జరుగుబాటు లేక మా అమ్మ పాచి పనికి వెళ్ళటం ప్రారంభించింది. మహాకృప, మా ఇంట్లో మా నాన్నగారి దగ్గర 10 మంది బతికారు. అట్లాంటిది ఒక స్థాయి వచ్చేసరికి మా స్థితి ఎలాగ మారిపోయిందంటే, మా అమ్మ పాచి పనికి వెళ్ళి డబ్బులు సంపాదించి మమ్మలను పోషిస్తే మేము బతికే స్థాయికి మేము దిగజారిపోయాము. అట్లాగా ఆ ఇంట్లో ఈ ఇంట్లో పనిచేసి కొంత డబ్బు తీసుకొని వచ్చి ఇంట్లో మా అమ్మగారు దాచిపెట్టుకుంటే ఆ డబ్బులు కూడా ఎత్తుకెళ్ళిపోయి తాగేవాడిని. అడిగితే మా అమ్మగారి మీద తిరగబడేవాడిని, మా అమ్మగారిని కొట్టడానికి వెళ్ళేవాడిని, మా అమ్మగారి మీద దుర్భాషలాడేవాడిని. ఇట్లాగ ఒక బాధ్యత లేకుండా ఆ విపరీతమైన మత్తు పదార్థాలకు బానిసనై నేను ఒక పిచ్చివాళ్ళలాగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్న ఆ సమయంలో దేవుని యొక్క మహాకృపలో నాకు ఒక ప్రార్థనకి వెళ్ళేటువంటి స్త్రీతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహం చేసుకోవటానికి ఒకరికొకరు మేము ఇష్టపడ్డాము. ఆమె వాస్తవానికి ప్రార్థనకి వెళ్ళి ఆమె, నేనేమో లోకానుసారంగా ఉండేవాడిని, మరి అది దేవుని చిత్తము దేవుని కృప అని నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉన్నది. వాస్తవానికి నాలాంటి వ్యసన పొరుడుతో మరి అట్లాంటి ప్రార్థనకి వెళ్ళేటువంటి వ్యక్తికి పరిచయం అవటము, మరి ఆ పరిచయము ప్రేమగా మారి మరి నన్ను ఒక మనిషిగా చేయాలని, నన్ను దేవుని వైపు తిరపాలని, మరి నా చేత దేవుని సేవ జరిగించాలని, మరి ఆమె నా మీద ఒక మంచి అభిప్రాయంతో మరి నా మీద ఒక ప్రేమతో నన్ను సేవ చేయాలి, అంటే నువ్వు సేవ చేయాలి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను కాకపోతే నువ్వు సేవ చేయాలి. వాస్తవానికి సేవ అంటే ఏంటో నాకు తెలీదు. ఆమె అంటే ప్రేమ ఉండేది, అయితే ఆమె మీద ఉన్న ప్రేమ కన్నా ఆమె దగ్గర ఉన్న కొద్దిగా డబ్బు బంగారం మీద ప్రేమ ఎక్కువ నాకు. అంటే ఆమె దగ్గర కొద్ది డబ్బులు బంగారం ఉండేది, అడిగినప్పుడు కొద్దిగా డబ్బులు ఇవ్వటము, అడిగినప్పుడు ఏదన్నా సహాయం చేయటము, అయితే నాకు సువార్త చెప్తా ఉండేది, నాకు దేవుడి గురించి చెప్తా ఉండేది. నాకు చక్కటి ఆ రోజుల్లోనే మరి 1800 రూపాయలు పెట్టి ఒక పెద్ద బైబుల్ నా బర్త్డేకి గిఫ్ట్గా ఆమె ఇచ్చారు. అప్పుడు దాని విలువ నాకు తెలియదు. ఆ బైబుల్ తీసుకొని ఇంట్లో ఎక్కడో ఒక చోట పడేశాను, నాకు గుర్తుకోలేదు. సరే ఆ బైబుల్ చదవటం వల్ల నేను మారతానని ఆమె ప్రయత్నం. సరే మరి పెళ్లి చేసుకోమని అడిగితే సేవ అన్నారు. సేవ అంటే ఏంటో నాకు తెలియదు. అయితే మా పాస్టర్ గారు ఏమో నన్ను వివాహం చేసుకుంటే సేవ చేయాలన్నారు. మేమేమి ఇట్లాంటి కట్టుబాట్ల నుంచి వచ్చిన వాళ్ళము.
1: సరే ఒప్పుకున్నారా?
0: ఎవరు?
1: మీరు సేవ చేస్తేనే పెళ్లి చేసుకుంటాను అన్నారు కదా.
0: అవును.
1: మరి ఇప్పుడు మీరు సేవ చేస్తానని అమ్మగారికి చెప్పారా?
0: అదే చెప్తున్నాను. అయితే మేము ఇట్లాంటి కట్టుబాటు నుంచి వచ్చిన వాళ్ళము, ఆమెమో సేవ అంటున్నారు. సరే ఏదేమైనా కొద్ది డబ్బు ఉంది, బంగారం ఉంది, అవి తీసుకొని రేపు రోడ్డు మీద వదిలేద్దాము, అప్పుడు మనల్ని అడిగేవాళ్ళు ఎవరు ఉంటారు అని నేనేం చేశానంటే కపటమైన ఆలోచనతో సరే సేవ చేస్తానని వివాహం చేసుకోవటం జరిగింది. మా ఇద్దరికి వివాహం జరిగిన తర్వాత మొదట 3 నెలలు మా జీవితం ఆనందంగానే కొనసాగింది. మా ఇంట మా అమ్మ మా తమ్ముళ్ళు మా వాళ్ళు ఎవరు మమ్మల్ని చేర్చుకోలేదు. అయితే మా పెద్దమ్మ మరి ఆమెకు పిల్లలు ఉన్నారు కానీ సుదూర ప్రాంతాల్లో ఉండటం వలన మా పెద్దమ్మకి ఎవరు లేకపోవటం వలన మా పెద్దమ్మ వాళ్ళ కుమారుడు మా అన్నయ్య గారు మరి మా పెద్దమ్మకు ఫోన్ చేసి సరే మంచో చెడు జరిగింది మరి వాడిని ఇంట చేర్చుకో, వాడు నీకు తోడుగా ఉంటాడు, అమ్మాయి కూడా నీకు తోడుగా ఉంటుందని మా పెద్దమ్మతో చెప్తే మా పెద్దమ్మ మమ్మలను చేర్చుకొని వాళ్ళ ఇంట్లో ఉండటానికి అవకాశం ఇచ్చారు. 3 నెలలు బాగున్నాము. ఇంక 3 నెలల తర్వాత నుంచి ఇంక మా పాస్టర్ గారు నన్ను ప్రార్థన చేసుకో, వాక్యం చదువు, మందిరానికి వెళ్దాం పద, ఇట్లాగా తొందర పెడతా ఉండేది. ఏదో ఒకటి చెప్పుకుంటూ 3 నెలలు దాటి వచ్చాను. 3 నెలల తర్వాత ఒత్తిడి బాగా పెరిగిపోయింది. ఆమె ఒక పక్క ప్రార్థన చేసుకుంటా ఉండేది, నేను ఫుల్గా తాగొచ్చి సినిమా పాటలు పెట్టేవాడిని. ఆమె ఒక పక్క బైబుల్ చదువుకుంటా ఉండేది, నేను ఇంటికి వచ్చి భర్త ఇంటికి వస్తే కూర్చొని బైబుల్ చదువుకుంటా ఉన్నాము, భర్తకు మంచి చెడ్డ చూడవా అని చెప్పేసి మా పాస్టర్ గారి మీద గొడవ పడి నేను విపరీతమైన కోపం పెంచుకొని కొట్టడం ప్రారంభించాను. ప్రార్థన చేసుకోమన్నందుకు మా పాస్టర్ గారిని కొట్టేవాడిని. బైబుల్ చదువుకుంటున్న వ్యక్తిని కాలుతో ఒకరోజు తంతే మరి ఆ గోడకు కొట్టుకొని ముందుకొచ్చి పడ్డారు మా పాస్టర్ గారు. ఆ బైబుల్ ఎగిరి ఎక్కడో పడిపోయింది. అలానే లేచి ఆ బైబుల్ని గట్టిగా మరలా హత్తుకొని ఆ ఏడ్చుకుంటూ మరి నాకు చేయాల్సిన సేవలన్నీ చేస్తూ అట్లాగా మా పాస్టర్ గారిని చాలా కష్టపెట్టాను. కరెంటు వైర్లతో కొట్టేవాడిని, ఛార్జింగ్ వైర్లతో కొట్టేవాడిని, కర్రలతో కొట్టేవాడిని. ప్రార్థన చేసుకోమని అడిగినా, దేవుని నమ్ముకోమని అడిగినా, ఆమె ఒకవేళ ప్రార్థన చేసుకుంటున్నా, చాలా కష్టపెట్టాను, చాలా బాధ పెట్టాను, చాలా ఇబ్బందులు పెట్టాను. ఈ ముఖం అంతా వాసిపోయేది, రక్తాలు గారిపోయాయి, అయినా ఆమె దేవుని వదిలిపెట్టకుండా మరి నా నిమిత్తం ప్రార్థన చేస్తా ఉండేవాళ్ళు. అయితే దేవుని మహాకృపను బట్టి మరి నాకు దొరికిన ఆ ప్రార్థనా పురాలను బట్టి నేను ప్రభుని స్తుతించాలని తప్పదు. నేను ఫుల్గా తాగి ఇంటికి వచ్చి పడిపోతే నా తల మీద చేయిబెట్టి మధ్యరాత్రి వేళ లేచి నా కోసం ప్రార్థించేది. అయితే నాలో కొన్ని దురాత్మలు ప్రవేశించి ఆమె ఎంత బలంగా ప్రార్థన చేసేదో నేనంత బలంగా కుటుంబంలో ఇంట్లో గందరగోళాన్ని సృష్టించేవాడిని. ఫ్యాన్కి ఉరేసుకోవడానికి ఉరికి సిద్ధపడితే మా పాస్టర్ గారు ఏం చేయలేక చుట్టుపక్కల మా అమ్మ వాళ్ళని మా చుట్టుపక్కల వాళ్ళని మా పెద్దమ్మ వాళ్ళని కేకలు పెట్టి అరిస్తే వాళ్ళందరూ వచ్చి నన్ను దింపటము, నిద్ర ట్యాబ్లెట్లు వేసుకోవటము, చాలా రకాలుగా నేను చావటానికి ప్రయత్నాలు చేశాను. అపవాది నన్ను మరణానికి ఈడ్చుకుని వెళ్తా ఉన్నాడు. దేవుడు నా పట్ల కలిగి ఉన్న ఆ సంకల్పము నెరవేర్చబడకుండానట్లుగా అపవాది ఎన్నోసార్లు నా మీద మరి మరణ ప్రయోగాన్ని చేశాడు, కానీ నా ప్రభు కృప నన్ను తప్పించింది. అయితే మా పాస్టర్ గారు మరి సజ్జా బర్నబాస్ గారు ఇక్తుస్ బైబుల్ కాలేజీలో మరి సజ్జా బన్నబాస్ గారి దగ్గర బైబుల్ ట్రైనింగ్ చేశారు, దేవుడి సేవ చేయాలనే కాంక్ష కలిగిన వ్యక్తి. అటువంటి మరి వ్యక్తి చేత నేను మందు తాగి ఆ గ్లాసులు గడిగించేవాడిని, కొట్ల దగ్గరికి పంపించి సిగరెట్లు తెప్పించేవాడిని, గుట్కా ప్యాకెట్లు తెప్పించేవాడిని. అయ్యా, బైబుల్ పట్టుకొని దేవుడి సువార్త ప్రకటించాల్సినటువంటి నేను సిగరెట్లు తాగకూడదు, అట్లా గుట్కా ప్యాకెట్లు తాగకూడదు, అది నాకు పాపం అంటే కొట్టి గాయపరిస్తే ఆ గాయాలకు ఆ దెబ్బలకు తట్టుకోలేక భయపడి మరి ఆ సేవకురాల చేత నేను సిగరెట్లు తెప్పించుకోవటము, గుట్కా ప్యాకెట్లు తెప్పించుకోవటము, అవి చేత తాగిన మందు గ్లాసులు కడిగించటము, దుర్భాషలు ఆడటము, చాలా ఇబ్బంది పెట్టానండి మా పాస్టమ్మ గారిని. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ అన్నారు, అమ్మా వాడి దగ్గర ఉంటే నువ్వు పాడైపోతావు, నువ్వు మంచి ప్రార్థనా పరులలాగా ఉన్నావు, వాడి దగ్గర ఉంటే నువ్వు నష్టపోతావు అమ్మా, వాడు నిన్ను చంపేస్తాడు ఏదో ఒక రోజు కొట్టి కొట్టి వెళ్ళిపోమని మా అమ్మగారు కూడా చెప్పారు. మా సొంత నా కన్న తల్లి కూడా ఆమెకు వచ్చి చెప్పారు, వాడి వల్ల నువ్వు చచ్చిపోతావమ్మా, లేనిపోయింది మేమందరం పోలీస్ స్టేషన్లో పడాల్సి వస్తుంది. కొద్దిగా స్థితి కలిగినటువంటి కుటుంబం మా అత్తగారు వాళ్ళది, మరి వెళ్ళిపోమని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు కూడా సలహా ఇస్తే, మరి మా ఇంట్లో వాళ్ళందరిని ఎదిరించి నేను పెళ్లి చేసుకున్నానండి, వాస్తవానికి నేను దేవుని బిడ్డలను చేసుకోవాల్సిన దాన్ని, మరి ఇట్లాంటి అబ్బాయిని చేసుకున్నాను, తప్పో గొప్పో జరిగింది, ఇప్పుడు కనుక నేను ఇంటికి వెళ్ళానంటే అటు దేవుడికి అవమానం, నా ఇంటి వారికి అవమానం, తప్పు చేశాను ఒప్పు చేశాను, మరి ఎందుకు ఇంటికి, ఇతని దగ్గరికి దేవుడిని నడిపించడం నాకు తెలీదు, మారితే ప్రార్థనలు నేను మార్చుకుంటాను, లేకపోతే అబ్బాయి చేతులు నుంచి చచ్చిపోతాను, ఇక నేను చేయగలిగింది ఏం లేదని దేవుడి మీద ఆధారపడి నా దగ్గర ఉండేది నేను కొడతా తిడతా ఉన్నప్పుడు కొద్దిగా వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తా ఉండేవాళ్ళు, కానీ వెళ్ళి ఒక 10 రోజులు 20 రోజులుండి మరలా భర్త మీద నా మీద ఉన్న ప్రేమతో వచ్చేసేది. సరే, ఆమె ప్రార్థన ద్వారా తెలియని ఒక ఆశీర్వాదం మా కుటుంబంలో మేము అనుభవించడం మొదలు పెట్టాము. సరే, ఇలాగా జరుగుతున్న క్రమంలో ఏం జరిగిందంటే, నా రెండు ఊపిరితిత్తులు తాగి తాగి తాగి తాగి బలహీనపడి పాడైపోయినవి, బాగా దగ్గు వస్తుంది, జ్వరం వచ్చేది, ఎక్కువ దూరం నడవలేకపోతున్నాను. మరి ఆ టైంలో డాక్టర్ గారి దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళారు, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. అబ్బాయికి ఏం లేదు, మెడిసిన్ వాడితే తగ్గిపోద్ది అని నాకు మెడిసిన్ ఇచ్చి పంపించారు. ఆ మెడిసిన్ వాడుతున్నాను కానీ నాకు తగ్గడం లేదు, రోజు రోజుకి బలహీనం అయిపోతున్నాను, ఆకలి పడిపోయింది, నిద్ర పడిపోయింది, బలం లేదు, నిలబడలేకపోతున్నాను, ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. సరే, గవర్నమెంట్ హాస్పిటల్ కాదు ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకొని వెళ్దామని మా అమ్మగారు నన్ను చేర్చుకొని ఇంకా స్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా గుంటూరులో పశువుల హాస్పిటల్ ఎదురు బాబురావు గారు అని టీబీ స్పెషలిస్ట్ ఒక ఆయన ఉన్నారు, ఆయన ఎద్దకు నన్ను తీసుకొని వెళ్తే ఆయన టెస్టులు చేసి ఆయన ఎక్స్రే తీసి ఆయన నాకు రక్త పరీక్షలు అవన్నీ చేసి ఏం చెప్పారంటే, ఈ అబ్బాయికి రెండు ఊపిరితిత్తులు పాడైపోయినాయండి, ఈ అబ్బాయికి టీబీ అటాక్ అయింది, ఈ అబ్బాయి ప్రారంభ స్థితిలో ఉన్నప్పుడు తీసుకొని వచ్చి ఉంటే మందుల ద్వారా ఏదైనా నయమయ్యేది, మరి అబ్బాయి ముదిరిపోయింది, టీబీ ముదిరిపోయింది, ఈ అబ్బాయికి అంటే మెడిసిన్ ద్వారా కూడా తగ్గే స్థితిలో ఈ అబ్బాయి లేడు, ఐడి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి అని అమరావతి రోడ్లో ఐడి హాస్పిటల్కి రాశారు. వాస్తవానికి ఐడి హాస్పిటల్కు ఒక వ్యక్తిని రాశారంటే, అంటే అక్కడికి జాయిన్ చేశారంటే ఇంకా చివరి క్షణాలు, అక్కడికి చివరి క్షణాల్లో ఉన్న పేషెంట్ని అక్కడికి పంపిస్తారు, నాకు అర్థమైంది ఇంకా నేను మరణిస్తున్నాను చనిపోతున్నాను అర్థమైంది, ఎందుకంటే నా శరీరమే నాకు అర్థమైపోతుంది, నేను రెండు ఇడ్లీలు కూడా తినలేని స్థితికి వచ్చేసాను, ఇక్కడి నుంచి 4 అడుగులు వేస్తే కుప్పకూలిపోతున్నాను, ఒక మనిషిని ఆధారం చేసుకొని నేను నడవాల్సిన పరిస్థితి వస్తుంది, దగ్గితే విపరీతమైన కళ్ళు పడేది, రక్తం పడేది, మరి అసలు భయంకరమైన బలహీనమైన స్థితికి నేను వెళ్ళిపోయాను, నాకు అర్థమైపోయింది నేను చనిపోతున్నానని. సరే, ఐడియా హాస్పిటల్ తీసుకుని వెళ్ళొద్దు, అక్కడికి ఎలా నేను చనిపోతాను, ఇంట్లో ఉన్నా నేను చనిపోతాను, ఉన్నంతకాలం నేను ఇంట్లోనే ఉంటాను, నన్ను ఇంట్లో పడేయని అన్నాను. నన్ను తీసుకొని వచ్చి ఇంట్లో పడేశారు. చాలామంది చుట్టాలు బంధువులు ఇంకా బాజీ పని అయిపోయింది అని వచ్చి నన్ను చూసి వెళ్తూ ఉన్నారు. నా స్నేహితులు నాతో పాటు అప్పటి వరకు తిరిగిన వాళ్ళు, నువ్వే నా ప్రాణంరా, రే నీకోసం మేము ఏదైనా చేస్తామరా అన్న నా ప్రాణ స్నేహితులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు నా దగ్గరికి రావటం మానేశారు, స్నేహితులు దూరం అయిపోయారు. సరే, ఎమ్మెల్యే అప్పటి వరకు నన్ను మరి వాడుకున్నటువంటి ఆ ఎమ్మెల్యే గారు కూడా, స్వానికి ఎమ్మెల్యే గారు నేను తప్పు పడటానికి లేదు, ఆయన నాకు చాలా అవకాశాలు ఇచ్చారు కానీ నేను సద్వినియోగం చేసుకోలేదు, మందుకి కకృతిపడి మందు మీదే నా దృష్టి పెట్టేవాడిని కానీ ఆయన చాలా పథకాలు నాకు అవకాశాలు ఇప్పించినప్పటికి కూడా నేను అవి తీసుకోలేదు నేను. ఆయన నన్ను విడిచిపెట్టేశాడు, ఇంకా నా తల్లి చేసేదేం లేక విడిచిపెట్టారు. అప్పటి వరకు ప్రార్థించిన నా భార్య కూడా ఇంకా దేవుని మీద భారం వేసి దేవుని వైపు చూస్తూ ఉన్నది. ఆలోచన చేసి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఇంకా బ్రతుకు భారం అయిపోయింది. వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితం అంతా శూన్యమైపోయింది. మా నాన్న గుర్తు వస్తున్నాడు, నా బాల్యం గుర్తు వస్తూ ఉంది, ఒకప్పుడు నేను బ్రతికిన బ్రతుకు గుర్తు వస్తూ ఉంది. ఇప్పుడు ఎందుకు ఇలాగ అయిపోయాను? ఇదంతా ఆలోచన చేసుకున్నప్పుడు మా నాన్న మరణపడకపోయినప్పుడు నాకు చెప్పిన మాటలన్నీ గుర్తొచ్చినాయి. నేనున్నంత కాలము నీకు అన్ని బాగా జరుగుతాయి నాయన, నేను చనిపోతే నిన్నెవ్వరు పట్టించుకోర్రా, నిన్నెవ్వరు చూడర్రా, చెట్టుకొక్కలు పట్టుకొక్కలు అయిపోతారయ్యా అని నా తండ్రి చెప్పిన మాటలు నాకు అప్పుడు గుర్తొచ్చినాయండి. అప్పుడు గుర్తొచ్చి చాలా ఏడ్చుకున్నాను. మా నాన్నను చాలా బాధ పెట్టానే, చాలా కష్టపెట్టానే, చాలా దుఃఖ పెట్టానని చాలా ఏడ్చుకున్నాను. జీవితం మీద విరక్తి బుట్టి ఆ రాత్రి ఉరిపోసుకొని చనిపోదాము, ఈ బ్రతుకు వ్యర్థము అని నేను నిర్ణయం తీసుకొని రాత్రి 9:30 గంటలప్పుడు ఉరికి నేను సిద్ధపడ్డాను. 10 నిమిషాలు ఉరిపోసుకొని ఇంకా చచ్చిపోవటానికి నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఇంకా అలా కూర్చొని ఇక నేను ఎలా చనిపోవాలి అని ఆలోచన చేసుకుంటూ చచ్చిపోవటానికి ధైర్యాన్ని నేను సిద్ధపరచుకుంటూ ఉన్నాను, ధైర్యాన్ని నేను కూడగొట్టుకుంటూ ఉన్నాను. లోపు వాక్యం వినపడతా ఉంది, ఒక సేవకులు వాక్యం చెప్తా ఉన్నారు
1: ఆ టైంలో.
0: ఆ టైంలో
1: నిజంగానే
0: వాక్యం ప్రకటించబడతా. ఆ పాస్టర్ గారు ఏదో చెప్తున్నారు, నేను ఇంట్లో ఉన్నాను, ఆ పాస్టర్ గారు ఏదో చెప్తా ఉన్నారు. ఆ పాస్టర్ గారు చెప్పిన ఏ మాట మీద నా దృష్టి నిలవలేదు, కానీ వాక్యం చెబుతా చెబుతా ఆ పాస్టర్ గారు గంభీరంగా ఒక మాట అన్నారండి. ఏంటంటే ఆ మాట, నా కుమారుడా, 2000 సంవత్సరముల క్రితము నీ కోసము యేసు అని నేను మరణించాను. నువ్వెందుకు మరణించాలనుకుంటున్నావు? నువ్వెందుకు చావాలనుకుంటున్నావు? నీ అపరాధాలు, నీ అతిక్రమాలు నా దృష్టికి బహుఘోరమైనందున ఈ స్థితికి నేను నిన్ను అప్పగించాను. నువ్వు మార్పు చెంది పశ్చాత్తాపడి నీ పాపములు ఒప్పుకొని నా సన్నిధిలో నువ్వు నిలిచినట్లయితే నా రక్తంతో కడిగి నిన్ను శుద్ధీకరించి పరిశుద్ధపరిచిన సాక్షిగా నిన్ను నిలబెట్టుకుంటాను. ఆ మాట ఎప్పుడైతే నా హృదయానికి తాకిందో ఒక్కసారిగా నేను స్టన్ అయిపోయాను. నాకేం అర్థం కాలేదు, ఇదేంటి, నేను చనిపోవాలనుకుంటున్న విషయం నా భార్యకి తెలీదు, పక్క గదిలో ఉన్న నా తల్లికి తెలీదు, ఈ పాస్టర్ గారికి ఎడ తెలిసింది, నా కుమారుడా నువ్వెందుకు మరణించాలనుకుంటున్నావు, నీ కోసం యేసు మరణించాడని చెప్తా ఉన్నాడని నేను అప్పుడు ఆయన మాటల మీద దృష్టి నిలిపానండి. అప్పుడు ఆయన నాకు ఆయన ద్వారా దేవుడు నాకు స్వార్థను వినిపించారు, దేవుడి ప్రేమను వినిపించారు, దేవుని కృపను గురించి నేను విన్నాను. లోకమంతా నన్ను విడిచిపెట్టిన, విడిచిపెట్టని మరువని దేవుడు నాకున్నాడని చెప్పి నేను అప్పుడు దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. అయితే ఆ రోజు రాత్రి సువార్త విన్న తర్వాత సరే, పొద్దున్నీ ప్రార్థన చేశాను, పొద్దున్నీ దేవుని పిలిచాను, అల్లాహ్ని పిలిచాను, నా దగ్గరికి ఎవరు రాలేదు,
1: సమాధానం రాలేదు
0: కదా. యేసుక్రీస్తు దేవుడు అంటున్నారు, మా పాస్టర్మ యేసుక్రీస్తు నమ్ముకోమంటుంది, ఈ పాస్టర్ గారు కూడా యేసుక్రీస్తు దేవుడు అంటున్నారు, నేను చచ్చిపోతున్న విషయం కూడా నేను చెబుతున్నాడు, అసలు యేసుక్రీస్తు నిజమైన దేవుడా చూద్దాం అని నేను ఆ రాత్రి 5 నిమిషాలు వచ్చిరాని ప్రార్థన, దేవా నా పాపాలు క్షమించయ్యా, నువ్వు దేవుని వైతే నన్ను ముట్టి స్వస్థపరిచి బాగు చేయి, యేసుప్రభా నువ్వు దేవుడు అని అందరు చెప్తా ఉన్నారు, నీవే దేవుడు అయితే నేనున్న స్థితి నుంచి నన్ను విడిపించయ్యా, బ్రతకాలని ఆశనదయ్యా, బ్రతకాలని కోరుకున్నదయ్యా, నన్ను బాగు చేయి ప్రభువా, యేసుప్రభా నన్ను ముట్టి స్వస్థపరిచయ్యా అని ఆ రాత్రి నేను 5 నిమిషాలు వచ్చిరాని ప్రార్థన చేసి నేను పడిపోయానండి. ఆ రాత్రి 2-3 అవుతా ఉన్నది సమయము, నేను ప్రార్థన చేసి

చేశాను. ఆ వెలుగు నేను అడుగుతున్నాను, ఎవరు మీరు? ఎవరు మీరు? వణికిపోతున్నాను, భయపడుతున్నాను, కేకలు పెడతా ఉన్నాను. అప్పుడు ఆ వెలుగులో నుంచి ఒక స్వరము నాతో మాట్లాడుతూ ఉన్నది, నువ్వు ఏ యేసుకైతే ప్రార్థన చేసావో ఆ యేసును నేను, నా కుమారుడా, అనేక సంవత్సరములుగా నీ హృదయపు వాకిటి దగ్గర నిలబడి నేను తలుపు తడుచు ఉన్నాను, నా స్వరము విని నువ్వు తలుపు తీస్తావేమోనని. ఈ రాత్రి నా స్వరము విని నువ్వు తలుపు తీసావు, ఇక నుంచి నేను నీతో ఉంటాను, నువ్వు నాతో ఉంటావని ప్రభువారు స్పష్టంగా నాతో మాట్లాడటం ఆ స్వరాన్ని నేను విన్నాను. ఆ దర్శనము ఎప్పుడైతే నేను చూశానో విలుక్కుపడి లేచాను. చూస్తే నా గదంతా నార్మల్గా ఉంది, నా భార్యను లేపాను, అమ్మ నాకు ఇలాగా మరి దర్శనం వచ్చింది, ఇలాగ ప్రార్థన చేసుకుంటే ఇలాగ నాకు కనపడిందని చెప్పి అన్నాను. అప్పుడు బైబుల్ తెరిచి నేనే లోకమునకు వెలుగయ్యున్నానన్న వాక్యాన్ని నా భార్య నాకు చూపించి నేను దర్శించింది ఎవరో కాదయ్యా యేసుక్రీస్తు వారి అని చెప్పినప్పుడు నేను సంతోషించాను. అయినా ఒక పక్క నాకు సందేహము, అనుమానము, ఆశ్చర్యమైన కృప, ఆశ్చర్యకరమైన సహాయము. ఆశ్చర్యకరమైన కార్యం ఏంటంటే ఒక వ్యక్తి నన్ను పట్టుకొని నడిపించాలండి, అట్లాంటిది ఆ మరుసటి రోజు ఉదయాన్నే తెలియని బలాన్ని నేను పొందుకున్నాను, తెలియని నూతనత్వం నేను పొందుకున్నాను, ఒక తెలియని సమాధానము, ప్రశాంతత. నా మనసంతా కూడా ఎంతో ఆనందంతో నింపబడి ఉన్నది, అది నేను అనుభవిస్తున్నాను, అది నేను గమనిస్తున్నాను. ఆ టైంలో నాకు తెలియకుండానే బైబుల్ చదువుకోవాలనిపిస్తుంది, నాకు తెలియకుండానే ప్రార్థన చేసుకోవాలనిపించేది. అట్లాగా దేవుడు దర్శించిన ఆ ప్రారంభంలో నాకు తెలియకుండా బైబుల్ అధ్యాయాలు అధ్యాయాలు చదివేవాడిని, తలుపు గడిపెట్టుకొని ఇంట్లో మోకరించి గంటల తరబడి ప్రార్థన చేసేవాడిని. 3 నెలల తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. అయితే మా ప్రాంతంలో నేను మారానంటే ఎవరు నమ్మడం లేదు. ఆ సమయంలో నాకు తెలిసిన ఒక వ్యక్తి కంతేరులో శ్యాంసనయ్య గారిని సేవ చేస్తూ ఉంటే ఆయన వద్దకు తీసుకుని వెళ్ళి నన్ను పరిచయం చేస్తే, శ్యాంసనయ్య గారు, వారి పిల్లలు సురేష్ అయ్య గారు, పౌలయ్య గారు నాకు ఆశ్రయం ఇచ్చి, నాకు అన్నం పెట్టి, ప్రార్థన చేసుకోవటం నేర్పించి, వాక్యాన్ని చదువుకోవటం నేర్పించి నన్ను ప్రోత్సహించారండి. ఇంచుమించు వారి దగ్గర ఒక 6 నెలలు నేను ఉన్నాను. ఆ తర్వాత తిరిగి గుంటూరు వచ్చాను. నేను దగ్గరలో ఉన్నటువంటి గోరంట్ల మరి హొసన్న మందిరికి ఒక దర్శనాన్ని బట్టి నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. ప్రభా గుంటూరు వచ్చాను, మరి నన్ను ఎక్కడికి వెళ్ళమంటారు చర్చ్కి, నేను ఏ చర్చ్కి వెళ్ళాలి అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు గోరంట్ల మందిరాన్ని ప్రభు చూపిస్తే నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి దైవ సేవకుల ఉపదేశాల మీద, అక్కడ దైవ సేవకులు చెబుతున్న వాక్కుల మీద నా జీవితాన్ని నేను కట్టుకుంటూ వచ్చాను. 2013 అక్టోబర్ 28వ తారీఖు రాత్రి ప్రభు నన్ను దర్శించారు. 2014 ఆగస్టు నెలలో గోరంట్ల మందిరంలో బైబుల్ సెమినార్ జరుగుతూ ఉంటే బైబుల్ సెమినార్ నేను చేశాను. ఆ బైబుల్ సెమినార్లోనే మా ఆత్మీయ తండ్రి దైవ సేవకుల దగ్గర బాప్తీసం పొందటానికి ప్రభు కృప చూపించారు. ఆ బైబుల్ సెమినార్ అయిపోయి ఆగస్టు తర్వాత నేను ఇంటికి వచ్చాను. అక్టోబర్లో దేవుని మహాకృపను బట్టి సువార్తికునిగా నేను దేవుని చేతిలో వాడబడ్డాను. అక్కడక్కడ సాక్ష్యాలు చెప్పటాను, అక్కడక్కడ దేవుడి మాటలు ప్రకటించటం, నా స్నేహితుల దగ్గరికి వెళ్ళి దేవుడు నా పట్ల చేసినటువంటి కార్యాలు చెప్పటము, సినిమా హాల్ దగ్గర దేవుని సువార్త చెప్పడానికి ప్రభు కృప చూపారండి, టీ కొట్ల దగ్గర సువార్త చెప్పడానికి ప్రభు కృప చూపించారు, బార్ షాపుల దగ్గర దేవుడి సువార్త చెప్పడానికి ప్రభు కృప చూపించారు, వ్యభిచారులకు నేను సువార్త చెప్పాను. నేను హిజ్రాలతో పాపం చేశానండి, నా యవన జీవితంలో నేను హిజ్రాలతో కూడా నేను పాపం చేశానన్నంత దుర్మార్గుని నేను. నేను ఏ హిజ్రాలతో పాపం చేశానో ఆ హిజ్రాలకు కూడా దేవుడి సువార్త చెప్పడానికి, నా సాక్ష్యాన్ని పంచుకోవటానికి ప్రభు కృపను ఇచ్చారు. నేను మారి మనుషులాగా బ్రతుకుతూ ఉన్నప్పుడు మా ముస్లిం మత పెద్దలు మా యొద్దకు వచ్చి నన్ను ఆటంకపరిచారు, నన్ను కొట్టే ప్రయత్నం చేశారు, మాకు ఖబరస్థాన్లో చోటు ఇవ్వమన్నారు, ఖబరస్థానికి మరి డెడ్ బాడీని తీసుకుని వెళ్ళటానికి కార్ట్ మంచం పంపిస్తారు మసీదు నుంచి, ఆ మసీదు నుంచి ఆ మంచం పంపించనన్నారు, పెళ్ళిళ్ళకి రాము, మంచి చెడ్డలకు రామన్నారు. ఇట్లాగా వాళ్ళు బెదిరించి నన్ను కొట్టబోయి మరి ఇబ్బంది పెడితే నేను ఒక మాట అడిగాను, అయా నేను తాగి తిరిగి నా తండ్రిని బాధ పెట్టినప్పుడు మీరు తప్పని చెప్పలేదు,
నా తల్లిని ఇబ్బంది పెట్టినప్పుడు నువ్వు చేస్తాను తప్పని చెప్పలేదు, దొంగతనాలు చేశాను, విచారం చేశాను.

0: రౌడీజం చేశాను, ఇది పాపం అని చెప్పలేదు, కట్టుకున్న నా భార్యని హింసలు పెట్టాను, ఇది తప్పని మీరు చెప్పలేదు, కానీ ఈరోజున ఒక మంచి మార్గాన్ని ఎంచుకొని దేవుని నమ్ముకొని పశువులాంటి నేను మనిషిగా మారి బ్రతుకుతా ఉన్నాను, ఇది తప్పని అంటా ఉన్నారు, ఎంతవరకు న్యాయము ఆలోచించండి అని చెప్పి నేను చేతులెత్తి దండం పెట్టినప్పుడు వాళ్ళు 2 నిమిషాలు ఆలోచించి బ్రతికింతే పానివ్వండిరా వీడితో మనకెందుకని చెప్పేసి వెళ్ళిపోయారండి. దేవుని మహాకృప, ఇంచుమించు ఒక 13 మంది అట్లాగ నన్ను కొట్టడానికి వచ్చిన వారిలో సంవత్సరం తిరగక ముందే ఒక 8 మంది నా చేత ప్రార్థన చేయించుకున్నారు ఫోన్లో. మా కోసం ప్రార్థన చేయి, మా బిడ్డల కోసం ప్రార్థన చేయి, మా కుటుంబం కోసం ప్రార్థన చేయమని అడిగారు. దానికి కారణం మొదట దేవుని కృప, రెండవదిగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్న విధానాన్ని వాళ్ళు చూశారు, నన్ను దీవిస్తున్న విధానాన్ని వాళ్ళు చూశారు, నా బ్రతుకులో వచ్చిన మార్పును నా సాక్ష్యాన్ని వాళ్ళు చూశారు. ఒక వ్యక్తిని దేవుడు పట్టుకుంటే, ఒక త్రాగుబోతుని, ఒక వ్యభిచారిని, ఒక దోషకుని యేసుక్రీస్తు వారు పట్టుకుంటే ఇంత మార్పు చెందుతారా, ఇంత దీవించబడతారా, యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప దేవుడా అని వాళ్ళకు కూడా ఆలోచన వచ్చి మరి ప్రార్థనలు చేయించుకోవటానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఒక ప్రతి సంవత్సరం జనవరి నెలలో సభలు జరుగుతూ ఉంటాయండి. మా ప్రాంతంలో అనేక మంది యవన బిడ్డలు నశించిపోతూ ఉంటే మరి వారి మీద భారం కలిగించి ప్రభు ఒక దర్శనాన్ని ఇచ్చి మా ప్రాంతంలో సువార్త సభలు ఏర్పాటు చేయమని నాకు దర్శనంలో ప్రభు మాట్లాడినప్పుడు మరి దైవ సేవకులను ప్రతి ఏటా పిలిపించి జనవరిలో సభలు ఏర్పాటు చేయటము, మా ప్రాంతంలో సువార్తను ప్రకటించడానికి ప్రభు కృపణిస్తూ ఉన్నారు. మరి ఎవరైతే దూషించారో, ఎవరైతే వద్దన్నారో, మరి మా ముస్లిం యవనస్తులు అందరూ కూడా ఇప్పుడు ఆ సభలకు వచ్చి పరిచర్య చేస్తారు, సహకారంగా ఉంటున్నారు. మా ప్రాంతం
1: మారేరా మీతో పాటు?
0: మాతో పాటు తిరిగినటువంటి ముస్లిం పిల్లలు ఎవరు మారలేదు, కానీ క్రైస్తవులు నాతో పాటు తిరిగి రౌడీజం చేసిన వాళ్ళు 2 ముగ్గురు మారి ఇప్పుడు వాళ్ళు దేవుని పనిలో సేవకులుగా కాదులే కానివ్వండి, ఒక సేవకుల దగ్గర పరిచారకులుగా కొనసాగుతూ ఉన్నారు. మా స్నేహితులు అట్లాగా మారి కొద్దిగా బాగున్న వాళ్ళు ఉన్నారండి. దేవుడి మహాకృపను బట్టి మరి 2 ఏళ్ళు సువార్త పని నేను చేసిన తర్వాత కాపరిగా దేవుడు పిలుచుకున్నారు, కాపరి పని నేను చేస్తా ఉన్నాను.
1: పాస్టర్ గారు, మీ యొక్క సాక్ష్యం చాలా సుదీర్ఘంగా, చాలా బలమైనటువంటిదిగా, చాలా అసలు ఒక వ్యక్తి మారటానికి సాధ్యపడేటువంటి ఏ విషయాలు మీ యొక్క జీవితంలో జరగలేదు, కానీ నిజంగా ఆ మార్పు అనేటువంటిది దేవునికి మహిమకరంగా ఉండటం అనేటువంటిది ఎంతో గొప్ప విషయం అండి. అందుని బట్టి దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. ఈ యొక్క జీవితం, మీ యొక్క జీవితం మారే విషయంలో పాస్టర్మ్మ గారు ఊరి పోసుకోవాలనుకునేటువంటి టైంలో మీరు విన్నటువంటి ఆ 2 మాటలు, ఆ పాస్టర్ గారు చెప్పినటువంటి 2 మాటలు మిమ్మల్ని కదిలించటం, అంతకుముందు మీరు అలాగే ప్రార్థన చేసినప్పుడు సమాధానం రాకపోవటం, నిజంగా దేవుడు జీవం కలిగినటువంటి వ్యక్తి, మిగిలిన ఏ దేవుడికి అది సాధ్యం కాదు, దేవుళ్ళని చెప్పబడేటువంటి ఏ వ్యక్తికి అది సాధ్యపడదు అని చెప్పినటువంటి మీ యొక్క సాక్ష్యం అమూల్యం, అద్వితీయం, దేవునికి ఎంతో మహిమ కలిగినటువంటి ఈ యొక్క సాక్ష్యమును దేవుడు దీవించాలని కోరుకుంటూ ఉన్నాం. అయితే కొనసాగింపులో మరొక ప్రశ్న, మీరు ఉరి పోసుకునే టైంలో ఏ పాస్టర్ గారు అయితే మీతో మాట్లాడారో ఆ పాస్టర్ గారు మాట్లాడిన తర్వాత కూడా అమ్మగారు మీతో పాటు కొనసాగారా?
0: దేవుని కృపండి, పాస్టర్ గారు వివాహం చేసుకున్న దగ్గర నుండి మరి వాళ్ళ అమ్మగారులో వచ్చి తీసుకుని వెళ్తూ ఉండేవాళ్ళు, మరలా వస్తూ ఉండేది. అయితే నేను ఉరి పోసుకొని చనిపోవాలనుకుంటున్నటువంటి ఆ టైంలో ప్రార్థన చేసిన తర్వాత దేవుళ్ళను దర్శించినప్పుడు పాస్టర్ గారు నాతో ఉన్నారు. ఆ రోజు నుంచి ఈరోజు వరకు సేవలో పరిచర్యలు నాకు సహకారిగా మా పాస్టర్ గారు నాకు సహకరిస్తూనే ఉన్నారు. మరి దేవుడి మహాకృపండి, మరి నా భార్య నా జీవితంలోనికి రాకపోతే వాస్తవానికి నేను నశించిపోయేవాడిని. దేవుడి మహా కృప, మరి ఆమెను నా జీవితంలోనికి ప్రభు నడిపించటము, ఆమె నా నిమిత్తము కన్నీటి ప్రార్థన చేసేది. మంచు పడుతున్న కాలంలో కూడా వేకువని 3 గంటలకు లేచి నా తల మీద చేయిబెట్టి నా భార్య కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ కన్నీటి చుక్కలు నా ముఖం మీద పడతా ఉంటే ఆ స్పర్శ నాకు అర్థమవుతూ ఉండేది. మరి మారాలని ఆశ ఉండేది నాకు, కానీ నాకున్న అలవాట్ల వల్ల నేను మారలేకపోయాను. మరి సెయింట్ అగస్టిన్ ఒక మాట చెప్తారు, నేను మార్పు చెంది దేవుని పాదాల దగ్గరకు రావటానికి కారణం ఏంటంటే నా తల్లి కార్చిన కన్నీటి ప్రవాహములో పడి నేను కొట్టుకుంటూ దేవుని పాదాలు చెంతకు వచ్చానని. మరి నన్ను అడిగితే నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, మరి నా కోసం నా భార్య కార్చిన ఆ కన్నీటి ప్రవాహంలో పడి కొట్టుకుంటూ నేను దేవుని పాదాల దగ్గరికి రాగలిగాను. పట్టుదలతో ప్రార్థన చేశారు మా పాస్టర్ గారు. చాలా మరి ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నప్పటికి కూడా విశ్వాసాన్ని అక్కడ విడిచిపెట్టకుండా దేవుని వైపు చూస్తూ ప్రయాసపడ్డారు. ఆమె ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలాన్ని ఇప్పుడు ఆమె చూస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే మా పాస్టర్ గారి కన్నా ఎక్కువగా ఇప్పుడు నేనే ప్రార్థన చేస్తున్నాను. మా పాస్టర్ గారి కన్నా ఎక్కువగా నేనే భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే, బైబిల్లో చెప్పబడిన మాట, ప్రసవ వేదన పడిన తల్లి బిడ్డను చూచిన తర్వాత తన పురుటి నొప్పులను మర్చిపోయిన విధంగా ఇప్పుడు నా ఆధ్యాత్మిక స్థితిని చూస్తున్నటువంటి నా భార్య తను పడిన కష్టాలన్నీ మర్చిపోయి ప్రభువును
1: ఆనందిస్తున్నాను.
0: ఇప్పటికీ నాతోనే నా భార్య కొనసాగుతూ ఉన్నారండి, దేవుని యొక్క కృప.
1: పాస్టర్ గారు, అమ్మగారు ఇంత విషంపారడని తెలిసినప్పటికీ మీ యొక్క జీవితంలోకి వచ్చి మీరు మారటానికి పూర్తి స్థాయిలో తన వంతు కృషిని అందించినటువంటి ఆ విధానం మీరు చెప్పిన మాటల్లో చాలా చాలా అద్భుతంగా దేవుని మహిమపరిచేటువంటిదిగా ఉంది. పాస్టర్ గారు, మరొక ప్రశ్న ఆఖరగా, మరి ఇంత సాక్ష్యం చెప్పినటువంటి మీరు మీ యొక్క సాక్ష్యం ద్వారా మా యొక్క వీక్షకులకి ఏ సందేశాన్ని, ఏ మాట చెప్పాలనుకుంటున్నారు ముగింపుగా?
0: మంచిది, మంచి మాట అడిగారండి. నా సాక్ష్యం ద్వారా నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నేను లోకానుసారమైన మార్గంలో ఉన్నప్పుడు ఏ దేవుని అయితే ఆరాధించాను, ఆ రోజు ఇంచుమించు 12 గంటల నుంచి 8 గంటల వరకు నేను ఆరాధించిన దేవుళ్ళందరి పేర్లు పెట్టి పిలిచాను. నాకు ఎక్కడి నుండి జవాబు రాలేదు. కానీ రాత్రి దేవుని వాక్యం విన్న తర్వాత ఒక 5 నిమిషాలు నేను యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేశాను. మరి ఒక 5 నిమిషాలు ప్రార్థన ఆలకించినటువంటి నా దేవుడు మహిమని విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి నన్ను బాగు చేయటానికి నా దగ్గరికి వచ్చాడండి. మరి నేను ఇంచుమించు 8 గంటలు ప్రార్థించినా నాకు ఏ దేవుని దగ్గర నుండి సహాయం రాలేదు. కానీ ఒక 5 నిమిషాలు ప్రార్థించిన వెంటనే నాకు సమాధానం ఇచ్చిన ఏకైక దేవుడు నజరుడైన యేసుక్రీస్తు ప్రభు వారండి. అలాంటి దేవుడి లోకాన ఎవరు లేరు. ఆయన లాంటి ప్రేమ కలిగిన దేవుడు, కనికరమ కలిగిన దేవుడి లోకాన ఎవరు లేరు. నేను యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న ఆ ప్రారంభంలో, అయ్యా నా నోటితో నేను ఒప్పుకోలేని పాపాలు చేశాను అని దేవుణ్ణి నేను బ్రతిమలాడితే ప్రభువారు అన్నారు, నీ నోటితో ఒప్పుకోలేని పాపాలు ఏమైనా ఉన్నాయేమో కానీ యేసు రక్తము కడగలేని పాపము ఏదీ లేదని నన్ను ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి దేవుడి గుమ్మము దగ్గర నిలబట్టడానికి కూడా యోగ్యత లేని నన్ను ఆయన బలిపీఠం యొద్ద పరిచర్య చేసే కృపనిచ్చిన గొప్ప దేవుడండి యేసుక్రీస్తు ప్రభువారు. ఒక మాట నేను చెబుతా ఉన్నాను, నా తల్లి కన్నీరు నన్ను మార్చలేదు, నా తండ్రి కన్నీరు నన్ను మార్చలేదు, నా భార్య కన్నీరు నన్ను మార్చలేదు, పోలీసు వాళ్ళ దెబ్బలు నన్ను మార్చలేకపోయినవి. కానీ జీవము కలిగిన ఈ దేవుని వాక్యము నా బ్రతుకును మార్చింది, నా జీవితాన్ని మార్చిందండి.
1: దేవుని స్తోత్రం.
0: ఇప్పుడు నా మతము కాదు మారింది, నా మనసు మారిందండి, నా హృదయం మారింది,
1: ఆమేన్,
0: నా జీవితం మారిందని నేను వీక్షకులకు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇదొక కులం కాదు, ఇదొక మతం కాదండి. యేసుక్రీస్తు ప్రభువారు అనేది పరలోకానికి ఒక మార్గము. మీరు ఏ స్థితిలో ఉన్నా, ఈ రాత్రి ఎట్లాంటి స్థితిలో ఉండి ఈ సాక్ష్యాన్ని వింటూ ఉన్నా, మీరున్న స్థితిలోనే, మీరున్న స్థలములని మోకరించి దేవునికి మీరు మొరపెట్టగలిగితే మీరున్న బంధకాల నుంచి విడిపించి
1: ఆమేన్
0: ఆయన సాక్షిగా నా ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను నిలబెట్టుకుంటారని నా సాక్ష్యం ద్వారా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ, మరొకసారి ఏపీ క్రిస్టియన్స్ ఈవెంట్ వారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరికీ నా వందనాలు.
1: వందనాలు పాస్టర్ గారు. చక్కని సందేశంతో మీ యొక్క సాక్ష్యం మా యొక్క ప్రేక్షకులతో పంచుకున్నారు పాస్టర్ గారు. మరి మనం కార్యక్రమం ముగింపులోకి వచ్చాము, చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమం ముగిస్తారా?
0: మంచిదండి, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ ప్రేమాస్వరూపి, మీ పాదాలకు వందనాలు నాయన. ఈ రాత్రి ఏపీ క్రిస్టియన్ ఈవెంట్ వారి ఛానల్ ద్వారా అనేకులకు సాక్ష్యాన్ని పంచుకోవడానికి మీరు కృప చూపించారు. అయ్యా నా జన్మ, నా నడవడిక, నా యవ్వన జీవితము, అయ్యా పాడైపోయిన నా బ్రతుకుని మీరు ఎలాగ బాగు చేశారో, మీ సాక్షిగా ఎలా నిలవబెట్టుకున్నారో అయ్యా కొద్ది మాటలు నేను పంచుకొని ఉండగా దేవా, ఎక్కడైనా నేను తప్పిపోయి ఏదన్నా మీకు దుఃఖం కలిగించే విధంగా మాట్లాడి ఉంటే క్షమించండి, నా జ్ఞానాన్ని ఇవ్వండి. ఈ సాక్ష్యం ఎక్కడి వరకు విన్నారో వారందరి జీవితాల్లో మీ కృప కలిగిన రక్షణ కార్యాన్ని జరిగించి దేవా వారి కుటుంబాలను మీ రాజ్యానికి ఆయత్తుపరచమని నన్ను ప్రభా నైనా మరి ఈవెంట్ వారిని ఈ సాక్ష్యం విన్న వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించి కృపతో నింపమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన చేసి అడిగి పొందుకుని నామ పరమ తండ్రి
1: ఆమేన్
0: ఆమేన్. అందరికీ వందనాలండి.

మానవుని కోరికలకు అంతులేదు. పరిపూర్ణ ఆత్మతృప్తి ఆనందము ప్రభు యేసు క్రీస్తుని ఆత్మీయ సహవాసము నుండియే లభించును.

సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కీర్తనల గ్రంథం 133వ అధ్యాయము.